శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 27వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 18వ తేదీ శుక్రవారం. నిలయంలో సమయం 5:58 దాటి 45 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 6:10. భక్తిరంజని కార్యక్రమంలో ముందుగా దేవీ కీర్తనలు, అనంతరం నాతీయ కలాం వింటారు. ముందుగా దేవీ కీర్తనలు విందాం.

0: ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:30. సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత శ్రీ షేక్ అమీర్.
1: బిస్మిల్లాహ్ ఇర్రహమాన్ ఇర్రహీం. ఇస్లాంలో ఇబాదత్ అంటే ఆరాధన, ఉపాసన, విధేయత అని భావం. జీవితాంతం దైవ విధేయతలో, దైవారాధనలో గడిపే వ్యక్తే మోమిన్ అనగా ముస్లిం అవుతాడు. దైవ సమ్మతమైన మార్గంలో మనిషి చేసే ప్రతి పని, ప్రతి ప్రయత్నం ఇస్లాంలో ఇబాదత్గానే పరిగణింపబడుతుంది. ఈ విషయాలు ఖురాన్లోని సూర్య ఫాతిహాలో వివరంగా చెప్పబడినాయి. ఈ సూరాకు అల్ ఫాతిహా, ఉమ్ముల్ ఖురాన్, సబీ మసానీ మరియు సూరతు షిఫా అనే పేర్లు కూడా ఉన్నాయి. ప్రతి నమాజులోనూ ఈ సూరా మొట్టమొదటిగా పఠింపబడుతుంది. ఇది ఖురాన్కు మూలం లేదా ఖురాన్కు మాతృమూర్తి వంటిది. దైవ సమక్షంలో దాసుడు చేసుకునే ఒక విన్నపం, వేడుకోలే సూర్య ఫాతిహా. ఈ సూరాలో మనిషి తనకు సన్మార్గం చూపమని తన ప్రభువును వేడుకుంటాడు. ఒక విధంగా అది భక్తుని హృదయ స్పందన. భూమి ఆకాశాలపై దృష్టిని సారించి వాటి మధ్య కానవసిన సమతూకంపై యోచన చేసిన మనిషికి ఎన్నో యథార్థాలు బోధపడతాయి. దేవుని యొక్క అసంఖ్యాకమైన నిదర్శనాలు, అపారమైన మేళ్లు అతని మనోనేత్రానికి గోచరిస్తాయి. అప్పుడు అతని మనస్సులో కృతజ్ఞతాభావం ఉప్పొంగగా అతను దైవం వైపుకు మరలుతాడు. తన దీనావస్థను, అసక్తతను శక్తివంతుడైన ప్రభు సన్నిధిలో వ్యక్తపరుస్తాడు. ఆ పైన దేవుని తౌహీద్ అనగా ఏకత్వాన్ని, ఆయన ఘనతను కీర్తిస్తాడు. అల్హమ్దులిల్లాహి అని అంటే నా దాసుడు నన్ను ప్రశంసించాడని అల్లాహ్ అంటాడు. ఇయా నా కాబుదు వయ్యాక నస్తహీన్ అని భక్తుడు పలికితే ఇది నా దాసుడు నన్నేమడిగినా దాన్ని మన్నిస్తానని అల్లాహ్ అంటాడు. ఇక దాసుడు ఈ దిన సిరాతల్ ముస్తహీం సిరాతల్లజీనా అన్న అంతా అలైహిం ఖైరిల్ మహ్సూబి అలైహిం వలజాలీన్ అని పలకగానే ఇది దాసునికి చెందుతుంది, నా దాసుడు కోరినదల్లా అతనికి లభిస్తుంది అని అల్లాహ్ అంటాడు. రబ్బిల్ ఆలమీన్ అల్లాహ్ సకల లోకాలకు ప్రభువు. రబ్ అనే పదానికి ఎంతో విస్తృతమైన అర్థం ఉంది. పాలకుడు, పోషకుడు, పర్యవేక్షకుడు, యజమాని, నాయకుడి వంటి పదాలు కూడా రబ్ పరిధిలోనికి వస్తాయి. అర్రహమాన్ ఇర్రహీం అల్లా అమితంగా కరుణించేవాడు, కనికరించేవాడు. మాలికియౌమిద్దీన్ అల్లా తీర్పు దినానికి యజమాని, సర్వోత్తమ న్యాయస్థానంలో న్యాయాధిపతి. ఆనాడు ఆయన ఇచ్చేదే తుది తీర్పు, మరి దానిపై ఎలాంటి అప్పీళ్లు, స్టే ఆర్డర్లు ఉండనేరవు. దువా ఇబాదత్ల వ్యవహారం దైవానికి, భక్తుడికి మధ్య జరుగుతుంది. దాసుని గోడును పట్టించుకునేవాడు, అతని మొరను ఆలకించేవాడు,

0: కష్టాల నుండి కడతీర్చేవాడు దేవుడు మాత్రమే. అందుచేతనే ఆరాధనకు అర్హుడు ఆయన మాత్రమే. ఈ సూరాలో ఈయాక అంటే నిన్నే అనే పదం నొక్కి పలకబడింది. సిరాతల్ ముస్తహీం దైవానికి భక్తుడికి ఒకే ఒక మార్గం ఉంది, అదే రుజుమార్గం, సరళ మార్గము, శ్రేయ మార్గము. ఫాతిహ సూరా చివరిలో దైవానుగ్రహం పొందిన వారి మార్గం చూపమని, దేవుని కోపానికి మార్గవిహీనతకు గురైన వారి మార్గం చూపవద్దని ప్రార్థించడం జరిగింది. సూరా పఠనానంతరం ఆమీన్ అని పలకడం రివాజు, అంటే తదాస్తు అని భావము. మనల్ని అనుగ్రహించేవానికి స్తోత్రం, ప్రేమ, కృతజ్ఞత ప్రతి చర్యలోనూ బయటపడాలి. దాని ఘనత ప్రస్ఫుటం కావాలి. ఆ చర్య శరీర కర్మల ద్వారా కావచ్చు, నోటి ద్వారా కావచ్చు, హృదయం ద్వారా కూడా కావచ్చును.
1: ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత శ్రీ షేక్ అమీర్. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 6:35. పొలం కబుర్లు విందాం.
2: శుభోదయం రైతు మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో రసాయనాలు వాడకుండా పురుగుల యాజమాన్యం, అట్లే డ్రమ్ సీడర్తో వరిని నేరుగా విత్తే పద్ధతి అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

రసాయనాలు వాడకుండా పురుగుల యాజమాన్యం అన్న విషయానికి వస్తే, మొక్కల విత్తనాలు, ఆకులు, సూక్ష్మజీవుల ద్వారా పురుగుల యాజమాన్యం చేపట్టవచ్చు. ఉదాహరణకి వేప, సీతాఫలం, కానుగ చెట్ల ఆకులు, గింజలు. పురుగుల యాజమాన్యం విషయానికి వస్తే, 30 కేజీల ఆకులు, చిగుర్లు చిన్న చిన్న ముక్కలుగా వేసి 200 లీటర్ల బ్యారెల్లో ఉంచాలి. 30 కేజీల ప్యాడ్ వేసి నీటిని నింపాలి. 5 కిలోల మట్టిని కలపాలి. 7 రోజుల పాటు ప్రతిరోజు బాగా కలపాలి. 30 రోజుల్లో పోషక ద్రవము తయారవుతుంది. 1 లీటర్ పోషక ద్రవానికి 10 లీటర్ల నీటిని కలిపి పిచికారీ చేసి పురుగులను నివారించవచ్చు. ఇక పంటలపై సస్యరక్షణ విషయానికి వస్తే, వరి ఆకుముడత నివారణకు 1:1 నిష్పత్తిలో వేప నూనె, కానుగ నూనె పిచికారీ చేయవచ్చు. వరిలో మువ్వు పురుగు నివారణకు వేపపిండి వరి చేనులో వేయాలి. 10 కిలోల కొబ్బరి పీచును కాల్చి పొడిని చల్లి సుడిదోమను నివారించవచ్చు. జిల్లేడు మొక్కలను 12 అడుగులకు 1 చొప్పున వరి చేలగట్లపై నాటి దోమను నివారించవచ్చు. అలోవెరాను ఆవు పంచకంలో మురిగించి నీటితో కలిపి పిచికారీ చేసి వరిపై వచ్చు సుడిదోమను నివారించవచ్చు. ఆవు పంచకం పిచికారీ చేయడం వల్ల ఆకుముడత నివారించవచ్చు. 20 మిల్లీలీటరు వేప నూనె 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల రసం పీల్చు పురుగులను నివారించవచ్చు. ఆముదపు పంటను ఎర్ర పంటగా వేయడం వల్ల అనేక పురుగులను నివారించవచ్చు. బూడిద పసుపు 1:1 నిష్పత్తిలో కలిపి పదునులో చల్లి పేను నివారించవచ్చు. 10 గ్రాముల వేపపిండి మొక్క మొదట వేసి కాండం కుళ్ళు, కాండం తొలుచు పురుగును నివారించవచ్చు. ఎకరాకు 100 కిలోల వేరుశనగ పిండిని వేయడం వల్ల పూత రాలడం నివారించవచ్చు. కొత్తిమీర అంతర పంటగా వేయడం వల్ల రసం పీల్చు పురుగు నివారించవచ్చు. 1 కేజీ సీతాఫలం ఆకులు, 1 కేజీ వేపగింజల పొడి, 2.5 లీటర్ల ఆవు మూత్రంలో 1 రోజు నానబెట్టి 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసి ఆకు తినే పురుగులను నివారించవచ్చు. మామిడిపై వచ్చు మసి తెగులను 1 కేజీ ఆవు పేడను 10 లీటర్ల నీటిలో కలిపి 5 గ్రాముల సర్ఫ్ పొడిని కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు. బెండలో తెల్లకాయల నివారణకు కంది, తుమ్మ ఆకులు 4 కిలోలు 2 లీటర్ల నీటిలో మురిగించి చల్లార్చి 1 లీటరు ఆవు పంచకంలో కలిపి చల్లాలి. ఇప్పుడు చెప్పిన పద్ధతులలో ఏదో ఒక దానిని వినియోగించి పైరు లేత దశలో ఉన్నప్పుడు ఆశించే పురుగులను నివారించవచ్చు. ఇక డ్రమ్ సీడర్తో వరిని నేరుగా విత్తే పద్ధతి విషయానికి వస్తే, చిత్తూరు జిల్లాలో వరి ప్రధాన పంట అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగు ఖర్చు బాగా పెరిగింది. ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి వరి నాట్లు వేసి పండించే సాంప్రదాయ పద్ధతి కన్నా నేరుగా దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలను డ్రమ్ సీడర్తో విత్తి సాగు చేయడం వల్ల పంట కాలాన్ని కోల్పోకుండా సకాలంలో వరి పంటను సాగు చేసుకోవచ్చు.

చేయవచ్చు. ఈ పద్ధతిలో నారు పోసి నాటడం అవసరం ఉండదు. మొలకెత్తు విత్తనాన్ని నేరుగా విత్తుకోవచ్చు. విత్తనం మోతాదు ఎకరాకు 12 కిలోలు. విత్తనాన్ని మండి కట్టడం, 24 గంటలు నీటిలో నానబెట్టి 24 గంటలు మండి కట్టాలి. గింజ పగిలి తెల్లగా పూత వస్తే సరిపోతుంది. ప్రధాన పొలం తయారీకి సాధారణంగా వరి నాటడానికి పొలాన్ని తయారు చేసినట్లుగానే ఈ పద్ధతిలో కూడా పొలాన్ని తయారు చేసుకోవాలి. విత్తే సమయంలో నీరు లేకుండా బురద బురదగా ఉంటే చాలు. డ్రమ్ సీడర్ పరికరానికి 3 ప్లాస్టిక్ డ్రమ్ములు ఉంటాయి. ప్రతి డ్రమ్ముకు 20 సెంటీమీటర్ల దూరంలో రంధ్రాలు చేసి ఉంటాయి. ఈ డ్రమ్ములో మొలకెత్తు గింజలను కొలత ప్రకారం నింపి మూత బిగించాలి. గింజలు రాలడానికి వీలుగా ప్రతి డ్రమ్ములో కేవలం 3x4 వంతు మాత్రమే గింజలను నింపాలి. ఒకసారి గింజలను నింపి డ్రమ్ సీడర్తో లాగితే 8 వరుసలలో వరుసకు వరుసకు మధ్యలో 20 సెంటీమీటర్ల దూరంలో గింజలు పడతాయి. వరుసల్లో కుదురుకు కుదురుకు మధ్య దూరం 5 నుండి 8 సెంటీమీటర్ల దూరం ఉంటుంది. ఒక్కో కుదురులో 5 నుండి 6 గింజలు రాలడం జరుగుతుంది. విత్తడానికి అవసరమయ్యే కూలీలంటే ఒక ఎకరా పొలాన్ని ఒక మనిషి 2.5 గంటల వ్యవధిలో విత్తుకోవచ్చు. డ్రమ్లో గింజలు నింపడానికి ఇంకో వ్యక్తి అవసరం. ఒక రోజులో 2 మనుషులు 3 ఎకరాలలో వరిని విత్తవచ్చు. కలుపు యాజమాన్యానికి విత్తిన 4 నుండి 5 రోజులకు ఫైరజో సల్ఫూరాన్ ఇథైల్ మందును 80 మిల్లీలీటరు 1 లీటర్ నీటిలో కరిగించిన ద్రావణాన్ని 25 కిలోల పొడి ఇసుకలో కలిపి పొలమంతా చల్లాలి. వరుసల మధ్యలో విత్తిన 20 రోజుల నుండి కోనోవెడర్ను నడపాలి. నీటి యాజమాన్యం విషయానికి వస్తే విత్తనం వేసినప్పటి నుండి పొట్ట దశ వరకు పొలంలో నీరు నిల్వ ఉంచకుండా కేవలం తడిగా మాత్రమే ఉంచాలి. పైరు పొట్ట దశ నుండి పంట కోసే 10 రోజుల ముందు వరకు పొలంలో 20 సెంటీమీటర్ల నీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. పంట కోతకి సాధారణ పద్ధతితో పోలిస్తే డ్రమ్ సీడర్ పద్ధతిలో సాగు చేస్తే ఏ రకమైన వారం 10 రోజుల ముందే కోతకు వస్తుంది. ఇక దిగుబడి సాధారణ పద్ధతిలో సాగు చేస్తే వచ్చే దిగుబడి కన్నా ఈ పద్ధతిలో సాగు చేస్తే రైతన్నకు నికరాదాయం పెరుగుతుంది. ఈ విధంగా డ్రమ్ సీడర్తో వరిని నేరుగా విత్తుకోవచ్చు. ఇక పంటలు నాశించే రసం పీల్చు పురుగులు అన్న విషయానికి వస్తే ముఖ్యంగా వరి, పత్తి, కూరగాయల్లో మొదటి 2 నెలల్లో ఆశించే రసం పీల్చు పురుగులు చాలా తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తాయి. పెనుబంక అంటే ఎఫిడ్స్, పచ్చదోమ దీపపు పురుగులు అంటే హోపర్స్, తామర పురుగులు అంటే థ్రిప్స్, తెల్లదోమ, పిండి పురుగులు అంటే మిలీబగ్స్ మొదలైనవి ముఖ్యమైన రసం పీల్చు పురుగులు. సాధారణంగా ఈ పురుగులు ఆకులు అడుగు భాగాన ఉంటాయి. వీటి ముఖ భాగాలు రసం పీల్చడానికి అనువుగా సూదుల్లాగా మార్పు చేయబడి ఉంటాయి. వీటిలో ముఖ్యంగా పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ, పిండి పురుగుల ముఖ భాగాలు మొక్క భాగాల్లోకి గుచ్చి రసం పీల్చడానికి అనువుగా అంటే దోమల్లాగా ఉంటాయి. తామర పురుగుల్లో ఉండే ముఖ భాగాలు గోకి రసం పీల్చడానికి అనువుగా మార్పిడి చేయబడి ఉంటాయి. ఈ పురుగులు వాటి ముఖ భాగాల్ని మొక్క కణజాలల్లోకి చొప్పించి రసాన్ని పీలుస్తాయి. అందుచేత కణాల్లో ఉండే నీరును ఎక్కువగా తాగిన తర్వాత, పోషక పదార్థాలని తీసుకున్న తర్వాత ఎక్కువగా ఉన్న నీటిని శరీరం నుండి బయటికి పంపిస్తాయి. ఈ రకంగా బయటకు పంపిన నీటిలో చక్కెర లాంటి పదార్థం ఉండడం వల్ల చీమలు ఆకర్షింపబడతాయి. ముఖ్యంగా పేనుబంక, పిండి పురుగులు ఆశించిన మొక్కలపై నల్ల ఎర్రచీమలు తిరగటం చూస్తూ ఉంటాము. అలాగే ఈ నీటిలో ఉండే చక్కెర లాంటి పదార్థం ఒక రకమైన శిలీంధ్రాన్ని ఆకర్షిస్తుంది. కాబట్టి తర్వాత నల్లగా మారటం వల్ల నల్ల కప్పు ఏర్పడి కిరణజన్య సంయోగ క్రియకు ఆకంఠం కలుగుతుంది. సాధారణంగా అంతర్వాహిక గుణం ఉన్న పురుగు మందులు గుళికల రూపంలో లభిస్తాయి. ఈ గుళికలు పొలంలో వేయగానే నీటిలో కరిగి పురుగు మందు విడుదల చేయబడి మొక్క వేర్ల ద్వారా మొక్కలోని అన్ని కణజాలాల్లోకి ప్రవేశిస్తుంది. ఈ పురుగు మందులు పొడి రూపంలో, లిక్విడ్ రూపంలో కూడా లభిస్తున్నాయి. కనుక పొలంపై పిచికారీ చేయడానికి కూడా అనువుగా ఉంటాయి. పంటల మీద అధిక మొత్తంలో ఈ రసం పీల్చు పురుగులు ఆశించినప్పుడు అంతర్వాహిక గుణం ఉన్న పురుగు మందులను సిఫార్సు ప్రకారం వాడి నివారించవచ్చు.

0: ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది.

0: ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
0: వీక్లీ రౌండ్అప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
0: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
0: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాతి ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల ప్రజలు ప్రజాప్రతినిధులు ఇళ్ల వద్ద దీపాలు వెలిగించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొనగా గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ
1: 140 కోట్ల భారతీయుల యొక్క ఆశాజ్యోతి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రభాగాన్ని నిలబెట్టే దిశగా దేశాన్ని నడిపిస్తున్నటువంటి దిశాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఇలా దేశంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఇటువంటి నాయకుడు దేశానికి అవసరం ఉన్నదండి. ఇటువంటి శక్తివంతమైనటువంటి ప్రధానికి భారతదేశానికి అవసరం ఉన్నది కాబట్టి ఆయనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ.
0: అలాగే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, రామ్నాథ్ ఠాకూర్, బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కలిసి ఆశీర్వాద దీపాలను వెలిగించారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త భారతదేశాన్ని నిర్మిస్తున్న విశ్వకర్మ అని అభివర్ణించారు. అలాగే హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద నిర్వహించిన ఆశీర్వాద దీపం కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో యునైటెడ్ కింగ్డమ్ బిజినెస్ స్కూల్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో హైదరాబాద్లోని ఔత్సాహికులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను డిసెంబర్ నుంచి అందించనున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయాల అవసరాలకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్దంగా

0: ఉందని అన్నారు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి నిన్న క్షేతస్థాయిలో పరిశీలించారు. ఈ డ్యాం నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ఈ ఈసీఆర్ఎఫ్ డ్యాం. ఇటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యాం కు సంబంధించి గ్యాప్ 1 చూస్తే 49% పనులు, గ్యాప్ 2 చూస్తే 43% పనులు ఇప్పటి వరకు పూర్తి చేసినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు కూడా రేపు నవంబర్ నుంచి మరింత స్పీడప్ చేసుకుంటూ ఈ పనులు పూర్తి చేసేటువంటి ప్రక్రియ జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ,
0: వ్యవసాయ ప్రగతిలో విత్తనాలదే కీలక పాత్ర అని, విత్తనాలపై నిరంతరం పరిశోధనలు జరగాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లో నిర్వహించిన భారత్ ఆఫ్రికా విత్తన సదస్సు 2026కు గవర్నర్ నిన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. విత్తన పరిశోధన, ఉత్పత్తి, పరీక్ష, ధృవీకరణ రంగాల్లో తెలంగాణ మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆహార భద్రతతో కూడిన భవిష్యత్తు కోసం భారత్ ఆఫ్రికా దేశాల మధ్య భాగస్వామ్యాలను మరింత పెంచుకోవాలని సూచించారు.
2: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ప్రతి నియోజకవర్గంలో 1 అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో నిర్మించిన సెమీ ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రం అగ్నిమాపక కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ,
3: మంచి సబ్స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ టెండర్ వెహికల్ ఒకటి, ఇవన్నీ కూడా ఇనాగ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనే కూడా 1 ఫైర్ స్టేషన్ ఉండాలి. అదేవిధంగా రెస్పాన్స్ టైం కూడా మినిమం 10 మినిట్స్ 15 మినిట్స్ చేయాలి ఫైర్ టెండర్ వర్క్ ఏదైనా. దానికి సంబంధించి ఫైర్ టెండర్ వెహికల్స్ ను కూడా పెంచాలనే ఉద్దేశంతోనే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తో దగ్గర 225 కోట్ల రూపాయలు ఫైర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ వెహికల్స్ కానీ ఇవన్నీ కొనేదానికి గవర్నమెంట్ సిద్ధపడింది.
0: ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పార్టీ ముఖ్య నాయకులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఖరీఫ్ ప్రారంభం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు 51% పైగా వర్షపాతం లోటు నమోదైందని తెలిపారు. ఎల్నినో ప్రభావం ముందే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రైతులకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయల పంటల బీమా పరిహారాన్ని వెంటనే చెల్లించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాతి మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలను అందజేస్తారు.
4: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై ఏనికన్నన్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు మాడ వీధులకు తరలివచ్చి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారత, జీవనోపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో సెర్ప్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రతి స్వయం సహాయక సంఘాల మహిళకు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా రక్షణ కల్పించాలని సూచించారు. సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి స్వయం బ్రాండ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మహిళలు చేతి వృత్తిదారులకు వివిధ వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వాతావరణం. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేస్తోంది. ప్రాంతీయ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका ऋचा झा. अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्र मोदी उक्तवान् यत् भारतम् आपूर्ति श्रृंखलानां शस्त्रीकरणस्य मध्ये विश्वसनीयस्य अर्धचालक विनिर्माणस्य वैश्विक केन्द्ररूपेण प्रतिष्ठापितमस्ति. असौ उक्तवान् यत् विश्वं नूतनानां विश्वसनीय विनिर्माण केन्द्राणाम् अन्वेषणं करोति तथा भारतम् एतस्याः आवश्यकतायाः पूर्तये निरन्तरं सज्जीकरोति. सः प्रतिपादितवान् यत् महत्वपूर्णेषु उद्योगेषु भारतस्य प्रगतिः वैश्विकाः आपूर्ति श्रृंखलाः सुदृढीकरिष्यति तथा विश्वे परिवर्तमानानाम् आपूर्ति श्रृंखला सम्बद्धानाम् आह्वानानां मध्ये नूतनावसराणां सृजनं करिष्यति. प्रधानमन्त्री ह्यः नवदिल्ल्यां यशो भूमौ सेमिकॉन इण्डिया इत्येतस्य पञ्चम संस्करणस्य उद्घाटनं कुर्वन् एतत् उक्तवान्.
1: भारत हर वो कदम उठा रहा है जो हमें सेमीकंडक्टर इंडस्ट्री का एक प्रीफर्ड डेस्टिनेशन बनाए. भारत मदर ऑफ डेमोक्रेसी है. ऐसा देश जब एक क्रिटिकल इंडस्ट्री में सफल होता है तो इससे पूरी दुनिया की सप्लाई चेन को ताकत मिलती है. और आज जब सप्लाई चेन वेपनाइज हो रही है तब तो इसकी महत्ता बहुत बढ़ जाती. भारत में हो रहे इस डेवलपमेंट को हमें इस बड़े नजरिए से भी देखना है. भारत की एक्सपीरियंस आपके सामने और भारत में बन रहे नए अवसर आपका स्वागत करने के लिए तैयार है.
0: ततः परं कार्यक्रमस्य अनन्तरं वार्ताहरान् सम्बोधयन् केन्द्रीयमन्त्री अश्विनी वैष्णवः उक्तवान् यत् सेमिकॉन 2.0 इति पारिस्थितिकतन्त्रस्य अन्तर्गतम् अद्यावधि प्रायः एकलक्षकोटिरूप्यकाणां निवेशसम्बद्धाः प्रतिबद्धताः प्राप्ताः सन्ति. भाजपेति दलेन प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः 76वें जन्मदिवसस्य उपलक्ष्ये ह्यः मासैकपर्यन्तं प्रवर्तमानस्य राष्ट्रव्यापिनः सेवा संकल्पाभियानस्य शुभारम्भः कृतः. अस्य अभियानस्य मुख्योद्देश्यं जनसेवायां प्रधानमन्त्रिणः प्रतिबद्धतां प्रकाशयितुं तथा जनान् विशेषतः युवकान् सेवाकार्येषु प्रवर्तयितुं प्रोत्साहयितुं च अस्ति. अनेन अभियानेन गुजरातराज्यस्य मुख्यमन्त्रीरूपेण श्रीमोदिनः 1-2000वर्षस्य अक्टूबर मासस्य 7वें दिनांके शपथग्रहणस्य 25वर्षपूर्तिरपि स्मर्यते. अभियानम् आगामि मासस्य 17वें दिनांकपर्यन्तं प्रवर्तिष्यते. विदेशमन्त्रालयेन पारपत्र संशोधन नियमाः 20-26 इति अधिसूचिताः येन 80-90शततमवर्षस्य पारपत्र नियमेषु संशोधनं कृतमस्ति. संशोधनानुसारं 15 वर्षात् न्यून वयस्काय बालकाय प्रदत्तं 36 पृष्ठयुतं साधारण पारपत्रं 5 वर्षपर्यन्तं उत वा तस्य 18 वर्षवयः प्राप्तिपर्यन्तं एतयोः यत् पूर्वं भवति तत्पर्यन्तं वैधं भविष्यति. अमेरिकादेशे भारतस्य राजदूतः विनयमोहनक्वात्रा उक्तवान् यत् भारतं विश्वस्य शीघ्रतम वर्धमानासु प्रमुखासु अर्थव्यवस्थासु अन्यतमं तथा ऊर्जसः तृतीयः बृहत्तमः उपभोक्ता अस्ति. विदेशमन्त्री डॉ एस जयशंकरः ह्यः थिम्फू नगरे भूटान नरेशेन जिग्मे खेसर नामग्येल वांगचुक इत्यनेन सह मेलनं कृतवान्. सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे डॉ जयशंकरः उक्तवान् यत् भारत भूटानयोः मध्ये विद्यमानां विशिष्टां मैत्रीम् इतोऽपि सुदृढीकर्तुं भूटान नरेश द्वारा प्रदत्त मार्गदर्शनं महत्वपूर्णमस्ति. पुरुष क्रिकेट क्रीडायां ह्यः रात्रौ नवदिल्ल्याम् आयोजिते तृतीये 20-20 अन्ताराष्ट्रिय द्वन्द्वे भारतेन अफगानिस्तान दलं 27.1 धावनांकै पराजित्य त्रिस्पर्धात्मिका श्रृंखलायां सर्वासु तिसृषु स्पर्धासु विजयः अधिगतः इति वार्ताः.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 7 గంటలు. ప్రసార విశేషాలు విందాం. ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం శ్రీ రాచపూడి రమేష్ గారి విస్తరాకు కథానిక. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ దర్శకుడు విజయ బాపినీడు గారి చిత్రగీత కదంబం. 9:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, శ్రీ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు వి విజయమునస్వామి, కె హరీష్ కుమార్, కె శ్రీనివాసులు, ఆర్ రామగోవిందరెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 9:30 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళిపై ప్రత్యేక కార్యక్రమం. సమర్పణ ప్రాంతీయ వార్త విభాగం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:15 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 1:30 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 3:10 వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నవారు దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చెల్లా, ప్రాయోజకులు సుమన్ ప్రజాదంత వైద్యశాల వెంకటగిరి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో సెప్టెంబర్ మాసంలో వివిధ ఉద్యాన పంటలలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు గురించి కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన విభాగం విషయ నిపుణులు డాక్టర్ ఏ శ్రీనివాసులు గారి ప్రసంగం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు, శ్రీ ఎంజి నందన్ భట్. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఇ నాగమునయ్య, కె వాసుదేవ కుమార్, పి మహేంద్రన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:40 చిత్రకుసుమాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 జపాన్లో జరగనున్న 2026-20 ఆసియా క్రీడల కర్టెన్ రేజర్. 10:00 హలో ఆకాశవాణి శ్రోతల ఫోనిన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ వింటారు. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుండి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ.
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎలాంటి హామీ లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410 పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. భారత్ అంతర్జాతీయంగా నమ్మకమైన సెమీకండక్టర్ తయారీ కేంద్రమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. న్యూఢిల్లీలోని యశో భూమిలో నిన్న నిర్వహించిన సెమికాన్ ఇండియా 5వ ఎడిషన్ను ప్రారంభించిన ఆయన, ప్రపంచ దేశాలు నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల కోసం చూస్తున్నాయని, ఆ అవసరాలు తీర్చడానికి భారత్ సిద్దమవుతోందని స్పష్టం చేశారు. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సరఫరా సవాళ్లను భారత్ ఒక స్థిరమైన నమ్మకమైన పరిష్కారంగా నిలుస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
1: భారత్ హర్ వో కదం ఉఠా రహా హై జో హమే సేమీ కండక్టర్ ఇండస్ట్రీ కా ఏక్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ బనాయ్. భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ హై. ఐసా దేశ్ జబ్ ఏక్ క్రిటికల్ ఇండస్ట్రీ మే సఫల్ హోతా హై తో ఇస్సే పూరీ దునియా కీ సప్లై చైన్ కో తాకత్ మిల్తీ హై. ఔర్ ఆజ్ జబ్ సప్లై చైన్ వెపనైజ్ హో రహీ హై తబ్ తో ఇస్కీ మహత్తా బహుత్ బఢ్ జాతీ.
3: భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖ యంత్ర తయారీ సంస్థల్లో ఒకటి $5 బిలియన్ భారీ పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.
4: The investment numbers that we are seeing today is of the order of 1 lakh crore, about $11 to $12 billion. That much investment we are seeing among the people who have met us. Many of them don't want us to take the names, so we won't take the names. They will announce the investments as their boards and their shareholders authorize them from time to time. So that kind of journey is very clearly ahead of us.
3: పీఎం ముద్రా యోజన లబ్దిదారులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో ముఖాముఖి సంభాషించారు. 2015 ప్రారంభమైన పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని తెలిపారు. లబ్దిదారులు తమ రుణాలను సమయానికి చెల్లించడం ద్వారా అధిక మొత్తంలో రుణాలు పొందగలుగుతున్నారని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. నేడు భారత ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా వ్యాపారాలు అత్యంత కీలకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయని, ఈ అవకాశంతో చాలా మంది లబ్ది పొందుతున్నారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 200 మందికి పైగా పీఎం ముద్రా లబ్దిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014 నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట, గౌరవము మరింత పెరిగాయని, దేశం వికసిత్ భారత్గా ప్రకాశిస్తోందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో రైతులతో మాట్లాడిన ఆయన, ప్రధాని మోదీ జన్మదినంతో పాటు విశ్వకర్మ జయంతి, తెలంగాణ విమోచన దినోత్సవం కావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. గతంలో తీవ్ర పేదరికంతో ఇబ్బందులు పడిన మహిళలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా నేడు లఖపతి దీదీలుగా మారారని తెలిపారు. దేశంలోని ముఖ్యంగా తెలంగాణ రైతుల ఆదాయాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని చెప్పారు. రైతులకు పంట నష్టాల నుంచి భద్రత కల్పించేందుకు కేంద్రం ఫసల్ బీమా యోజన అమలు చేస్తోందని చౌహాన్ పునరుద్ఘాటించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈరోజు బెంగళూరులో భారత వైమానిక దళానికి HTT-40 శిక్షణ విమానాలను అధికారికంగా అందజేయనుంది. దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ పవన్ హన్స్ లిమిటెడ్ కు ధృవ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేయనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ఈ రక్షణ విమానాలు, హెలికాప్టర్ల చేరిక దేశీయ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు విదేశీ వనరులపై ఆధారపడ్డాన్ని తగ్గించడంలో మరో కీలక ముందడుగని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో స్వదేశీ రూపకల్పన, అభివృద్ది, తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపింది. 3 రోజుల రష్యా పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ రష్యన్ ల్యాండ్ ఫోర్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సైన్యాల మధ్య మిలిటరీ సహకారాన్ని మరింత పటిష్టం చేయడం, శిక్షణ కార్యక్రమాలను విస్తరించడం, సామర్థ్యాల పెంపుదలపై ప్రధానంగా చర్చించారు. మాస్కోలోని నేషనల్ డిఫెన్స్ కంట్రోల్ సెంటర్ను సందర్శించి రష్యా రక్షణ శాఖ ఉప మంత్రి వాసిలీ ఉస్మాకోవ్తో సహా పలువురు ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. 2 దేశాల మధ్య దౌత్య సైనిక సంబంధాలకున్న ప్రాధాన్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న థింపూలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్తో సమావేశమయ్యారు. భారత్ భూటాన్ దేశాల మధ్య ఉన్న మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు భూటాన్ రాజు అందించే సూచనలు ఎంతో విలువైనవి అని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల కోసం సహాయ పునరావాస కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. చిత్వాన్ జిల్లాలో అత్యధిక మరణాలు నమోదు కాగా నవల్పరాసి ఈస్ట్, నవల్పరాసి వెస్ట్, నువాకోట్ జిల్లాల్లో ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. ఈ విపత్తు కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకు 13756 మందిని భద్రతా దళాలు రక్షించాయి. మృతదేహాలను గుర్తించడానికి 1286 డిఎన్ఏ శాంపుళ్లు సేకరించారు. ప్రస్తుతం నిరాశ్రయుల కోసం 27 తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత

0: ఇరవై ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితిష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు. మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు అభిషేక్ శర్మ కేవలం 38 బంతుల్లోనే 108 పరుగులు చేయగా సంజు శాంసన్ 50 పరుగులతో రాణించాడు. సెంచరీ చేసిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల తుది ఆన్సర్ కీలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ సబ్జెక్ట్ తుది కీలను అధికారిక వెబ్సైట్ ద్వారా చూడవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దేశవ్యాప్తంగా 272 నగరాల్లోని 454 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించినట్టు తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 7:15. ప్రభాత రేఖలు కార్యక్రమాన్ని వింటాం.

0: ముందుగా వాణిజ్య ప్రకటన విందాం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈ రోజుకు స్వాగతం. భారతదేశ చరిత్రలో ఒక అరుదైన అత్యున్నత వ్యక్తిత్వాన్ని మనం స్మరించుకోవాల్సిన రోజు. మన దేశంలో ఎందరో మహానుభావులు పదవులను అలంకరించారు, కానీ ఒకే ఒక వ్యక్తి భారతదేశపు 3 అత్యున్నత రాజ్యాంగ పదవులను నిర్వహించి చరిత్ర సృష్టించారు. ఆయనే జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా గారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. 1905 డిసెంబర్ 17 జన్మించిన హిదాయతుల్లా గారు చదువులో ఎప్పుడూ ముందే ఉండేవారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి బంగారు పతకం సాధించిన ఆయన భారతదేశంలో అత్యంత చిన్న వయసులోనే అడ్వకేట్ జనరల్గా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, భారత ఉపరాష్ట్రపతిగా, భారత తాత్కాలిక రాష్ట్రపతిగా పదవులను నిర్వహించిన ఏకైక భారతీయ పౌరుడు, ప్రత్యేకమైన ఘనతను నిర్వహించిన ఏకైక భారతీయ పౌరుడు. భారత న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, ఇలా 3 వ్యవస్థల్లోనూ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన ఏకైక భారతీయుడు హిదాయతుల్లా గారు. జస్టిస్ హిదాయతుల్లా కల్మషం లేని రాజ్యాంగ

0: ర పండితుడు గరికపాటి మల్లావదాని గారి జయంతి. 1899 సెప్టెంబర్ 18న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జన్మించిన మల్లావదాని గారు కలంతోనూ గలంతోనూ దేశసేవ చేసిన అరుదైన వ్యక్తి. మహాత్మాగాంధీ పిలుపుతో జాతీయ ఉద్యమంలోకి అడుగుపెట్టిన ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ఒకవైపు దేశభక్తి, మరోవైపు అపారమైన సాహిత్య ప్రతిభ. కేవలం స్వాతంత్ర సమరయోధుడిగానే కాకుండా సుమారు 20 వరకు అష్టావధానాలు చేసి అవధానిగా ప్రజల మెప్పు పొందారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రసంగాలకు గాను ఆయనకు జైలు శిక్ష పడింది. జైలు గోడల మధ్య కూడా తన సాహిత్య వ్యాసంగాన్ని ఆపకుండా తోటి ఖైదీలకు కూడా పెట్టుకుని అవధానాలు చేయడం ఆయనలో పట్టుదలకు నిదర్శనం. ఆయన కలం నుండి జాలువారిన భారతాంబికా శతకము, విద్యార్థి శతకము, శివ నివేదనము, పండితరాయలు, ఆదర్శజ్యోతి వంటి రచనలు నేటికీ ఎంతో ప్రసిద్ధమైనవి. ఆయన సొంత గ్రంథాలు రాయడమే కాకుండా ఎన్నో ప్రాచీన సంస్కృత గ్రంథాలను పరిష్కరించి తెలుగు సాహిత్యానికి అమూల్యమైన సేవ చేశారు. 1985 జనవరి 5న ఆయన భౌతికంగా మనల్ని విడిచి వెళ్లిన స్వాతంత్ర సమరంలో ఆయన చూపిన ధైర్యం, తెలుగు భాషకు ఆయన చేసిన సేవ ఎప్పటికీ చిరస్మరణీయం. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుణ్ణి ఒకసారి స్మరించుకుందాం. ఇప్పుడు అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం గురించి తెలుసుకుందాం. అసలు ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. సమాన పనికి సమాన వేతనం అందిన రోజు. సాధారణంగా ఒకే ఉద్యోగం, ఒకే బాధ్యత, ఒకే సమయం, కానీ ఇచ్చే జీతంలో మాత్రం తేడా. వినడానికి అన్యాయంగా ఉంది కదా? అవును, ప్రపంచవ్యాప్తంగా పురుషులతో పోలిస్తే మహిళలకు ఇచ్చే వేతన వివక్ష కనిపిస్తుంది. ఐక్యరాజ్య సమితి మరియు అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మహిళలు పురుషుల కంటే సగటున 20% తక్కువ జీతం పొందుతున్నారు. అంటే ఒకే కష్టానికి ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ దక్కడం అన్నమాట. ఈ జెండర్ పే గ్యాప్ లేదా లింగ ఆధారిత వేతన వ్యత్యాసాన్ని తుడిచేయడానికి, సమాన పనికి సమాన వేతనం అనే హక్కుని అందరికీ గుర్తు చేయడానికి ఐక్యరాజ్య సమితి 2020 నుండి ప్రతి ఏటా సెప్టెంబర్ 18 రోజున అధికారికంగా నిర్వహిస్తుంది. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు. ఇది ఒక మనిషి ప్రతిభకు, కష్టానికి ఇచ్చే గౌరవం. సమానత్వం అనేది ఇంట్లో మాత్రమే కాదు, పనిచేసే ఆఫీసుల్లో, ఫ్యాక్టరీల్లో కూడా ఉండాలి. మహిళల ఆర్థిక ఎదుగుదల అనేది ఒక కుటుంబానికే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకే పెద్దబలం. అందుకే ఈ రోజున మనమంతా ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతిభకు లింగభేదం చూపించకుండా సమాన పనికి సమాన గౌరవాన్ని, సమాన వేతనాన్ని అందించి సమాజంలో నిజమైన మార్పుకు శ్రీకారం చుడదాం. ఇంతవరకు చరిత్రలో ఈరోజు విన్నారు. ఇప్పుడు ప్రకటన విందాం.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు ప్రభాత రేఖలు కార్యక్రమంలో శ్రీ రాచపూడి రమేష్ గారి విస్తరాకు కథానిక విందాం.
2: విస్తరాకు. ఓం సహనాభవతు, సహనోగుణస్తు. సంస్కృత పాఠం ముగించి వసుంధర శాంతి మంత్రం చెప్తూ ఉంటే తెల్లటి దుస్తుల్లో ఉన్న 14-15 ఏళ్ల వేద విద్యార్థులు చేతులు జోడించి కళ్ళు మూసుకొని శాంతి మంత్రం చెబుతూ ఉన్నారు. పాఠం ముగియగానే విద్యార్థులు వసుంధర గారికి నమస్కరించి తమ హాస్టళ్లకు క్రమ పద్ధతిలో నడుచుకుని వెళ్తున్నారు. వసుంధర ఒక బల్లపై ఉన్న శివపార్వతుల చిత్రపటానికి నమస్కరించింది. నర్సయ్య ఆమె కూర్చున్న వీల్ చైర్ను తోసుకుని వేద పాఠశాల పక్కనే ఉన్న ఓల్డేజ్ హోంకు తీసుకెళ్లాడు. వసుంధర గదిలోకి రాగానే తెల్లటి దుస్తుల్లో ఉన్న ఆయమ్మ ఆమెకు పలహారం,

ఒక ప్లేటుపై మూత ఉంచి తీసుకువచ్చింది. ఈరోజు ఏకాదశి, నేను ఏమీ తినను అంది వసుంధర. ఆయమ్మ ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయింది. వసుంధర కిటికీలోంచి దూరంగా కనబడుతున్న పంట పొలాలను, కొండగుట్టలను చూస్తూ ఉండిపోయింది. అప్రయత్నంగా ఆమె మనసు 3 ఏళ్లు వెనక్కు మరలింది. వసుంధర సంస్కృత కళాశాలలో లెక్చరర్గా పనిచేసే విశ్వనాథ శాస్త్రి గారికి 4వ సంతానంగా పుట్టింది. డిగ్రీ పరీక్షలు రాయగానే ఆమెకు పెళ్ళయింది. వసుంధర భర్త రాఘవరావు ఎలిమెంటరీ స్కూల్ మాస్టారుగా జీవితం ప్రారంభించి హై స్కూల్ టీచర్గా రిటైర్ అయ్యారు. 20 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని ఉమ్మడి కుటుంబంలో అడుగుపెట్టిన వసుంధర అత్తమామలతో పాటు మరుదులు, ఆడబడుచులతో కూడిన ఉమ్మడి కుటుంబానికి సేవలు చేయడానికి అంకితమైంది. మరుదులు, ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసుకుని ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. మామగారు గతించారు. మంచం పట్టిన అత్తకు సేవలు చేయడానికి, తన 2 కొడుకులు కూతుర్లను పెంచి పెద్ద చేయడానికి వసుంధర తన యావత్ శక్తిని వినియోగించింది. రాఘవరావు ఉదయం 8 గంటలకే టిఫిన్ చేసి భోజనం క్యారియర్లో సర్దుకుని 20 మైళ్ళ దూరంలో ఉన్న స్కూలుకు వెళ్ళిపోయేవాడు. సాయంత్రం 6 గంటలకో తిరిగొచ్చి వాకింగ్కి వెళ్ళొచ్చి పడక్ కుర్జీలో కూర్చొని పుస్తకాలు చదువుకునేవాడు. బడికి వెళ్ళి వచ్చిన పిల్లలకు వసుంధర తనకు తోచిన రీతిలో పాఠాలను చెప్పించేది. అత్తగారికి సపర్యలు చేయడం, భర్త పిల్లల చాకిరీతో ఆమెకు క్షణం తీరిక ఉండేది కాదు. కాలక్రమంలో ఆమె అత్త అనసూయమ్మ మరణించింది. కూతురు వాణి ఎంఎస్సీ పూర్తి కాగానే బీఈడీ చేసింది. కొడుకులిద్దరూ డిగ్రీ పూర్తి చేసి గవర్నమెంట్ ఉద్యోగాలకు పోటీ పరీక్షలు రాసి తెచ్చుకోగలిగారు. వాణికి డిఎస్సిలో ప్రభుత్వ టీచర్గా నెల్లూరులో ఉద్యోగం వచ్చింది. అక్కడే మున్సిపల్ స్కూల్లో టీచర్గా ఉన్న ప్రభాకర్తో ఆమె వివాహం ఘనంగా జరిపించారు తల్లిదండ్రులు. కొడుకులిద్దరూ ఏరుకోరి ఉద్యోగస్తురాళ్లనే పెళ్లాడారు. వారికి పిల్లలు పుట్టుకొచ్చే సమయానికి రాఘవరావు స్వర్గస్థుడయ్యాడు. వసుంధర కొంతకాలం భర్త స్మృతిలో గడిపి ఇన్నాళ్లకు లభించిన విశ్రాంతిలో దైవచింతనలో గడపసాగింది. రేడియో వినడం, పుస్తకాలు చదవడంతో ఆమె కాలక్షేపం అవుతోంది. ఒకరోజు పెద్ద కొడుకు సురేష్ భార్య శిరీషతో ఆమె ఇంట్లో అడుగుపెట్టాడు. మనవడు 2 ఏళ్ల భరత్ను చూసుకుని వసుంధర మురిసిపోయి వారికంతా పిండి వంటలు చేసి పెట్టింది. అమ్మా, ఎన్నాళ్ళని ఒక్కటే ఇంట్లో ఉంటావు, నీకు కాలక్షేపం కావాలి కదా. భరత్కు 2 ఏళ్లు నిండాయి. ఇన్నాళ్ళు మాతో ఉన్న శిరీష తల్లి స్వగ్రామానికి వెళ్ళిపోయింది. నువ్వు మాతో వస్తే నీకు పిల్లవాడితో బాగా కాలక్షేపం అవుతుంది అన్నాడు సురేష్. అది కాదురా, మీ నాన్న కట్టిన ఇల్లు చిన్నదే అయినా ఇక్కడుంటే నాకు ఆయన స్మృతులతో, మీ అందరి జ్ఞాపకాలతో హాయిగా ఉంటుంది. కొత్త ఊర్లో నేను ఎలా ఉండగలను? ఎవ్వరూ లేకపోతే ఇల్లు పాడవుతుంది అంది వసుంధర. అమ్మా, నువ్వేం దిగులు పెట్టుకోవద్దు, 1-3 నెలలు మాతో గడిపి ఇక్కడికి తిరిగి వచ్చాయి అన్నాడు సురేష్. కోడలు శిరీష అత్తయ్య వంక దీనంగా చూసింది. వారి మాటలు కాదనలేక వసుంధర వాళ్లతో కలిసి వారున్న తిరుపతికి చేరుకుంది. పొద్దున్నే 6 గంటలకల్లా కాఫీ కలుపుకొని తాగి కొడుకు కోడలికి టిఫిన్ తయారు చేయడము, భరత్ స్నానపానాదులు, మధ్యాహ్నం వంటతో ఆమె క్షణం తీరిక ఉండేది కాదు. కొడుకు కోడలు భోజనాలు క్యారియర్లో సర్దుకుని వారి వారి ఆఫీసులకు వెళ్ళిపోయేవారు. చిన్నారి భరత్ సంరక్షణలోనే ఆమె కాలం గడిచిపోయేది. రేడియో వినడం మర్చిపోయింది. ఇష్టమైన పుస్తకాలు చదవడానికి తీరిక ఉండేది కాదు. రాత్రి వేళల్లో నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు బాధించేవి. 3 నెలలు గడవగానే కూతురు వాణి అన్న ఇంట్లో రెక్కలు కట్టుకుని వాలింది. అంతేలే అమ్మా, ఎలాగైనా నీ కొడుకంటేనే ప్రేమ. కూతురు 2 పిల్లలతో చేసుకోలేక అవస్థ పడుతోందని నువ్వెప్పుడైనా ఆలోచించావా అని తల్లిని నిష్ఠూరమాడింది వాణి. లేదమ్మా, నేను ఇంటికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూసుకోవాలి కదా అంది వసుంధర. అంతేలేమ్మా, కొడుకులు కొడుకులే, కూతుర్లు కూతుర్లే అని వాణి బాధపడుతూ తిరుగు ప్రయాణం కట్టింది. బాధపడద్దమ్మా అని వసుంధర వాణితో పాటు కూతురింటికి బయలుదేరింది. అక్కడా ఇదే తంతు. కూతురు వాణి, అల్లుడు ప్రభాకర్ టిఫిన్ చేసి వారి వారి స్కూళ్లకు వెళ్ళిపోతారు. కాకపోతే వారి పిల్లలు స్కూళ్లకు వెళ్లే 10-12 ఏళ్ల వాళ్ళు. వసుంధర దినచర్యలో మార్పు లేదు. కూతురు ఇంటి పనుల్లో ఆమె కాస్త సాయపడినప్పటికీ సాయంత్రం పిల్లలు ఇంటికి తిరిగి వచ్చేసరికి వాళ్లకేదో ఒక తిరుచిండి చేసి పెట్టాల్సి వచ్చేది. వసుంధర కష్టపడ్డమే తనకు రాసి పెట్టి ఉందేమో అనుకుంది. ఈ జన్మలో తనకు విశ్రాంతి లభించడం కష్టమే అనుకుంది. 4 నెలలు గడిచాయి. ఒకరోజు చిన్న కొడుకు దిలీప్ హఠాత్తుగా ఊడిపడ్డాడు. ఏమమ్మా, ఎంతకాలమని కష్టపడతావు,

మా ఇంటికి వచ్చి కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకో అని తల్లి మీద అనురాగం వలకబోశాడు. కొడుకును కాదనలేక వసుంధర అతని ఇంటికి వెళ్ళింది. వారం రోజుల పాటు చిన్న కోడలు మమత ఆమెను విశ్రాంతి తీసుకోనిచ్చింది. తనకిక్కడ ఇన్నాళ్లకు విశ్రాంతి దొరికింది అని వసుంధర సంతోషించేలోగా, మమత అత్తయ్య, నా చైల్డ్ కేర్ లీవ్ రేపటితో పూర్తవుతుంది. ఎల్లుండి నుండి నేను ఆఫీసుకు వెళ్ళాలి. మీరు నేను ఆఫీస్ నుండి వచ్చే వరకు పాపను జాగ్రత్తగా చూసుకోండి చాలు అని వసుంధరకు చావు కబురు చల్లగా చెప్పింది. మమత ఉదయాన్నే టిఫిన్ తయారు చేసినా తర్వాత వంట పని, చిన్నపిల్లను చూసుకోవడం ఇవన్నీ వసుంధరే చేయవలసి వచ్చేది. ఆ పనులతో ఆమెకు అంతవరకు లేని బీపీ, షుగర్ వ్యాధులు తలెత్తాయి. ఒకరోజు మమత జ్వరంతో బాధపడుతూ ఆఫీసుకు సెలవు పెట్టింది. వసుంధర హడావిడిగా లేచి టిఫిన్ తయారు చేయడానికి త్వరగా స్నానం చేయాలని బాత్రూంలోకి వెళ్ళింది. అక్కడ కొద్దిగా పాచిపట్టి ఉండడంతో చూసుకోక జారిపడింది. దిలీప్ ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఎక్స్రే, ఇతర పరీక్షలు చేసి డాక్టరు ఆమెకు మోకాలి కింద ఎముక విరిగిందని, ఆపరేషన్ చేయాలన్నారు. 2 రోజుల తర్వాత ఆమెకు ఆపరేషన్ జరిగింది. ఆమెకున్న బీపీ, షుగర్ వలన ఆమె త్వరగా కోలుకోలేక వీల్ చైర్కు అంకితమవ్వాల్సి వచ్చింది. మమత ఆఫీసుకు 10 రోజులు సెలవు పెట్టింది. కానీ మంచానికి అంకితమైన అత్తగారికి సపర్యలు చేయలేక దిలీప్ను తల్లిని కూతురింట్లో విడిచి రమ్మంది. వాణి కొద్ది రోజులు బడికి సెలవు పెట్టి తల్లిని చూసుకుంది. తర్వాత స్కూల్లో లీవు ఇవ్వలేదన్న సాకుతో తల్లిని పెద్దన్నయ్య సురేష్ ఇంట్లో దిగబెట్టింది. పెద్ద కోడలు కొన్ని రోజుల పాటు వసుంధరను కనిపెట్టుకు చూసింది. తరువాత అత్తగారిని ఆమె ఇంట్లో విడిచిరమ్మని భర్తను పోరసాగింది. ఒకరోజు సురేష్ తల్లితో, అమ్మా, నువ్వెలాగూ చాలా రోజుల నుండి ఇల్లు ఎలా ఉందో చూసి రావాలని చెప్తూ ఉన్నావు కదా, నిన్ను ఇంట్లో దిగబెట్టి నీకు సహాయం చేయడానికి ఒక అటెండెంట్ను కుదురుస్తాను. ఆమె వంట పనితో పాటు నీకు నీ పనుల్లో సహాయపడుతూ ఉంటుంది. నీకొచ్చే పెన్షన్లో ఆమెకు జీతాన్ని ఇస్తూ ఉండు అన్నాడు. వసుంధర మౌనంగా ఉండిపోయింది. నిజానికి ఆమె పెన్షన్ కూడా ఆమె పూర్తిగా ఏ నెలలో వాడుకోలేదు. ప్రతి నెల ఏ కొడుకో కూతురో ఏదో ఒక అవసరానికి ఆమెను కొంత డబ్బు పంపమనడం, ఆమె పంపడం చేస్తూ ఉంది. వసుంధర ఇంటికి వచ్చి 2 వారాలు అవుతూ ఉంది. సుదేష్ కుదిర్చిన అటెండెంట్ నిర్మల రోజూ వచ్చి వంట చేసి ఆమెకు స్నానం చేయించి వెళ్ళిపోతూ ఉంది. కానీ ఉదయం లేవగానే కాఫీ తాగి అలవాటున్న వసుంధరకు ఉదయం 9 నిర్మల వచ్చి కాఫీ తయారు చేసి ఇచ్చేంత వరకు కాఫీ తాగకపోవడం దుర్భరంగా ఉంది. ఆమెను చూడడానికి కొడుకులు, కూతురు మొక్కుబడిగా ఒకరోజు వచ్చి వెళ్ళారు. తల్లిని ఇంటికి తీసుకువెళ్ళి చూసుకునే ఉద్దేశం వారికెవ్వరికీ లేదు. వసుంధరను చూడడానికి ఒకరోజు రాఘవరావుతో పాటు పనిచేసిన జగదీష్ వచ్చారు. ఆమె దుస్థితి చూసి ఆయన, అమ్మా, నువ్వు ఏమీ అనుకోకపోతే ఒక మాట, నేను నా భార్య ప్రస్తుతం ఈ ఊరికి అవుట్స్కర్ట్స్లో ఉన్న సంస్కృతి ఓల్డేజ్ హోమ్లో ఉన్నాం. అక్కడ మనలాంటి వృద్ధులకు ప్రత్యేకమైన గదులు ఇస్తారు. అందుబాటులో ఎప్పుడూ ఆయాలు, అటెండెంట్లు ఉంటారు. వంట రుచిగా, శుచిగా చేస్తారు. నెలకు వారికి 15,000 చెల్లిస్తే చాలు. మీరు ఆలోచించుకోండి అన్నాడు. వసుంధర 2-3 రోజులు ఆలోచించి ఆయన చెప్పినట్లు చేయడానికి నిర్ణయించుకుంది. వసుంధర సంస్కృతి ఓల్డేజ్ హోమ్కు వచ్చి 4 రోజులు దాటింది. రోజూ పొద్దునే ఆమె దగ్గరకు ఒక లేడీ అటెండెంట్ వచ్చి స్నానపానాదులు చేయడంలో సాయపడుతుంది. తరువాత మెస్ నుంచి కాఫీ ఒక అటెండెంట్ తీసుకొస్తాడు. ఆమె దినచర్యలో భాగంగా రోజూ చదివే శ్లోకాలు చదివి పూజ చేసుకుంటుంది. పుస్తకాలు చదువుతూ రేడియో వింటూ కాలక్షేపం చేస్తూ ఉంది. కిటికీలోంచి చూస్తే రకరకాల పూల మొక్కలు, ఫలవృక్షాలు కనువిందు చేస్తాయి. పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తాయి. ఆ దృశ్యాలు చూస్తున్నా, పక్షుల కోకోలు వింటున్నా ఆమె మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంతలో జగదీష్ గారితో పాటు ఆశ్రమం ట్రస్టీలలో ఒకరైన రత్నాకర్ గారు ఆమె గదిలోకి ప్రవేశించారు. రత్నాకర్ గారు ఆమెకు నమస్కరించి, అమ్మా, మీరు రోజు పూజలో భాగంగా చెప్పే శ్లోకాలు, పాడే కీర్తనలు వింటున్నాం, మాదొక చిన్న మనవి అన్నారు. వసుంధర వారికి నమస్కరించి, కూర్చోండి, చెప్పండి సార్ అన్నది రత్నాకర్తో. ఈ వృద్ధాశ్రమం పక్కనే వేద పాఠశాల నడుపుతూ ఉన్నాం. అక్కడ 200 వేద విద్యార్థులు ఉన్నారు. 10-15 మధ్య వయసులో ఉన్న వారికంతా వేదం ఉచితంగా నేర్పబడుతోంది మా ట్రస్ట్ తరపున. మీరు రోజు ఉదయాన్నే వారితో ప్రార్థన చేయించి సంస్కృత పాఠాలు నేర్పాలి. జగదీష్ గారి ద్వారా
మీకు సంస్కృతంలో మంచి ప్రావీణ్యం ఉందని

0: నాను, ఇది మా ట్రస్ట్ తరపున అభ్యర్థన అన్నారు రత్నాకర్. వసుంధర ఆశ్చర్యపోయింది. మీరు అనుకున్నంత ప్రావీణ్యం లేదండి. మా నాన్న విశ్వనాథ శాస్త్రి గారు సంస్కృత విద్వాంసులు. వారు పిల్లలకు ఇంటి దగ్గర సరళంగా సంస్కృతం మాట్లాడడం నేర్పేవారు. వారి పాఠాలు విని విని నాకు ఏదో కొద్దిగా దేవభాష వంటబట్టింది అన్నది వసుంధర. ఆ మాత్రం చాలు, మాకిక్కడ వేద పాఠాలు నేర్పేవారే కానీ సంస్కృత భాష బోధించే అధ్యాపకులు లేరు. మీకు నెల నెల కొద్దిగా పారితోషికం కూడా ఇస్తాం అన్నారు రత్నాకర్. జగదీష్ కూడా ఆ ప్రతిపాదన ఒప్పుకోవలసిందిగా ఆమెను కోరాడు. ఇలా తనకు కాలక్షేపం అవుతుందని వసుంధర సరేనంది. పొద్దున్నే 6 ఆమె తయారుగా ఉంటే వృద్ధాశ్రమం అటెండర్ నర్సయ్య వచ్చి ఆమె వీల్ చైర్ తోసుకొని వృద్ధాశ్రమం పక్కనే ఉన్న వేద పాఠశాలకు తీసుకువెళ్ళేవాడు. అప్పటికే అక్కడ మైదానంలో బారులు తీరి తయారుగా ఉన్న వేద పాఠశాల విద్యార్థులతో ఆమె ప్రార్థన చేయించి గంటసేపు సంస్కృత పాఠాలు నేర్పించేది. ఆమె కృషి వలన విద్యార్థులు 6 సంస్కృతంలో సంభాషించడం నేర్చుకున్నారు. ఒకరోజు కాకతాళీయంగా వృద్ధాశ్రమం గురించి తమ ఛానల్లో కవరేజ్ ఇవ్వడానికి వచ్చిన టీవీ ఛానల్ వారు వేద పాఠశాలను కూడా తమ వీడియో కెమెరాలలో బంధించారు. ఆ టీం హెడ్కు వసుంధర విద్యార్థులకు పాఠాలు నేర్పించే తీరు బాగా నచ్చింది. 10 తర్వాత ఆ టీం హెడ్ వృద్ధాశ్రమానికి వచ్చి రత్నాకర్ గారితో మాట్లాడుతూ, మా ఛానల్లో ప్రసారమైన ప్రోగ్రామ్కి ప్రపంచం నలుమూలల నుండి మంచి స్పందన వచ్చింది. చాలామంది వసుంధర గారు విద్యార్థులకు సంస్కృతం బోధించే తీరును మెచ్చుకుని తమకు సంస్కృతంలో సంభాషించడం నేర్చుకోవాలని ఉందన్నారు. ఆమె అనుమతిస్తే ఆమె సంస్కృతం బోధించే పాఠాలను కొన్ని రికార్డ్ చేయించి యూట్యూబ్లో పెడతాము అన్నాడు. రత్నాకర్ గారు ఆ విషయం జగదీష్ గారితో చర్చించారు. మీ వీడియో పాఠాల వలన వసుంధర గారికి ఏమైనా రాయల్టీ లభించేట్లయితే ఓకే అన్నారు జగదీష్. అలాగే రాయల్టీ ఏర్పాటు చేయగలమన్నాడు ప్రోగ్రామ్ హెడ్. వసుంధర ఆయన్ను వారింపజూసింది. వృద్ధాప్యంలో మీకు డబ్బు చాలా అవసరమండి, ఈ ప్రతిపాదనకు ఒప్పుకోండి అని అభ్యర్థించారు జగదీష్ గారు. వసుంధర వీడియో పాఠాలు యూట్యూబ్లో బాగా పాపులర్ అయ్యాయి. అనేక దేశాల్లో భారతీయులు, ఇతర దేశస్థులు కూడా సంస్కృతం నేర్చుకోవడంలో ఆసక్తి చూపడం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ వీడియోల వలన 7 తిరిగేసరికి ఆమె అకౌంట్లో 1,00,000 రూపాయల దాకా ఆదాయం రాసాగింది. ఒకరోజు ఆమె కొడుకులు సురేష్, దిలీప్, కూతురు వాణి వచ్చి తల్లిని తమతో రమ్మని, తాము ఆమెను బాగా చూసుకుంటామని కోరారు. వసుంధర మాట్లాడేంతలో జగదీష్ గారు కల్పించుకున్నారు. అన్ని పదార్థాలు వండించినప్పుడు విస్తరాకని, అవసరం తీరాక ఎంగిలాకని తీసేసినట్లు, తల్లితో అవసరం తీరాక మీరు ఆమెను దూరం పెట్టారు, ఆమె మీతో రాదు అన్నారు జగదీష్ గారు ఖచ్చితంగా. వారికి తనకన్నా వీడియో పాఠాల ద్వారా వచ్చే తన ఆదాయంపైనే దృష్టి అని వసుంధరకు అర్థమైంది. నా తదనంతరం నా సంపాదనంతా ఈ వృద్ధాశ్రమం అభివృద్ధికే చెందే ఏర్పాటు చేశాను అని స్థిరంగా చెప్పింది వసుంధర.
1: ఇంతవరకు శ్రీ రాచపూడి రమేష్ గారి విస్తరాకు కథానిక విన్నారు.
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
2: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
3: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
4: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
2: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
3: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
2: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
4: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
2: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
3: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్.

0: ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే సెప్టెంబర్ 18వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతలు దంత సమస్యలు సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 224-6605, 224-6606, STD కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలు పొందండి.
2: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
3: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
2: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
3: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
2: వనితాలోకం ప్రతిరోజు సాయంత్రం 5 మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5, 103.2 MHz పై తప్పక వినండి. వనితాలోకం శ్రీల కార్యక్రమం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే సెప్టెంబర్ 18 శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 224-6605, 224-6606, STD కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలు పొందండి.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
3: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
4: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి

0: హరించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: ఇంతటితో ప్రభాత రేఖలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 7:45. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమానికి స్వాగతం. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మొదటి పాట విందాం. ఈ పాట మహర్షి చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం శ్రీమణి. ఓకే శ్రోతలు, ఈ పాట విందామా మరి?

శ్రోతలు, మీరు వింటున్నారు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. ఈ పాట కుర్రాడు చిత్రం కోసం కార్తిక్ పాడిన పాట. సంగీతం అచ్చు రాజమణి, సాహిత్యం అనంత శ్రీరామ్. ఓకే శ్రోతలు, ఈ పాట విందామా? మరి

ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. ఈ పాట జయలోకుష చిత్రం కోసం హేమచంద్ర పాడిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం చంద్రబోస్. ఓకే శ్రోతలు, ఈ పాట విందామా మరి?

0: శ్రోతలు, మీరు వింటున్నారు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. ఈ పాట వేదం చిత్రం కోసం రంజిత్, దీపు, గీతామాధురి, చైత్ర పాడిన పాట. సంగీతం ఎంఎం కిరవాణి, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఓకే శ్రోతలు, ఈ పాట విందామా మరి.
1: 1, 2, 3.

ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. ఈ పాట తొలిప్రేమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సంగీతం దేవా, సాహిత్యం సిరివనెల సీతారామ శాస్త్రి. ఓకే శ్రోతలు, ఈ పాట విందామా మరి?

శ్రోతలు, మీరు వింటున్నారు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. ఈ పాట ఎక్స్ప్రెస్ రాజా చిత్రం కోసం స్పీకర్ అగస్తి, సిలివియా అనీషా పాడిన పాట. ఈ పాటకు సంగీతం ప్రవీణ్ లక్కరాజు, సాహిత్యం శ్రీమణి. ఓకే శ్రోతలు, ఈ పాట విందామా మరి?

0: శ్రోతలు, ఇంతవరకు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమాన్ని విన్నారు.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే సెప్టెంబర్ 18 శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 224-6605, 224-6606, STD కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానం.

0: సమాధానాలు పొందండి.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: to win the series 3-0. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి
2: సేవా సంకల్ప అభియాన్పై వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత్కు దౌత్యపరమైన ప్రాధాన్యత పెరగడంతో పాటు సుపరిపాలన, ఆర్థిక వ్యవస్థ, మౌలిక వస్తులు, విదేశాంగ విధానాల్లో దేశం పలు కీలక విజయాలు సాధించింది. నరేంద్ర మోదీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా ప్రభుత్వాధినేతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. నాటి నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు, భారతదేశ ప్రధానమంత్రిగా దాదాపు 12 ఏళ్లు పూర్తి చేసుకుంటూ 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. ఒకే దేశం ఒకే పన్ను విధానంలో జీఎస్టీ అమలు, ప్రపంచ బ్యాంక్ వ్యాపార అనుకూల ర్యాంకింగ్లో భారతదేశాన్ని 142వ స్థానం నుంచి 63వ స్థానానికి మెరుగుపరచడం, స్వచ్చభారత్ అభియాన్ కింద దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా పారిశుద్ధ్య విప్లవం తేవడం వంటివి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనం. అంతేకాక ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆరోగ్య భద్రతా పథకం ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది కుటుంబాలకు లబ్ది చేకూర్చడం, జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతం, వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రారంభం, గ్రామీణ విద్యుదీకరణ, విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు చేయడం, జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి భారతదేశంలో పూర్తిస్థాయిలో విలీనం చేయడం, రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత సాధించడంతో పాటు మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీ రక్షణ పరికరాల తయారీని పెంచడం, సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా జాతీయ భద్రతకు ప్రాధాన్యతనిచ్చి ఉగ్రవాదానికి గట్టి సమాధానం చెప్పడం, భారతదేశ నాయకత్వంలో G20, బ్రిక్స్ వంటి శిఖరాగ్ర సదస్సులను విజయవంతంగా నిర్వహించడం, గ్లోబల్ సౌత్ దేశాల గళంగా మారడం, పర్యావరణ పరిరక్షణ కోసం గ్లోబల్ సోలార్ కూటమికి నేతృత్వం వహించడం నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనాలుగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్ 17న భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడా పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 25 సంవత్సరాల ప్రజాసేవ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈసారి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు 4 రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, సామాజిక అభివృద్దిని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా గురువారం ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో రాత్రి 7 గంటలకు దీపాలు వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమం, రక్తదాన శిబిరాలు, సేవా సంకల్ప అభియాన్లో భాగంగా కాశీ నుంచి ప్రధానమంత్రి జన్మస్థలమైన గుజరాత్లోని వద్దునగర్ వరకు సేవాజ్యోతి కలశయాత్ర, బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు అంగన్వాడీ ఆశా కార్యకర్తలను సత్కరించడంతో పాటు తల్లులు పిల్లలకు అవసరమైన పోషకాహార అవగాహన, ఆరోగ్య సేవలు అందిస్తారు. పాఠశాల విద్యార్థులకు మేరే సప్నో కా భారత్ ఇతివృత్తంగా చిత్రలేఖనం, ప్రసంగ పోటీలు నిర్వహిస్తారు. వార్డు, బ్లాక్ స్థాయిల్లో ప్రత్యేక సేవాసేతు క్యాంపులు ఏర్పాటు చేసి అర్హత ఉండి పథకాలందని వారికి ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన, పీఎం కిసాన్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా పొందే అవకాశం కల్పిస్తారు. స్థానికంగా ఉపాధి, చట్టపరమైన సమస్యలున్న వారికి ఉచిత చట్టపరమైన సలహాలు, సహాయం అందిస్తారు. ఈ ప్రచారంలో భాగంగా సాంస్కృతిక పోటీలు, క్రీడా పోటీలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. 4 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో సుపరిపాలన, లక్పతి దీదీలు, మహిళా సాధికారిత, యువజన భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తున్నారు. బూత్ స్థాయిలో ఏక్ పేడా మాకేనాం పేరుతో చేపట్టనున్న మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా పర్యావరణ సమతుల్యత, పచ్చదనం పెరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పరిశుభ్రత పెరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాలకు తిరిగే పని లేకుండా సేవా శిబిరాల వద్ద నేరుగా దరఖాస్తులు సమర్పించే అవకాశం కలుగుతుంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల స్వయం ఉపాధి, రక్షణ పింఛన్ పథకాల గురించి ప్రజలకు సమగ్ర అవగాహన లభిస్తుంది. నేరుగా అధికారులే ప్రజల వద్దకు రావడం వల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి పారదర్శకత పెరుగుతుంది. రేషన్ కార్డులు, ఆధార్ సవరణలు, పెన్షన్ల దరఖాస్తులు వంటి నిత్య జీవిత సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుంది. ఈ విధంగా సేవా సంకల్ప అభియాన్ కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాకుండా ప్రభుత్వ సేవలను సమాజంలోని చివరి వ్యక్తి వరకు వేగంగా, పారదర్శకంగా అందించే ఒక బృహత్తర సామాజిక కార్యక్రమం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సేవా సంకల్ప అభియాన్పై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన MLN మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బే.

0: సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 8:35. వరద గుడి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో తెలుగు సినిమా చరిత్రలో కమర్షియల్ సినిమాలకు ఒక కొత్త రూపిచ్చిన దిగ్గజ దర్శకుడు, పత్రికా సంపాదకుడు విజయ బాపినీడు గారి గురించి మాట్లాడుకుందాం. విజయ బాపినీడుగా పేరుగాంచిన గుత్తా బాపినీడు చౌదరి దర్శకుడు. ఆయన బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలను సంపాదకత్వం వహించి నడిపాడు. ఆయన అనేక యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిల్లో మగ మహారాజు, ఖైదీ నంబర్ 786, మగధీరుడు, గ్యాంగ్ లీడర్ ముఖ్యమైనవి. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన చిత్రం నుండి ఒక పాట విందాం.

0: ఇప్పుడు వాణిజ్య ప్రకటన విందాం.
1: నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
3: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: 1982లో దర్శకుడిగా తెలుగు సినీ రంగానికి పరిచయమై తన సినీ ప్రస్థానంలో 22 సినిమాలకు దర్శకత్వం వహించిన బాపినీడు ఎక్కువగా చిరంజీవి గ్యాంగ్ లీడర్, ఖైదీ నెంబర్ 786, బిగ్ బాస్, మగధీరుడు, మహానగరంలో మాయగాడు, మగమహారాజు, శోభన్ బాబు నటించిన మహారాజు చిత్రాలకు దర్శకత్వం చేశాడు. నటుడు కృష్ణతో కృష్ణగారడి, రాజేంద్ర ప్రసాద్తో బాలుజడ, తోలుబెల్టు, దొంగకోళ్లు, సీతాపతి, చలో తిరుపతి సినిమాలు తీశారు. అంతేకాకుండా రాజచంద్ర, దుర్గా నాగేశ్వరరావు, జి రామ్ మనోహర్ రావు, మౌలి, వల్లభనేని జనార్దనను దర్శకులుగా, భువనచంద్రను పాటల రచయితగా, కాశీ విశ్వనాథ్ను మాటల రచయితగా తెలుగు సినీ రంగానికి పరిచయం చేశారు. ఇప్పుడు మరొక పాట విందాం.

ஐனா பப்பு காடதிந்தேட்டுக்கோ நீ பிந்த நிந்த நிழட்டுக்கோ. విజయ్ బాప్నీడు గారి కెరీర్లోనే కాదు టాలీవుడ్ కమర్షియల్ సినిమా హిస్టరీలోనే ఒక మైలురాయి లాంటి సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. అదే గ్యాంగ్ లీడర్. 1991లో వచ్చిన ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫాడించేసా అనే డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగే. ఇప్పుడు ఖైదీ నెంబర్ 786 చిత్రం నుండి ఒక పాట విందాం.

విజయ్ వాపినేడు గారు యవ్వనం కాటేసింది అనే సినిమాకు నిర్మాతగా బాధ్యతలు వహించారు. ఆయన చివరిగా దర్శకత్వం వహించిన చిత్రం కొడుకులు. 2019లో ఆయన అనారోగ్యంతో భౌతికంగా మనల్ని విడిచి వెళ్లారు. విజయ్ వాపినేడు గారు కేవలం ఒక దర్శకుడు, పత్రికా సంపాదకుడు కాదు. ఒక సాదాసీదా కథను కూడా తన స్క్రీన్ ప్లేతో కరెక్ట్ కామెడీ యాక్షన్తో బ్లాక్ బస్టర్గా మార్చడం ఆయనకే చెల్లింది. ఆయన భౌతికంగా మనల్ని విడిచి వెళ్లిన ఆయన అందించిన సినిమాలు, ఈ అద్భుతమైన గీతాలు ఎప్పటికీ మోగుతూనే ఉంటాయి. చివరిగా ఒక పాట విందాం.

0: శ్రోతలు, ఇంతవరకు వరదగుడి కార్యక్రమంలో సినీ దర్శకుడు విజయ బాపనీడు గారి చిత్రగీత కదంబాని విన్నారు.
1: తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది.

0: గ్రామాలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె నరసింహారం గారు మరియు డాక్టర్ పివిఎన్ మారుతి గారు.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల భాగంగా ఈ ఉదయం కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి గారు. నిర్వహణ శ్రీ ఎం మా సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీ వి విజయమునిస్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ ఆర్ రామగోవిందరెడ్డి. వినండి కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్కిన తృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించింది. ఆమే కాదు, సమస్త భక్తకోటి ఆ స్వామిని వేడుకునేదే. ఈ సంసారమనేటువంటి భవసాగరాన్ని నుంచి విముక్తి కలిగించి నీలో ఐక్యమయ్యే విధంగా, నిరంతరము నీ పాదసేవ చేసుకునే విధంగా నీ వద్దే ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకోవడం. జన్మరాహిత్యాన్ని కోరుకునేవారు కొందరు అంతకు మించి ప్రతి జన్మలోనూ నిన్ను సేవించుకునే భాగ్యం కలగాలని కోరుకునేవారు కొందరు. ఇలా అందరూ స్వామి సన్నిధిలో స్వామి సాన్నిధ్యాన్ని కోరుకునేటువంటి వారే. అలా ఎందరో మహనీయులు అందరికీ కూడా ఒకేసారి దర్శన భాగ్యాన్ని కల్పించి తరింపచేసేటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఉత్సవములే ఈ బ్రహ్మోత్సవములు. ఈ బ్రహ్మోత్సవములలో స్వామివారు ఈనాడు కల్పవృక్షము ఛాయలో దేదీప్యమానంగా అమ్మవార్లిద్దరితో కూడా ప్రకాశిస్తూ ఉన్నారు. ఆశ్రిత జనుల మనోభీష్టాలను నెరవేర్చు కల్ప తరువే శ్రీనివాస పరబ్రహ్మ అని మనకు పురాణ సాహిత్యం తెలియజేస్తోంది. వృక్ష సంపదలో కల్పవృక్షం అత్యంత విశేషమైనటువంటిది. ఇతర వృక్షములు తమకు సంబంధించినటువంటి తమకు కాచినటువంటి ఫలములనే ఇస్తాయి, కానీ కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ కూడా ప్రసాదిస్తుంది అని. ఎల్ల ఋతువులందు నెలరారి పరోమై ఇంద్రు విరులతోటకెపు తెచ్చి కోరు వచ్చి వారి కోర్కెలు నీనడు వేల్పు మ్రానుపాల వెళ్ళి బుట్టే అని క్షీరసాగరం మథనం జరిగిన సందర్భంలో అందులో నుంచి కల్పవృక్షం ఆవిర్భవించింది. ఇక్కడ మనం ఒక విషయం జాగ్రత్తగా గమనించినట్లయితే స్వామివారికి వాహన సేవలు అధికంగా అమ్మవారికి తోబుట్టువుగా ఉన్నవే ఉంటాయి. ఒక గజరాజం ఐరావతాన్ని తీసుకున్న, అలాగే చిట్ట చివర అశ్వవాహనం చేసుకున్న, అదేవిధంగా కల్పవృక్ష వాహనం ఇలా, అలాగే చంద్రప్రభ వాహనం ఇలా ఎక్కువ స్వామివారు అమ్మవారికి కూడా ప్రీతి కలిగించే విధంగా, అదేవిధంగా అమ్మవారు కూడా నిరంతరము స్వామివారి హృదయస్థానంలో ఉండి ఎప్పుడైతే అమ్మకు ప్రీతి కలిగిందో వెంటనే ఆ అమ్మవారు చెప్పేటువంటి ప్రతి మాట కూడా, అంటే అమ్మ ఎవరి గురించి చెబుతుందండి, తమ బిడ్డల గురించే చెబుతుంది, తన భక్తుల గురించే చెబుతుంది. వారు విన్నవించుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఎప్పుడు ఏ సమయంలో స్వామివారి చెవిన పడితే అవి ఫలిస్తాయో ఆ సమయాన్ని చూసి ఆచిచూచి అమ్మవారు అయ్యవారికి తెలియవరుస్తుంది. అందుకనే ఆయన హృదయలక్ష్మి నిరంతరం ఉండడం చేతే మన చేత ఇంత కరుణని ఆయన చూపిస్తూ ఉన్నాడు. కరుణా సాగరంగా స్వామివారి వెలుగొందుతూ ఉన్నాడు. ఆ సాగరానికి ప్రతిగా ఇక్కడ భక్తులందరూ కూడా స్వామివారిని సేవ చేస్తూ ఉన్నారు. అటువంటి దివ్యమైనటువంటి కల్పవృక్ష ఛాయలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడే విహరిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వాహన సేవలో చూసినట్లయితే రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మే విహరిస్తున్నాడా అన్న భావన కలుగుతుంది. నెమలి పింఛాన్ని ధరించాడు, చేతిలో వేణువును

0: ధరించాడు. చక్కటి భంగిమలో ఒక కాలు మడిచి మరొక కాలు వెంపు ఉంచి నయన మనోహరంగా ముగ్ధ మనోహరంగా మన్మథ మన్మథుడు శ్రీనివాస పరబ్రహ్మ కాదు కాదు శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్టుగా మనకు గోచరమవుతూ ఉన్నాడు. అటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మనోహరమైన మనోజ్ఞమైనటువంటి రూపాన్ని చెరగని ముద్రగా మనస్సులో ముద్రించుకుంటూ ఉన్నారు భక్త శిఖామణులు. మరొక మక్క ఆ స్వామి చెంత చక్కగా కళలను ప్రదర్శించేటువంటి అవకాశం దొరికిందనే భావనతో ఎంతో మంది భక్త శిఖామణులు నృత్య ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. భాగవత భారత రామాయణాది ఇతిహాసాల్లో కావ్యాల్లో వర్ణించినటువంటి అనేక రకములైనటువంటి నృత్యాలను గీతాలని స్వామి ముందు చక్కగా ప్రదర్శిస్తూ ఉన్నారు. అదే తమ కళలకు సరైనటువంటి ప్రదర్శనకు అవకాశమని నిజంగా తాము నేర్చుకున్నటువంటి కళలకు తాము ధన్యులమయ్యామని తమ జన్మ సార్థకత ఏర్పడిందనేటువంటి తన్మయత్వంతో స్వామివారి ముందు చక్కగా నృత్యం చేస్తూ ఉన్నారు. అందులో పిన్నవారు పెద్దవారు అనేటువంటి తారతమ్యాలు లేదు, స్త్రీ పురుష భేదం లేదు, వయో భేదం లేదు. అందరూ కూడా ఉత్సాహంగా రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో తమ యొక్క నైపుణ్యాలని స్వామి ముందు ప్రదర్శిస్తూ ఉన్నారు. స్వామివారికి వృక్షానికి కూడా ఒక అవినాభావ సంబంధం ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే శ్రీనివాస పరబ్రహ్మ పద్మావతి పరిణయ సమయంలో కుబేరుని వద్ద రుణం తీసుకున్న సందర్భంలో మరి ఆ పట్టా మీద సంతకం సాక్షి సంతకం ఆయన ఒక కాగితాన్ని రాసిచ్చినట్టుగా అప్పు తీసుకుంటున్నట్టు దానికి సాక్షి సంతకాలు కూడా అడిగినట్టుగా ఆ సాక్షి సంతకాలతో పాటు ఎవరి నీడలో ఇదంతా జరిగిందండి అంటే ఒక చింత చెట్టు నీడలో ఈ తతంగం అంతా జరిగినట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి దానికి ఒక చింత చెట్టు కూడా సాక్షిగా ఉందని కాబట్టి తన పరిణయానికి కావలసినటువంటి ధనాన్ని తీసుకునే సందర్భంలో ఉంది కాబట్టి దానిని కూడా అనుగ్రహించారా స్వామివారు అన్న భావనతో ఇక్కడ మనకి స్వామివారు విహరించేటువంటి వైనం కనబడుతుంది. కాదు కాదండి, మరొక విశేషం ఉంది. తిరుమలలో సంపంగి ప్రాకారం అని పిలుస్తారు ఒక చక్కనైనటువంటి కట్టడాన్ని. ఎందుకు దానికి ఆ విధమైనటువంటి పేరు వచ్చిందండి అని చూసినట్లయితే స్వామివారికి ప్రాకారం నిర్మించే సమయంలో అన్ని వెంపులా అన్ని ప్రాకారాలు నిర్మాణమవుతున్న సమయంలో ఒక ప్రాకారానికి ఒక సంపంగి మాను అడ్డుగా ఉందిట. అయ్యో, ఇక్కడ ఉండేటువంటి ప్రతి చెట్టులోనూ పుట్టలోనూ పువ్వులోనూ అన్నిటిలోనూ పరమాత్మ యొక్క స్వరూపమే కదా, మరి ఈ వృక్షాన్ని తొలగించినట్లయితే మరి ఇబ్బంది అవుతుందే అని ఆలోచించి మరి స్వామివారే ఏ రకమైనటువంటి మార్గాన్ని కల్పిస్తారో అని ఆనాటికి ఆ పనులన్నీ నిలిపివేసి మరుసటి నాడు పరిచూద్దాం దాని సంగతి, లేదా మరొక విధంగా నిర్మించాలా అని వాళ్ళు తర్జనపడుతూ వెనక్కి వెళ్ళిపోయారట. కానీ తర్వాత రోజు ఉదయం లేచి చూసేసరికి ఆశ్చర్యం పొందారు అందరూ కూడా. అద్భుతమైనటువంటి దృశ్యం కనిపించింది. ఏమిటయ్యా అంటే ఆ సంపంగి మాను తమ కట్టడానికి ఎప్పుడైతే అడ్డుగా అనుకున్నారో దానికి తొలగి కొంచెం అటుగా వెళ్ళినట్టుగా వాళ్ళకి కనిపించిందిట. అంటే స్వామిని సేవించుకోవడంలో స్వామి కార్యంలో మనం అనుకునేటువంటి కేవలం చైతన్యం కాదు జడ పదార్థములు కూడా స్వామికి సహకరిస్తాయి అని ఆ రకంగా ఆ సంపంగి మాను ఆలయ నిర్మాణ సమయంలో సహకరించినందుకు గాను ఆ మాను ఉన్న చోట ప్రాకారాన్ని సంపంగి ప్రాకారం అన్నారని బుధజనులు తెలియజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారిని కేవలం మానవ మాత్రులే కాదు చరాచర జీవకోటి కూడా సేవించి తరించినట్లుగా మనకు ఇతిహాసాల్లో పురాణాల్లో కనబడుతూ ఉంది. ఇలా సమస్త జీవుల చేత చరాచర జీవకోటి చేత సేవింపబడేటువంటి స్వామి నిజానికి మన చేత సేవింపబడుతున్నట్లుగా కనిపించినా నిలువెత్తుగా నిలబడి 24 గంటలు ప్రతి క్షణము కూడా భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి స్వామి. అటువంటి కరుణా స్వరూపుని యొక్క కారుణ్యము గురించి ఆ కల్పవృక్ష వాహన వైభవాన్ని గురించి మనకి బ్రహ్మశ్రీ కుప్ప నరసింహశర్మ గారు అందిస్తారు. ఆయన యొక్క ప్రవచన ధారామృతంలో విషయాన్ని తెలుసుకుని తరించే ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయ్యా నరసింహం గారు అందుకోండి.
1: ధన్యవాదాలు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పాయాద్ విశ్వస్య సాక్షి ప్రభురఖిల జగత్ కారణం శాశ్వతోయం పాద ప్రహ్వాఘరాశి ప్రశమన భృతాం బోధర ప్రాభవో మాం వ్యక్తావ్యక్త స్వరూపో దురధిగమ పద ప్రాక్తనీనాం చ వాచాం ధ్యేయో యోగీంద్ర చేత సరసి జనయత నంద దీక్షా విహారః. అని

0: మహానుభావులు అందరూ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతి చేస్తూ ఉంటారు. ఈరోజు మహాభాగ్యం కల్పవృక్ష వాహనంలో అమ్మవార్లతో కలిసి వెంకటేశ్వర స్వామి వారు విహరిస్తూ మనకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి అలంకరణ శ్రీకృష్ణ పరమాత్మ అలంకరణ చేశారు. రుక్మిణి సత్యభామలతో కూడి ఉన్నట్లుగా మనం భావన చేయొచ్చు. అది కల్పవృక్ష వాహనం. కల్పం అంటే కల్పవృక్ష వాహనం అంటే ఏమిటి అని కించిత ఆలోచన చేద్దాం. కల్పం అనే పదానికి ముందు సం అనే అక్షరాన్ని చేరుద్దాం, అప్పుడు సంకల్పం అవుతుంది. సంకల్పం అంటే కోరిక. కోరిక వల్లే కదా సమస్తము పుడుతోంది. పరమాత్మ సంకల్పించాడట సృష్టి చేయాలి అని. అవ్యక్తంగా ఉన్న ఆయనలోంచి ఒక పద్మం వచ్చింది, ఆ పద్మం వికసించింది. అందులో చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు. ఆయనకు కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ తనను ఎవరు సృష్టించారో కనిపించడం లేదు. ఏదో ఒక శబ్దం వినిపించింది తపస్సు చేయమని. తపస్సు చేయగా చేయగా పరమాత్మ యొక్క సంకల్పం ఆయనకు బోధపడింది. మళ్ళీ ఆయన సంకల్పించాడట సభూరి దివ్యాహరత సభూమి మసృజిద అని వేదం చెప్తున్నది. ఉన్నట్టుండి పరమాత్మ కోరికానుసారం తాను కూడా ఇలాగే కోరుకున్నాడట భూహు అని అన్నాడట. వెంటనే భూమి వచ్చేసింది. ఆ భూమి ఎట్లా నిర్మితమైందో అంతకుముందు చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా తెలియదు. సభువైది వ్యాహరద మళ్ళీ భువహ అనే శబ్దం చేశాడట శుభహ అనే శబ్దం చేశాడట. ఈ విధంగా సమస్త లోకాలు ఆవిర్భవించాయట. వెలిసి చెప్పదలిచిన అంశం ఏమిటంటే సంకల్పమాత్రము చేత సృష్టి అంతా ప్రారంభమైంది. సృష్టికి మూల కారణం సంకల్పం అని అర్థమైంది, అంటే కోరిక. ఈ సృష్టి ఇది పరమ ఈ కోరిక పరమాత్మ కోరిక. ఆయన సత్య సంకల్పుడు, సత్యకాముడు, వ్యర్థము లేని కోరిక కలిగిన వాడు. కాబట్టి ఆయన నుంచి ఈ సమస్త బ్రహ్మాండాలు ఆవిర్భవించాయి. ఆ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని కూడా వృక్షం కింద శాస్త్రజ్ఞులు వర్ణించారు. ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అని భగవద్గీతలో విస్తృతంగా వర్ణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ఈ సంసారాన్ని వర్ణిస్తారు. దానికి అనేక పోలికలు ఉన్నాయి. ఎలాగైతే వృక్షం ఒక కొమ్మ నరికినా మరొక మార్గం ద్వారా మళ్ళీ పెరుగుతూ ఉంటుందో, అలాగే మనలో ఒక కోరిక ఏదైనా ఒక రకమైన వైరాగ్యం ద్వారా పోయినా మరొక రకమైన కోరిక మొలుస్తూనే ఉంటుంది. కోరిక ఉన్నన్నాళ్ళు ఈ ప్రపంచ సృష్టి ఉంటూనే ఉంటుంది. కాబట్టే వైరాగ్యాన్ని సంపాదించాలి, నైరాశ్యంగా ఉండాలి అని అంటుంటారు. పరమాత్మ తాను సృష్టించినటువంటి జగత్తు మరొకటి కాదు, తానే అని చాలాసార్లు చెప్తూ ఉన్నాడు. విశ్వం విష్ణు అనే పదాల ద్వారా ఈరోజు కూడా తన జగత్ తాను సృష్టించినటువంటి జీవుల ఉపభోగానుగుణంగా సృష్టించినటువంటి ఈ సమస్త బ్రహ్మాండము మరొకటి కాదు, తానే అన్నట్లుగా ఆ వాహనంలో తానే ఉంటున్నాడు. పైపచ్చు కృష్ణావతారాన్ని పెట్టారు. ఇక్కడ రెండు గమ్మత్తులున్నాయి. పారిజాత వృక్షం అనే ఒక వృక్షం ఉంది. అది కల్పవృక్షాలలో పంచకల్పవృక్షాలు, 5 రకాల కల్పవృక్షాలు ఉంటాయి అంటారు. దాంట్లో ఒకటి ఈ పారిజాతం. ఆ పారిజాతం పరమాత్మకు చాలా ఇష్టం, సత్యభామకు గిఫ్ట్ కూడా ఇచ్చాడు అని ఒక కథ ఉంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అలంకరణ అంటారు. రెండవ అంశం ఏంటంటే విష్ణుమూర్తి అవతారాలలో కృష్ణుడి యొక్క అవతారం పరిపూర్ణావతారం అంటారు. పైపెచ్చు ఆయన శీఘ్ర ఫలదాత అంటారు. శ్రీకృష్ణ సర్వదేవానామధిక సర్వకామద అని కూడా అంటారు. ఆయన గురించి ఒకసారి నామస్మరణ చేస్తే చాలుట, ఆయన వెంటనే కరిగిపోయి ఎంత అడిగితే అంత అనుగ్రహించేస్తాడట, అంతకన్నా ఎక్కువ కూడా అనుగ్రహిస్తాడట. కాబట్టి కృష్ణాలంకారంలో ఉన్నాడు. పైపెచ్చు గమ్మత్తేమిటో తెలుసా? పైన నెమలిపించ ఉంటుంది. ఇంత సమస్త కోరికలు తీర్చేటువంటి పరమాత్మ వైరాగ్యంగా ఉండండి, ఏదైతే అత్యవసరమో దాని మాత్రమే కోరండి అని సూచిస్తున్నట్లుగా నెమలిపించాను కూడా ధరించి ఉన్నాడు. అటువంటి గొప్పవైన అలంకరణతో తన యొక్క గొప్పదైన తత్వాన్ని తెలియజేస్తూ, తన యొక్క ప్రాభవాన్ని కూడా తెలియజేస్తూ విహరిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ స్వామిని ఏమి కోరుకోవాలో కాసంత విజ్ఞాతతో మనం వ్యవహరించినట్లయితే మనం అభ్యున్నతిని పొందగలుగుతాం. మరిన్ని విషయాలను మారుతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మారుతి గారు,
1: ధన్యవాదాలు. నరసింహ

వృక్షం ఏ రకంగా అయితే తాను ఎండలో నిలబడి తన వద్దకు చేరిన వారికి చల్లదనాన్ని ఇస్తుందో, అలాగే ఆకలి దెప్పలతో ఉన్న వారి యొక్క ఆకలిని తన యొక్క కాయల ద్వారా, అదేవిధంగా ఫలముల ద్వారా తీరుస్తుందో, అదేవిధంగా మానవుడు కూడా తన జీవనాన్ని జీవితాన్ని మలుచుకోవాలి అన్న తత్వాన్ని మనకు తెలియజెప్పడం ద్వారా స్వామి ఈ కల్పవృక్ష వాహన సేవలో విహరిస్తున్నాడా అన్న భావన కూడా కలుగుతుంది. ఛాయామన్యస్య కుర్వంతి తిష్ఠంతి స్వయమాతపే ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషాయివ. వృక్షములు సత్పురుషులు వంటివి అని, ఇంకా చెప్పాలంటే సత్పురుషుల కన్నా మించిన స్థాయి వృక్షానికే దక్కుతుందేమో. ఎందుకంటే వృక్షం చూడండి, తనను నరికేటువంటి గొడ్డలి ఏదైతే ఉందో, అయస్సు ఇనుము, ఆ గొడ్డలికి కూడా ప్రధానమైన ఆధారంగా తన చెట్టు కొమ్మనే అందిస్తుంది. అంటే తనని హింసిస్తున్న తన యొక్క పతనానికి కారణమవుతున్న దానికి కూడా సహకరించి నీకు తృప్తి కలుగుతుందంటే నీకోసం నేను తన స్వరూపాన్ని వదులుకోవడానికి సిద్ధమే అన్నట్లుగా ఇంతకన్నా దివ్య తత్వం మనకి ఏం ఉపదేశించాలి. కాబట్టి ఈ రకంగా సమస్తము ఆవహించి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కరుణకు అదిగో ఆ కల్పవృక్ష వాహనంలో స్వామివారికి విశేషంగా చూసినట్లయితే ఒక వెంపు ఒక ఫలము, మరొక వెంపు ఆమ్రఫలము, మరొక వెంపు పనస ఫలము, మనకందరికీ కూడా అన్ని ఫలాలు ఇందులో ఉన్నాయి. అంటే మీ సమస్త మనోరథ ఫలాలని నేను అందివ్వడానికి సన్నద్ధంగా సంసిద్ధంగా ఉన్నాను, మీరల్లా చేయవలసిందంతా ఏమిటి అంటే అనన్య శరణాగతి. అలనాడు గజేంద్రుడు గాని అసలు కలియుగంలో ఎవరిని సేవించాలి అన్నదానికి కూడా అర్థత్రాణ పరాయణుడిగా ఆయనే తెలియజేశాడు. వాత్సల్యాద భయ ప్రధాన సమయాత్ ఆర్తార్తి నిర్వాపణాత్ కారుణ్యాదఘ శోషణాదగణిత శ్రేయపద ప్రాపణాత్ సేవ్య శ్రీపతిరేకయేవ జగతాం ఏతే భవః సాక్షిణః ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యాధ్రువః. ప్రయోజనమనుద్దిశ్యనమందోపి ప్రవర్తతే అని కదా, ఉన్మత్తుడైనా కూడా వాడికి అందులో ఏదో ప్రయోజనం ఉంటేనే ఆ కార్యాన్ని చేయడానికి సన్నద్ధుడవుతాడు. మరి ఇంకా సామాన్యమైనటువంటి కలియుగ వాసుల పక్షమేమిటి, వాళ్ళ గురించి మరొక రకంగా మాట్లాడవలసిన అవసరమే లేదు. ఏ పని ప్రారంభించాలన్నా దానివల్ల కలిగేటువంటి ఫలం కనబడితేనే వాళ్ళు ఆ పనికి ఉపక్రమిస్తారు. కాబట్టి నాయనా ఇదిగో సాక్షులు, నీకు తెలిసినటువంటి వాడు ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్య హల్యాధ్రువ అని మనకి తెలిసినటువంటి భాగవతోత్తముల గురించి చూపించి, మనకి తెలియని వారు మనకి కనపడిన వారు మన బుద్ధికి అందనటువంటి జీవులు ఎన్నో స్వామి సేవలో తరించాయ్యా, కాబట్టి నువ్వు చేయవలసిందల్లా వచ్చి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణు కోరడమే అని మనకి మునులు తాపసులు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఆ తత్వాన్ని మనకి తెలియజేయడం కోసం స్వామి అనుగ్రహానికి పాత్రులైనటువంటి అనేక మంది చరిత్రలు మనకి అందించి ఉన్నారు. అవన్నీ జ్ఞప్తికి రావడం కోసమే స్వామి వాహన సేవలలో ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క అంతరార్థాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ధర్మ వృక్షంగా స్వామివారు నిలబడ్డాడు. కల్పవృక్షానికి స్వామివారికి కూడా ఒక వ్యత్యాసం ఉంది. ఏమిటి అంటే కల్పవృక్షం మనం అక్కడికి వెళ్ళి కోరుకుంటే దానిని మాత్రమే అందిస్తుంది, ఏది కోరుకుంటే దానినే అందిస్తుంది, అది మంచిదైనా చెడ్డదైనా గాని. కానీ ఆశ్రిత కల్పతరమైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ చింత ఉంటే మనం ఏది కోరవలసిన అవసరం లేదు. ఒకవేళ మనం కోరినా మనకి ఏది హితమో దానిని, మనకి ప్రియమైన దానిని అందిస్తాడు, మనకి హితమైనటువంటి దాన్ని కూడా అందించేటువంటి వారు స్వామి. అందుకనే అజ్ఞానైన వాడికి ఒక్కొక్కసారి అత్యంత అమూల్యమైనటువంటి దాన్ని అవకాశం ఇచ్చిన దాన్ని వినియోగపరుచుకుంటాడా అంటే సందేహమే. ఒకనాడు ఒక బాటసారి అనుకోకుండా తన గమనంలో ఒక కల్పవృక్ష ఛాయలోకి చేరుకున్నట్ట అలిసిపోయాడుట. అలిసిపోయి నాకు ఆకలేస్తోంది, చక్కగా తాగడానికి ముందు నీరు దొరికితే బాగుండు అనుకున్నట్టు అమృతతుల్యమైనటువంటి నీరు లభించింది. ఆహా, అడిగిన వెంటనే నీరు వచ్చిందే అనుకుని నీరు దొరికింది కాబట్టి తినడానికి తిండుంటే బాగుండు అనుకున్నట్ట వెంటనే ఎంతో షడ్రుచులతో కూడినటువంటి భోజనం సన్నద్ధమైంది. అడిగిందల్లా లభిస్తుంది, ఏమిటి ఆశ్చర్యం అని ఆశ్చర్యపోతుంది. చక్కగా నీరు తాగాను, తిన్నాను, విశ్రమించడానికి హంసతులికా తల్పం లాంటి ఉంటే బాగుంటుంది అనిపించిందిట. వెంటనే ఎక్కడి నుంచో హంసతులికా తల్పం కూడా వచ్చేసింది. ఇంత సుఖాన్ని అనుభవిస్తున్న వాడికి మనస్సులో ఇంత అడవిలో ఇంత ఒక చెట్టు నీడకి ఇవన్నీ వచ్చాయే.

బానే ఉంది, ఎక్కడి నుంచో ఏపులైనా వచ్చి నన్ను తినేస్తే అనుకున్నట్ట. అనుకునే తరుణంలో ఎక్కడి నుంచో వ్యాఘ్రం వచ్చి అతన్ని తినేసింది. కాబట్టి మనం ఉన్న చోట మనం నిరంతరము కూడా ఏవైతే సకారాత్మకమైనటువంటి ఆలోచన

0: అన్నిటినీ ఆయన చరణాల ముందు వదిలివేసినట్లయితే మనకు ఏ చీకు చింత ఉండదు. ఆ విధంగా శరణాగతి చేయమనేటువంటి తత్వాన్ని బోధించడానికే అన్నట్లుగా స్వామివారు ఆనంద నిలయం నుంచి వెలుపలకు వచ్చి మలయకు నేనేంద్ర పెరుమాళ్ అని మలయప్ప స్వామిని చెప్పినట్లుగా ఎంతో మనోహరంగా శ్రీదేవి భూదేవులతో కలిసి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అటువంటి దర్శన భాగ్యాన్ని పొందడం కూడా ఎంతో గొప్పదని చెప్పి బహుజన్మార్జితై పుణ్యై లభ్యతే క్షేత్ర దర్శనం తత్రాపి వెంకటగిరేర్ దర్శనం ముక్తిదం పరం అని వెంకటేశ సమోదేవో నాస్తి నాస్తి మహీతలే స్వామి పుష్కరిణీ తీర్థ సమం నాస్తి చ నాస్తి వై అని మనకి వరాహ పురాణం తెలియజేస్తోంది. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి ధామంలో ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి దర్శనం మనకి కలగడం మన భాగ్యం. ఇటువంటి భాగ్యానికి అందరూ కూడా మురిసిపోతూ ఆ స్వామిని దర్శించుకుంటూ నిరంతరము గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు. ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవం గురించి వాహన వైశిష్ట్యాన్ని గురించి మనకి బ్రహ్మశ్రీ నరసింహ గారు అందజేస్తారు. అందుకుందాం, స్వామి సేవలో తరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: చాలా చక్కటి విషయాలు చెప్పారు మారుతి గారు. ప్రపంచంలో ప్రతి పదార్థము కూడా పరమాత్మ సృష్టి, నమ్మినట్లయితే ప్రతీది కూడా ఫలితాన్ని ఇస్తుంది అనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు. మనం సంజీవిని వృక్షం అని ఒకటి విన్నాం, తులసి వృక్షం అని ఒకటి విన్నాం, బిల్వ వృక్షం అని ఒకటి విన్నాం, అలాగే వేప చెట్టు అని ఒకటి వింటున్నాం, రకరకాలైన ఔషధి వృక్షాలను మనం వింటున్నాం. ప్రతీది కూడా సందర్భానుగుణంగా మనకి పనికొచ్చేది. పరమాత్మ ఇంత సృష్టి మన కోసమే చేశాడు, ఇంత విలాసము మన కోసమే చేశాడు. కాబట్టి పరమాత్మ సర్వము మనకు అనుగ్రహిస్తూ ఉండగా ఆయన యందు భక్తిగా ఉండటమే మనం చేయవలసిన పని అని మంచి మాటే చెప్పారు. భక్తి మనకి అంత త్వరగా అవుతుందా అంటే శనివ సాధ్యమేది. భక్తి కలగాలి అంటే నామస్మరణ మాత్రం అనివార్యంగా చేయాలి. ఇది మనకు చేతనైందే. అందుకనే అంటారు కదా, కలో సంకీర్తనాన్ముక్తి అని. మరొక మాట, నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరనే అనే గమ్మత్తైన మాట కూడా ఉంది. శుకమహర్షి అనే ఒక మహానుభావుడు, పరమ వైరాగ్య సంపన్నుడు, వాళ్ళ నాన్నగారైన వేదవ్యాస మహర్షికి కూడా అంత వైరాగ్యం లేదు. ఆయన మొత్తం భాగవతాన్ని చెప్పి చివరికి ఈ మాట అన్నాడు, నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరనే, కలి ప్రభావం ప్రబలిపోతోందయ్యా, నామస్మరణ చేయవలసిందే అని అన్నాడు. ఈ గొప్పతనాన్ని చెబుతూ ఏ నామాన్ని బాగా చెప్పాలి అంటే గోవింద నామస్మరణం చేయాలి అని. ఇదేదో తిరుమల కొండపై ఉన్నాం కాబట్టి అతిశక్తిగా చెప్తున్నామో అనుకోకుండా, గోవింద అనే నామం లేకుండా ఏ దేవతా సహస్రనామం లేదు. కాబట్టి ప్రతి దేవతకు గోవింద అనే పేరు ఉంది. గాం వేత్తి గోవింద, చాలా రకాల అర్థాలున్నాయి. 9 ప్రశస్తమైన అర్థాలు చెప్తారు. ప్రధానమైన అర్థం, మనం అడగకుండానే మన కోరికలు ఎరిగి దాంట్లో వాస్తవమైనవి అనుగ్రహించేవాడు. గోశబ్దానికి వాక్కులు కోరిక అనే అర్థాలున్నాయి. అటువంటి వాడు కాబట్టి ఆయన కల్పవృక్ష సమాసీన. ఆయన ఒకసారి గమ్మత్తు ఏమిటంటే ఒక శ్లోకం చెప్తారు, గోవిందాదధి దైవతన్న దైవతమితి ప్రోచార్య హస్తాబుభౌ ఉద్ధృత్యాథ శివస్య సన్నిధిగతో వ్యాసోమునీనాంబర యస్య స్తంభిత పాణిరానతి కృతా నందీశ్వరేణాభవత్ తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరం బ్రహ్మణి అని ఒక శివస్తోత్రంలో ఉంది. వేదవ్యాస మహర్షి ఒకసారి కైలాసానికి వెళ్లారట. వెళుతూ వెళుతూ రెండు చేతులు పైకెత్తి గోవిందా గోవిందా అనర్చుకుంటూ వెళ్లాడట. అక్కడ వాచ్మెన్ గా ఉండేటువంటి నందీశ్వరుడు, ఏమయ్యా ఇది కైలాసం, ఇక్కడ గోవింద అంటావేమిటి అని మనసులో అనుకుంటూ అటగించబోయాడట. ఆ క్షణంలోనే ఆ పరమేశ్వరుడు యొక్క వాహనమైన పరమధర్మస్వరూపుడైనటువంటి నందీశ్వరుడు యొక్క అవయవాలన్నీ స్తబ్దమైపోయాయట, ఆగిపోయాయట. ఏమిటి ఇలాగిపోయింది అని అనుకుంటే అప్పుడు అర్థం చేసుకున్నాడట, ఓహో గోవింద అనే నామం సమస్త దేవతాస్వరూపం, అది కేవలం ఒక విష్ణువుకో శివుడికో సంబంధించింది కాదు, సమస్త బ్రహ్మాండాలకు మూలభూతమైన పరమాత్మ యొక్క పేరు అని గ్రహించి ఈ పేరుతో గనక ఆ స్వామిని ఆశ్రయిస్తే త్వరగా పలుకుతాడు, త్వరగా మన వంక చూస్తాడు అని అర్థం చేసుకుని క్షమాపణలు చెప్పాట. అటువంటి గోవింద నామాన్ని నిరంతరం మనం గనక ఉచ్చరిస్తూ ఆ కల్పవృక్షంలో ఉండేటువంటి స్వామిని మనం దర్శిస్తూ అంటే కల్పవృక్షాత్మకమైన స్వామిని, అంటే ఏ కోరిక కోరితే ఆ కోరికను వెంటనే అనుగ్రహించేటువంటి వాడు, ఏ కోరిక కోరాలో జాగ్రత్తగా కోరుకోండి అని హెచ్చరిస్తున్నట్లుగా మనకి అలంకరణాలతో చూపిస్తున్నటువంటి

0: ఉంటాడు ఆ స్వామి. ఆ స్వామిని మనం గనక యథాశక్తి ఆశ్రయిస్తే మన యొక్క కష్టాలను మనం పోగొట్టుకుంటాం. అటువంటి భవ్యమైనటువంటి నామాన్ని మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం. పైపెచ్చు స్వామి మనం ఎంత భక్తిగా ఉన్నామో అని మాత్రమే చూస్తున్నారు తప్ప మనం ఎన్నిసార్లు నామస్మరణ చేశాం లేక ఎంత వైభవంగా పూజ చేశాం అని పెద్దగా గమనించడం లేదు అని వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర చూస్తేనే అర్థమవుతోంది. తొండమాన్లో ఉండేటువంటి మహారాజు గారు బంగారు పుష్పాలతో పూజ చేశాడట, మరొక కుమ్మరివాడు మట్టితో పూజ చేశాడట. కానీ భక్తి ఎక్కడ ఉందో పరమాత్మ అక్కడ ప్రత్యక్షమవుతాడు కనుక, అభివ్యక్తమవుతాడు కనుక ఆ మట్టి పేళ్లే అక్కడ కనిపించాయట. ఎవరికి కనిపించాయి? మహారాజు గారికి కనిపించాయి. కనిపించడం దేనికి? తద్వారా మనందరికీ చెప్తున్నాడు, మీరు భక్తిగా ఉండండి, తద్వారా నేను మీకు సులభమవుతాను అని. ఇదే మనకు రుక్మిణి తులాభార ఘట్టంలో తెలుస్తుంది. ఎంత సంపత్తు పోసినా తూగని స్వామి కేవలం భక్తితో తులసి దళాన్ని పెట్టారో లేక ఆకును పెట్టిందో తెలియదు కానీ ఆ భక్తితో పెట్టినటువంటి పదార్థానికి తూగాడు. ఆయన తద్విషమైపోయాడు. మరొక చోట ఎంతో మంది భక్తులకు స్వామివారే స్వయంగా సేవ చేస్తూ ఉంటారు అని చాలా మంది నమ్ముతూ ఉంటారు. నిన్న కూడా మనం అనుకున్నాం, ఎవరైతే భక్తితో గోవింద నామస్మరణ చేస్తూ ఉంటారో, గోవిందుణ్ణి సచేతనమూర్తిగా చూస్తూ ఉంటారో, ఆ వారి వంక స్వామి చూస్తారు అని మా పెద్దలు చెప్పారు. నాకు కూడా ఆ అనుభవంలో ఉంది. కనుక మనం భక్తిగా చూడటం ఆయన మనవంతు, మనను అనుగ్రహించడం ఆయన బాధ్యత. ఆయన బాధ్యత తప్పుడు భక్తిగా ఆశ్రయించడమే మనం చేయాలి. మరింత విశేషాలను మారుతి గారి మాటల ద్వారా విందాం.
1: అయ్యా, గోవిందనామ తత్వాన్ని చక్కగా వివరించారు. ధన్యవాదాలు నరసింహం గారు. అందుకనే సుఖమార్చి చెబుతారు, నిను చింతించుచు పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చరిత్రముల్ వినుచు చూతురుగా కలోకులు ఇతరాన్వేషంబులన్ చూతురే కన్న దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. విశ్వవ్యాపకుడైనటువంటి వాడు కర్షతీతి కృష్ణ అని మన మనస్సును ఆకర్షించేటువంటి వాడు, మనలో ఉండేటువంటిది ఏదైతే మాలిన్యం ఉందో దాన్ని తొలగించేటువంటి వాడు. మన శరీరం కూడా ఒక పుష్పమే, ఒక వృక్షమే. ఇందులో కూడా పుష్పాలున్నాయి, అవి మనం సమర్పించాలి. ఏమిటండి మనం సమర్పించవలసినటువంటి పుష్పాలు అంటే, అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, శాంతి పుష్పం, దయా పుష్పం, జ్ఞాన పుష్పమతఃపరం, సత్యం పుష్పం, తప పుష్పం, భావ పుష్పమథ అష్టమం, ఏవమస్తవిధం పుష్పం, విష్ణో ప్రీతికరం పరం. అటువంటి అద్భుతమైనటువంటి పుష్ప సమర్పణగా మన మనస్సు అనే పుష్పాన్ని ఆ స్వామి యందు ఉంచుకుని నిరంతరము ఆయన అనుగ్రహానికి పాత్రమయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, శ్రీ పివిఎన్ఎన్ మారుతి గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహారం శ్రీ వి విజయమునిస్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు మరియు శ్రీ రామగోవిందరెడ్డి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఈరోజు సాయంత్రం 8 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 9:30. చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమాన్ని విందాం. ముందుగా వాణిజ్య ప్రకటన విందాం.
2: ఎల్ఐసి వారి భీమాలక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్.

0: చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
4: అమలు,
3: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
4: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
5: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్లి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
3: ఎక్కడికి?
5: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది,
3: ఆర్బీఐ అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: మన శ్రోతలు తమ మనసులోని మాటలను ఉత్తరాల ద్వారా పంచుకునే సమయం వచ్చేసింది. ఆలస్యం చేయకుండా ఈరోజు మన మొదటి ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. బద్రీనాథ్ చిత్రం కోసం చిత్రం నుండి చిరంజీవ అనే పాటను వినిపించండి అంటూ కర్ణాటక జిల్లా చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట.

ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే సెప్టెంబర్ 18 శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 224-6605, 224-6606, STD కోడ్ 0877. ఈ కార్యక్రమం ప్రాయోజకులు సుమన్ చెల్లా ప్రజాదంత వైద్యశాల వెంకటగిరి. చిత్రలేఖలో ఇప్పుడు మరొక పాట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, మాయా, జయసింహ చిత్రం నుండి ఈనాటి ఈహాయి అనే పాట కోరారు. ఓకే శ్రోతలు, వీరికోసం ఈ పాట.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల కామరా
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
5: టిగు గారు, 100 గ్రాముల లడ్డు ఇవ్వండి.
6: 1 కిలో కంటే తక్కువ రాదు.
5: అవునా? ఎందుకు?
6: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
5: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
7: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండానా?
5: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
8: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
9: మీ మనసులోని మాటలను, మనసుకు నచ్చిన పాటలను మాకు పంపించాలంటే మా చిరునామా చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, పిన్ 517501. ఇప్పుడు మరొక ఉత్తరం చదువుదాం. రోజా సినిమా నుండి చిన్ని చిన్ని ఆశ అనే పాటను వినిపించండి అంటూ రఘుబీర్ సింగ్, ఆర్ సుగుణాబాయ్, రాధా, మున్నా, సుధారాణి, సాయి, సాయి తేజ, లీలాసింగ్ ఏలూరు నుంచి కోరుతున్నారు. మీరు కోసం ఈ పాట.

0: ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే సెప్టెంబర్ 18వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లగారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 224-6605, 224-6606, STD కోడ్ 08-77. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలు పొందండి. ఈ కార్యక్రమం ప్రాయోజకులు సుమన్ చెల్లా, ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. మీ మనసులోని మాటలను, మనసుకు నచ్చిన పాటలను మాకు పంపించాలంటే మా చిరునామా చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి అన్నమయ్య.

సర్కిల్ తిరుపతి, పిన్ 517501. ఇప్పుడు మరొక లేఖ చూద్దాం. అనంతపురం జిల్లా కృష్ణంరెడ్డిపల్లి గ్రామం ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలమరెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షితారెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న, రేణుకా చౌదరి ఖైదీ చిత్రం నుండి ఇదేమిటబ్బా అనే పాటను కొడుతున్నారు. ఓకే శ్రోతలు, వీరందరి కోసం ఈ పాట.

మీ మనసులోని మాటలను, మనసుకు నచ్చిన పాటలను మాకు పంపించాలంటే మా అడ్రస్ చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, పిన్ 517501. ఇప్పుడు

మరొక ఉత్తరం చూద్దాం. ఆలీబాబా రెడిజన్ దొంగలు చిత్రం నుండి ఎర్రబుగ్గలు చూసుకో అనే పాటను వినిపించండి అంటూ అనంతపురం సిండికేట్ నగర్ నుంచి పూజారి ధనుంజయ, సంజీవులు అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ్, చౌడమ్మ, వరలక్ష్మి, శంకర్, రామ్మూర్తి, యంగ్ ముని, బాలాజీ, హేమంత్ సాయి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు, ఉత్తరాల ద్వారా మీ మనసులోని మాటల్ని, మనసుకు నచ్చిన పాటల్ని మాతో పంచుకుంటున్న మా చిత్రలేఖ శ్రోతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతవరకు చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమాన్ని విన్నారు. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ప్రసారమవుతుంది.

వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఘన వ్యర్థాల నిర్వహణ సమాజానికి, ఆరోగ్యానికి, పర్యావరణానికి చాలా ముఖ్యం. వ్యర్థాలను సరిగా తొలగించకపోతే కలరా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ప్లాస్టిక్

0: రసాయనాలు భూమిలో కలవడం వల్ల నేల నిస్సారమవుతుంది. వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది. వ్యర్థాల నుండి వెలువడే హానికర ద్రవాలు భూగర్భ జలాల్లోకి, నదులు, చెరువుల్లోకి చేరి నీటిని కలుషితం చేస్తాయి. భారతదేశంలో వ్యర్థాల సమస్య పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్రమైన సవాలుగా మారింది. పట్టణ ప్రాంతాలు చెత్తతో నిండిపోయిన డంపింగ్ యార్డులు, ప్లాస్టిక్తో మూసుకుపోయిన డ్రైనేజీలు, వర్షాకాలంలో వరదలు, మీథేన్ ఉద్గారాలు, డంపింగ్ యార్డులలో అగ్ని ప్రమాదాలు, వ్యర్థాల నుంచి వచ్చే కలుషిత నీరు, ఆరుబయట వ్యర్థాలను కాల్చివేయడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశుద్ధ్య వ్యర్థాలు, పురుగుమందుల డబ్బాలు, ఈ వ్యర్థాలు, ప్యాకేజ్డ్ వస్తువుల వ్యర్థాలతో ప్రభావితమవుతున్నాయి. ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణం, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, భూ వినియోగం స్థానిక ప్రభుత్వం, పట్టణ, గ్రామీణ పరిపాలనతో ముడిపడి ఉంది. వీటిలో చాలా అంశాలు రాష్ట్రాలు, స్థానిక సంస్థల పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, సమాఖ్య వ్యవస్థ, వికేంద్రీకరణ, స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన సమస్య కూడా. వనరులను పునర్వినియోగం, పునరుత్పాదన చేయడం ద్వారా కొత్త ఉత్పత్తుల తయారీకి అవసరమయ్యే సహజ వనరుల వినియోగాన్ని తగ్గించవచ్చు. వ్యర్థాలను కాలువలు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థల్లో పడేయడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి వర్షాకాలంలో వరదలు సంభవిస్తాయి. క్రమబద్దమైన వ్యర్థాల నిర్వహణ వల్ల నివాస ప్రాంతాలు, నగరాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఘన వ్యర్థాల నిర్వహణను కేవలం ఒక పారిశుద్ధ్య కార్యక్రమంగా కాకుండా పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వనరుల సృష్టిగా భావిస్తూ అనేక చర్యలు చేపట్టింది. నగరాలన్నింటినీ వ్యర్థాల రహితంగా మార్చడమే ప్రధాన లక్ష్యంగా స్వచ్ఛభారత్ 2.0 ప్రారంభించింది. 2014లో దేశంలో 18% ఉన్న వ్యర్థాల శుద్ది సామర్థ్యాన్ని 75% పైగా పెంచారు. నగరాల శివార్లలో ఏళ్లుగా కొండలుగా పేరుకుపోయిన వ్యర్థాల గుట్టలను బయోమినింగ్ పద్ధతి ద్వారా శాస్త్రీయంగా ఖాళీ చేస్తున్నారు. వ్యర్థాలు ఉత్పత్తయ్యే ప్రదేశంలోనే తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలుగా వేరు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం చట్టబద్దం చేసింది. ప్లాస్టిక్, ఈ వ్యర్థాలు, పాత బ్యాటరీలు, టైర్లను విక్రయించే కంపెనీలు తాము మార్కెట్లోకి విడుదల చేసిన వ్యర్థాలను తిరిగి సేకరించి రీసైకిల్ చేయడం తప్పనిసరి చేశారు. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఒకేసారి ఉపయోగించి పారవేసే ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తి, దిగుమతి, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాల నుంచి బయోగ్యాస్, బయోసీఎన్జీ తయారు చేయడంతో పాటు తడిచెత్త నుండి సేంద్రీయ ఎరువులను తయారు చేసి రైతులకు అందిస్తున్నారు. వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ప్రోత్సహిస్తున్నారు. నగరాలు, పట్టణాల మధ్య పరిశుభ్రతపై ఆరోగ్యకరమైన పోటీని పెంచడానికి ప్రతి సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహిస్తూ ఉత్తమ నగరాలకు స్టార్ రేటింగులు ఇస్తున్నారు. వ్యర్థాల సేకరణ, రవాణాను జీపీఎస్ ద్వారా పర్యవేక్షించి వ్యర్థాల రవాణా సమర్థవంతంగా జరగడానికి జియో ట్యాగింగ్, ఆన్లైన్ పోర్టళ్లను ఉపయోగిస్తున్నారు. ఈ చర్యలకు మరింత ఊతమిచ్చేందుకు వ్యర్థాల శుద్ది సామర్థ్యాన్ని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం గతంలో అమల్లో ఉన్న ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016 స్థానంలో మరింత కఠినమైన, సమర్థవంతమైన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026ని ప్రవేశపెట్టింది. ఇవి ఈ సంవత్సరం April 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
1: ఘన వ్యర్థాల నిర్వహణ కోసం వివిధ చట్టాలు మరియు నియమాలు ఉన్నప్పటికీ లేటెస్ట్ గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది. మారుతున్న కాలానికి మరియు పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఇంకా ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, అదేవిధంగా పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నింటినీ నిర్వహించాలంటే, అదేవిధంగా మన పరిసర ప్రాంతాల్లోని సహజ వనరులను కాపాడుకోవాలంటే, ముఖ్యంగా నీటి వనరులను కాపాడుకోవాలంటే, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలంటే, మనం ఖచ్చితంగా ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన పద్ధతుల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతేకాకుండా ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ ను కూడా ఇంకా బలీయపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది.
0: ఇల్లు, కార్యాలయాలు, తదితర ప్రాంతాలలో వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే చోటే తడి, పొడి, పారిశుద్ధ్య, ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలుగా వేరుచేయడం, డంపింగ్ యార్డులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పేరుకుపోయిన వ్యర్థాలను తగ్గించి శాస్త్రీయ పునరుత్పాదన పెంచడం, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, ఆన్లైన్ పోర్టల్స్, జీపీఎస్, కృత్రిమ మేధ

0: ఆధారిత పర్యవేక్షణను తీసుకురావడం ముఖ్య ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. సవరించిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 ప్రకారం గృహాలు, కార్యాలయాలు సహా అన్ని సంస్థలు వ్యర్థాలను 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. ఇంతకుముందు అమల్లో ఉన్న తడిపొడి 2 డస్ట్బిన్ల విధానాన్ని రద్దు చేసి 4 డస్ట్బిన్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఆకుపచ్చ డబ్బాల్లో తడి వ్యర్థాలు, నీలం డబ్బాల్లో పొడి వ్యర్థాలతో పాటు డైపర్లు, శానిటరీ నాప్కిన్లు, సంబంధిత వ్యర్థాలను ఎరుపు డబ్బాలలో, బల్బులు, మందులు, పెయింట్లు, ఈవేస్ట్ వంటి వాటిని నలుపు డబ్బాలలో వేయాలని నూతన నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. పెద్ద మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసేవారిని స్పష్టంగా నిర్వచించడమే కాకుండా విస్తరించిన భారీ వ్యర్థాల ఉత్పత్తిదారు బాధ్యతను నెరవేర్చాలని ఈ నిబంధనలు నిర్దేశించాయి. దీనివల్ల వ్యర్థాల సేకరణ, రవాణా, శుద్ది పర్యావరణ హితంగా జరుగుతుంది. ఈ ప్రక్రియలతో సహా ప్రతి దశను పర్యవేక్షించడానికి కేంద్రీకృత ఆన్లైన్ వేదికను ఏర్పాటు చేశారు. పాతకాలం నాటి వ్యర్థాల పునరుద్దరణ కోసం కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని, ఘన వ్యర్థాలను భూమిలో పూడ్చడంపై ఆంక్షలను మరింత పటిష్టం చేయాలని కూడా ఈ నియమాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
1: గతంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆ సంబంధిత స్థానిక సంస్థల నిర్వహణాధికారి అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే మున్సిపల్ కమిషనర్స్, లోకల్ బాడీస్ లో అయితే పంచాయత్ సెక్రటరీ లేదా ఆ పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ చేసేటువంటి వారు. అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ కి ఈ ఎన్ఫోర్స్మెంట్ ని చేసేటువంటి బాధ్యతను అప్పగించడం జరిగింది. అంతేకాకుండా ఈ 2026 నిబంధనలో వచ్చిన ప్రధాన మార్పులు సోర్స్ సెగ్రిగేషన్ ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అంటే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అదే ప్రదేశంలో దాన్ని వేరు చేయడం, ఆ వేరు చేయడాన్ని కఠినతరం కూడా చేశారు. మాండేటరీగా సోర్స్ సెగ్రిగేషన్ చేయాలని చెప్పి, అదేవిధంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఎవరైతే పెద్ద ఎత్తున వ్యాపార కేంద్రాలు, వాణిజ్య సముదాయాలు ఒకరోజు 100 టన్స్ అంతకంటే ఎక్కువగా ఎవరైతే ఈ చెత్తను ఎక్కువ ఉత్పత్తి చేస్తారో వారందరూ కూడా వారే జవాబుదారితనంగా తీసుకొని వారు చెత్తను వారు నిర్వహించే విధంగా చేయడం, అదేవిధంగా డిజిటల్ ట్రాకింగ్ మరియు ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్స్ ని తప్పనిసరి చేయడం, కాలుష్య కారకుడే మూల్యం చెల్లించాలి. అంటే దీని యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, అంటే ఎవరైతే కాలుష్యానికి కారకుడు అవుతున్నాడో అతనే మూల్యం చెల్లించాలి. అంటే దీన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఎస్డబ్ల్యూఎం 2026 ని తీసుకురావడం జరిగింది.
0: రోజు 100 కేజీల కంటే ఎక్కువ వ్యర్థాలు ఉత్పత్తి చేసే సంస్థలు, పెద్ద నివాస సముదాయాలు, హోటళ్లు, ఆసుపత్రులు వంటి వాటిపై ప్రత్యేక నిబంధనలు విధించారు. అటువంటి సంస్థలు కేంద్రీకృత ఆన్లైన్ పోర్టల్లో స్థానిక సంస్థ వద్ద నమోదు చేసుకోవాలి. తమ పరిధిలో ఉత్పత్తి అయ్యే తడి వ్యర్థాలను కంపోస్టింగ్ లేదా బయోగ్యాస్ రూపంలో ప్రాసెస్ చేయడానికి సొంత ఏర్పాట్లు చేసుకోవాలి. వికేంద్రీకృత ప్రాసెసింగ్ వీలు కానప్పుడు స్థానిక సంస్థల నుంచి పెద్ద వ్యర్థాల ఉత్పత్తిదారులకు విస్తరించిన బాధ్యత, ఎక్స్టెండెడ్ బల్క్ వేస్ట్ జనరేటర్ రెస్పాన్సిబిలిటీ సర్టిఫికేట్ పొందాలి. ప్రతి సంవత్సరం జూన్ 30 నాటికి వ్యర్థాల నిర్వహణ వివరాలతో ఆన్లైన్ రిపోర్టు సమర్పించాలి. కొత్త నియమాల్లో గ్రామీణ స్థానిక సంస్థలు కూడా ఘన వ్యర్థాల నిర్వహణ ప్రణాళికను రూపొందించి పర్యావరణ పరిరక్షణ చేపట్టడం తప్పనిసరి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే పొడి వ్యర్థాలను సమీప పట్టణ స్థానిక సంస్థలతో అనుసంధానించి క్లస్టర్ స్థాయిలో సేకరిస్తారు. వ్యర్థాల సేకరణ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్, వేస్ట్ స్టోరింగ్ ప్లాంట్లలో కృత్రిమ మేధ ఏఐను ఉపయోగిస్తున్నారు. చెత్త సేకరణ లేదా పారిశుద్ధ్య సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి మొబైల్ యాప్లను అందుబాటులోకి తెచ్చారు. 2026 నిబంధనలు వ్యర్థాల నిర్వహణ విధులను గ్రామీణ స్థానిక సంస్థలకు కూడా విస్తరించాయి. దీనిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
1: అపార్ట్మెంట్లు, హోటళ్లు, మార్కెట్ లాంటి పెద్ద స్థాయిలో ఉండేటువంటి వాణిజ్య సంస్థ ఎక్కువ మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసేటువంటి వారు ప్రతి అపార్ట్మెంట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో వ్యర్థాల వేరు చేయడానికి ప్రత్యేక రంగంలో డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలి. తడి చెత్త నిర్వహణ కోసం వారు ఆన్ సైట్ కంపోస్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పొడి చెత్తను రీసైక్లింగ్ కౌన్సిలింగ్ సెంటర్లకి పంపించేటువంటి ఏర్పాటు చూసుకోవాలి. ఆ విధంగా చేయడం వలన అక్కడ సోర్స్ సెగ్రిగేషన్ అండ్ సోర్స్ గార్బేజ్ ప్రాసెసింగ్ అనేది శాస్త్రీయ పద్ధతిలో ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ నిబంధనలు ఉల్లంఘన జరగకుండా అక్కడ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, సొసైటీస్, అడ్మినిస్ట్రేటర్స్ అనేటువంటి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
0: గ్రామీణ ప్రాంతాలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశుద్ధ్యం

0: వ్యర్థాలు, ప్యాకేజ్డ్ వినియోగ వ్యర్థాల సమస్యలను ఎదుర్కొంటున్నందున ఇది అవసరమే. అయితే ఒక గ్రామ పంచాయతీని ఒక చిన్న మున్సిపాలిటీలా పరిగణించడం ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. చాలా పంచాయతీల్లో సిబ్బంది, పారిశుద్ధ్య నిపుణులు, వ్యర్థాల రవాణా వాహనాలు, డిజిటల్ రిపోర్టింగ్ సామర్థ్యానికి తగిన నిధులు లేవు. గ్రామ సభల ద్వారా అవగాహన, ఇళ్లలోనే కంపోస్టింగ్, కమ్యూనిటీ కంపోస్టింగ్, ప్లాస్టిక్, పారిశుద్ధ్య వ్యర్థాలను అప్పుడప్పుడు సేకరించడం వంటి సరళమైన నమూనాలు గ్రామాలకు అవసరం. పొడి వ్యర్థాలను సమీపంలోని పట్టణ స్థానిక సంస్థలతో కలిపి క్లస్టర్ స్థాయిలో నిర్వహించవచ్చు. ఈ విధానం ద్వారా చెత్తను మూలం వద్దనే వేరు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సరైన రీతిలో వేరు చేయని చెత్తను స్వీకరించకుండా తిరస్కరించే అధికారాన్ని పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చారు. కొత్త నిబంధనల ప్రకారం మున్సిపల్ సంస్థలు వ్యర్థాల సేకరణ వ్యవస్థలను ఆధునీకరిస్తున్నాయి. రవాణా సమయంలో వ్యర్థాలు కలిసిపోకుండా ఉండేందుకు 4 విభాగాలున్న ప్రత్యేక వాహనాలను ఉపయోగిస్తున్నారు. కాలుష్యకారుడే చెల్లించాలి అనే సూత్రం ప్రకారం నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు విధించే అవకాశం ఉంది. హోటళ్లు, పెద్ద అపార్ట్మెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి భారీగా చెత్త ఉత్పత్తి చేసే సంస్థలపై ఈ నియమాలు కఠినంగా అమలు చేస్తున్నారు. రోజుకు 100 కిలోలకు పైగా వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారు తడి వ్యర్థాలను స్థానికంగానే శుద్ది చేయాల్సి ఉంటుంది. నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర రాష్ట స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ నియమాలు తెలుపుతున్నాయి. వీటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్ర అమలు కమిటీని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసింది. దీనిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
1: వ్యర్థరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. మన అభివృద్ధి చెందిన దేశాలలో అక్కడ సివిక్ సెన్స్, పౌర స్పృహ చాలా ఎక్కువగా ఉంటుంది. పౌరులు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. అదేవిధంగా మనం కూడా బాధ్యతగా ఉన్నప్పుడే, పౌర స్పృహతో ఉన్నప్పుడే ఒక వ్యర్థరహిత సమాజాన్ని నిర్మించగలం. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. మనం ఉత్పత్తి చేసే చెత్తను బాధ్యతాయుతంగా మనమే వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించడం ద్వారా, అదేవిధంగా భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వడంతో పాటు ఒక కాలుష్యరహిత నీటిని, కాలుష్యరహిత భూమిని, కాలుష్యరహిత గాలిని మనం భవిష్యత్తు తరాలకు అందించి వారి యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడంలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి జ్ఞప్తి చేస్తున్నాను.
0: కొత్త నిబంధనల్లో డిజిటల్ పర్యవేక్షణకు పెద్దపీట వేయడం ఆహ్వానించదగినదే. కాని స్థానిక సంస్థలు వ్యర్థాల సేవలను మెరుగుపరచడం కంటే డాష్ బోర్డులలో వివరాలు నమోదు చేయడానికే ఎక్కువ సమయం వెచ్చిస్తే అది సమస్యగా మారుతుంది. రాష్ట్రాలు, స్థానిక సంస్థలు స్థానిక సూచికలను జోడించడం, డాష్ బోర్డులను తమకు అనుగుణంగా మార్చుకోవడం, రా డేటాను యాక్సెస్ చేయడం, వార్డు స్థాయి సమాచారాన్ని ప్రచురించడం, పౌరుల సమాచారం కోసం స్థానిక భాషలను ఉపయోగించడం వంటి పనులు చేయగలిగినప్పుడు డేటా సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ప్రజలకు కూడా జవాబుదారీతనం అలవడితేనే వ్యర్థాల నిర్వహణ విజయవంతమవుతుంది. ఈ నూతన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు జాతీయ పర్యావరణ లక్ష్యాలతో పాటు రాష్ట్ర స్థానిక స్వేచ్ఛను సమతుల్యం చేసి స్థానిక ప్రవర్తన, భౌగోళిక పరిస్థితులు, సంస్థల ఆధారంగా స్థానిక పరిష్కారాలకు మద్దతు ఇస్తాయి అనడంలో సందేహం లేదు. అలాగే వార్డు స్థాయి జవాబుదారీతనం గ్రామసభల ప్రమేయం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డులు, ప్లాస్టిక్ కాలుష్యం, బహిరంగంగా వ్యర్థాలను కాల్చడం, పేలవమైన వ్యర్థాల ప్రాసెసింగ్ వంటి తీవ్రమైన సమస్యలను పరిష్కరించడానికి ఈ నిబంధనలు ఎంతగానో దోహదపడతాయని ఆశిద్దాం. ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
3: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
4: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు. బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
3: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
5: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

0: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान। पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 30 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతీ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే అలా మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే గనక చిన్మయ శ్రీపాద పాడగా, శ్రీనివాస శర్మ మ్యూజిక్ కంపోజ్ చేయగా, శిరశ్రీ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:32 దాటి 27 సెకండ్లు కావస్తుంది. మనూనం హర్విల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక చదరపు ఆకారంలో ఉన్న ఇంటికి 4 వైపులా ఉన్న కిటికీలు దక్షిణం వైపుకే తెరుచుకున్నాయి. ఆ ఇంటి బయట ఒక ఎలుగుబంటి తిరుగుతుంది, అయితే ఆ ఎలుగుబంటి రంగు ఏంటి అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ పంపించారు. వీఆర్ ఫ్రమ్ నెల్లూరు అంటూ చరణ్తేజ్ గారు నా కోసం ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. నేనైతే మన లిజినెస్ కోసం మాట్లాడుతూనే ఉంటానన్నమాట. ఇంకా ముసపెట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్, రోజా, శిరీష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారు మేడం అంటూ పంపించారు, బాగున్నాండి. అలాగే వేటపల్లం రామ్ నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవ నుంచి శుభోదయం, శుభ శుక్రవారం అంటూ మెసేజ్ చేశారు. దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మా కోసం మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగనందన కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కాదు రాంగ్ ఆన్సర్ అండి. విజయవాడ నుండి నందు గుడ్ మార్నింగ్ మేడం అంటూ మెసేజ్ చేశారు, వెరీ గుడ్ మార్నింగ్. శ్రోతలందరికీ శుభోదయం, ఈరోజు మానసిక సహనం గురించి చక్క వివరించారు అంటూ కొనగండ్ల రమణారావు కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. అలాగే ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్, గుడ్ మార్నింగ్ ఆన్సర్ ఈజ్ అంటూ సుమని పెడన్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్, ఇప్పుడే ట్యూన్ చేసా అంటూ దేవసేన తిరుపతి నుంచి తిక్కుమగ్గా ఉంది అంటూ పంపించారు. ఆన్సర్ కూడా చెప్పేస్తానండి. ఇంకా రేడియో మిత్రులకు శుభదినం అంటూ తన సహజ రంగులోనే ఉంటుందండి కోట శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం విజయవాడ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. హాయ్ మేడం బాగున్నారా అంటూ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు ఆన్సర్ నలుపు అనుకుంటున్నా అని పంపించారు, కాదండి. కనకారావు గారు పెడన్ నుంచి బ్లాక్ అని పంపించారు రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసపెట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ నలుపు అని పంపించారు, కాదు రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా నమస్తే శుభోదయం సౌజ్ఞ అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారి త్రిమూర్తులు గుప్తా గారు ఆన్సర్ పంపించారు, నలుపు రంగు అని పంపించారు, కాదండి. రాజశేఖర్ రెడ్డి ఆదూరు మండలం నుంచి గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు అంటూ పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు పెడకొండ నుంచి లాజిక్ క్వశ్చన్స్ కు అరవిలకు స్వాగతం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎలుగుబంటి రంగు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గూగుల్ తెలి చెప్పిందంట, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ వీరరాఘవమ్మ, సాయి, రేఖ, మౌనిక మెసేజ్ చేశారు, వెరీ గుడ్ మార్నింగ్. మరి ఆన్సర్ ఏంటి అంటే తెలుపు రంగు అనమాట. చాలా మంది నలుపు రంగు అని పంపించారు, తెలుపు రంగు, ఎందుకంటే 4 వైపులు దక్షిణం వైపుకే కిటికీలు ఉన్నాయంటే ఆ ఇల్లు ఉత్తర ధ్రువంలో ఉన్నట్టు కదా, అక్కడ తెల్లటి మంచు ఎలుగుబంట్లు ఉంటాయి కాబట్టి అవి తెలుపు రంగులో ఉంటాయన్నమాట. మరి ఆన్సర్ అయితే తెలుపు రంగు. మరి సెకండ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను, పేరు పెట్టి పిలిచిన వెంటనే విరిగిపోతుంది ఏంటది. నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, పేరు పెట్టి పిలిచిన వెంటనే విరిగిపోతుంది ఏంటిది అది. మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, 1 నెంబర్ 0866-2438-14 మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజీ సౌజన్య. మీరు ఇది బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, RX 100 నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తిక్ పాడగా, చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:49 దాటి 20 సెకండ్లు కావస్తుంది. మనమున్నాం హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, పేరు పెట్టి పిలిచిన వెంటనే విరిగిపోతుంది ఏంటది అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. నమస్తే సౌజ్ఞ బంగారు తల్లి అంటూ ఆన్సర్ అయితే పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు. కానీ రాంగ్ ఆన్సర్ అండి, ఇందా క్వశ్చన్ బాగుంది అంటూ పంపించారు. థ్యాంక్స్ అండి. ఇంకా మల్లికార్జున్ గారు అభిరామ్ కేశవనగర్ నుంచి, ధర్మవరం నుంచి పొంగు కాదండి. ఇంకా పెడన జోగరానందం కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ అజయ్ గారు అంటూ మల్లేశ్వరరావు సాంభవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు. ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయలక్ష్మి పెడకొండూరు ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కలమందలపాడు నుంచి కాసిం ముతుజా అలీ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మామ అంటూ ఆన్సర్ అయితే పంపించారు. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొనగండ్ల రమణారావు కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నమస్తే వివిధ భారతి, ప్రశ్నకు సమాధానం అంటూ విసి మోహన్ ఎఫ్సిఐ కాలనీ నుంచి మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. హాయ్ అండి. డాగ్ కాదండి, విజయవాడ నుంచి వివిధ భారతి పేరైతే పంపించలేదు అందరికీ.

అయితే చెప్పమన్నారు. తప్పకుండా మీ విషెస్ కన్వే చేస్తా. ఇంకా ముసాపేట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా, ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, షో చాలా బాగుంది అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. ఇంకా క్యాట్ అంటూ పంపించారు కడప నుంచి వినయ్ గారు. కాదండి, రాంగ్ ఆన్సర్ అనమాట. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. మరి ఆన్సర్ ఏంటి అంటే కనుక నిశ్శబ్దం అనమాట. ఎందుకంటే ఆ పదాన్ని పలికిన వెంటనే మరి శబ్దాన్ని మనం బ్రేక్ చేసినట్టే కదా. సో అదనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:51 దాటి 30 సెకండ్లు కావస్తుంది. ఈనాటి హర్విలకైతే నేను బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. అలాగే ఈనాటి నా షో కూడా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. ఈసారి మరిన్ని విషయాలతో, మంచి మంచి పాటలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్లీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 19వ తేదీన విశాఖపట్నంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్కే బీచ్ లో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు ప్రజలతో ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో లబ్దిదారులకు పట్టాల పంపిణీ, మౌలిక సదుపాయాల ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేశీయంగా చిప్ సెట్ల డిజైనింగ్ నుంచి తయారీ వరకు సెమికాన్ 2.0 కింద సుమారు 11 నుంచి

నుంచి $12 బిలియన్ పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. సెమికాన్ ఇండియా 2026 కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని ప్రసంగించారు. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు పథకాలు సహా అన్ని ప్రయోజనాలకు రేషన్ కార్డు ఆధార్ కార్డును నివాస రుజువుగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట ప్రభుత్వ లక్ష్యం మేరకు 2027 మార్చి నాటికి పోలవరం ECRF డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన బైక్ రైడ్లో రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ నిన్న పాల్గొన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా మహిళలకు మహిళాంధ్ర ప్రీమియర్ లీగ్ ఒక మంచి వేదికగా నిలుస్తుందని, ఈ నెల 19 నుంచి 27 తేదీ వరకు మ్యాచ్లు జరుగుతాయని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులను కటాక్షించారు. తిరుమాడ వీధుల్లో వైభవంగా సాగిన వాహన సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పశ్చిమాసియా దేశాల ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్, ఇతర నేతలు అమెరికాలో పర్యటించనున్నారు. ఆ నేతల వీసాలకు అమెరికా ఆమోదం తెలిపింది. వచ్చే వారం న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ 81వ సమావేశాలు జరగనున్నాయి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్లీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూశారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

0: తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి
4: హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికైతే నేను రెడీగా ఉన్నాను, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక విష్ణు విన్యాసం అనమాట. ఈ సాంగ్ తర్వాత సినిమా కబుర్లు అయితే నేను చెప్పేస్తా. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

3 వివిధ భారతీయ ఫామ్, నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు నాకు తెలుసు. సెప్టెంబర్ 18 అంటే అసలు ఈ రోజు రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటి అనే వాటి గురించి మాట్లాడుకుందాం. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం సీక్రెట్ సోల్జర్ అనమాట ఈ మూవీ. అయితే ఈ రోజే మీరందరూ హ్యాపీగా చూసేయచ్చు. అలాగే

ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ. ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్ ఏంటి అంటే గనక విజయ్ దేవరకొండ, రష్మిక మందన వీళ్ళిద్దరి కాంబినేషన్ లో దర్శకుడు రాహుల్ సంకృత్ చాంద్ తెరకెక్కిస్తున్న చిత్రం ఏంటి అంటే మనందరికీ తెలిసిందే అనమాట, రణబాలి అనమాట. మరి మొత్తానికి ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అని చెప్పి మేకర్స్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేసేసారనమాట. మరి ఈ సినిమాకి అజయ్, అతుల్ అయితే సంగీతం అందిస్తున్నారు. ఎప్పుడు మనందరి ముందుకి రాబోతోంది అంటే కనుక అక్టోబర్ 16 ఈ మూవీ అయితే థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతోంది. సో వీళ్ళిద్దరికీ కామన్ ఫ్యాన్స్ ఉంటారు, సపరేట్ గా ఫ్యాన్స్ ఉంటారు. అంటే విజయ్కి కొంతమంది ఫ్యాన్స్ ఉండొచ్చు, రష్మికకి కొంతమంది ఫ్యాన్స్ ఉండొచ్చు. సో ఓవరాల్ గా అందరూ ఈ మూవీ థియేటర్స్ లో చూడాలి అనుకుంటే కనుక అక్టోబర్ 16 వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను గీతా గోవిందం, దాని తర్వాత డియర్ కామ్రేడ్, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేసి వస్తున్నాను. వింటో, స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న.

అర్జున్ రెడ్డి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ వినేసిన తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కపుల్ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే నాని కథానాయకుడిగా శ్రీకాంత్ వదిలా దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ పాన్ ఇండియా మూవీ మనందరికీ తెలిసిందే ఏంటి అంటే కనుక యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది ప్యారడైజ్ అనమాట. మరి ఎప్పుడు మనందరి ముందుకి రాబోతోంది అంటే కనుక సెప్టెంబర్ 24న ప్రేక్షకులందరి ముందుకి రాబోతుంది అనమాట. మరి నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో రాబోతున్న చిత్రం అనమాట ఇది. కయాదు లోహర్ అయితే ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారనమాట. మరి ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు తెలిసి ట్రైలర్స్ కానివ్వండి, మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ కానివ్వండి, ఇవన్నీ చూసిన తర్వాత నిజంగానే మనందరి ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయని చెప్పాలి. మరి అసలు అంటే అవన్నీ మన ఎక్స్పెక్టేషన్స్ కి మూవీ రీచ్ అవుతుందా లేదా ఇవన్నీ తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. మరి టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్ చెప్పేస్తూ ఇప్పుడైతే మీ అందరి కోసం మరి న్యాచురల్ స్టార్ నాని యాక్ట్ చేసిన మూవీ అనమాట హాయ్ నాన్న, దాని తర్వాత శ్యామ్ సింగర్, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఇవాళ సినిమా కబుల్ ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టేట్ యూన్ 201.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ ఈవో ఎం రవిచంద్ర గవర్నర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 19న విశాఖపట్నంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ నెల 21-22 తేదీల్లో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భూటాన్ పురోగతికి సుసంపన్నకు దృఢమైన నిబద్దతో తోడ్పాటు అందిస్తామని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. థింపూలో భూటాన్ ప్రధాని షేరింగ్ తొబ్గేతో ఆయన నిన్న సమావేశమయ్యారు. భారత్లో తయారైన 54 విద్యుత్ వాహనాలను

ప్రధానమంత్రికి జైశంకర్ అందజేశారు. పశుసంవర్ధక శాఖలో వెటనరీ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులను ఏపీపీఎస్సీ రాత పరీక్ష ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారదర్శకత, ఏకరూపత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల స్వామివారికి ఈ ఉదయం కల్పవృక్ష సేవ జరిగింది. ఈ రోజు రాత్రి సర్వభూపాల వాహన సేవ జరగనుంది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టత గల గరుడ సేవ శనివారం సాయంకాలం నుంచి అర్దరాత్రి వరకు కొనసాగనుంది. ఎయిడ్స్ వ్యాధి నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ఉదయం ఏలూరు జిల్లా వట్లూరులోని సర్ సిఆర్ రెడ్డి మహిళా కళాశాల నుండి ఇండోర్ స్టేడియం వరకు 5K రెడ్ రన్ నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రక్రియపై రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ జిల్లాల వారీగా అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. అపరిష్కృతంగా ఉన్న కేసులు, దరఖాస్తులు, విచారణలను ఈ నెల 21-22 తేదీల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పర్యావరణ సమతూకాన్ని కాపాడటంతో పాటు కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధి కల్పించే వెదురు చెట్ల ఆవశ్యకతను తెలియజేస్తూ ఈ రోజు ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహిస్తున్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి ఒంటి గంటకు వింటారు.

0: స్వామిరార మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే గనక ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం అన్నమాట. మరి దీనిలో భాగంగా అసలు భారత ప్రభుత్వం నీటి పరిరక్షణకి ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టింది అనేది తెలుసుకుందామని చెప్పాను కదా. భూగర్భ జల నిర్వహణ ఇంకా నియంత్రణ అన్నమాట. ఈ పథకంలో భూగర్భ జల పొరల మ్యాపింగ్, పునరుజ్జీవ చర్యలు, పీజోమీటర్ల నిర్మాణం, భూగర్భ జల నాణ్యత పర్యవేక్షణ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుందన్నమాట. అలాగే పిఐబి ప్రాజెక్ట్ అన్నమాట, జాతీయ భూగర్భ జల వనరుల మ్యాపింగ్ మరియు నిర్వహణ ఎన్ఏక్యూయుఐఎం కార్యక్రమం అన్నమాట. 2022-2026 సంవత్సరానికి సంబంధించిందన్నమాట. మరి ఈ పథకం ద్వారా టెలిమెట్రీ వ్యవస్థతో కూడిన 7000 డిజిటల్ వాటర్ లెవెల్ రికార్డులు అంటే డిడబ్ల్యూఎల్ఆర్లు స్థాపనలు, వాటి స్థాపనతో పాటు 7000 పీజీ మీటర్ల నిర్మాణం, అలాగే బావుల నిర్మాణం ద్వారా భూగర్భ జలపోతల మ్యాపింగ్ కోసం వాటి సేకరణ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. సో ఇవే కాకుండా ఇంకా చాలా పథకాలైతే ప్రవేశపెట్టడం జరిగింది భారత ప్రభుత్వం. కేవలం నీటి పర్యవేక్షణ అంటే నీటిని వృధా కాకుండా ఇలాంటి అన్ని కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్కళ్ళకి సురక్షితమైన నీరు అందేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నమాట. మరి దానికోసం ఇంకా ఎలాంటి ప్రాజెక్టులన్నీ అమలు చేసింది, తీసుకొచ్చింది ఇవన్నీ కూడా ఇవాళ మీకు తెలుసాలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక స్మాల్ కమర్షియల్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత మీ అందరి కోసం నేను పెళ్లి పుస్తకం మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫామ్.
1: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

0: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
1: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
0: ఓ అదా నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రంపై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
2: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.

సైంధవ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే గనక ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం అన్నమాట. మరి దీనిలో భాగంగా భారత ప్రభుత్వం నీటి పర్యవేక్షణకి అలాగే ప్రతి ఒక్కళ్ళకి త్రాగునీరు అందించాలి అనే లక్ష్యంతో ఎలాంటి పథకాలు అమలు చేస్తోంది అనేది చెప్తూ ఉన్నాను కదా. ఇంకా ఏంటి మీరు తెలుసుకోవాల్సింది అంటే కనుక జలశక్తి మంత్రిత్వ శాఖ 2019 నుంచి కూడా ప్రతి సంవత్సరం జలశక్తి అభియాన్ అంటే జేఎస్సీని అమలు చేస్తూ వస్తోందన్నమాట. అదేవిధంగా అటల్ మిషన్ ఫర్ రిజర్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే అమృత్ 2.0 ఈ పథకం ద్వారా నగర పరిధిలో వర్షపు నీటి సేకరణ మెరుగుపరచడానికి ఒక మార్గసూచి

ని అభివృద్ది చేసి దాని ద్వారా భూగర్భ జలాల పునరుద్ధరణ పెంపుకు వ్యూహరచన చేయాలి అని చెప్పి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. ఇవే కాదు, ఇంకా అనేక రకాల పథకాలు అయితే అమలు చేస్తూ ఉందన్నమాట. ఏంటి అంటే గనక భారత ప్రభుత్వం హర్యానా, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఇంకా ఉత్తరప్రదేశ్ అనే ఏడు రాష్ట్రాల్లో 80 జిల్లాల్లోని నీటి కొరతతో బాధపడుతున్న 8213 గ్రామ పంచాయతీలలో, జీపీలలో అనమాట, అటల్ భూజన్ యోజన అనమాట ఈ పథకాన్ని అమలు చేస్తుందన్నమాట. భూగర్భ జలాల అభివృద్ది ఇంకా నిర్వహణ ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పొచ్చు. ఇవే కాదు, ఇంకా అనేక లక్ష్యాలతో అనేక పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది నీటి పర్యవేక్షణ కొరకు అనేది కూడా చెప్తాను కొన్ని క్షణాల్లో. మీకోసం అయితే ప్రతిరోజు వచ్చినట్టే ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తున్నాయన్నమాట, తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తున్నాయి. క్షమించండి, ప్రాంతీయ వార్తలు కాదు, జాతీయ వార్తలు తెలుగులో అయితే వచ్చేసినాయి. దాని తర్వాత మళ్లీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, అప్పుడు మాట్లాడుకుందాం ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం సందర్భంగా ఇంకా ప్రభుత్వం ఎలాంటి పథకాలు నిర్వహిస్తోంది అని. మరి ఇప్పుడైతే వార్తలు వినేసేయండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్తో తలపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ సమాపేశంలో బిల్లులోని నిబంధనలు ప్రతిపాదనలపై హోంమంత్రిత్వ శాఖ అధికారులు కమిటీకి సమగ్ర వివరణ ఇస్తారు. విదేశీ విరాళాల వినియోగంలో పారదర్శకత జవాబుదారీతనాన్ని మరింత పెంచే లక్ష్యంతో 2010 నాటి విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించేందుకు గాను పార్లమెంటు ఉభయ సభలు 12 ఆగస్టున దీనిని జేపీసీకి పంపేందుకు ఆమోదం తెలిపాయి. లోక్సభ స్పీకర్ నామినేట్ చేసిన 21 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేసిన 10 మంది రాజ్యసభ సభ్యులతో కలిపి మొత్తం 31 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ఈరోజు జరిగిన దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో మాట్లాడుతూ మంత్రి, దేశ ప్రయోజనాల కోసం రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రైతుల జీవితాల్లో మార్పులు

తెచ్చేందుకు, ఆహార భద్రత కల్పించేందుకు సంబంధిత రాష్ట్రాల ఉత్తమ విధానాలను అనుసరిస్తామన్నారు. రైతు కేవలం జీవన్ దాత మాత్రమే కాదని, దేశానికి భాగ్యదాత కూడా అని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర రాష్టాల మంత్రులు, వివిధ రాష్టాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా జన్ సేవాసే దేశ్ సేవా మంత్రంతో ప్రభుత్వం సేవా సంకల్ప్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సేవ సుపరిపాలన లక్ష్యాలతో 2047 నాటికి వికసిత్ భారత్ సాధన దిశగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక ప్రచారంలో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా క్షేత్రస్థాయిలో వచ్చిన సామాజిక ఆరోగ్యకరమైన మార్పులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పరిశుభ్రత అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే మిగిలిపోకుండా ప్రజలందరి జీవితాల్లో ఒక భాగం కావాలని, దానిని అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పారిశుద్ధ్యం, పర్యావరణ పరిశుభ్రత ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడ్డమే కాకుండా సామాజిక సాధికారతకు ఇది బలమైన పునాదిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సేవా సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా జార్ఖండ్ రాష్టంలో వచ్చిన మార్పులపై ఆకాశవాణి ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో జార్ఖండ్లోని గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ్య ఉద్యమం శరవేగంగా విస్తరించింది. రాష్టంలో 91% పైగా గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ హోదాను సాధించి ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టిని సారించాయి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 42 లక్షల మరుగుదొడ్లు నిర్మించడం వల్ల మహిళలకు ఆత్మగౌరవం, రక్షణ లభించాయని కథనం పేర్కొంది. మరోవైపు గోబర్ధన్ పథకం ద్వారా వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారు చేస్తూ గిరిజన ప్రాంతాల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పరిశుభ్రత పట్ల పెరిగిన ఈ అవగాహన ప్రజల ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు బలమైన పునాదిగా నిలుస్తోందని వెల్లడించింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన యుద్ద శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి, పవన్ హన్స్ సంస్థకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగళూరులో అందజేశారు. ఈ సందర్భంగా వైమానిక దళానికి 2 తేజస్ శిక్షణ విమానాలతో పాటు తొలి HTT-40 బేసిక్ ట్రైనర్ విమానాన్ని HAL అధికారికంగా అందించింది. పవన్ హన్స్ కు 4 ధృవ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన HTT-40 విమానాలు పైలట్ల శిక్షణలో ఆత్మ నిర్భరతను పెంచనుండగా, ధృవ్ హెలికాప్టర్లు పౌర విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు, ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. 3 రోజుల పాటు భూటాన్లో పర్యటించిన మంత్రి ఆ దేశ విదేశాంగ మంత్రి లియోన్ పో డిఎన్ దుంగియల్తో కలిసి ద్వైపాక్షిక సహకారంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మంత్రులు కలిసి పలు సంక్షేమ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. విద్యుత్ రంగంలో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ భూటాన్లోని జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం 4,000 కోట్ల రూపాయల రుణ సహాయం ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరోవైపు భూటాన్ పౌరులు భారతీయ డిజిటల్ నెట్వర్క్ ద్వారా సులభంగా చెల్లింపులు జరిపేలా యూపీఐ ఆధారిత చెల్లింపు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తన పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గెల్ వాంగ్చుక్, ఆ దేశ ప్రధానమంత్రి దాషో షెరింగ్ తోబ్గేలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత్ నేపాల్ దేశాల మధ్య వాణిజ్య ఉత్పత్తుల మార్కెట్ను మరింత సరళతరం చేయడం, ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేయడంపై ఇరు దేశాలు విస్తృతంగా చర్చించాయి. వాణిజ్యం, రవాణా, వ్యాపార నియంత్రణల పరస్పర సహకారంపై ఏర్పాటైన 2 రోజుల సమావేశం నిన్నటితో ముగిసింది. ఈ భేటీలో మార్కెట్ సౌలభ్యాలు, కస్టమ్స్ క్లియరెన్స్, ఆహార భద్రతా ప్రమాణాలు, సరిహద్దు మౌలిక వసతులు, రైలు, రోడ్డు అనుసంధానంతో పాటు అనధికారిక వ్యాపారాన్ని అరికట్టే అంశాలపై చర్చలు జరిగాయి. జపాన్లోని నిషిల్లో గల కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న

ఆరు ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు తన తొలి మ్యాచ్ ఆడనుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా ఆతిథ్య జపాన్ జట్టుతో తొలిసారి తలపడుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడవది చివరి టీ20 క్రికెట్ మ్యాచ్ లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 బంతులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు. బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, రాజస్థాన్ రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 2 రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళ, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లా మజాల్తా ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ సోహన్ విజయవంతం కావడంపై భద్రతా దళాలను నార్థన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ అభినందించారు. భారత సైన్యం, జమ్మూకాశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి చేపట్టిన ఈ సంయుక్త ఆపరేషన్లో ఇద్దరు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు, ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

రాజా విక్రమార్క మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే, ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను, ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం అనమాట. మరి దీనిలో భాగంగా ప్రభుత్వం ఎలాంటి పథకాలు మనందరి కోసం అమలు చేస్తోంది అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. మరి రాష్ట్రాలతో కలిసి ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన, ఈ పథకం ద్వారా ఉత్పత్తి, పంటల వైవిధ్యం, కోతల తర్వాత నిల్వ, సాగునీటి సదుపాయాల పెంపు పెంచడమే దీని లక్ష్యం అనమాట. దాదాపుగా 1.7 కోట్ల మందికి ఈ పథకం ఉపయోగపడుతోందన్నమాట. అలాగే జలజీవన్ మిషన్ ఫ్లాగ్షిప్ కి భారత ప్రభుత్వం 67,670 కోట్లను కేటాయించడం జరిగిందన్నమాట. అంటే 67,670 కోట్లను కేటాయించడం జరిగింది. అంటే ఇంటింటికి తాగునీరు, జలజీవన్ మిషన్, ఇందాక చెప్పాను కదా. సో ఈ పథకం ద్వారా 2026-27 సంవత్సరంలో 170,000 గ్రామ పంచాయతీల్లో హర్ ఘర్ జల కలెక్షన్లు ఏర్పాటు చేయబోతున్నారన్నమాట. అంటే 80% గ్రామాలకి కుళాయిల ద్వారా త్రాగునీరు అందించాలి అనేది ఈ పథకం ప్రధాన లక్ష్యంగా చెప్పొచ్చు. మరి ఇప్పటి వరకు అంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలు నిర్వహిస్తుంది అవన్నీ మాట్లాడుకుందాం. అసలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ ని కేటాయించింది, ఎలాంటి పథకాలని అమలు చేస్తోంది నీటి పర్యవేక్షణ కోసం అనేది కూడా ఇవాళ మీకు తెలుసాలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం సాహో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుందన్నమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. మరి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి నీటి పర్యవేక్షణ కోసం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టింది అనేది మాట్లాడుకుందాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్ లో జలవనరుల శాఖకి 18,224 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. చింతల్పూడి ఎత్తిపోతుల పథకానికి 430 కోట్లు, అలాగే వెలిగొండ ప్రాజెక్టుకి 492 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద 605 కోట్లు, హంద్రీ నివాకి 2,621.70 కోట్లు 70 కోట్లు అనమాట. అలాగే పోలవరం ప్రాజెక్టుకి 6,105 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. గ్రామాల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేసేందుకు 2026-27 బడ్జెట్ లో, ఇందాక చెప్పాను కదా జేజేఎం అంటే జల జీవన మిషన్ కి, రాష్ట బడ్జెట్ 4,000 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. సో ప్రభుత్వాలు చేయాల్సినవి నీటి సంరక్షణ కోసం వాళ్ళు ఖచ్చితంగా చాలా పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక రకాల పథకాలను అమలు చేయడం అయితే జరుగుతోంది. సో మనవంతు మనం కూడా నీటిని కాపాడుకోవాలి. సో ఎందుకు అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు కాబట్టి. సో మారుతున్న కాలానికి తగ్గట్టు ట్యాపులు తిప్పేసి ఉన్నప్పుడు మనం కట్టేయడం, యాక్చువల్గా మనకి విసుగొస్తూ ఉంటుంది అమ్మ వాళ్ళు ఇలా చెప్తూ ఉంటే ఎందుకు అని. సో వాళ్ళు ఏంటంటే అప్పట్లో బావులు ఇలాంటి కాన్సెప్ట్ అంతా ఎప్పుడో వాళ్ళకి తెలుసుండేది, ఎందుకంటే వాళ్ళు నీటిని ముందుగానే ఇలాగే నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు వాడుకునేవాళ్ళు అనమాట. సో మనం కూడా అంటే ప్రభుత్వాలు చేయాల్సినవి ప్రభుత్వాలు చేస్తున్నాయి, బట్ నీట్ అంటే ఇక్కడ నా కాన్సెప్ట్ నా పాయింట్ ఏంటి అంటే నీటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఒక్క ప్రభుత్వందే కాదు మనందరి మీద కూడా ఉంటుంది కదా కదా. కాబట్టి మన ఇంట్లో వరకైనా అలా వాటర్ పోతూ ఉంటే వేస్ట్ చేయకుండా ఉండడం ఇలాంటి చిన్న చిన్నవే అనమాట. సో దానివల్ల ఏంటి అంటే కనుక భవిష్యత్ తరాలకి ఏది కూడా వనరుల కొరత అనే కాన్సెప్టే లేకుండా అట్లీస్ట్ మనకేదైతే అందుతున్నాయో అంతవరకు వాళ్ళకు కూడా అందివ్వడానికి మనమంతా మనం ప్రయత్నం చేసినట్టు జరుగుతుందనమాట. సో ఎక్కడా కూడా వాటర్ వృధా పోకుండా మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అనేది ఓవరాల్ గా నేను చెప్పాల్సిన విషయం. సో అది కూడా ఇవన్నీ ఇవాళ ఎందుకు మాట్లాడుకున్నాం అంటే కనుక ఈరోజు ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం కాబట్టి. సో అది

భారతి, మరి ఇవాళ మీకు తెలుసా మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే సుందరకాండ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో మీకు తెలుసా ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీర ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టేట్ 1.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశమైంది. రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. రాష్టంలో నిర్వహించే వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాల అనుమతులపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు సహకరించాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేశారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 53 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వనరుల కేంద్రం కార్యాలయ భవనాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంత్రి నిన్న పర్యటించి సుమారు 3 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్ యానాం బీచ్లో స్వచ్చ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీచ్లో పేరుకుపోయిన వ్యర్థాలు ప్లాస్టిక్ సామాగ్రిని తొలగించారు. హైదరాబాద్లో దక్షిణాది రాష్టాల వ్యవసాయ జోనల్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై సదస్సులో చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఆర్కే బీచ్లో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చ

చంద్ర కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

సీతా పైన మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ దీరా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 విద్యుత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ దీరాలో మీ అందరితో, అంటే మీరు తెలుసుకోబోతున్న దీర ఎవరి గురించి అంటే, నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్న దీర ఎవరు అంటే కనుక దర్యాబెన్ రాజ్పుత్ అన్నమాట. మరి మహిళలంటే ఇల్లు పిల్లలకే పరిమితం కాదు, ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటూ వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా ఏలగలరు అని చెప్పి నిరూపించారన్నమాట దర్యాబెన్ రాజ్పుత్. మరి కుటుంబం కోసం ఇంటి ఇంటికే తిరిగి పాలు అమ్మిన ఈమె నేడు ఏడాదికి 1.85 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తూ డైరీ క్వీన్ గా పేరు తెచ్చుకున్నారన్నమాట.

ఇంకా ఏంటి దర్యాబేన్ రాజ్పుత్ గురించి మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు అనేది ఇవాల్టి దీరాలో మీ అందరితో షేర్ చేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం కేశవ అనే మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా దర్యాబెన్ రాజ్పుత్ గురించి. మరి ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే కనుక, గుజరాత్ లోని బనాస్కాంఠా జిల్లా, ఇక్కడ అంటే ఈ జిల్లాలో దర్యాబెన్ పుట్టారనమాట. 18 ఏళ్లకే పెళ్లైపోయిందనమాట. తర్వాత అందరు ఆడవాళ్ళలాగే

ఆలుగోడల మధ్య తన జీవితం కూడా సాగింది. కానీ అత్తింటి ఆర్థిక పరిస్థితులు ఆమెని ఆలోచించేలా చేశాయన్నమాట. దాంతో కుటుంబానికి తన వంతు సాయం అందించాలి అనుకున్నారనమాట. చాలా మంది ఇలాగే ఉంటారు. సో వాళ్ళ వంతు వాళ్ళు ఏదో ఒకటి చేసేంత వరకు ప్రశాంతంగా కూడా ఉండరనమాట. అలాగే ఆలోచించారు. అంటే చాలా మందికి ఇక్కడ ఇలా అద్భుతాలు సాధించిన వాళ్ళకి తేడా ఏంటి అంటే, ఆలోచన అనేది సహాయం చేయాలి అనేది మనందరికీ ఉంటుంది, కానీ దాన్ని ఆచరణలో పెడతారు చూసారా, అక్కడే వాళ్ళకి సక్సెస్ అనేది మొదటి స్టెప్ అనమాట. అంటే సక్సెస్ రావడానికి మొదటి స్టెప్. కాబట్టి మీ ఆలోచన ఏదైనా ఉంటే ఆచరణలో పెట్టడానికి ట్రై చేయండి. ఎన్ని అడ్డంకులు వస్తూనే ఉంటాయి, బట్ వాటిని ఎలాగోలా మనం అధిగమించాము అనేదే మన స్టోరీ అవుతుంది కదా. అలాగే ఎన్ని అడ్డంకులు వచ్చినా అంటే దర్యాబేన్ కూడా అవేమీ పట్టించుకోలేదన్నమాట. సో మరి పెద్దగా చదువుకోలేదు కాబట్టి ఏం చేయాలి, తనకి ఏదైతే తెలిసిందో పశువుల పెంపకాన్ని తన వృత్తిగా ఎంచుకున్నారనమాట. సో మనం అనవసరంగా ఎవరితోనో కంపేర్ చేసుకొని ఒక అంటే స్కిల్స్ లేవనో ఇంకోటో ఇంకోటో ఇంకోటో అలా ఎవరితో కంపేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీలో ఏంటి అది అంటే మన గురించి మనకే తెలుస్తుంది కాబట్టి మనలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది మనం కాన్సన్ట్రేషన్ చేసుకొని తెలుసుకొని మన మీద మనం ఏకాగ్రత పెట్టుకుంటే చాలు అనమాట. సో దర్యాబేన్ కూడా అలాగే ఆలోచించారు. ఎందుకు చెప్తున్నాను అంటే తనకి తెలిసింది చదువుకోలేదు కాబట్టి కేవలం పశువుల పెంపకం ఒక్కటే, మరి దాన్నే వృత్తిగా ఎంచుకొని సో ఏం చేశారు, ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూ ఎట్ ద సేమ్ టైం పశువుల బాగోగులు కూడా చూసుకుంటూ తెల్లారి అంటే తెల్లారేసరికి పాలు పితికి ఊళ్ళో అందరికీ కూడా అమ్మేవారనమాట. మరి ఈ రెండు పనులు సమర్థవంతంగా నిర్వహించుకోవడం అనేది కూడా టఫ్ గా ఎప్పుడూ అనుకోలేదు. మరి ఆటంకాలు అయితే వస్తూ ఉంటాయి. అలాగే ఇంకా లోన్స్ తీసుకొని తన సొంతంగా డైరీ ఫామ్ ని మొదలు పెట్టారనమాట. కేవలం అంటే కేవలం 2 పశువులతో మొదలైన ఆమె వ్యాపారం దాదాపు 300కి పైగా చేరుకుందనమాట. అంటే వాటితో రోజు సుమారు 1000 లీటర్లకి పైగా పాలని ఉత్పత్తి చేస్తున్నారనమాట. ఇప్పుడు తనొక్కరే కాదు ఇంకొక 14 మందికి కూడా ఉపాధి కూడా కల్పించారు. సో ఇప్పుడు ఏమంటున్నారు అంటే దర్యాబేన్ రాజ్పుత్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే పట్టుదలతో ముందుకు సాగాను. అంటే మరి మన దారి అనేది ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది అని అస్సలు అనుకోవద్దు. 2 సార్లు పడిపోవచ్చు, 4 సార్లు పడిపోవచ్చు, కానీ మళ్లీ మనం లేవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం చూసారా, అప్పుడే విజయానికి ఒక అడుగు పడినట్టనమాట. మనం పడిపోవడం అనేది అంటే గొప్ప విషయం కాదు, మళ్లీ మనం పడిన ప్రతిసారి ఇంకొంచెం ఎక్కువ ధైర్యం తీసుకొని లేస్తూ ఉండాలన్నమాట. సో అలాగే ముందుకు సాగి ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఖర్చులన్నీ పోను, ఏడాదికి సుమారు 1.85 కోట్ల ఆదాయం వస్తోంది. అంతేకాదు కష్టపడే తత్వానికి ఆలోచన తోడైతే సాధించలేనిది ఏదీ లేదు అంటున్నారనమాట. తన వ్యాపార రహస్యాన్ని కూడా సంతోషంగా మనందరికీ తెలియజేయడం జరిగింది. సో దర్యాబేన్ రాజ్పుత్ గురించి నాకైతే మీ అందరితో చదివినప్పుడు మీ అందరితో షేర్ చేయాలి అని అనిపించిందనమాట. సో అందుకే చెప్పేశా. ఇప్పుడైతే ఖుషీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 1 గంట 20 నిమిషాలకి ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్ తో. అంతవరకు స్టేట్ యూన్ 2 1.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్ లో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పాల్గొంటారు. వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాలకు అనుమతులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ హోంమంత్రి డీజీపీని కోరారు. ఇక వార్తల వివరాలు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపీబీ సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చించి ఆమోదం తెలపనున్నారు. అనంతరం రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ అథారిటీ సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అమరావతి అభివృద్దికి సంబంధించి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముందని అధికారులు తెలిపారు. అలాగే సాయంత్రం పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి రాష్టంలో పర్యాటక రంగ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎం రవిచంద్ర గవర్నర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్ను ఆశీర్వదించగా రవిచంద్ర తీర్థ ప్రసాదాలను గవర్నర్కు అందజేశారు. ఇదిలా ఉండగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఈ ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు వాహన సేవను వీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి

పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పరిటాలవారిపాలెం, ఉప్పలపాడు, జరుగులవారిపాలెం, నాగభైరవునిపాలెం గ్రామాల్లో మంత్రి నిన్న పర్యటించి సుమారు 3 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు.

0: 30% ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. త్వరలో ఇక్కడ ఒక 100 కోట్ల రూపాయలతోటి మంచి ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా త్వరలో మనం శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం.
1: హైదరాబాద్ లో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సు ఈ రోజు ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై సదస్సులో చర్చిస్తారు. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, రైతుల ఆదాయ వృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యవసాయ అంశాలను, ఎల్నినో పరిస్థితుల ప్రభావం, డిజిటల్ వ్యవసాయం, పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ది వంటి అంశాలను మంత్రి ప్రస్తావించనున్నారు. రైతు సంక్షేమం, కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల సమర్థ అమలుపై సదస్సులో చర్చించనున్నారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 53 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వనరుల కేంద్రం కార్యాలయ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు ఉపాధ్యాయులకు అవసరమైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ది చేసి మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో ప్రతి ఇంటికి కొళాయి నీరు అందించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా గ్రామీణ కుటుంబాలకు సురక్షితమైన కుళాయి నీటిని అందించేందుకు 2019లో ప్రారంభించిన జలజీవన్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు 12 కోట్ల 60 లక్షలకు పైగా కొత్త కుళాయి కనెక్షన్లు అందించారు. 2019లో దేశంలోని కేవలం 16.7% గ్రామీణ కుటుంబాలకే కుళాయి నీటి సౌకర్యముండగా 2026 జూన్ నాటికి ఈ సంఖ్య 82% పైగా పెరిగింది. జలజీవన్ మిషన్తో మహిళలకు నీటిని తీసుకురావడానికి వెచ్చించే సమయం గణనీయంగా తగ్గుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. జలజీవన్ మిషన్ పథకం కేవలం కుళాయి కనెక్షన్లు ఇవ్వడానికే పరిమితం కాకుండా నీటి వనరుల పరిరక్షణ వంటి అంశాలపై కూడా దృష్టి పెడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
2: జల్ జీవన్ మిషన్ కే తహత్ ఘర్ ఘర్ పైప్ సే పానీ పహుంచానే కి వజహ సే హమారీ మాతాఓ బహనో కా జీవన్ ఆసాన్ హో రహా హై. ఇస్కా ఏక్ బడా లాభ్ గరీబ్ పరివారో కే స్వాస్థ్య కో భీ హువా హై.
1: రాష్టంలో నిర్వహించే వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాల అనుమతులపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. డీజే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు మంజూరు చేయాలని హోంమంత్రి అనిత డీజీపీని కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, డీజే వాహనాలకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదంటూ పలువురు తన దృష్టికి తీసుకొచ్చారని, ఈ నేపథ్యంలో అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి వేగంగా అనుమతులు ఇవ్వాలని సూచించారు. వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు సహకరించాలని పోలీసు శాఖకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఎస్ యానాం బీచ్ లో స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా బీచ్ లో పేరుకుపోయిన వ్యర్థాలు, ప్లాస్టిక్ సామగ్రిని తొలగించారు. భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: సువిశాల సముద్ర తీరం ఉన్న భారతదేశంలో అందమైనటువంటి ఆంధ్ర గోవా కోకో బీచ్ క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ చేశాము. ఈ రోజు ప్లాస్టిక్ వ్యర్థాలని, ఇతర పదార్థాలు ఉంటాయో అవన్నీ ఈ రోజు అన్ని బీచ్ల్లో దేశవ్యాప్తంగా క్లీన్ చేసి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా, పర్యావరణాన్ని కాపాడుకోవటానికి కావలసినటువంటి పనులు చేశాము.
1: రాష్ట అగ్నిమాపక శాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట ప్రభుత్వం నోటిఫికేషన్ ను జారీ చేసింది. మొత్తం 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేసేలా ఈ మేరకు

పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ను విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ తేదీలు, అర్హతలు, వయోపరిమితి, రాత పరీక్షల విధానంతో కూడిన నోటిఫికేషన్ పూర్తి షెడ్యూల్ను త్వరలో ప్రకటించనున్నట్లు పోలీసు నియామక మండలి తెలిపింది. ఆసుపత్రుల్లో రోగులకు అందించే భద్రతలో రాష్టం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 86 స్కోర్తో అత్యధిక సగటు మార్కులు సాధించిన రాష్టంగా ఆంధ్రప్రదేశ్ నిలిచినట్లు ఢిల్లీలో జరిగిన ప్రపంచ రోగి భద్రతా దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని చెప్పారు. రోగులకు సురక్షితమైన నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో రాష్టం సాధించిన పురోగతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను, వైద్య సిబ్బందిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో రోగుల భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని ఆయన సూచించారు. ప్రాంతీయ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి తెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పాల్గొంటారు. వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాలకు అనుమతులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ హోంమంత్రి, డీజీపీని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: అరే రే, సాయంత్రం 4 అయిపోయింది. బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
4: దానికి అంత కంగారు ఎందుకో, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
3: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చేయబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
5: తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట

క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 30 నిమిషాల 18 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. సో మనం అయితే ఉన్నాం దీరా ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇప్పుడు దీరాలో మీ అందరితో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే కనుక నేర్చుకో అవకాశాలు పేర్చుకో అనమాట. అంటే అసలు ఏం నేర్చుకోవాలి ఏంటి, మరి ఇప్పుడున్న కాంపిటేటివ్ అంటే ఒకళ్ళకి చాలా మంది అంటే ఒకళ్ళతో మనం పోటీ పడాలి ఏదైనా జాబ్కి అంటే 1000 మందితో పోటీ పడాల్సి వస్తుంది, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువే. మరి ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మనకంటూ కొన్ని స్కిల్స్ అయితే ఉండాలి కదా, మరి ఏంటి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఖచ్చితంగా ఇవాళ దీరాలో మీ అందరితో షేర్ చేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం కృష్ణమ్మ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం వీరా ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా. మరి నేర్చుకో అవకాశాలు పేర్చుకో అని చెప్పాను. మరి ఏం నేర్చుకోవాలి అంటే కనుక మనకి ఉన్న స్కిల్స్తో పాటు ఇంకొన్ని స్కిల్స్ అనమాట, వాటిల్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినవి అలాగే నేర్చుకోవాల్సినవి ఏంటి అంటే కనుక డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలు అనమాట. ఇంటర్నెట్ వంటి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి వస్తువులని సేవలని మార్కెటింగ్ చేయడాన్ని డిజిటల్ మార్కెటింగ్గా చెప్తాం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో అనేక వ్యాపార సంస్థలు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వ్యాపార కార్యకలాపాలన్నింటినీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ విషయం నాకంటే బాగా మీకు కూడా తెలుసు, ఎందుకంటే సోషల్ మీడియాలో అందరూ యాక్టివ్గానే ఉంటున్నారు కాబట్టి ఎన్ని రకాల బిజినెస్ ప్రమోషన్స్ వీడియోస్ చూస్తున్నారు. సో ఎంతమంది ఆన్లైన్ ద్వారా తమ వస్తు సేవల్ని సేల్ చేయడం జరుగుతోంది అనేది మీకు కూడా తెలుసు. కాబట్టి డిజిటల్ బిజినెస్ ఎనాలిసిస్, కంటెంట్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఏంటి అంటే కనుక ఇవి నేర్చుకుంటే ఇలాంటి కోర్సులు నేర్చుకోవడం వల్ల ఇప్పుడు మార్కెటింగ్కి సంబంధించి జాబ్ అంటే జాబ్స్ లేవు లేవు అనుకోవడం కంటే జాబ్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి ఒక చాలా కోర్సెస్ ఇంకా మీరు తెలుసుకోవచ్చు. అంటే ముందు మనం ఏదైనా రీసెర్చ్ స్టార్ట్ చేస్తే అసలు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ఆటోమేటిక్గా ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే దీనికి సంబంధించి ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయి, మనల్ని ఏది నేర్చుకుంటే మనకి ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. మరి అంతే కదా, ఏదైనా నేర్చుకుంటే ఖచ్చితంగా అది మన కెరియర్కి యూజ్ అవ్వాలి కాబట్టి. సో దీనిలో ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయని చెప్పి మనం స్టార్ట్ చేయొచ్చు. సో మనకి ఏదైతే బాగా సెట్ అవుతుంది అని మీకు అనిపించిందో అవన్నీ కూడా నేర్చుకోవచ్చు అనమాట. బట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు ఉంటుంది, అలాగే ఫ్యూచర్లో కూడా నాకు తెలిసి అందరూ ఫాలో అవుతూనే ఉంటారు. అలాగే క్రియేటివ్ నైపుణ్యాలు అంటే సృజనాత్మక నైపుణ్యాలు అనమాట. మరి కాలానుగుణంగా మారుతున్న పరిస్థితుల్ని బట్టి ఎప్పుడూ కూడా మనల్ని మనం మెరుగుపరుచుకుంటూనే ఉండాలన్నమాట. సో అన్ని విషయాల్లో మరి మన కెరియర్కి సంబంధించి ఎలాంటి అంశంలో అయినా కాస్త భిన్నంగా కొత్తగా ప్రయత్నించి చూడాలి అనే ఆలోచన అలవాటు చేసుకోవాలన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి, మరి ఏం నేర్చుకోవాలి అనే విషయాలు. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను మేజర్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

నారాయణ అండ్ కో ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే మనకు కూడా అవకాశాలు అనేవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అనేది అయితే చెప్తూ ఉన్నాం. మరి ఇందాకే చెప్పా డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలు చాలా చాలా నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ లో ఇది కూడా ఉంటుంది అని చెప్పి, అలాగే క్రియేటివ్ నైపుణ్యాలు అని చెప్పాను కదా, మరి ప్రతి ఒక్కరికి కూడా సృజనాత్మకత అనేది ఇంటర్నల్ గా ఉంటుంది. సో ఎవరికి కొంతమంది చాలా బాగా అల్లికలు అల్లుతూ ఉంటారు, కొంతమంది పెయింటింగ్ వేస్తారు, కొంతమంది పాటలు పాడతారు రాస్తారు. సో క్రియేటివిటీ అనేది ప్రతి దానిలో కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో పెంచుకోవడం వల్ల ఏంటి అంటే ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. మీ కెరియర్ కి సంబంధించి ఏ అంశంలో అయినా సరే కాస్త భిన్నంగా అంటే కొత్తగా ప్రయత్నించి చూడాలి అనే ఆలోచనని అలవాటు చేసుకోవాలన్నమాట. సాధనతోనే అన్ని సాధ్యమవుతాయి కాబట్టి నిరంతరం నేర్చుకునే అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదన్నమాట. మారుతున్న పరిస్థితుల్ని బట్టి మల్టిపుల్ స్కిల్స్ అంటే బహుళ నైపుణ్యాలు ఉన్న వారికి ప్రాధాన్యత అనేది పెరుగుతుందన్నమాట. అంటే ఒక వ్యక్తి సంస్థలో వివిధ విధులను నిర్వహించాలి అని చెప్పి ఇప్పుడున్న సంస్థలు కోరుతున్నాయి అన్నమాట. కాబట్టి కేవలం మీ పని ఒక్కటే కాకుండా ఆఫీసులో ఉన్న ఇతర డిపార్ట్మెంట్ విషయంపై కూడా అవగాహన అనేది పెంచుకోవాలన్నమాట. ఇలా అవసరానికి అనుగుణంగా అదనంగా నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలి. అలాగే కొత్త భాష అన్నమాట, మరి ఇది నిజంగా ఉండాల్సిన ముఖ్యమైన స్కిల్. ఇప్పుడు చాలా మంది ఈ సమస్యతోనే బాధపడుతూ ఉన్నారన్నమాట. సో అందరికీ తెలిసిందే ఎవరి మాతృభాషని వాళ్ళు గౌరవించుకోవాలి, కానీ యూత్ ఎలా ఉండాలి, అన్ని అంటే అన్ని రాష్ట్రాలు వాళ్ళు వెళ్తూ ఉద్యోగం చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ వాళ్ళకంటూ ఒక ప్రాంతీయ భాష ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై వెళ్తే తమిళ్ మాట్లాడతారు, కర్ణాటక వెళ్తే కన్నడ మాట్లాడతారు. సో మీరు లాంగ్వేజ్ నేర్చుకోండి, అందరూ అన్ని చిన్నప్పుడే రావు, అన్ని కూడా మనం ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి లాంగ్వేజ్ అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్. మన నేషనల్ లాంగ్వేజ్ ఏంటి అంటే హిందీ అన్నమాట. హిందీ ఖచ్చితంగా నేర్చుకోండి, ఎక్కడికి వెళ్ళినా అంటే మాట్లాడుతూ ఉంటే వచ్చేస్తుంది. బట్ ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి చిన్నప్పటి నుంచి మనం మాట్లాడుతూ ఉంటే, అందుకే చాలా మంది హిందీ పక్కన మాట్లాడే వాళ్ళు ఉంటే పట్టేస్తారనమాట. సో వాళ్ళు హిందీ చాలా బాగా మాట్లాడేస్తారు. అలాగే ఇంగ్లీష్, ఇంకా దీని గురించి చెప్పక్కర్లేదు, మనకి ఏదైనా స్కిల్స్ ఉండాలి అంటే ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాలి, మాట్లాడగలగాలి కూడా. కాబట్టి మన మదర్ టంగ్ ని గౌరవిస్తూనే మర్చిపోకుండా ఉంటూనే ఇవన్నీ కూడా నేర్చుకోవాలన్నమాట. మిగతా వారితో పోలిస్తే అదనంగా ఇతర భాష తెలుసుండడం ఎప్పుడు కూడా పాజిటివ్ అన్నమాట. ఈ నైపుణ్యం రెజ్యూమేకి అదనపు విలువ కూడా తెచ్చిపెడుతుందన్నమాట. మరి కొత్త ఆలోచనలకి ఆచరణకి ఇది సహాయపడుతుంది అని చెప్పి నిపుణులు కూడా చెప్తున్నారు. కాబట్టి మన స్కిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మెరుగుపరచడానికే ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. మరి ఇవన్నీ నేర్చుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు మీ కోర్స్ కి సంబంధించిన అడ్వాన్స్ కోర్సెస్ ఉంటాయి కదా ఇంకా, సో అవన్నీ నేర్చుకుంటూ ఉండాలి. సో మిమ్మల్ని మీరే ఎప్పుడు కూడా అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. సో అది సంగతి. మరి ఇలాంటివన్నీ నేర్చుకోవడం వల్ల అవకాశాలు అనేవి మనకి రావడానికి ఫ్యూచర్ లో అవకాశం అయితే ఉంటుంది. అది మరి ఇవాల్టి ధీరా ప్రోగ్రామ్ అయితే మరి మీ అందరికీ నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే ఓరి దేవుడా ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో ధీరా ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్నా.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
2: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు. బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతారు.

0: చెప్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికింత దిగులెందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
2: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి. ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్. కహానీ నహీ బదలీ, స్టైల్ గయా హై బదల్. జో కహానియాం హమ్ సునతే ఆయే, దేఖతే ఆయే, అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్.
2: డౌన్లోడ్ వేవ్స్ ఓటీటీ యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.

క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 2 గంటల 33 నిమిషాలు అయితే అయిపోయిందనమాట. మరి మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాంటి సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి మీ మనసుని తాకే మాటలు వినిపించడానికి, మైమరిపించే పాటలు వినిపించడానికి సండే సండే అయితే మీ ముందుకు వచ్చేసింది. మరి సందడి చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నా, నాతో పాటు కలిసి సందడి చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి క్వశ్చన్ అడగడానికంటే ముందు కొంతమంది ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్లు అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక ఎవరు, వరప్రసాద్ గౌడ్ గారు అనమాట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నంద్యాల డిస్టిక్ నుంచి హాయ్ అంటున్నారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా హాయ్ హలో.

గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీములపాడు నుంచి మెసేజ్ చేశారనమాట. ఇంకా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మహమా జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ ముంబై నుంచి మెసేజ్ చేయడం జరిగింది. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కూడా ప్రోగ్రామ్ అంటే వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా ఎవరు ఎం నరేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ చేశారు. మాధవి, ఆంజనేయులు, భూదాన్, పోచంపల్లి నుంచి ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. నమస్తే మేడం అంటూ, శుభ శుక్రవారం అంటూ ఎఫ్ఎం సర్దార్ అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేయడం జరిగింది. అలాగే శేష, సాయి, రోహన్ వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి, నెల్లూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఇంకా మండూరి లక్ష్మీదేవి గారు వెంకటశాలిని కాలనీ నుంచి ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి కూడా అనమాట హాయ్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎనుగంటి నాగేంద్ర గుంటూరు నుంచి మెసేజ్ చేశారు. ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి హాయ్ అంటూ మెసేజ్ చేయడం జరిగింది. సరే, నాకు తెలిసి మీ అందరూ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. ఈ రోజు క్వశ్చన్స్ అన్ని నేర్చుకునే క్వశ్చన్స్ అనమాట, అంటే ఆన్సర్ తెలుసుకునే క్వశ్చన్స్, కొత్త విషయాలు నేర్చుకునే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేసాం మీ అందరి కోసం. అలా అని చెప్పలేని క్వశ్చన్స్ కూడా కాదు. సరే, ఇదంతా వద్దు, క్వశ్చన్ అడుగు చాలు అనుకుంటున్న వాళ్ళ కోసం ఇక అసలు ఏమాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితా ప్రకారం ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది, ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి గనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866 24 888 14 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఎవర్ గ్రీన్ సాంగ్ అనొచ్చు ఒక రకంగా ఇలాంటి సాంగ్స్ ని, ఫ్రమ్ ద మూవీ నరసింహ అనమాట. సో ఆ నరసింహ అనే స్టైలే ఒక రకంగా ఇలాగే చెప్పాలి, నిజంగా రజనీకాంత్ గారి స్టైలే ఇంకా ఎవరికి సరిలేరు రజనీకాంత్ కి ఎవరు అనుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మీకోసం ఈ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటూ నేను ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే మీ మెసేజ్లు అయితే చదవాల్సిందే. చూద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఎవరు అంటే గనక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, అలాగే విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు మీరు రాంగ్ ఆన్సర్ చెప్పేశారు. ఇంకా ఎవరు అంటే గనక ఎవరు బీవీ సుబ్బారావు గారు అనమాట. ఎక్కడి నుంచి, మార్కాపూర్ నుంచి ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు కానీ ఆన్సర్ అయితే పంపించలేదు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా ఎవరు అంటే గనక మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు అంటే గనక విజయ్ కైలాష్, ఎక్కడి సాయి కృతిక వీళ్ళందరూ అనమాట మారుతీనగర్ అనంతపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా సాయి దర్శన్, శేష సాయి వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావళి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి గంటా సురేష్ అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఏనుగంటి నాగేంద్రరావు గారు గుంటూరు నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారండి. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే కనుక ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి అంటే పేరు ఊరు అలా ఏమీ పంపించలేదు కానీ ఆన్సర్ మాత్రం కరెక్టే. మరి పేరు పంపిస్తున్నాయి కదా నేను చెప్పగలిగేది. ఇంకా ఎవరు అంటే గనక అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకి నమస్తే అంటూ జేరుపోతుల బుచ్చయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హన్మకొండ జిల్లా తరాలపల్లి నుంచి అంటూ మెసేజ్ చేశారు. ఆన్సర్ అయితే పంపించలేదు అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే బి మధుప్రసాద్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సరే మరి క్వశ్చన్ ప్లీజ్ అంటున్న వాళ్ళ కోసం, అలాగే ఇప్పుడే చూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నాను. నాకు తెలిసి ఈసారి అందరూ ఆలోచించి పంపించేసేయండి. అండ్ దాంతోపాటు క్వశ్చన్ అడిగిన తర్వాత ఒక సాంగ్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ హీరోయినే ఈ ఆన్సర్ ఏ అంటే ఈ ఆన్సర్ ఏదైతే ఉందో మూవీ, ఆ మూవీలో హీరోయిన్ కూడా అనమాట. మరి ఇంతకంటే క్లూ కూడా ఏది ఉండదు నాకు తెలిసి.

మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితా ప్రకారం ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది? ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866 2488 14 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఆల్రెడీ చెప్పాను కదా, నిన్ను కోరి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేట్యూన్ 2 101.3 విద్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సన్నడి సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక విన్న సాంగ్ విన్నారు కదా, సో ఈ మూవీలో హీరోయినే. ఇప్పుడు ఆన్సర్ లో అంటే ఆన్సర్ మూవీకి సంబంధించి అందులో యాక్ట్ చేసింది కూడా ఈ హీరోయినే అని ఒక క్లూ అయితే ఇచ్చేయడం కూడా జరిగింది. సో మరి దాని తర్వాత అసలు ఎవరు పంపించారు ఏంటి అనేది చూసేద్దాం. ఆన్సర్ అయితే మెసేజ్లు అయితే చాలా మంది పంపించారు, మరి ఎవరు కరెక్ట్ పంపించారు అంటే గనక నమస్తే మేడం అంటూ ఎవరు అంటే గనక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే కీర్తిక లీతిక వీళ్ళందరూ అనమాట నెల్లూరు నుంచి. అండ్ ఇంకా ఎవరు అంటే గనక ఎం నరేష్ అలాగే రోజా మహబూబ్ నగర్ జిల్లా నుంచి మూసపేట గ్రామం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఇప్పుడు. అండ్ ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే గనక అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ అలాగే స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ చండిక వరలక్ష్మి వాసు వీళ్ళందరూ అనమాట గంటలమ్మ పాలెం మచిలీపట్నం మండలం కృష్ణా డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కానీ మీ పేరు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నాగార్జున లక్ష్మి ఫ్రమ్ బొడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎస్ఎంఎస్ సర్దార్ గారు అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక విజయ పరమేష్ గుంతకల్ నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా బివి సుబ్బారావు గారు మార్కాపూర్ నుంచి హీరోయిన్ నేమ్ చెప్తున్నారు బట్ క్వశ్చన్ అయితే అది కాదు కదా. ఇంకా యల్లప్ప యాదవ్ రాయచూర్ జిల్లా నుంచి అనమాట మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేసారడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి బందర్పల్లి నుంచి గడ్డం అంకయ్య గారు అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఇమ్మాలేని వెంకటేశ్వరరావు గారు ఆమోదగిరి పట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా యా మ్యాథ్స్ లో 35 మార్క్స్ కోసం ఒక స్టూడెంట్ చేసే ప్రయత్నమే ఈ మూవీ స్టోరీ కదా అంటూ ఈ మూవీ నేను కూడా చూసా చాలా బాగుంది అంటున్నారనమాట సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి. ఎగ్జాక్ట్లీ హీరోయిన్ ఎవరో కాదు నివేద థామస్ అనమాట. నేను క్లూ కూడా ఇచ్చేసాను, క్లూ ఇచ్చిన తర్వాత చాలా మంది ఆన్సర్స్ కూడా పంపించడం జరుగుతుంది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు క్వశ్చన్ మేడం అంటున్నారు, ఏం పర్లేదు మీకు క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చెప్తా. మీరు మాత్రం ఈ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయిన తర్వాత ఇంకొక క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉండండి, దానికి ఆన్సర్ మెసేజ్ చేయండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి అనమాట గంటా సురేష్ మీరు హీరోయిన్ నేమ్ పంపించేశారు, అది జస్ట్ క్లూ మాత్రమే అనమాట. సరే ఇంతకీ ఆన్సర్స్ అన్ని చదివేసిన తర్వాత మరి ఆన్సర్ కూడా రివీల్ చేసేసిన టైం అయితే వచ్చేసింది కదా ఎవరు అంటే కనుక. అసలు దానికంటే ముందు క్వశ్చన్ ఒకసారి అడుగుతా, అప్పుడు అందరికీ క్లారిటీ వస్తుంది, నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితా ప్రకారం ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది అంటే కనుక 35 చిన్న కథ కాదు. దర్శకుడు ఎవరు అంటే కనుక నందకిషోర్ గారు అనమాట. మరి నందకిషోర్ గారు దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఉత్తమ బాలల చిత్రంగా ఎంపిక అవడం జరిగిందనమాట. సో అది ఆల్మోస్ట్ అందరూ పంపించేశారు, క్లూ ఇచ్చిన తర్వాత ఇంకా చాలా మంది తెలుసుకుని అయితే పంపించేశారు. సో అది సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం తెలుసు కదా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ తో పాటు ఈ బ్యూటిఫుల్ సాంగ్ కూడా అనమాట. సో వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కె సుగుణ. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహ మండలి ఎస్ఐపిబి సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చించి ఆమోదం తెలపనున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ అథారిటీ సమావేశం ముఖ్యమంత్రి నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎం రవిచంద్ర గవర్నర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్ను ఆశీర్వదించగా రవిచంద్ర తీర్థ ప్రసాదాలను గవర్నర్కు అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఈ సందర్బంగా విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో లబ్దిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటు పలు మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్టంలో నిర్వహించే వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాల అనుమతులపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్వేదిగ్గా స్పందిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు మంజూరు చేయాలని హోంమంత్రి వి అనిత డీజీపీని కోరారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని పరిటాలవారిపాలెం, ఉప్పలపాడు, జరుగులవారిపాలెం, నాగభైరవునిపాలెం గ్రామాల్లో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న పర్యటించి సుమారు 3 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఈ రోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు వాహన సేవను వీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

సదానందు నడిపే మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సందడే సందడి ప్రోగ్రామ్ లో. అండ్ ఇందాక అడిగిన క్వశ్చన్ మళ్ళీ మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నాను, దేశంలోనే తొలి ట్రాన్స్ జెండర్ క్లినిక్ ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438141 ఈ నెంబర్

మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ చాలా మంది పంపించారు, చూసేద్దాం మరి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అనమాట. అలాగే మూసాపేట గ్రామం నుంచి, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గౌస్ ఫ్రమ్ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి అనమాట, మీరు ఆన్సర్ కూడా కరెక్టే పంపించారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజవాలి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గోకుల్ దాస్, తేజ్ పాల్ వీళ్ళందరూ అనమాట ముంబై నుంచి మెసేజ్ చేస్తున్నారు, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేయడం జరిగిందనమాట. ఇంకా అశ్విన్ కుమార్, ఇంకా ఎవరు, లితిక అనమాట, వీళ్ళందరూ నెల్లూరు నుంచి అనమాట, మీరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి అనమాట, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు ఎగ్జాక్ట్లీ చెన్నై నుంచి అనమాట, మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా సమత వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తీక వెన్నెల వీళ్ళందరూ అనమాట ఆన్సర్ కూడా కరెక్టే పంపించారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు అనమాట, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గౌతమ్ గారు, మీరు పంపించిన స్టేట్ అయితే కరెక్టే. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి కౌస్తుభా అనమాట, మీరైతే కౌస్తుభా ఆత్మకూర్ అని పంపించారు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే, బాంబే అయితే మీ ఆన్సర్ అయితే అది కనుక రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి, అంజన్ అనమాట దేశిరెడ్డిపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహ బాను జైనుద్దీన్, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండయ్య అనిత, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి అనమాట గంటా సురేష్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు, ఆల్రెడీ చదివేశాను కదా, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణ గారు, మీ ఆన్సర్ ఇందాక కూడా చదివాను. సో ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అన్నీ ఇవే అనమాట. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అని నేను అలా రివీల్ చేస్తున్న టైంలో ఒక మెసేజ్ అయితే వచ్చేసింది. మురళీ గారు చిత్తూరు నుంచి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. సరే మరి ఇంకా సస్పెన్స్ అలా ఏమంటారు వీడిపోయే టైం అయితే వచ్చేసిందనమాట. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే దేశంలోనే తొలి ట్రాన్స్జెండర్ క్లినిక్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని చెప్పి అడగడం జరిగింది. మీరు సింపుల్గా ఆ రాష్ట్రం చెప్తే సరిపోయేదనమాట. ఆల్మోస్ట్ చాలా మంది చెప్పారు తెలంగాణ అని చెప్పేశారు. సో ఎప్పుడు అంటే కనుక జూన్ 30th అనమాట. ఓకే, 30 జూన్ 30th తెలంగాణలోని సనత్ నగర్లో ENVC వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగిందనమాట. ఏంటది, దేశంలోనే తొలి ట్రాన్స్జెండర్ క్లినిక్ని. సో అది రైట్ ఆన్సర్ ఆల్మోస్ట్ తెలంగాణ అని చెప్పి అందరూ పంపించడం జరిగింది. సో ఇంకా కొన్ని మెసేజ్లు అయితే వచ్చేసినాయి, మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేసాను. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సుబ్బారెడ్డి గారు దీనికి సంబంధించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మెసేజ్ చేయడం జరిగిందనమాట మదనపల్లి నుంచి. అండ్ ఇంకా చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. బురవకొండ నుంచి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎం నరేష్, ఇంకా రోజా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మూసాపేట గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. సరే మరి ఆన్సర్ రివీల్ చేసిన క్వశ్చన్కి మళ్ళీ ఆన్సర్ పంపిస్తేమన్నా బాగుంటుందా, అసలు బాగోదు. సో ఇప్పుడైతే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, గుండె జారి గల్లంతైందే ఈ మూవీ నుంచి ఈ సాంగ్ వింటూ, దాని తర్వాత ఖచ్చితంగా ఈ సాంగ్ విన్న తర్వాత క్వశ్చన్ అయితే అడిగేస్తాం మరి ఏం అడుగుతాను అని చెప్పి ఆలోచిస్తూ ఈ సాంగ్ వింటూ స్టేట్ యూన్ 2 1.3 వివిధ భారతీయ ఫ్యామ్.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ మూవీ నేమ్ ఏంటి అనేదే క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే సాంగ్ వినేసేయండి. ఈ సాంగ్ మూవీ నేమ్ ఏంటి అనేదే క్వశ్చన్.

మరి సాంగ్ అయితే వినేశారు కదా, ఈ సాంగ్ మూవీ నేమ్ ఏంటి? అదే క్వశ్చన్ ఆల్రెడీ అడిగేశా, మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత మీ ఊరి పేరు టైప్ చేసి, దాని తర్వాత మీ ఆన్సర్ కూడా టైప్ చేసి 0662438144 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి చాలామంది మెసేజ్లు అయితే పంపించారు, చూద్దాం అసలు ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కాదు, ఇప్పుడు క్వశ్చన్ అడిగేశాను. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కౌస్తుభా ఆత్మకూరు నంజాల డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. ఈ సాంగ్ ఎప్పుడు వినలేదు అంటున్నారు, నేను కూడా మీతో పాటు కలిసి చాలా పాటలు వింటూ ఉంటానన్నమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తీక వెన్నెల వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు రేణుకా గారు, అనస్తలిపురం హైదరాబాద్ నుంచి అనమాట. ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు కర్నూలు జిల్లా నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ఏక్ నిరంజన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారండి, ఇప్పుడెక్కడ ఏక్ నిరంజన్, కొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఎనీవే అదైతే రాంగ్ ఆన్సర్ అనమాట. నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించడం జరిగింది. ఏంటి మరి ఇంతకీ ఎవరికి ఈ మూవీ నేమ్ అయితే తెలియదా? సరే నేనే అయితే చెప్పేస్తున్నాను. ఇంకా నాకు తెలిసి ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అయితే అవే, ఈ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక మసాక్ అలీ అనమాట. ఓకే, ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. సో అది సంగతి. ఇప్పుడైతే క్వశ్చన్, నాకు తెలిసి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. సో ట్రై చేయాల్సిందే, వింటూ ఉంటే దీనికి ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా తెలిసిపోయేది. సరే ఇంతకీ మరి క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఇది ట్రై చేయండి, ఇది పంపిస్తారేమో చూద్దాం. దేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన హబ్ అండ్ స్పోక్ ఈ మోడల్ క్రింద తొలి విమాన సేవల్ని ఏ రాష్ట్రం నుంచి ప్రారంభించారు? ఏంటి ప్రశ్న, క్వశ్చన్ నిజంగా ఇంత పెద్దగా అడగాల అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. కొన్ని ప్రశ్నలు అంతే అలాగే ఉంటాయి లెంతీగా వాటిని, కానీ ఆన్సర్ మాత్రం చాలా చిన్నదన్నమాట. క్వశ్చన్ మాత్రమే లెంతి, ఆన్సర్ మాత్రం చాలా చిన్నది, ఆలోచిస్తే తెలిసిపోతుంది. మీకోసం నేను ఖచ్చితంగా ఇంకొకసారి అడుగుతా. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 0662438144 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను రాహు మూవీ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి కొంతమంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎం నరేష్, రోజా వీళ్ళందరూ మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావాలి కూడా రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు అనమాట, మీరు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే అనంతపురం నుంచి రమేష్ వెంకట చలపతి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గంటా సురేష్ అనమాట, రుద్రవరం విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. డి బాలాజీ ఫ్రం వనస్థలీపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సరే మరి ఇంతకీ ఏంటి క్వశ్చన్ అంటే మీ అందరి కోసం ఇంకొకసారి క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం సో వినండి, దాని తర్వాత ఆలోచించండి, దాని తర్వాత మెసేజ్ చేయండి. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక దేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, అంటే మన భారతదేశాన్ని అనమాట, భారతదేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన హబ్ అండ్ స్పోక్ ఈ మోడల్ కింద తొలి విమాన సేవలని ఏ రాష్ట్రం నుంచి ప్రారంభించారు అనేదే క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం కళ్యాణ వైభోగమే మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్.

విత్ భారతీయ సాంగ్. ఇప్పుడు మీరు విన్న సాంగ్ అయితే ఫ్రమ్ ద మూవీ చెన్నై లవ్ స్టోరీ అనమాట. సో ఈ సాంగ్ అయితే వినేశారు, మరి ఇందాక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. చాలా మంది మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారు, మరి ఇందాక అంటే కొంతమంది కరెక్ట్ గా గెస్ట్ చేయకపోవడం జరిగింది. మరి ఇప్పుడు అసలు ఎంతమంది గెస్ట్ చేశారు, కరెక్ట్ పంపించారా లేదా అవన్నీ చూసేద్దాం. మెసేజ్లు అయితే చాలా మంది పంపించేశారు. కనకరావు గారు పెడ నుంచి మీరు చెప్పిన ఆన్సర్ అయితే కరెక్టే, కానీ అది రాష్ట్రం ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ప్లేస్ అయితే కరెక్టే. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కౌస్తుభ అనమాట, ఆత్మకూర్ నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తీక, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. ఇంకా మాధవి ఆంజనేయులు బూదన్ పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మురళీ గారు హాయ్ అంటూ మెసేజ్ చేశారనమాట. ఇంకా ఉత్తర ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు రవీంద్రరెడ్డి గారు. ఎక్కడి నుంచి అంటే కనుక సర్వేపల్లి నుంచి అనమాట. అలాగే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వీళ్ళందరూ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కలమందల్పాడు గ్రామం నుంచి కాసిం ముత్తుజ వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. దస్తగిరి సంజయ్ గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అనంతపురం నుంచి అనురాధ గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. ఇంకా జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా షీలా అనమాట చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక వరప్రసాద్ గౌడ్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నంజాల ఎక్కడి నుంచి, ఎస్ ఎగ్జాక్ట్లీ నంజాల డిస్ట్రిక్ట్ నుంచి అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే కె రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎంఎంఎస్ నివాస్ అనమాట నల్లపాడు గుంటూరు నుంచి అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అందరూ సాంగ్స్ చాలా బాగున్నాయి అంటున్నారు, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు రాజోల్ నుంచి జయన్న అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మామిడి కోమలికి కావ్యశ్రీ అంటూ పంపించారు కాపుకల్లు గ్రామం నుంచి, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి హలో ప్రసన్న ఇప్పుడే వచ్చాను అంటున్నారు. అదేంటి అదే అంటే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్పే టైంలో కాకుండా సైనింగ్ ఆఫ్ చెప్పే టైంలో జాయిన్ అయిపోయారనమాట. ఏం పర్లేదు, వివిధ వినేసాయండి ఇవాళ. ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ కొన్ని ప్రశ్నలు సులభంగా కొన్ని ప్రశ్నలు కష్టంగా ప్రోగ్రామ్ని చాలా బాగా నడిపించారు అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. ఓకే మరి దీనికి ఆన్సర్ చెప్పేయాలి కదా. సో ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎం నరేష్ ఇంకా రోజా. సో అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మరి క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అనేది రివీల్ చేసేస్తున్నాను. దేశాన్ని అంటే మన భారతదేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన హబ్ అండ్ స్పోక్ ఈ మోడల్ కింద తొలి విమాన సేవల్ని ఉత్తరప్రదేశ్లోని వారణాసి రాష్ట్రం నుంచి ప్రారంభించడం జరిగిందనమాట. సో ఇది ఆన్సర్ అయితే. సో మరి ఇప్పుడు నేను ఇంకా రివీల్ చేసేసిన తర్వాత ఒక మెసేజ్ అయితే వచ్చేసింది, ఇందాక ఆల్రెడీ మీ మెసేజ్ చదివేశాను రామకృష్ణ గారు. సో అది సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం సీతారామ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో మన సండే సండే ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నా. అండ్ ఇవాళ ప్రోగ్రామ్ మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఈ సాంగ్ వినేసేయండి, మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: కృష్ణా తీరాన వెలిసి,
1: పంగాటి సీమలో మెరిసి,
0: గోదావరి ఒడ్డున విరిసి,
1: విశాఖ తీరాన చేరి,
0: అంచెలంచెలుగా ఎదిగి,
1: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
0: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
2: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
2: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశమైంది. తర్వాత రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ అథారిటీతో పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎం రవిచంద్ర గవర్నర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్ను ఆశీర్వదించగా రవిచంద్ర తీర్థ ప్రసాదాలను గవర్నర్కు అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఈ సందర్బంగా విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే లబ్దిదారుల పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటు పలు మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయస్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ యానాం బీచ్లో స్వచ్చ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. ఇందులో భాగంగా బీచ్లో పేరుగుపోయిన వ్యర్థాలు ప్లాస్టిక్ సామగ్రిని తొలగించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించే నిమిత్తం హైదరాబాద్లో దక్షిణాది రాష్టాల వ్యవసాయ జోనల్ సదస్సు ఈ రోజు ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను ప్రతిరోజు అందిస్తోంది. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంతో పాటు కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధి కల్పించే వెదురు చెట్ల ఆవశ్యకతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ వెదురు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2009 సంవత్సరంలో బ్యాంకాంగ్లో జరిగిన ప్రపంచ బ్యాంబూ కాంగ్రెస్లో అంతర్జాతీయ వెదురు పెంపక పరిరక్షణ సంస్థ చేసిన తీర్మానం మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్ 18వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ను జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణ తేదీలు, అర్హతలు, వయో పరిమితి, రాత పరీక్షల విధానంతో కూడిన నోటిఫికేషన్ పూర్తి షెడ్యూల్ను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

తెలుసా మొబైల్ నుంచి వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత బేబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:07 అయితే అయిపోయింది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే కనుక ఫ్రైడే కాబట్టి ఒకే హీరో అనమాట పవన్ కళ్యాణ్ గారు నటించిన మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేయబోతున్నాను ఇవాళ వివిధాలో. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఓజీ అనమాట. దాని తర్వాత వకీల్ సాబ్ ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ వింటూ స్టేజ్ ఉంటూ 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఇవాళ ఫ్రైడే కాబట్టి ఓకే హీరో సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ఫిల్మ్స్ నుంచి వండర్ఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం భీమ్లా నాయక్ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వినండి.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే, ఓకే, హీరో అనమాట ఫ్రైడే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన ఫిల్మ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం కెమెరామ్యాన్ గంగతో రాంబాబు ఈ మూవీ నుంచి, దాని తర్వాత అన్నవరం, ఈ టూ మూవీస్ నుంచి టూ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో ఫ్రైడే కాబట్టి థీమ్ ఏంటి అంటే ఓకే హీరో అనమాట. పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి మీతో మాట్లాడటం అనేది నిజంగానే నాకు ఒక పార్టీలా ఉంటుందన్నమాట. అందుకే ఇప్పుడైతే అత్తారింటికి దారేది మూవీ నుంచి ఇట్స్ టైమ్ టు పార్టీ అనే ఒక మంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సో ఈ సాంగ్తో వివిధ ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ కూడా చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెలా వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడూ చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. అండ్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రోగ్రామ్స్ మీ అందరికీ చాలా నచ్చాయని నేనైతే అనుకుంటున్నాను. మరి ప్రసన్న కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి నేను కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ తొందరలోనే కలుసుకుంటాను. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై.

వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఒకవేళ మీకు టీనేజ్ కిడ్ ఉంటే వాళ్ళ యాటిట్యూడ్, హార్మోన్స్, కొత్త కొత్త పనులు చేయాలనుకునే నేచర్ కి దగ్గరగా మీరుండాలి. ఒక రకంగా చెప్పాలంటే టీనేజ్ పిల్లలను పెంచడం కాస్త కష్టంగా ఉంటుంది. వాళ్ళ శారీరక మానసిక మార్పులు తల్లిదండ్రులకు చాలా ఛాలెంజ్ గా మారుతాయి. టీనేజర్ పెంపకం కంటే అప్పుడే పుట్టిన శిశువును పెంచడం చాలా తేలికని చాలా మంది తల్లిదండ్రులు అభిప్రాయపడతారు. వాళ్ళ మూడ్ స్వింగ్స్, యాటిట్యూడ్, విభిన్నమైన ప్రవర్తన వంటివన్నీ హార్మోన్లో మార్పుల వల్ల వస్తాయి. ఈ హార్మోనల్ చేంజెస్ 13 నుండి 18 ఏళ్ల లోపు ఉంటాయి. ఈ సమయంలో వాళ్ల పెంపకం తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో వాళ్లకు సరైన సలహా, గైడెన్స్, అటెన్షన్ ఇవ్వడం చాలా అవసరం. ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వడం వల్ల టీనేజ్ లో తప్పటడుగులు వేయకుండా జీవితంపై ఫోకస్ పెడతారు. ఇప్పుడు చూద్దాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్తో. అలాగే టీనేజ్ పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా అనుసరించాలో కూడా తెలుసుకుందాం. ఎక్కువగా కంట్రోల్ చేయడం, మరీ ఎక్కువగా మీ టీనేజర్ ని కంట్రోల్ చేయకూడదు. కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే ఫ్రీడమ్ ఇవ్వాలి. మరీ ఎక్కువగా కంట్రోల్ చేయడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాల్లో పేరెంట్స్ పిల్లలతో కొంచెం ఓపెన్ గా, ఫ్రీగా, ఫ్రెండ్లీగా ఉండాలి. సరైన సలహాలు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వాటి వల్ల కలిగే హాని గురించి వివరించాలి. కొత్త వాళ్లతో పరిచయం అలవాటవ్వాలి. అలా కాకుండా తన ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకురమ్మని చెప్పండి. దీనివల్ల వాళ్లు ఎలాంటి వాళ్లు మీకు తెలుస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని మానిటర్ చేయకుండా మీకు తెలుసుకోవాలి అని ఉంటే డైరెక్ట్ గా అడగండి. పిల్లల విషయాల గురించి మాట్లాడటానికి సంకోచించకండి. అందం విషయంలో టీనేజర్స్ లో వాళ్ల అందం, ఆకర్షణ గురించి తక్కువ అభిప్రాయం ఉంటుంది. ఒకవేళ అలాంటి సంకేతాలు గమనించినట్లయితే వాళ్లకు కావలసిన సలహాలు, సూచనలు ఇవ్వండి. జనరల్ గా వాళ్ళ బాడీ పట్ల, వాళ్ళ బ్యూటీ పట్ల వాళ్లకు కొంచెం ఎగ్జాజరేటెడ్ ఫీలింగ్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. అదే కాకుండా ఒత్తిడి, చదువు విషయంలో లేదా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో మరీ ఎక్కువగా ఒత్తిడి చేయకూడదు, స్ట్రెస్ అస్సలు ఇవ్వకూడదు. పదే పదే వాటి గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్లకు మీపై కోపం పెరుగుతుంది. ఫ్యామిలీ ట్రిప్స్, సినిమాలు, డిన్నర్ ప్లాన్ చేయడం వంటివి తరచుగా ప్రణాళికలో చేర్చుకోండి. ఫ్యామిలీతో వాళ్లకు బంధం బలపట్టడానికి ఇలాంటి సరదాలు సహాయపడతాయి. లైఫ్ లో క్రష్ అనేది 10 నుండి 13 ఏళ్ల వయసులోనే ఉంటుంది. వారిలో సాధారణ ప్రేమ వంటి బంధాలు ఆ వయసులోనే ప్రారంభమవుతాయి. సాధారణ హెల్తీ రిలేషన్షిప్స్ బిల్డ్ చేయడంలో ఒక కీ రోల్ పోషిస్తాయి. ఓ అబ్బాయి నిజమైన రిలేషన్ లోకి వెళ్లక ముందే వారు ఇలాంటి మరెన్నో క్రష్లను ఫీల్ అవుతారు. అది మీరు గుర్తించుకోవాలి. కొన్ని వారు ఇష్టపడే వ్యక్తిని అలా ఆరాధిస్తారు. ఇవి ఇప్పుడిప్పుడే లేత ప్రాయంలో వచ్చే కోరికల వంటివి. పిల్లల మొదటి వారి కుటుంబాల్లోని ప్రేమ, బాధ్యత వంటివి నేర్చుకుంటారు. ఆ తర్వాత ఫ్రెండ్స్, టీవీ, సోషల్ మీడియాను, మరెన్నో మెసేజెస్ తెలుసుకుంటారు. వారు నేర్చుకున్న వాటిలో అన్ని మంచివి కాకపోవచ్చు. కాబట్టి ఈ విషయం గురించి పిల్లలతో పేరెంట్స్ మాట్లాడటం చాలా ముఖ్యం. హార్మోన్ల ప్రభావంతో మీ పిల్లలు మీతో క్రష్ గురించి మాట్లాడినప్పుడు వాటిని అప్పుడే వ్యతిరేకించొద్దు. ఎందుకంటే వారికే కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండదు. దీంతో మొదట్లోనే అడ్డు చెబితే మీతో ఏం మాట్లాడరు. క్రష్ జీవితంలో ఆరోగ్యకరమైన భాగం, ఫ్యూచర్ కోసం మంచి ప్రాక్టీస్. ఇలాంటి రిలేషన్షిప్స్ పిల్లలకి చాలా నేర్పిస్తాయి. మరోవైపు వారు ముఖ్యంగా టీనేజ్ లో ఉంటారు. హార్మోన్ల ప్రభావం ఉంటుంది. పిల్లలు క్రష్ కి ఎక్కువగా శారీరక ప్రతిస్పందన ఉంటుంది. అది కూడా గందరగోళంగా ఉంటుంది. మీరు పాల్గొనాల్సిన అవసరం లేని సందర్భాలున్నాయి. కానీ మీ కూతురు తన మొదటి క్రష్ తో బిహేవ్ చేసే తీరులో మీరు కొన్ని విషయాలు చెప్పండి. మీ కూతురు ఫీలింగ్స్ అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు ఆమెతో మాట్లాడండి. ఆ క్రష్ తేలిగ్గా ఉంటే మీరు దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. అది కేవలం ఇంట్లో బుచ్చుకుక్క పిల్లల్ని ఇష్టపడినట్లుగానే ఉంటుందని ఆమెతో మాట్లాడండి, ఓదార్చండి. తన సిచ్యువేషన్ ని వ్యతిరేకిస్తే సరికాదు. ఈ విషయం లైఫ్ లో సాధారణమని చెప్పండి. లైఫ్ లో ఎన్నో విషయాల్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. మీరెప్పుడు కూడా సరైన వ్యక్తిని కనుక్కోలేరు. ఆప్యాయత చాలాసార్లు పరస్పరంగా ఉండదు. ఒక్కోసారి ఫీలింగ్స్ రెసిప్రోకేట్ కూడా చేయరు వాళ్ళ క్రష్. మీ పిల్లల భావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వాటిని ఒకంట కనిపెట్టడం కూడా ముఖ్యమే. ప్రారంభ దశలో గ్యాడ్జెట్స్ వాడకం, అర్ధరాత్రుల్లో కనిపెట్టుకుని ఉండడం ముఖ్యం. దీంతో మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు. డియర్ ఫ్రెండ్స్, మనము ఇవాళ ఒక టీనేజ్ డాటర్ తో ఎలా కరెక్ట్ కావాలో మాట్లాడుకుంటున్నాం. బట్ దిస్ ఈజ్ అప్లికబుల్ టు బాయ్స్ యాజ్ వెల్.
చాలా మటుకు టీనేజ్ ఏజ్ లో ఏమో

0: ఏమవుతుంది అంటే సడన్ గా హార్మోనల్ రష్ ఉంటుంది, బాడీలో చేంజెస్ వస్తాయి, అట్రాక్షన్స్ పెరిగిపోతాయి, అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఏముందో అన్న దానిపైన ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అవుతుంది, ఎనర్జీ హైగా ఉంటుంది, విపరీతమైన ఎనర్జీ ఉంటుంది, కాబట్టి ఏదో చేద్దాం ఏదేదో చేద్దాం అనుకుంటారు, కానీ ఏం చేద్దామో వాళ్లకే తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ వాటికి కావలసిన రీసోర్సెస్ వాళ్ల దగ్గర ఉండకపోవచ్చు. అది దొరికితే ఒకలాగా ఎక్సిలరేషన్ ఉంటుంది, ఇలేషన్ ఉంటుంది, ఎక్కువ సంతోషపడిపోతారు. అదే ఒకవేళ తనకు చిక్కకపోతే, వాళ్లకు దొరకకపోతే మాత్రము గాఢాంధకార లోయలో పడ్డట్టుగా మరీ బాధపడిపోతూ ఉంటారు. సో యూ షుడ్ బి అవేర్ విత్ ఆల్ దీస్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఒక తల్లి తండ్రి పిల్లల్ని కనిపెట్టుకొని ఉంటే ఇలాంటి చిన్న చిన్న జర్నీలో వాళ్ళకి కొంచెం సరైన మార్గంలో ఇస్తే ఆఫ్టర్ ది గ్రో అవుట్ ఆఫ్ ఏజ్ దే విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని నవ్వుకుంటారు, అయ్యో ఇలా నేను చేశానా అని. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వి ఆల్ గో త్రూ దీస్ చేంజెస్, ఎమోషనల్ బిహేవియర్ కానివ్వండి. చాలా సార్లు పిల్లలు ఏదైనా చేయాలి అని వాళ్ళని మరీ మరీ ఫోర్స్ చేస్తే చిరాకు పడతారు, కోప్పడతారు, అరిచేస్తూ ఉంటారు. ఏంటి అంటే వాళ్లకు క్లారిటీ ఉండదు. అదే టైంలో ఏంటంటే పేరెంట్స్ కూడా పెరిగి వాళ్ళ ఏజ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది, వాళ్లకు కూడా కొంచెం సహనం తగ్గిపోతుంది, బాడీలో పేరెంట్స్ కి కూడా ఎన్నో చేంజెస్ వస్తాయి, కొంచెం వీక్నెస్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు అప్పటికే 50 ది ఏజ్ లో ఉంటారు జనరల్ గా తీసుకున్నైతే ఇండియన్ కాంటెక్స్ట్ లో. వాళ్ళ బాడీ కూడా ఏంటంటే కొంచెం అప్పటికే వీక్ కావడం మొదలు పడిపోతూ ఉంటుంది, ముందు ఉన్నంత యాక్టివ్ గా ఉండరు. సో దిస్ ఈజ్ లైక్ మిర్రర్ ఎఫెక్ట్ అన్నట్టు, అటు వాళ్ళ ప్రాబ్లం ఇటు వీళ్ళ ప్రాబ్లం, ఇద్దరిది కలిసి ఒక ఫ్రిక్షన్ ఏర్పడుతుంది అన్నట్టు. చైల్డ్ అండ్ పేరెంట్స్ అనేది దిస్ ఈజ్ అ వెరీ క్రూషియల్ ఏజ్ అండ్ టైమ్ వేర్ పేరెంట్స్ షుడ్ బి మోర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ షుడ్ మెండ్ ద వే స్లోగా. ఏంటంటే మరీ కోపం తెచ్చుకోకుండా, ప్రతిదానికి అరవకుండా, బ్లేమ్ చేయకుండా కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. అసలు యాక్చువల్ గా మీ మెడికల్ కండిషన్ ఏంటి, మీకెందుకు ఇంత కోపం వస్తుందో ఒకసారి ఆలోచించండి. దాని తర్వాత స్లోగా హస్బెండ్ వైఫ్ ఇద్దరు ప్లాన్ చేసుకుని ఒక టీనేజ్ డాటర్ ని ఎలా తీర్చిదిద్దాలి అన్న దానిపైన దే కెన్ వర్క్ ఆన్ దట్, దే కెన్ స్లోలీ వర్క్ ఆన్ ద రిలేషన్షిప్స్. ఒకవేళ మీ వల్ల కాకపోతే మీరు ఒక కౌన్సిలర్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ అ చైల్డ్. ఈ ఏజ్ లో ఏంటంటే నేను అన్నట్టు వాళ్లకు స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా చెరగని ముద్ర వేస్తాయి, కాబట్టి ఈ ఏజ్ లో అయినవన్నీ వాళ్లకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సో ఆల్వేస్ గివ్ దెమ్ అ స్వీట్ మెమరీ. విత్ దిస్ లవ్లీ మెసేజ్ అబౌట్ కనెక్టింగ్ విత్ యువర్ టీనేజ్ డాటర్, దిస్ ఇస్ చేతన్ సింగ్ బాయ్ ఇన్ అవర్ వెనిలా ప్రోగ్రామ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: ఎక్కువగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయ.
5: ఇంతవరకు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైన వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 5 గంటలు.

0: వనితా లోకం స్త్రీల కార్యక్రమానికి సమయం ఇది. ఇవాల్టి ఈ కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారం. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
2: కాదు, ముందుగా పొదుపు,
1: ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
3: ఆర్బీఐ అంటోంది,
4: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
5: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
6: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
5: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
6: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
7: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
5: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
6: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
5: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
7: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
5: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
6: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
8: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా బొరద పుల్లా.
9: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు విందాం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. భారత్లో ఘన వ్యర్థాల నిర్వహణ ఎస్డబ్ల్యూఎంకు ఎల్సీఏ విధాన అభివృద్ది అనే ప్రాజెక్టుకు సంబంధించిన ఫలితాలను, సిఫార్సులను సమీక్షించడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశం 2026 సెప్టెంబర్ 16 జరిగింది. శాస్త్రీయ కార్యదర్శి డాక్టర్ పర్వీందర్ మైని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే ఈ సమావేశంలో పిఎస్ఏ కార్యాలయ సైంటిస్ట్, గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్ర ప్రజారోగ్య పర్యావరణ ఇంజనీరింగ్ సంస్థ డెప్యూటీ అడ్వైజర్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్, ప్రాజెక్టు రివ్యూ మానిటరింగ్ కమిటీ చైర్మన్ పాల్గొన్నారు. ప్రాజెక్టుకు ఐఐఎస్సీ బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్, మద్రాసు నుంచి ప్రొఫెసర్ వాళ్లు, వారణాసి నుంచి ప్రొఫెసర్లు పాల్గొన్నారు. ఈ వ్యర్థాల నుంచి సంపద కార్యక్రమం, స్వచ్ఛ భారత్ మిషన్, అర్బన్ లాంటి జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా 2024లో పిఎస్ఏ కార్యాలయం ఈ ప్రాజెక్టుకు మద్దతిచ్చింది. ఈ ప్రాజెక్టును ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటి మద్రాస్, ఐఐటి వారణాసి సంయుక్తంగా చేపట్టాయి. దేశ అవసరాలకు తగిన విధంగా లైఫ్ సైకిల్ అసెస్మెంట్ ఎల్సీఏ విధానాన్ని, జీహెచ్జీ క్యాలిక్యులేటర్ వెబ్ అప్లికేషన్లు అభివృద్ధి చేయడమే దీని లక్ష్యం. ఇది తక్కువ కార్బన్ ఉద్గారాలతో కూడిన ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థల ప్రణాళిక పోల్చడం, మెరుగుపరచడంలో యుఎల్బీలకు తోడ్పడుతుంది. బెంగళూరు, మైసూరు, తుముకూరు, చెన్నై, ఢిల్లీ, వారణాసి నగరాల్లో చేపట్టిన కేస్ స్టడీల ఆధారంగా విస్తృత శ్రేణికి చెందిన వ్యర్థ నిర్వహణ సాంకేతిక పరిజ్ఞానాలపై జరిపిన ఎల్సీఏ అధ్యయన ఫలితాలను ప్రాజెక్టుకు బృందం సమర్పించింది. జీహెచ్జీ క్యాలిక్యులేటర్ యాప్లోని ప్రధాన ఫీచర్ గురించి వివరించే వీడియోను ప్రదర్శించారు. దీనిలో విభిన్నమైన ఎస్డబ్ల్యూఎం సాంకేతికతలు నిర్వహణ విధానాల్లో వెలువడే ఉద్గారాల లెక్కించడంలో యుఎల్బీలకు జీహెచ్జీ ఎలా తోడ్పడుతుందో వివరించారు. ప్రత్యున్మాయ వ్యర్థ నిర్వహణ మార్గాలను విశ్లేషించడానికి, తక్కువ కార్బన్ ఉద్గారాలు వెలువడే పదార్థాలను గుర్తించడానికి తులనాత్మక విధానాలను కూడా బృందం సమర్పించింది. వీటితో పాటు బయో మైనింగ్, వాయురహిత విచ్ఛిన్నం, వ్యర్థాల నుంచి విద్యుత్తు, వ్యర్థాలను పూడ్చే పద్ధతుల లాంటి ఘన వ్యర్థాల నిర్వహణ పద్ధతులకు సంబంధించిన సమగ్ర ఎల్పీఏ వివరాలను అందించింది. ఈ ప్రాజెక్టు ద్వారా అభివృద్ది చేసిన జీహెచ్జీ క్యాలిక్యులేటర్ యాప్ ఇప్పుడు పేర్కొన్న అంశాలకు మద్దతు ఇస్తుంది, వాటిని సాధ్యం చేస్తుంది. పట్టణ స్థానిక సంస్థల కోసం ప్రత్యేకంగా రూపొందించిన, సులభంగా వినియోగించదగిన ఈ జీహెచ్జీ క్యాలిక్యులేటర్ యాప్ ప్రస్తుతమున్న ఘన వ్యర్థాల నిర్వహణ పద్ధతుల నుంచి వెలువడే ఉద్గారాలను సమగ్రంగా విశ్లేషిస్తుంది. వాయురహిత విచ్ఛిన్నం, దహనం, వ్యర్థాల నుంచి విద్యుత్తు, కాంపోస్టింగ్, రీసైక్లింగ్, పూడ్చివేత లాంటి వ్యర్థాల నిర్వహణ పద్ధతులు ఈ యాప్లో ఉన్నాయి. నికర ఉద్గారాలు, నివారించిన ఉద్గారాలు, రవాణా సంబంధిత ఉద్గారాలు, కార్బన్ ఫుట్ప్రింట్తో పాటు వివిధ రకాల గ్రీన్ హౌస్ వాయువులు సమాచారాన్ని ఈ యాప్ అందిస్తుంది. ఈ యాప్ అతి తక్కువ కార్బన్ ఫుట్ప్రింట్తో పాటు కనిష్ట గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను వెలువరించే వివిధ ఉత్తమ వ్యర్థాల నిర్వహణ పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించడంలో యుఎల్బీలకు సహాయపడుతుంది. కొత్త ప్రాజెక్టుల పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయడానికి వివిధ కన్సల్టెంట్ రూపొందించే సమగ్ర ప్రాజెక్టుకు నివేదికల విశ్లేషణకు, టెండర్లలో తప్పనిసరిగా సమర్పించాల్సిన పర్యావరణ పనితీరు గణాంకాలను నమోదు చేయడానికి ఈ యాప్ను ఉపయోగించవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా అభివృద్ది చేసిన ఎల్సీఏ విధానాన్ని, అప్లికేషన్కు ఉన్న ప్రాముఖ్యాన్ని ప్రొఫెసర్ గారు వివరించారు. ఈ సాధనాలు, ప్రణాళికలను రూపొందించడంలో పట్టణ స్థానిక సంస్థలకు శాస్త్రీయ ఆధారాలను అందిస్తాయని తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా తెలివైన, పటిష్టమైన, తక్కువ ఉద్గారాలను వెలువరించే ఘన వ్యర్థాల నిర్వహణను సాధించే దిశగా మారేందుకు సహకరిస్తాయని చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్, అర్బన్కు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉందని డాక్టర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇలాంటి పరిష్కారాలను విస్తృతంగా అమలు చేయడానికి సహకరించే సంస్థాగత యంత్రాంగాల ఆవశ్యకతను తెలియజేశారు. ప్రస్తుత, భవిష్యత్ ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన వ్యూహాత్మక సిఫార్సులను కూడా ఈ ప్రాజెక్టు ప్రతిపాదించింది. వీటితో పాటు వాతావరణ మార్పులను తట్టుకునేలా తక్కువ ఉద్గారాలు వెలువడే వ్యర్థాల నిర్వహణ దిశగా భారత్ అడుగులు వేయడానికి ఒక జాతీయ ప్రణాళికను అందించింది. ఉద్యోగ భవిష్యత్ నిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలో తప్పనిసరి కవరేజీ వేతన పరిమితిని 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయలకు పెంచాలన్న కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రతిపాదన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ నిర్ణయంతో అదనంగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగాలు తప్పనిసరి ఈపీఎఫ్ఓ కవరేజీ పరిధిలోకి వస్తారని, తద్వారా కార్మికులకు సామాజిక భద్రత గణనీయంగా విస్తరిస్తుందని భావిస్తున్నారు. 2004 నుంచి 2014 వరకు దశాబ్దం కాలం పాటు ఈపీఎఫ్ఓ వేతన పరిమితిలో ఎలాంటి మార్పు చేయలేదు. ఆ తర్వాత సెప్టెంబర్ 2014 ఈ పరిమితి 15,000 రూపాయలకు పెరిగింది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా నిలకడగా పెరుగుతున్న వేతనాలు, ఆదాయాలు, వ్యవస్థీకృత ఉపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత నిర్ణయం ద్వారా వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచారు. ప్రస్తుతం 15,000 రూపాయలకు పైగా వేతనంతో కొత్త ఉద్యోగంలో చేరే వారికి ఈపీఎఫ్ నిబంధనలు నేరుగా వర్తించవు. దీనివల్ల వారు తప్పనిసరి ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, సంబంధిత బీమా రక్షణ పరిధిలోకి రాకపోవచ్చు. ఇప్పుడు వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచడం ద్వారా 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయల మధ్య వేతనం పొందే ఉద్యోగులు గణనీయమైన సంఖ్యలో చట్టబద్దమైన సామాజిక భద్రత వ్యవస్థ పరిధిలోకి వస్తారు. ఈ ఆమోదంతో ప్రావిడెంట్ ఫండ్ పొదుపు, ఉద్యోగాల పింఛను పథకం కింద పింఛను రక్షణ, ఉద్యోగులు డిపాజిట్ అనుసంధాన బీమా పథకం పరిధిలో బీమా భద్రత మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తాయి. సంబంధిత పథకాల నియమాలకు అనుగుణంగా ఈ ప్రయోజనాలు లభిస్తాయి. ఇది ప్రస్తుతం కొనసాగుతున్న వేతన స్థాయిలను మెరుగ్గా ప్రతిబింబించేలా చట్టబద్దమైన చందా, పింఛనుకు అర్హత కలిగిన వేతనాల నియమావళికి వీలు కల్పిస్తుంది. 2014 సెప్టెంబర్లో వేతన పరిమితిని సవరించిన తర్వాత దేశంలో వేతనాల్లో నిరంతర వృద్ధి, ఆదాయాల్లో పెరుగుదల, వ్యవస్థీకృత ఉపాధి విస్తరణ కనిపిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలు వృత్తుల్లో కనీస వేతనాలు కూడా ప్రస్తుత పరిమితికి చేరువయ్యాయి. ఈ పరిమితిని 25,000 రూపాయలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పెరుగుతున్న వేతన స్థాయిలకు అనుగుణంగా ఈపీఎఫ్ఓ విధానాన్ని అధునాకరించి విస్తృత స్థాయిలో కార్మిక వర్గానికి చట్టబద్దమైన సామాజిక భద్రతా ప్రయోజనాలను అందిస్తుంది. ఈ చర్య ఉపాధి వ్యవస్థీకరణకు, కార్మికుల కొనసాగింపునకు, దీర్ఘకాలిక పదవీ విరమణ భద్రతకు మరింత ప్రోత్సాహం ఇస్తుందని భావిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నేరుగా చట్టబద్దమైన సామాజిక భద్రత పరిధిలోకి తీసుకురావడం ద్వారా అధికారిక ఉపాధితో పాటు బదిలీ చేసుకునే వెలుసుబాటు ఉన్న సురక్షిత సామాజిక భద్రత ఉండాలనే సూత్రాన్ని ఈ నిర్ణయం మరింత బలపరుస్తుంది. విస్తృతమైన సామాజిక భద్రతను కల్పించడం ద్వారా ఉద్యోగుల కొనసాగింపు, శ్రామిక శక్తి స్థిరత్వం, ఉద్యోగుల మనోస్థైర్యం పెంపు, మరింత సురక్షితమైన భవిష్యత్తును, అవసరాలకు స్థిరంగా ఉండే శ్రామిక శక్తిని అభివృద్ది చేయడంలో యాజమాన్యాలకు సైతం ఈ నిర్ణయం దోహదపడుతుంది. ఈ ప్రతిపాదనపై సమగ్ర అంతర మంత్రిత్వ శాఖల సంప్రదింపులు జరిగాయి. 2026 జూన్ 16న జరిగిన సమావేశంలో వ్యయ ఆర్థిక కమిటీ ఈ ప్రతిపాదనను సిఫారసు చేసింది. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా దాదాపు 11,339 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుందని అంచనా. ప్రస్తుతం బడ్జెట్ ద్వారా అందుతున్న వార్షిక సాయం సుమారు 10,250 కోట్ల రూపాయలు. 5 ఏళ్ల కాలంలో ఈ మొత్తం వ్యయం దాదాపు 56,696 కోట్ల రూపాయలు చేరుకుంటుందని అంచనా. ప్రపంచంలోని అతిపెద్ద సామాజిక భద్రతా పథకాల్లో ఒకదానిని ఈపీఎఫ్ఓ నిర్వహిస్తోంది. ఉద్యోగులు భవిష్యత్ నిధి, ఉద్యోగుల పింఛన్ పథకం, ఉద్యోగుల డిపాజిట్ అనుసంధాన బీమా పథకంలను పర్యవేక్షిస్తోంది. తాజా ఈపీఎఫ్ఓ గణాంకాల ప్రకారం దాదాపు 7.68 లక్షల సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 7.98 కోట్ల మంది చందాదారులుగా ఉన్నారు. ఈపీఎస్ ద్వారా దాదాపు 82 లక్షల మంది పింఛన్దారులు లబ్ధి పొందుతున్నారు. ఈపీఎఫ్ సభ్యత్వంతో అనుసంధానమైన బీమా రక్షణను ఈడీఎల్ఐ కల్పిస్తుంది. భారతదేశ వృద్ధిగాథలు సామాజిక శ్రామిక శక్తి అత్యంత కీలకమైన అంశం. వేతనాలు, ఆదాయాలు, వ్యవస్థీకృత ఉపాధి పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధి కల్పన, క్రమబద్దీకరణకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం కారణంగా కార్మికులకు నూతన అవకాశాలు లభిస్తున్నాయి. ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెంపు వల్ల సామాజిక భద్రతా వ్యవస్థ కూడా ఈ ప్రగతికి అనుగుణంగా ముందుకు సాగుతుంది. ఫలితంగా వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న మరింత మంది కార్మికులకు చట్టబద్దమైన సామాజిక భద్రత లభిస్తుంది. సమ్మిళితమైన పటిష్టమైన భవిష్యత్తు, అవసరాలకు తగిన సామాజిక భద్రతా వ్యవస్థను నిర్మించే దిశగా వేసిన ముఖ్యమైన ముందడుగు ఈ ఆమోదం సూచిస్తుంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం ముందడుగు వేస్తున్న తరుణంలో ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న వేతనాలు, విస్తరిస్తున్న వ్యవస్థీకృత ఉపాధితో పాటే సామాజిక భద్రత కూడా ముందుకు సాగేలా చూస్తుంది. ఈ నిర్ణయం అమలుకు అవసరమైన చట్టబద్దమైన పరిపాలనాపరమైన చర్యలను కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈపీఎఫ్ఓ చేపడతాయి. షెడ్యూల్ కులాల విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ వారితో పాటు ఇతర విద్యార్థుల కోసం ఉద్దేశించిన ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాలను లబ్ధిదారులకు అందించడం, ఆయా పథకాల పర్యవేక్షణ, జవాబుదారీతనానికి సంబంధించిన విధి విధానాలను కేంద్ర ప్రభుత్వం బలోపేతం చేసింది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులకు సాయం అందించే కేంద్ర ప్రాయోజిత పథకాలివి. రాష్ట ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన యంత్రాంగాల ద్వారా ఈ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ స్కాలర్షిప్లు విద్యార్థుల అర్హత ఆధారంగా అవసరాలను బట్టి వారికి లబ్ది చేకూర్చే నిరంతర ప్రక్రియలు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని 2021-22 నుంచి, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని 2022-23 నుంచి ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ పద్ధతిలో అమలు చేస్తున్నారు. ఈ విధానంలో భాగంగా అర్హులైన దరఖాస్తుదారుల ఆధార్ అనుసంధాన బ్యాంకు ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా నిధులను నేరుగా జమ చేస్తున్నారు. కేంద్ర వాటా నిధుల విడుదల అంశం బదిలీ ప్రక్రియతో ముడిపడి ఉంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ వాటా చెల్లింపులకు సంబంధించిన డేటాను నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో అప్లోడ్ చేసిన అనంతరం కేంద్ర నిధులు విడుదలవుతాయి. ఈ డిజిటల్ ప్రక్రియ ద్వారా స్కాలర్షిప్ దరఖాస్తులు, నిధుల పంపిణీ తీరును కేంద్ర, రాష్ట స్థాయిలో పర్యవేక్షించడానికి వీలవుతుంది. ఇది సకాలంలో లబ్దిదారులకు నిధులు అందించేలా చూడడంతో పాటు నిధులు దారి మళ్లకుండా లేదా దుర్వినియోగం కాకుండా నిరోధిస్తుంది. అమలుకు సంబంధించిన ఫిర్యాదులు లేదా వినతులను ఈ పథకాలను అమలు చేసే ఏజెన్సీలుగా ఉన్న సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కేంద్రపాలిత ప్రాంత పరిపాలన యంత్రాంగానికి తక్షణమే పంపిస్తారు. వారు తగిన విధానాల ప్రకారం పరిశీలించి పరిష్కార చర్యలు చేపడతారు. అవసరమైన సందర్భాల్లో సంబంధిత ప్రాధికారత సంస్థలు తగిన పరిపాలన చర్యలను కూడా తీసుకుంటున్నాయి. పునర్వ్యవస్థీకరించిన ఈ విధి విధానాలు సమగ్రమైన జవాబుదారీతనం, నిరంతర పర్యవేక్షణ, పారదర్శకతలపై ప్రత్యక్షంగా దృష్టి సారిస్తాయి. జాతీయ, ప్రాంతీయ, రాష్టస్థాయి సమావేశాలతో పాటు క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా కూడా ఈ పథకాల అమలు తీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తారు. పథకం పనితీరును అంచనా వేయడం కోసం కేంద్ర, రాష్ట ప్రభుత్వాల మంత్రులు, సీనియర్ అధికారులు, ఇతర ప్రతినిధుల భాగస్వామ్యంతో జాతీయ స్థాయి సదస్సులు, చింతన శిబిరాలను కూడా నిర్వహిస్తారు. డీబీటీ, ఆధార్ అనుసంధానం పోర్టల్ ద్వారా సమాచార వినిమయం, క్రమబద్దమైన సమీక్షకులు, ఇవన్నీ కలిసి నిధుల మంజూరు నుంచి లబ్దిదారునికి అందే వరకు ప్రతి దశను పారదర్శకంగా, స్పష్టంగా పర్యవేక్షించగలిగేలా వ్యవస్థాగత ఏర్పాటును అందిస్తున్నాయి. అనవసర జాప్యాలకు తావు లేకుండా స్కాలర్షిప్ సాయం నేరుగా అర్హులైన విద్యార్థులకు చేరేలా, అంతరాయం లేకుండా వారు చదువులను కొనసాగించేలా చూడడమే ఈ చర్యల ముఖ్య లక్ష్యం. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన, పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన స్కాలర్షిప్ పంపిణీ వ్యవస్థల ద్వారా వెనుకబడ్డ వర్గాల విద్యార్థులకు విద్యావకాశాలను మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. ఇంతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు, ఈ సాయంకాలం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ, అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తున్న వారు దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చెల్లా. ఈ కార్యక్రమ ప్రయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి.
5: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
10: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
5: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
10: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
7: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
5: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
10: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
5: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
7: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
5: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
10: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5/103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
9: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడొక చిత్రగీతం విందాం.

ఇంతవరకు వనితాలోకం శ్రేళ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 5:30.

0: యువవాణి యువజనుల కార్యక్రమానికి సమయమిది. ఇవాల్టి కార్యక్రమంలో ప్రసారమయ్యే అంశాలు, ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు, ఈ సాయంకాలం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ, అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తున్నవారు దంతవైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చెల్లా. ఈ కార్యక్రమ ప్రయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఇప్పుడు విందాం ఉద్యోగ సమాచారం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఎన్టీపీసీ సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్ వివిధ పోస్టులకు సంబంధించి మొత్తం 17 ఖాళీలకు అర్హత కలిగిన ప్రతిభావంతుల నుంచి ఈ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. పోస్టుల వివరాలు: సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ హెచ్ఆర్ 4 పోస్టులు, ఏదైనా డిగ్రీతో పాటు కనీసం 2 సంవత్సరాల పూర్తికాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్తో పాటు హ్యూమన్ రిసోర్సెస్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్లో స్పెషలైజేషన్ లేదా మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ లేదా హెచ్ఆర్లో స్పెషలైజేషన్తో ఎంబీఏ చేసి ఉండాలి. భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థల నుంచి కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విశ్వవిద్యాలయం లేదా సంస్థల నిబంధనలు వర్తిస్తాయి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. లా డిగ్రీ ఉంటే అదనపు అర్హతగా పరిగణించబడుతుంది. సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ లా 1 పోస్టు. గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి పూర్తికాల లా డిగ్రీ LLB లేదా సమానమైనది, కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ మొత్తం 4 పోస్టులు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి BE లేదా BTEC ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ మొత్తం 4 పోస్టులు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి BE లేదా BTEC మెకానికల్ ఇంజనీరింగ్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ C&I మొత్తం 2 పోస్టులు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి BE లేదా BTEC ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో

కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్, ఐటీ లేదా ఈఆర్పి, మొత్తం 2 పోస్టులు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి బీఈ లేదా బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. గమనిక, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి అభ్యర్థులు క్వాలిఫయింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత మార్కులు సాధించినా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్ గ్రేడ్ వివరాలు, గ్రేడ్ E1, పే స్కేల్ వివరాలు ఐడిఏ ప్యాటర్న్లో 40,000 నుండి 140,000 రూపాయల వరకు, గరిష్ట వయోపరిమితి 32 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఉంది. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంది. పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంది. ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉంటుంది. ఎంపిక ప్రక్రియ, అర్హత కలిగిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా నిర్వహించే ఆన్లైన్ సెలెక్షన్ టెస్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆన్లైన్ సెలెక్షన్ టెస్టులో 2 భాగాలు ఉంటాయి. సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్, ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్. అభ్యర్థులు సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ ఇంకా ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ రెండింటిలోనూ విడివిడిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. పోస్ట్ అవసరం ఇంకా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులు సాధించాలి. తుది ఎంపికలో వెయిటేజ్ వివరాలకొస్తే, ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ 85%, ఇంటర్వ్యూ వెయిటేజ్ 15%. రిజర్వేషన్లు ఇంకా రాయితీల వివరాలకొస్తే, ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రీమిలేయర్ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్, వయోపరిమితి సడలింపులు ఇంకా ఇతర రాయితీలు వర్తిస్తాయి. ఏదైనా కేటగిరీకి చెందినట్లు క్లెయిమ్ చేసే అభ్యర్థులు సంబంధిత చెల్లుబాటు అయ్యే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ డిజేబిలిటీ, ఓబీసీ నాన్ క్రీమిలేయర్ సర్టిఫికెట్లను అధికార సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వ తాజా నిర్దేశిత ఫార్మాట్లో కలిగి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ వివరాలు www.nspcl.co.in. పేమెంట్ వివరాలు, జనరల్ కేటగిరీ అభ్యర్థులు 300 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు పీడబ్ల్యూబీడి కేటగిరీల అభ్యర్థులు ఇంకా మహిళా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 2026 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 22 సాయంత్రం 6 గంటల వరకు. పోస్ట్ ఆధారంగా కనీస అనుభవం గురించిన వివరాలు ఇంకా ప్రైవేట్ రంగ అనుభవం ధృవీకరణ ప్రమాణాల కోసం వివరాల గురించి www.nspcl.co.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.

0: ఇంతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: శ్రోతలు, ఈ సాయంకాలం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తున్నవారు దంతవైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చెల్లా, ఈ కార్యక్రమ ప్రయోజకులు సుమన్ ప్రజా దంతవైద్యశాల వెంకటగిరి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు విందాం మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం. శ్రోతలు, మీకు తెలుసా క్విజ్ కార్యక్రమానికి సంబంధించిన 10 ప్రశ్నలను, వాటి యొక్క ఆప్షన్స్ను నేను మీకు తెలియచేస్తాను. ప్రశ్నలను, ఆప్షన్స్ను శ్రద్ధగా విని నోట్ చేసుకోండి. సరైన సమాధానాలేంటో కార్యక్రమం చివరిలో తెలుసుకుందాం. మరి ప్రశ్నలు విందామా? మొదటి ప్రశ్న, భారత రక్షణ దళాలలో ఎయిర్ వైస్ మార్షల్ హోదాకు పదోన్నతి పొందిన మొదటి వైద్యేతర క్యాడర్కు చెందిన మహిళా అధికారి ఎవరు? ప్రశ్న మరొక్కసారి, భారత రక్షణ దళాలలో ఎయిర్ వైస్ మార్షల్లు హోదాకు పదోన్నతి పొందిన మొదటి వైద్యేతర క్యాడర్కు చెందిన మహిళా అధికారి ఎవరు? ఆప్షన్స్ ఏ ఆర్తి సింగ్, బి ప్రియా నాయర్, సి కవితా మీనన్, డి శక్తి శర్మ. ఆప్షన్స్ మరొక్కసారి, ఆప్షన్ ఏ ఆర్తి సింగ్, బి ప్రియా నాయర్, సి కవితా మీనన్, డి శక్తి శర్మ. రెండవ ప్రశ్న, ప్రపంచ కొబ్బరి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ కొబ్బరి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్ ఏ సెప్టెంబర్ 2, బి సెప్టెంబర్ 5, సి ఆగస్టు 30, డి సెప్టెంబర్ 10. ఆప్షన్స్ మరొక్కసారి, ఆప్షన్ ఏ సెప్టెంబర్ 2, బి సెప్టెంబర్ 5, సి ఆగస్టు 30, డి సెప్టెంబర్ 10. మూడవ ప్రశ్న, 2027లో తొలి ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్ ట్రోఫీకి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? 2027లో తొలి ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? సరైన ఆప్షన్స్, ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి ఇంగ్లాండ్. ఆప్షన్స్ మరొక్కసారి, ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి ఇంగ్లాండ్. నాలుగవ ప్రశ్న, ఏ రాష్ట్రం ఇటీవల ఒలింపిక్ సిటీ ఏర్పాటును ప్రకటించింది? ఏ రాష్ట్రం ఇటీవల ఒలింపిక్ సిటీ ఏర్పాటును ప్రకటించింది? ఈ ప్రశ్నకు సంబంధించిన ఆప్షన్స్ ఏ కర్ణాటక, బి కేరళ, సి తమిళనాడు, డి ఆంధ్రప్రదేశ్. ఆప్షన్స్ ఏ కర్ణాటక, బి కేరళ, సి తమిళనాడు, డి ఆంధ్రప్రదేశ్. శ్రోతలు, ప్రశ్నలు, వాటి యొక్క ఆప్షన్స్ వింటున్నారు కదూ? ఐదవ ప్రశ్న, మిథాలీ రాజ్ సాధించిన 10,868 పరుగుల రికార్డును అధిగమించి మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ఎవరు నిలిచారు? ప్రశ్న మరొకసారి విందాం. మిథాలీ రాజ్ సాధించిన 10,868 పరుగుల రికార్డును అధిగమించి మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ఎవరు నిలిచారు? ఆప్షన్స్ ఏ స్మృతి మందానా, బి హర్మన్ప్రీత్ కౌర్, సి సూజీ బేట్స్, డి షార్లెట్.

0: ఎడ్వర్డ్. ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ స్మృతి మందానా, బి హర్మన్ ప్రీత్ కౌర్, సి సూజీ బేట్స్, డి షార్లెట్ ఎడ్వర్డ్స్. ఆరవ ప్రశ్న, రక్షణ దౌత్యం కోసం భారతదేశం యొక్క 10 ఏళ్ల రోడ్ మ్యాప్ను వివరించే వ్యూహాత్మక పత్రం పేరు ఏమిటి? రక్షణ దౌత్యం కోసం భారతదేశం యొక్క 10 ఏళ్ల రోడ్ మ్యాప్ను వివరించే వ్యూహాత్మక పత్రం పేరు ఏమిటి? ఆప్షన్స్ ఏ సురక్ష, బి రక్ష, సి శక్తి, డి కవచ్. ఆప్షన్స్ మరొకసారి విందాం. ఆప్షన్ ఏ సురక్ష, బి రక్ష, సి శక్తి, డి కవచ్. ఏడవ ప్రశ్న, సెప్టెంబర్ 2026లో అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ ITHF లోకి ఎవరిని చేర్చారు? సెప్టెంబర్ 2026లో అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ ITHF లోకి ఎవరిని చేర్చారు? ఆప్షన్స్ ఏ రోజర్ ఫెదరర్, బి రాఫెల్ నాదల్, సి నోవాక్ జోకోవిచ్, డి ఆండీ ముర్రే. ఆప్షన్స్ మరొక్కసారి, ఏ రోజర్ ఫెదరర్, బి రాఫెల్ నాదల్, సి నోవాక్ జోకోవిచ్, డి ఆండీ ముర్రే. ఎనిమిదవ ప్రశ్న, ఫిబ్రవరి 2027లో ఏరో ఇండియా 16వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించనున్నారు? ఫిబ్రవరి 2027లో ఏరో ఇండియా 16వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించనున్నారు? ఆప్షన్స్ ఏ హైదరాబాద్, బి బెంగళూరు, సి చెన్నై, డి న్యూఢిల్లీ. ఆప్షన్స్ మరొక్కసారి, ఆప్షన్ ఏ హైదరాబాద్, బి బెంగళూరు, సి చెన్నై, డి న్యూఢిల్లీ. తొమ్మిదవ ప్రశ్న, బయోటెక్నాలజీ రంగంలోని ఆవిష్కర్తలు, స్టార్టప్లు మరియు పెట్టుబడిదారుల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ప్రశ్న మరొకసారి, బయోటెక్నాలజీ రంగంలోని ఆవిష్కర్తలు, స్టార్టప్లు మరియు పెట్టుబడిదారుల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆప్షన్స్ ఏ బయో నివేష్, బి బయోస్టార్ట్, సి బయోసేతు, డి బయో వికాస్. ఆప్షన్ ఏ బయో నివేష్, ఆప్షన్ బి బయోస్టార్ట్, ఆప్షన్ సి బయోసేతు, ఆప్షన్ డి బయో వికాస్. పదవ ప్రశ్న మరియు ఆఖరి ప్రశ్న, 1956 నవంబర్ 1న ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్ ఎవరు? 1956 నవంబర్ 1న ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్ ఎవరు? ఆప్షన్స్ ఏ సంజీవరెడ్డి, బి మర్రి చెన్నారెడ్డి, సి సిఎం త్రివేది, డి బూర్గుల రామకృష్ణారావు. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ సంజీవరెడ్డి, బి మర్రి చెన్నారెడ్డి, సి సిఎం త్రివేది, డి బూర్గుల రామకృష్ణారావు. శ్రోతలు, ఇవి 10 ప్రశ్నలు, వాటికి సంబంధించిన ఆప్షన్స్ శ్రద్ధగా విని నోట్ చేసుకున్నారు కదూ? సరైన సమాధానాలు ఏంటో కాసేపట్లో తెలుసుకుందాం.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు, ఈ సాయంకాలం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తున్న వారు దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చెల్లా, ఈ కార్యక్రమ ప్రయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

0: శ్రోతలు, ఈ సాయంకాలం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తున్న వారు దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చెల్లా, ఈ కార్యక్రమ ప్రయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు, మీకు తెలుసా, క్విజ్ కార్యక్రమానికి సంబంధించిన 10 ప్రశ్నలు, వాటి యొక్క ఆప్షన్స్ విని నోట్ చేసుకున్నారు కాదు? సరైన సమాధానాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా? మొదటి ప్రశ్న, భారత రక్షణ దళాలలో ఎయిర్ వైస్ మార్షల్ హోదాకు పదోన్నతి పొందిన మొదటి వైద్యేతర క్యాడర్కు చెందిన మహిళా అధికారి ఎవరు?

సరైన సమాధానం ఆప్షన్ డి, శక్తి శర్మ. రెండవ ప్రశ్న, ప్రపంచ కొబ్బరి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, సెప్టెంబర్ 2. మూడవ ప్రశ్న, 2027లో తొలి ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, భారతదేశం. నాలుగవ ప్రశ్న, ఏ రాష్ట్రం ఇటీవల ఒలింపిక్ సిటీ ఏర్పాటును ప్రకటించింది? సరైన సమాధానం ఆప్షన్ సి, తమిళనాడు. ఐదవ ప్రశ్న, మిథాలి రాజ్ సాధించిన 10,868 పరుగుల రికార్డును అధిగమించి మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ఎవరు నిలిచారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, స్మృతి మందానా. ఆరవ ప్రశ్న, దక్షిణ దౌత్యం కోసం భారతదేశం యొక్క 10 ఏళ్ల రోడ్ మ్యాప్ను వివరించే వ్యూహాత్మక పత్రం పేరు ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ బి, రక్ష. ఏడవ ప్రశ్న, సెప్టెంబర్ 2026లో అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ ITHFలోకి ఎవరిని చేర్చారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, రోజర్ ఫెదరర్. ఎనిమిదవ ప్రశ్న, ఫిబ్రవరి 2027లో ఏరో ఇండియా 16వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించనున్నారు? సరైన సమాధానం ఆప్షన్ బి, బెంగళూరు. తొమ్మిదవ ప్రశ్న, బయోటెక్నాలజీ రంగంలోని ఆవిష్కర్తలు, స్టార్టప్లు మరియు పెట్టుబడిదారుల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, బయోనివేష్. పదవ ప్రశ్న మరియు ఆఖరి ప్రశ్న, 1956 నవంబర్ 1న ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్ ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ సి, సీఎం త్రివేది. ఇవి ప్రశ్నలు, ఈ కార్యక్రమానికి సంబంధించిన 10 ప్రశ్నలు మరియు వాటికి సరైన సమాధానాలు. నోట్ చేసుకున్నారు కదూ?

ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 6 గంటలు. ప్రసార విశేషాలు ఈ పూట మరియు రేపు మన ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఈ సాయంకాలం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తున్న వారు దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చల్లా. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి. 7:00 చిత్రగీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో సెప్టెంబర్ మాసంలో వివిధ ఉద్యాన పంటలలో చేపట్టవలసిన యాజమాన్య పద్దతులు కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన విభాగం విషయ నిపుణులు డాక్టర్ ఏ శ్రీనివాసులు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా

0: ఈ రోజు రాత్రి సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు డాక్టర్ రామకృష్ణ శేషసాయిబాబు, డాక్టర్ ఎంజి నందన్ భట్. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీ ఇ నాగమునయ్య, శ్రీ కె వాసుదేవ కుమార్, శ్రీ పి మహేంద్రన్. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రకుసుమాలు సినీ గీతల కార్యక్రమం, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 2026 జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:00 హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ద్వారా కూరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 5:53 ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 ప్రబోధ గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యానం శ్రీ కెవి రమణ. 6:35 పొలం కబుర్లు, 7:00 ప్రసార విశేషాలు, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం పల్లిపట్టు నాగరాజు గారి స్వీకవితలు ప్రసారం, అనంతరం దార్శనిక్ భారత్ కార్యక్రమంలో భాగంగా భోగిబీల్ వంతెన గురించి విశేషాలు ప్రసారమవుతాయి. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. రేపు ఉదయం 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో హైదరాబాద్ బ్రదర్స్ గార్ల గాత్రం ప్రసారమవుతుంది. 9:00 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు డాక్టర్ పి రాఘవేంద్ర, డాక్టర్ పి వెంకట చలపతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీ ఇ నాగమునయ్య, శ్రీ కె వాసుదేవ కుమార్, శ్రీ పి మహేంద్రన్. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:00 వాట్సప్ చిత్రమంజరి శ్రోతలు వాట్సాప్ ద్వారా కూరిన సినిమా పాటలు, 10:00 వసుదేక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి, 10:15, 12:10, 12:40 1:30 అనంతరం 3:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రేపు సాయంకాలం 5:00 వనితలోకం శ్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన వేరుశనగలో ఆఫ్లోటాక్సిన్ నియంత్రణ, వేరుశనగ నిల్వ, కందిసాగు. వ్యవసాయ అధికారిని సీఎస్ మోక్షేశ్వరి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం ప్రసారం. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 6:00 ప్రసార విశేషాలు, 6:30 అన్నమయ్య పదమంజరి భక్తి గీతాల కార్యక్రమం, 7:45 సినీ భక్తి గీతాలు, 8:00 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు రాత్రి గరుడ సేవ వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ రామకృష్ణ శేషసాయిబాబు. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీ కె రామానుజనేయులు, శ్రీ కె వాసుదేవ కుమార్, శ్రీ ఆర్ రామగోవిందారెడ్డి, శ్రీ ఎస్ అజిత్. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. శ్రోతల సమయం 6:05.
1: India and UAE have reaffirmed their commitment to continued cooperation and coordination in efforts to promote regional peace, security and stability. Prime Minister Narendra Modi today received a telephone call from the President of the United Arab Emirates, Sheikh Mohammed bin Zayed Al Nahyan. The two leaders exchanged views on developments in West Asia. They also discussed new measures to further deepen the India-UAE comprehensive strategic partnership, including in the areas of energy, defense, technology, investment and health. The UAE president conveyed warm greetings on the Prime Minister's birthday and congratulated him on India's successful BRICS presidency. India has expressed deep concern over the escalating security situation in the Red Sea region. Replying to a question at a media briefing in New Delhi, Ministry of External Affairs spokesperson Randhir Jaiswal said,

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హార్డ్వేర్ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని దక్షిణాది రాష్టాల వ్యవసాయ మంత్రుల సదస్సులో మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో 28,445 కుటుంబాలకు హక్కుదారు పట్టాలను ముఖ్యమంత్రి రేపు పంపిణీ చేయనున్నారు. వార్తల వివరాలు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను కీలకమైన హార్డ్వేర్ తయారీ కేంద్రంగా రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 21వ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB ఈ రోజు సమావేశమై 28 పారిశ్రామిక

0: ప్రతిపాదనలకు సంబంధించి 22,177.84 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 19,739 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఇంధన రంగం, ఐటీ, కమ్యూనికేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ, పర్యాటక రంగాలకు చెందిన వివిధ ప్రతిపాదనలపైన కూడా చర్చించి ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సెమీకండక్టర్లు, చిప్ తయారీ, రోబోటిక్స్ తదితర ఆధునిక సాంకేతిక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొప్పర్తి, తిరుపతి, లేపాక్షి వంటి ఎలక్ట్రానిక్స్ హబ్లలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని సూచించారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే రాష్ట ప్రభుత్వం లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, గుంటూరు జిల్లా తెనాలిలో జనవరి 10వ తేదీన ప్రతిష్టాత్మక కందుకూరి అవార్డుల ప్రదానంతో నాటకోత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు. అవార్డుల ఎంట్రీల కోసం 2-3 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పేర్కొంటూ,
1: ఈ నంది నాటకోత్సవాలకి రేపు 2 రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. అదేవిధంగా ఏవైతే నాటకాలు ప్రదర్శించడానికి అనువుగా ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేయడానికి ఒక సెలెక్ట్ కమిటీని అక్టోబర్లో ఏర్పాటు చేస్తాం. డిసెంబర్లో ప్రాథమికంగా ఏ నాటకాలు ఎంపిక కాబడి ప్రదర్శనకి అనేటువంటిది కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. జనవరిలో ఈ నాటక పోటీలు నిర్వహించి అందులో ఉత్తమమైనటువంటి ప్రదర్శన చేసిన వాటికి బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ నంది నాటకోత్సవాలు నిర్వహించడానికి వేదికగా కళలకు కాణాచేయనటువంటి తెనాలని ఎంపిక చేసుకోవడం జరిగింది.
0: రాష్టంలో వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. డిజిటల్ వ్యవసాయం, పప్పుధాన్యాల స్వయం సమృద్ది, ఎరువుల పారదర్శక పంపిణీ, పంటల బీమా, మార్కెటింగ్ రంగాల్లో రాష్టాన్ని ముందంజలో నిలుపుతున్నామన్నారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ తరఫున మంత్రి పాల్గొన్నారు. రాష్టంలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సాంకేతిక సంస్కరణలను గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు. రాష్టంలోని సుమారు 60 లక్షల పీఎం కిసాన్ లబ్దిదారుల్లో 52.08 లక్షల మందికి ఫార్మర్ ఐడీలు సృష్టించి 86.8% ప్రగతి సాధించామన్నారు. కృష్ణా, కాకినాడ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆన్లైన్ ఎరువుల యాప్ను రబీ 2026-27లో రాష్ట వ్యాప్తంగా విస్తరించనున్నట్లుగా వెల్లడించారు. సమగ్ర డిజిటల్ వ్యవసాయ వ్యవస్థ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కొనసాగించాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. పేదల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేరుస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నంలో 28,445 కుటుంబాలకు ఇంటి పట్టాలను రేపు పంపిణీ చేస్తున్నామని సామాజిక మాధ్యమ పోస్టులో ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలకు ఆ స్థలాలను క్రమబద్దీకరించి పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని చెప్పారు. 11 మండలాల పరిధిలో 8,874 కోట్ల రూపాయల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను పట్టాలుగా ఇస్తున్నామని వివరించారు. రాష్టంలో సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడులు వంటి వాటితో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2014 సెప్టెంబర్ 25న ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దేశ అభివృద్దిలో కీలక ఘట్టంగా ఉంది. భారతదేశ ఆర్థిక వృద్ది గమనాన్ని కొనసాగించడం కోసం ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. పెట్టుబడులను సులభతరం చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. వోకల్ ఫర్ లోకల్ దిశగా చేపట్టిన ఈ కార్యక్రమాలు భారతదేశ తయారీ సామర్థ్యాలను పెంచడమే కాకుండా ప్రపంచ వేదికపై దేశ పారిశ్రామిక ప్రగతిని చాటి చెప్పేలా రూపొందించబడ్డాయి. ఒక సందర్భంలో మేక్ ఇన్ ఇండియాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
2: Come, make in India. दुनिया के किसी भी देश में जाकर के बेचिए लेकिन

0: निर्माण यहाँ कीजिए, मैन्युफैक्चर यहाँ कीजिए। हमारे पास स्किल है, टैलेंट है, डिसिप्लिन है, कुछ कर गुजरने का इरादा है। हम विश्व को एक सानुकूल अवसर देना चाहते हैं कि आइए कम मेक इन इंडिया, और हम विश्व को कहें इलेक्ट्रिकल से लेकर के इलेक्ट्रॉनिक तक कम मेक इन इंडिया, केमिकल्स के लेकर के फार्मास्यूटिकल तक कम मेक इन इंडिया, ऑटोमोबाइल से लेकर के एग्रो वैल्यू एडिशन तक कम मेक इन इंडिया। ताकत है हमारे देश में।
1: తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలందించిన మహాకవి గురజాడ వెంకటప్పారావు జయంతిని రాష్ట పండుగగా ప్రభుత్వం గుర్తించడం పట్ల సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ రోజు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గురజాడ జయంతి అయిన సెప్టెంబర్ 21వ తేదీని ఇకపై ప్రతి ఏటా రాష్ట పండుగగా నిర్వహించేలా జీవోఎంఎస్ నెంబర్ 193ను అధికారికంగా ప్రభుత్వం జారీ చేసిందన్నారు. గురజాడ అప్పారావు తెలుగు భాష, సాహిత్యం, సామాజిక సంస్కరణ రంగాల్లో చెరగని ముద్ర వేశారని మంత్రి కొనియాడారు. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి 9.4 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రేపు సాయంత్రం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. ఆ తర్వాత ఇది క్రమంగా బలపడి తదుపరి 3-4 రోజులలో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు పయనించే అవకాశముందని చెప్పారు. వీటి ఫలితంగా రాష్టంలో రాగల 3 రోజుల వరకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్టంలో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయం వద్ద సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యం, పోషకాహార లోప నిర్మూలన, పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాష్ట స్థాయిలో అనకాపల్లి జిల్లాకు క్రీడలలో గుర్తింపు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు. జిల్లాలో నిర్వహిస్తున్న 6వ కూడో రాష్ట స్థాయి పోటీలను ఆమె ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటాలని సూచించారు. బాధితులకు సత్వర న్యాయాన్ని అందించడంలో వన్ స్టాప్ సెంటర్లు ఓఎస్సి పాత్ర కీలకమని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతృ శిశు విభాగంలో ఈ రోజు ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ల సిబ్బంది అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ బాధిత మహిళలకు అందించే సేవలలో వేగం పెంచేందుకు వన్ స్టాప్ సెంటర్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హార్డ్వేర్ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని దక్షిణాది రాష్టాల వ్యవసాయ మంత్రుల సదస్సులో మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ భూటానస్య వికాసాత్మక ప్రాథమికతానాం కృతే భారతస్య పూర్ణ సమర్థనం పుష్టితం. ద్విపక్షీయ సహయోగస్య ఉభయ హిత సంబద్ధానాం విషయాణాం చ విహితా సమీక్షా. బెంగళూరునగరే అద్య రక్షామంత్రిణః రాజనాథ సింహస్య సాన్నిధ్యే HAL సంస్థానేన భారతీయ వాయుసేనాయై తేజస్ LCA అథ HTT-40 ప్రశిక్షక విమానాని సమర్పయిష్యంతే. మహారాష్ట్రస్య ముకుట్బన్ గడచాందూరయోః మధ్యే నూతన రైలమార్గ నిర్మాణాయ రైలమంత్రాలయేన 93,400 కోటి రూప్యకాణాం పరియోజనా స్వీకృతా. జమ్మూకశ్మీరస్య ఉధంపూర్ మండలే ఆపరేషన్ సోహ నిత్యస్యాంతర్గతం సురక్షాబలై

ద్వౌ జైష ఆతంకవాదినౌ వ్యాపాదితౌ విపుల మాత్రాయాం శస్త్రాస్త్రాణి చ స్వాయత్తీకృతాని. వైశ్విక ఋణ మూల్యాంకన సంస్థయా మూడీస్ ఇత్యనయా వర్తమాన విత్త వర్షాయ భారతస్య వాస్తవిక జీడిపి వృద్ధి పూర్వానుమానం సంవర్ధ్య 7% నిర్ధారితం. అపి చ జపాన్ దేశే ప్రవృత్తే ఏషియాయి క్రీడా మహోత్సవే భారతస్య నవా గతయా టేక్ బాల్ క్రీడికయా క్విన్జీ జోవాకిమ్ డిసూజా ఇత్యనయా ఉపాంత్య చక్రే ప్రవేశః సంప్రాప్తః. అథ వార్తాః విశదీకృత్య. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః భూటాన దేశస్య వికాస లక్ష్యాణాం ప్రాథమికతానాం చ కృతే భారతస్య సమర్థనం పునః దృఢీకృతవాన్. 16-18 సితంబర పర్యంతం భూటాన దేశస్య ఆధికారిక యాత్రాయాం డాక్టర్ జయశంకరః తస్య భూటానీ సమకక్షీయః లీన్పో డి ఎన్ ధుంగ్యేలః చ ద్విపక్షీయ సహయోగస్య సర్వాన్ పక్షాన్ పరస్పర హిత సంబద్ధాన్ క్షేత్రీయ అంతారాష్ట్రీయ విషయాన్ చ సమీక్షితవంతౌ. ఉభౌపక్షౌ భారత భూటానయోః విశేష బహుపక్షీయ సహభాగిత్వస్య సుదృఢీకరణాయ ప్రగతిం ప్రశంసితవంతౌ. మంత్రిణా యూపీఐ ఆధారిత సౌకర్యస్య పరిచాలనస్యాపి స్వాగతం కృతం, యేన భూటానీ నాగరికాః భూటానీ చలదూరభాష్యతంత్రాంశస్య ఉపయోగేన భారతే ఆభాసీయ మాధ్యమేన ధనాన్ని ప్రేషయితుం సమర్థాః అభవన్. డాక్టర్ జయశంకరః భూటానదేశస్య రాజ్ఞా జిగ్మే ఖేసర్ నామ్గ్యేల్ వాంగ్చుక్ అథ భూటానదేశస్య ప్రధానమంత్రిణా దాషో షేరింగ్ తోబ్గే ఇత్యుభాభ్యాం మిలితవాన్. కేంద్రీయ రక్షామంత్రి రాజనాథ్ సింగః అద్య బెంగళూరు నగరె హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇత్యనేన నిర్మితానాం వివిధ విమాన ప్రణాళీనాం భారతీయ వాయుసేనాయై అథ చ పవనహంస సంస్థాయై సమర్పణ సమారోహం స్వోపస్థిత్యా అలంకరిష్యతి. సార్వజనిక క్షేత్రస్య విమాన నిర్మాణ సంస్థానం HAL భారతీయ వాయుసేనాయై ద్వే LCA FOC ప్రశిక్షక విమానే పవనహంస సంస్థాయై చత్వారి ధ్రువ నెక్స్ట్ జనరేషన్ ఉదగ్రయానాని అథ చ వాయుసేనాయై ప్రథమం HTT-40 ప్రాథమిక ప్రశిక్షక విమానం సమర్పయిష్యతి. అవధేయమిదం వర్తతే యత్ 10-2000 షోడశ LCA యోధృ విమానానాం సహైవ FOC ప్రారూపె చతుర్ణాం ద్వియాసనయుక్తానాం విమానానాం క్రయణ అనుబంధః సంపాదితః ఆసీత్. రక్షామంత్రి కేరళం రాజ్యస్య కొచ్చినగరే వన్ ఎపిక్ మెనీ స్టోరీస్ రామకథా కాన్క్లేవ్ ఇత్యస్మిన్ భాగం అగృహణాత్. సహ అవదత్ యత్ భగవతః శ్రీరామస్య కథా సంపూర్ణే ఏషియా క్షేత్రే విస్తృతా అస్తి, గ్రామేషు నగరేషు చ ప్రతిబింబితాస్తి. రక్షామంత్రిణా రక్షాక్షేత్రే ఆపరేషన్ సింధూరిత్యాదీనాం ఉపలబ్ధీనాం విషయే అవధానం ప్రదత్తం. నాగరికాణాం జీవనం పరిష్కర్తుం ఉద్దిష్టానాం వివిధ కళ్యాణకారి యోజనానాం విషయే అపి సహ అవదత్. ఆపత్కాలే వార్తాపత్రాణాం భూమికామపి సహ అస్మరత్. సహ అవదత్ యత్ బహ్వ్యః వార్తాపత్రికాః జనానాం పక్షం స్వీకృతవత్యః. దక్షిణ మధ్య రైలమార్గస్య ముకుట్బన్ గడ్చందూరనగరయోః మధ్యే ప్రాయః 38 కిలోమీటరమితం యావత్ నూతనస్య రైలమార్గస్య నిర్మాణార్థం భారతీయ రైలవిభాగేన 93,400 కోటి రూప్యకాణాం పరియోజనాయాః అనుమోదనం విహితం. రైలమంత్రాలయః అవదత్ యత్ నూతనః రైలమార్గః లఘుతరం దక్షతరం చ రైలమార్గః ప్రదాతుం శక్నోతి, యేన యాత్రా దూరతాయాః పరివహన సమయస్య తత్సంబద్ధ వ్యయస్య చ న్యూనతా భవిష్యతి. ఇదం విద్యమానస్య వర్ధా మానికగఢ ఖండస్య సంకీర్ణతాయాః నివారణార్థం వైకల్పిక మార్గోపి ప్రదదాతి, యేన వస్తు పరివహనం ఇతోపి సుగమం భవిష్యతి. భారతీయ రైలవిభాగేన మహారాష్ట్రస్య చౌక్ కర్జత్ రైలఖండస్య కృతే 97,400 కోటి రూప్యకాణాం వ్యయస్య ద్విగుణీకరణం స్వీకృతం. అయం నిర్ణయః మహారాష్ట్రరాజ్ये రైలక్షమతా సంవర్ధనార్థం రైలపరిచాలనాభివృద్ధ్యర్థం చ అభవత్. రైలమంత్రాలయః అవదత్ యత్ చౌక్ కర్జతీతి ఖండః పన్వేల్ చౌక్ కర్జతీతి మార్గస్య భాగः అస్తి యత్ యాత్రిణాం వస్తు పరివహనస్య చ మహత్వపూర్ణः మార్గः అస్తి. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే.
सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः

అంతర్జాల పటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాష్యతంత్రాంశే అపి సముపలబ్ధో భవ

0: जाय सवालेन विज्ञापितं यत् भारतेन सऊदी अरब देशस्य सार्वभौम क्षेत्रे विशेषतः नागरिकाणाम् आर्थिक सम्पत्तीनां चोपरि कृतानां आक्रमणानां दृढं खण्डनं कृतम्। तेन प्रतिपादितं यत् पवित्र मक्का नगरीं लक्ष्यीकृत्य सञ्जातस्य आक्रमण प्रयासस्य अनन्तरमपि भारतेन आधिकारिकं वक्तव्यं निर्गतमासीत्। भारतीय युद्धपोतेन सह पाकिस्तानीय नौसेनापोतस्य परस्परं संघर्ष विषये विदेश मंत्रालयस्य प्रवक्ता अवोचत् यत् भारतेन स्वकीय प्रतिवादस्य उत्तरत्वेन पाकिस्तानेन दत्तस्य प्रत्युत्तरस्य संज्ञानं गृहीतम्। सः पाकिस्तानेन कृतान् सर्वान् मिथ्यारोपान् अपेक्षाञ्च सर्वथा अंगीकारयोग्यं न इति मत्वा स्पष्टं प्रख्यातवान्।
1: हमने अपने द्वारा दर्ज कराए गए विरोध पर पाकिस्तान का जवाब देखा है। हमने वे लगाए गए आरोपों को पूरी तरह से खारिज करते हैं। पाकिस्तान पक्ष को एक बार फिर से यह सलाह दी गई है कि किसी भी घटनाओं को दोबारा होने से रोकने के लिए उनके सभी सैन्य इकाइयों को उचित सावधानी बरतने और दोनों पक्षों के बीच संबंधित समझौतों के प्रावधानों का सम्मान करने की जरूरत है। इस घटना में INS कोलकाता को कोई बड़ा नुकसान नहीं हुआ है।
0: उत्तर सेना सेनापति लेफ्टिनेंट जनरल प्रतीक शर्मा इत्येषः उधमपुरे ऑपरेशन सोहन इत्यस्यान्तर्गतं जैशे इत्यस्य द्वयोः आतंकवादिनोः हननार्थं व्हाइट नाइट कॉर्प्स इत्यस्य प्रशंसाम् अकरोत्। सेनायाः उत्तर सेना सेनापति लेफ्टिनेंट जनरल प्रतीक शर्मा उधमपुर जनपदस्य माजलता क्षेत्रे ऑपरेशन सोहनस्य समये व्हाइट नाइट कॉर्प्स इत्यस्य द्रुतं सुनिश्चितं व्यावसायिकं च कार्याचरणाय प्रशंसाम् अकरोत्। अस्माकं संवाददात्रानुसारं जम्मू कश्मीरस्य आरक्षकैः CRPF इत्यनेन च सह अविच्छिन्न समन्वयेन सम्पन्नं गुप्त सूचनाधारितं सफलं अभियानं भयोत्पादन निरोध ग्रिड इत्यस्मिन् संयुक्त अन्तरसंस्था समन्वयस्य शक्तिं पुनः एकवारं अधोरेखितम् अस्ति। वैश्विक ऋण मूल्यांकन संस्थया मूडीज इत्यनया वर्तमान वित्तवर्षे भारतस्य वास्तविक सकल घरेलू उत्पादस्य विकासमानांक पूर्वानुमानं 6% संवर्ध्य 7% यावत् विहितम्। संस्थया स्पष्टीकृतं यत् अयम् ऊर्ध्वमुखी संस्कारः पश्चिम एशिया संघर्षेण जनितात् वैश्विक आघातात् परमपि भारतीय अर्थव्यवस्थायाः प्रत्यस्थतां दृढतां च प्रदर्शयति। मूल्यांकन संस्थानुसारं G20 समूहेषु सर्वेभ्यः देशेभ्यः अपेक्षया भारतस्य आर्थिक वृद्धिः तीव्रतरा भविष्यति। जापान देशस्य आइची नागोया नगरे समायोज्यमाने 20तमे एशियाई क्रीडा महोत्सवे भारतस्य क्वीन्जी जोआकिम डिसूजा इत्येषाद्य प्रातःकाले महिला एकल स्पर्धायां विजयद्वयं सम्प्राप्य टेकबॉल क्रीडायाः उपान्त्य चक्रे प्रविष्टवती। इति वार्ताः।
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి FM కార్యక్రమాలు. నిలయంలో సమయం 6:30. శ్రోతలు, ఇప్పుడు సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. శ్రోతల సందేహాలకు సమాధానం లభిస్తున్నవారు దంతవైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చెల్లా. ఈ కార్యక్రమ ప్రయోజకులు సుమన్ ప్రజా దంతవైద్యశాల వెంకటగిరి.
3: మీ చిరునవ్వు మరింత అందంగా మారాలా?
4: ఇప్పుడు మన వెంకటగిరిలోనే సుమన్ ప్రజా దంత వైద్యశాల అత్యాధునిక 3D డిజిటల్ డెంటిస్ట్రీ, OPG, డెంటల్ సిటీ స్కాన్, లేజర్ రూట్ కెనాల్ మరియు బ్లడ్లెస్ లేజర్ సర్జరీలు లభించును.
3: డాక్టర్ NTR వైద్య సేవ, పోలీసు సిబ్బందికి ఆరోగ్య భద్రత, EHS, WJHS ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు మరియు జర్నలిస్టులకు ఉచిత లేదా నగదు రహిత వైద్యం.
4: మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలెంకోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్ 9985767 3.
2: శ్రోతలు, మీ సందేహాలకు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0877 STD కోడ్ జత చేస్తూ 2246605 మరి యొక్క నెంబర్ 2246606 ఈ నెంబర్లకు కాల్ చేయండి.
5: శ్రోతలకు నమస్కారం. ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మన దంత సమస్యలకు సందేహాలకు సమాధానం ఇవ్వడానికి ప్రముఖ

0: దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. శ్రోతలు ఇప్పుడు చెప్పినటువంటి ఫోన్ నంబర్స్కు మీరు ఫోన్ చేసి మన డాక్టర్ గారితో మీరు మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం అండి డాక్టర్ సుమన్ చల్లా గారు.
1: నమస్కారం సార్.
0: డాక్టర్ గారు ప్రధానంగా ఈ కార్యక్రమానికి స్వాగతం. మరి అసలు చాలామంది ఇప్పటివరకు మనం చేసిన కార్యక్రమాలన్నింటిలో కూడా కొన్ని సందేహాలను మనం పరిశీలిస్తే ఈ చిగుళ్ళకి పళ్ళకి అంటే దంతాలకి ఏదన్నా సంబంధం ఉందా, అంటే చిగురు వాపు వస్తే కూడా పంటికి వచ్చే సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే పంటికి వచ్చే సమస్యల వలన చిగుళ్ళకు కూడా ఏమైనా వచ్చే సమస్యలు ఉన్నాయా, ఈ విషయాలు మాకు తెలియజేయండి.
1: ఓకే, తప్పకుండా. నోటి ఆరోగ్యం విషయంలో తీసుకుంటే ముఖ్యంగా పళ్ళు చిగుళ్ళు అనేవి ప్రధానమైనవి. చిగుళ్ళు అనేవి టూత్ సపోర్టింగ్ స్ట్రక్చర్ అంటారు. గమ్స్ కానివ్వండి, పంటికి సపోర్ట్ ఇచ్చే అల్వియల్ బోన్ రెండింటినీ కలిపి టూత్ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అంటారు. సో మన పన్ను బలంగా ఉండాలంటే పంటికి సపోర్ట్ ఇచ్చేటువంటి చిగురు, దాని కిందటువంటి ఎముక కూడా కంపల్సరీ ఆరోగ్యవంతంగా ఉంటేనే నోటి ఆరోగ్యం బాగుంటుంది. సో చిగురు ఆరోగ్యం మీద పంటి యొక్క స్ట్రెంగ్త్ అనేది, పటుత్వం అనేది నిలబడి ఉంటుంది. సో చిగుళ్ళు ఎంత స్ట్రెంగ్గా ఉంటే పళ్ళు అనేది అంత స్ట్రాంగ్గా
0: ఉంటాయి. అంటే ఇప్పుడు ఒకవేళ చిగుళ్ళకి ఏదైనా జబ్బు అంటే కోసుకోవడం కానీ ఏమన్నా తినేటప్పుడు ఏమైనా ఇది అవటం కానీ ఏమైనా వస్తే కూడా పంటికి కూడా వచ్చే అవకాశం
1: ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా ఇప్పుడు గమ్స్ అనేవి టూత్ సపోర్టింగ్ స్ట్రక్చర్ వన్ ఆఫ్ ద పార్ట్. సో గమ్స్ ఎంత హెల్దీగా ఉంటే టూత్ అంత సస్టైన్.
0: మాట్లాడతాం. హలో
2: హలో
0: హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: సార్ గుడ్ ఈవినింగ్. సార్
0: గుడ్ ఈవినింగ్ అండి.
2: సార్ నా పేరు చంద్రశేఖర్ సార్, మాది నాయుడుపేట అండి.
0: డాక్టర్ గారితో మాట్లాడండి. చంద్రశేఖర్ గారు
1: నమస్తే అండి. చంద్రశేఖర్ గారు
2: సార్ గుడ్ ఈవినింగ్. సార్
1: గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్.
2: సార్ నేను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించాను సార్, రెండు క్యాప్లు పెట్టించాను.
1: ఓకే.
2: ఒక 6 ఇయర్స్ అయిపోయింది సార్. ఒక క్యాప్ ఆల్రెడీ రీసెంట్ గా ఊడిపోయింది సార్.
1: ఓకే ఓకే.
2: అది గ్యాప్ గా ఉంది, పెయిన్ వస్తుంది సార్ లైట్ గా. ఎందుకండి సార్? స్మెల్ గా వస్తుంది.
1: హలో
2: సార్
1: చెప్పండి చెప్పండి సార్. గ్యాప్ ఉంది, పెయిన్ వస్తుంది.
2: పెయిన్ వస్తుంది సార్ అక్కడ. పొన్న అయితే ఇంత ముందు అది గ్రైండింగ్ చేసి పన్ను స్మాల్ గా ఉంది, చిన్నదిగా ఉంది. చుట్టూరు గ్యాప్ ఉంది సార్, దానికి పెయిన్ వస్తుంది సార్ ఇప్పుడు లైట్ గా. క్యాప్ మళ్ళీ పెట్టియాలా లేదా అట్లాగే ఉన్నా పర్లేదు సార్?
1: ఓకే. మీకు ఇప్పుడు క్యాప్ వదిలైపోయిన వాళ్ళైంది? క్యాప్ ఊడిపోయిన వాళ్ళైంది సార్ మీకు? క్యాప్ ఊడిపోయిన వాళ్ళైంది.
0: హలో
2: హలో
1: హలో సార్, వినిపిస్తుందా?
0: మీరు రేడియోలో వినండి.
1: ఇప్పుడు వినిపిస్తుందా సార్ మీకు? క్యాప్ ఊడిపోయిన వాళ్ళైంది మీకు?
2: అవును సార్, క్యాప్ ఊడిపోయి ఒక 20 డేస్ అయింది సార్.
1: 20 డేస్ అయింది. సో ఇంత ముందు మీరు రూట్ కెనాల్ చేయించి 6 ఇయర్స్ అయిందా?
2: అవును సార్.
1: జనరల్ గా ఎక్కువ నోటిలో ఉన్నటువంటి లాలాజలంలో పిహెచ్ లో వేరియేషన్స్ వల్ల కొద్ది మందిలో కొన్నాళ్లకి లోపల ఉన్న సిమెంట్ బాండింగ్ అనేది వీక్ అయినప్పుడు క్యాప్స్ వదలవడం అనేది సర్వసహజం. సో డిపెండ్స్ ఆన్ కొద్ది మందిలో 5 to 10 ఇయర్స్ కూడా ఊడవు. సో ఇలా ఊడిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే చూసుకో, డాక్టర్ దగ్గర కలిసి వెంటనే దానికి మళ్ళీ తిరిగి రీఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. కొన్ని సందర్భాల్లో క్యాప్స్ ఎక్కువ అంటే తక్కువ క్వాలిటీ కానీ ఉండలేదంటే సిరామిక్ లాంటి కొన్ని అరిగిపోయిన క్యాప్స్ లాంటివి అయితే మాత్రం మీరు చెప్పినటువంటి గ్యాప్స్ అలాంటివి ఏమైనా ఉంటే తిరిగి కొత్త క్యాప్ వేసుకోవడం కానీ, లేకపోతే ఆ క్యాపే బాగుంటే దాన్ని తిరిగి వెంటనే సిమెంట్ తోటి మనం తిరిగి రీఫిక్స్ చేసుకోవచ్చు. సో కదా ఇక్కడ మీకు పెయిన్ వస్తుందన్నారు కాబట్టి అది ఒకసారి మనం ఎక్స్రే చూడాల్సి ఉంటుంది. ఎక్స్రే చూసి రూట్ కెనాల్ చేసిన పన్ను యొక్క స్థితి ఎలా ఉంది, లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా సెకండరీ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా లేదా చూసుకొని, ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏం లేకపోతే డైరెక్ట్ గా వెంటనే ఓల్డ్ క్యాప్ నే బాగా ఫిక్స్ చేసుకోవచ్చు. కాకపోతే 20 డేస్ పైన అవుతుందన్నారు కాబట్టి అది ఒకసారి మళ్ళీ సెట్ అవుతుందా లేదని ఒకసారి చూసుకొని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి.
0: క్యాప్ అయితే వేసుకోవాలి
1: కంపల్సరీ సార్. రూట్ కెనాల్ చేసిన పంటికి క్యాప్ లేకపోతే ఖచ్చితంగా కొన్నాళ్ళకి పన్ను ఇన్ఫెక్షన్ అన్న వచ్చి పాడైపోతుంది, లేదంటే పన్ను అన్న విరిగిపోతుంది. సో రూట్ కెనాల్ అనేది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. మనం ఎప్పుడైతే పంటిని లోపల ఉన్నటువంటి బ్లడ్ స్ట్రీమ్ ఇదంతా కూడా రిమూవ్ చేసేసి పన్నుని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడి మనం స్ట్రెంగ్తన్ చేయగలుగుతాం, కానీ న్యూట్రిషన్ సప్లై ఇవ్వలేము. న్యూట్రిషన్ సప్లై ఇవ్వనప్పుడు పన్ను ఎండిపోయిన చెట్లనే ఉంటుంది. సో అందుకనే మనం రూట్ కెనాల్ చేసిన పంటికి క్యాప్ అనేది సజెస్ట్ చేస్తాము. ఎప్పుడైతే ఈ క్యాప్ లేకుండా ఉంటుందో పేషెంట్ ఏంటంటే పెయిన్ లేదు కదా అని వాడుకుంటూ ఉంటారు, అది చాలా తప్పు. రూట్ కెనాల్ తర్వాత పంటికి కంపల్సరీ క్యాప్ అనేది ఒక రక్షణ కవచం లాగా, ఒక హెల్మెట్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే క్యాప్ లాంటిది ఉండదో స్లోగా పన్ను మెత్తబడిపోయి విరిగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అందుకనే మనం ఖచ్చితంగా క్యాప్ ని సజెస్ట్ చేస్తాం.
0: చాలా ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు. ఓకేనండి, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. ఓకేనండి, మరి అదే అంటే ఇప్పుడు మన చంద్రశేఖర్ గారు అడిగినట్టు క్యాప్ ఊడిపోయింది అంటే నొప్పి లేదు కదా అన్న దీంతో వదిలేయకూడదు.
1: అవును ఖచ్చితంగా సార్ వదిలేయకూడదు. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఎండిపోయిన చెట్టు లాంటిది రూట్ కెనాల్.

0: తర్వాత రూట్ కెనాల్ ఎంత సేవింగ్ మెకానిజము, రూట్ కెనాల్లో మనం పనులు కాపాడడానికి ఇన్ఫెక్టెడ్ బ్లడ్ టిష్యూస్ కానివ్వండి, నర్వ్స్ అన్నీ కూడా మనం రిమూవ్ చేస్తాం, ఎక్స్పిరేట్ చేస్తాం. చేసినప్పుడు పన్ను ఏమవుతుంది, ఒక పనులా ఉంటుంది కానీ ఎప్పుడైతే న్యూట్రిషన్ సప్లై ఉండదో బోలుగా అయిపోతుంది,
1: బోలుగా ఉంటుంది.
0: అందుకనే
1: మనం ఊడిపోవచ్చు,
0: ఊడదు కానివ్వండి. లోడ్ పడితే అంటే ఓపెన్ టూత్ అలాగే ఉండింది అనుకోండి, డెఫినెట్ గా లోపలనే గాలి పగుళ్ళు లాంటివి రావడము, సో వర్టికల్ గా నిలుగు విరిగిపోవడం కానివ్వండి లోపలనే. లేదంటే చాలా మంది ఏం చేస్తారంటే రూట్ కెనాల్ అయిపోయింది సిమెంట్ పెట్టేశారు కదా అనుకుంటారు, బట్ సిమెంట్ ఏమవుతుంది కొన్నాళ్ళకి ఈ సలైవా పిహెచ్ లో వేరియేషన్స్ వల్ల కెమికల్ బాండింగ్స్ లో వీక్నెస్ వచ్చేసి, సో స్ట్రెంత్ వీక్ అయిపోవడం వల్ల సో మార్జినల్ లీకేజెస్ జరిగి తిరిగి మళ్ళీ రీఇన్ఫెక్షన్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల రూట్ కెనాల్ తర్వాత పంటికి క్యాప్ అనేది కంపల్సరీ.
1: అయితే మరి డాక్టర్ గారు, మనం ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ చిగుళ్ళకు ఏదైనా వ్యాధులు, ఎటువంటి వ్యాధులు రావచ్చు అంటారు?
0: చిగుళ్ళకి మేజర్గా వచ్చేది మనం జనరల్గా అనేది జింజివైటిస్ అంటాం సార్. సో నిత్యం మనం ఆహారాన్ని నోటి ద్వారా తీసుకుంటూ ఉన్నప్పుడు, సో నోటిలో ఉన్న పిహెచ్ యొక్క డిఫరెన్సెస్లో వేరియేషన్స్ వల్ల అసిడిక్ కండిషన్స్, ఇప్పుడు మనం ఏదైనా తిన్న వెంటనే పిహెచ్ అనేది ఎప్పుడు నోటి యొక్క పిహెచ్ స్టేబుల్గా ఉంటుంది, తటస్థంగా ఉంటుంది. మనం ఏదైనా తీసుకున్నప్పుడు వెంటనే అది ఆమ్లత్వంలోకి వెళ్ళిపోతుంది. ఈ ఆమ్లత్వంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చాలా బ్యాక్టీరియాస్ ఆ కండిషన్లో డెవలప్ అవుతాయి. డెవలప్ అయిన ఈ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా మనం తీసుకున్న ఆహారాన్ని వాడుకుంటూ నోటి లోపల చిగురికి పంటికి మధ్యలో కాలనైజ్ అయ్యి,
1: అది మనం కాలతో మాట్లాడదాం. హలో హలో
2: హలో,
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: రాజగోపాల్ రెడ్డి కాలస్తే.
1: రాజగోపాల్ గారు మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి.
0: నమస్తే అండి రాజగోపాల్ రెడ్డి గారు.
2: నమస్తే.
0: నమస్తే అండి, చెప్పండి సార్.
2: ప్రోగ్రామ్ అంటే
1: మీకు దంత సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు.
2: అదే చిగురు అప్పుడప్పుడు వాసన ఉంటాయి,
0: చిగురు వాపులు. ఎక్కడ ఒక దగ్గర అంటూ వస్తుందా, లేదంటే మీకు ఎక్కడ నోరంతా కూడా అనిపిస్తుంటుందా అండి?
2: ఒక దగ్గర.
0: ఒక దగ్గర ఏ వైపు అండి, అది పై పళ్ళ దగ్గర కింద పళ్ళ దగ్గర? పైన కింద వస్తుంది. మీ వయసు చెప్పగలరా సుమారుగా? 55. షుగర్ బీపీ లాంటివి ఏమైనా ఉన్నాయా సార్? ఏం లేదు. సో చిగుళ్ళు వాపొస్తూ ఉంటాయి, పన్ను నొప్పి అంతా ఏమి లేదు. పళ్ళు తోమినప్పుడు రక్తం రావడం కానివ్వండి, నోరు వాసన ఏం లేదు, నోరు వాసన రావడం కానివ్వండి, అట్లంతా ఏం లేదు. ఓన్లీ చిగుళ్ళు వాపులా కనిపిస్తూ ఉంటాయి. తిన్న పదార్థాలు ఏమైనా విరుక్కోవడం కానివ్వండి, ఏమైనా జరుగుతూ ఉంటాయా? విరుక్కుంటూ ఉంటాయా? సో ఇది మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఏమైనా గమ్ ప్రాబ్లమ్స్ ఉండడానికి కానివ్వండి, లేదంటే పళ్ళ మధ్యలో ఎక్కడైనా పళ్ళు పుచ్చిపోవడానికి కానీ కారణం అయి ఉండొచ్చు.
2: అంటే బాగా సందులు ఉన్నాయి.
0: ఓకే, సందులు ఉన్నాయి. ఓకే, సందులు ఉన్నాయంటే అది మెజారిటీ ఎక్కువ శాతము పళ్ళు పుచ్చిపోవడానికి కూడా కారణం ఉండొచ్చు, కొద్ది పర్సెంటేజ్ గమ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. ఇలా ఉన్నప్పుడే అంటే ఆరోగ్యవంతమైన నోటిలో మనం ఏదైనా తీసుకున్నప్పుడు ఏది విరుక్కోదండి. సో మనం ముందు ఎక్కడైనా విరుక్కుంటున్నా, మనం ముందుగానే మన ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే నోట్లో పుల్లబెట్టి కుడుతున్నారు అంటే అది చిగుళ్ళ సంబంధిత సమస్య అయినా అయి ఉండాలి, లేదంటే పళ్ళైనా పుచ్చిపోయి ఉండాలి. ఈ రెండు సందర్భాల్లోనే ఆరోగ్యవంతమైన నోట్లో ఫుడ్ విరుక్కుంటుంది, అదర్వైజ్ ఎక్కడ విరుక్కు అని కూడా విరుక్కోదు. చికెన్ అదే చికెన్ అదే ఈ ఫైబర్ ఫుడ్ అంతా విరుక్కుంటూ ఉంది అంటే ఖచ్చితంగా మనం సంథింగ్ ఏదో బిహైండ్ దట్, అంటే దాని వెనకలు ఏదో ఉందని ఖచ్చితంగా మనం ఒక ఆలోచన రావాలా. సో అది పన్ను పుచ్చిపోవడం వల్ల జరిగి ఉండాలా, లేదంటే చిగుళ్ళలో వీక్నెస్. ఇప్పుడు మీరు 55-56 అంటున్నారు, కొంచెం కాంప్రమైజింగ్. ఫస్ట్ నుంచి ఎప్పుడైనా మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి పళ్ళు క్లీన్ చేసుకున్నారా? వెళ్ళి క్లీన్ చేయించుకున్నారు?
2: రాలేదు కానీ అప్పుడప్పుడు ఎప్పుడైనా వస్తుందని.
0: అప్పుడప్పుడు ఇనిషియల్ గా అంటే ఎక్కువ సివియారిటీ ఏం లేదు.
2: లేదు.
0: సో ఇనిషియల్ గా ఉంటే మీరు ఫ్లాషింగ్ టెక్నిక్ ట్రై చేశారంటే ఫుడ్ విరుక్కోవడం అనేది ఆగిపోయి చిగుళ్ళు కూడా బాగా స్ట్రెంగ్తన్ అయ్యి బాగా మామూలు ఈ ఫైబర్ ఫుడ్ లాంటి విరుక్కుంటూ ఉంటే ఫ్లాషింగ్ అంటారు. సన్నటి దారం పెట్టి రెండు పళ్ళ మధ్యలో బాగా నీట్ గా చిగుళ్ళు క్లీన్ చేసుకునే పద్ధతిని ఫ్లాషింగ్ అంటారు. ఇది కానీ మీరు ట్రై చేశారంటే చిన్న చిన్న కంప్లైంట్స్ ఏమైనా ఉంటే పూర్తిగా పోతాయి. సో దానికి మించి కూడా ఉంటే ఒకసారి చూపెట్టుకొని ఏదైనా దాని రిలేటెడ్ గా సిమెంట్స్ పెట్టుకోవడమా, లేదంటే క్యాప్ వేసుకోవడం కానీ, లేదంటే చిగుళ్ళ రిలేటెడ్ సమస్య అయితే నీట్ గా డీప్ క్లీనింగ్ లాంటివి చేసుకుంటే మీరు ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు.
1: ఓకేనండి, మరి రాజగోపాల్ గారు ధన్యవాదాలు కాల్ చేసి మరో కాలర్తో మాట్లాడదాం. హలో
3: నమస్తే సార్.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: కల్పన సార్, తిరుపతి నుంచి.
1: చెప్పండి, పేరండి?
3: కల్పన సార్.
1: కల్పన గారు తిరుపతి నుంచి డాక్టర్ గారితో మాట్లాడండి.
0: నమస్తే అమ్మా కల్పన గారు.
3: నమస్తే సార్.
0: చెప్పండి.
3: మా బాబుకి 10 ఇయర్స్ సార్.
0: 10 ఇయర్స్, ఓకే.
3: దవడ.

0: పన్ను ఇప్పుడు ఓడిపోతుంది సార్, తనకు మళ్ళీ అది వస్తుందంటారా సార్?
1: 10 ఇయర్సే కదమ్మా, ఖచ్చితంగా వస్తుంది. కింద వాటి కింద దవడపళ్ళ కింద ప్రీమోలర్స్ అని ఉంటాయి, అవి జనరల్ గా 10 ఇయర్స్ నుంచి 11 11½ ఇయర్స్ మధ్యలో వస్తాయి. ఇది రైట్ టైం అమ్మా, ఇబ్బంది ఏం లేదు. ఊడిపోయిన తర్వాత 6 మంత్స్ నుంచి 8 మంత్స్ లోపల ఉన్న పన్ను బయట వచ్చేస్తుంది.
2: మరి అంటే అది ఊడిపోయే వరకు వెయిట్ చేయకూడదేమో.
1: అట్లేం లేదు సార్, అట్లేం లేదు. చిన్నపిల్లలకి పళ్ళు ఊడడం అనేది 6 ఇయర్స్ 6½ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 12 ఇయర్స్ వరకు కొనసాగుతుంది. దాన్ని మిక్స్డ్ డెంటిషన్ పీరియడ్ అంటాం.
2: మరొక కలర్తో మాట్లాడతాం. హలో
3: హలో
2: నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేను రెడ్డి ప్రసన్న మాట్లాడుతున్నానండి.
2: ఎక్కడి నుంచి అండి?
3: తిరుపతి సార్.
2: తిరుపతి, డాక్టర్ గారితో మాట్లాడండి.
1: నమస్తే అమ్మా.
3: నమస్తే.
1: నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా మీ సమస్య.
3: సార్ టీత్ ఏజ్ పెరిగే కొద్ది వైట్ అనేది, ఎనామిల్ అనేది ఎండిపోతుంది అని అంటున్నారు. అంటే వైట్ గా ఉండే కాకుండా కొద్దిగా ఎల్లో అవుతారు కదా సార్?
1: అవును అవుతుంది అమ్మా.
3: ఇంకేమన్నా టిప్స్ చెప్పండి.
1: మీ ఏజ్ ఎంత మేడం?
3: 40 ఇయర్స్.
1: 40. ఓకే ఓకే. జనరల్ గా టూత్ అనేది ఎప్పుడు కూడా ఎల్లోయిష్, డార్క్ ఎల్లోయిష్ కలర్ లో కానివ్వండి, వైట్, డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ బట్టి వాళ్ళ షేడ్ అనేది ఉంటుంది. జనరల్ గా ఏజ్ రీత్యా పళ్ళు అరుగుదల వచ్చినప్పుడు, ఎనామిల్ అనేది కరిగిపోయినప్పుడు లోపల ఉన్నటువంటి డెంటిన్ అనేది ఎల్లోయిష్ గా ఉండడం వల్ల మనకి ఎక్కువ పళ్ళు పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లము టూత్ రిలేటెడా, లేదంటే లోపల పైన ఏదైనా పాచి ఉన్నప్పుడు కూడా కలర్ డిస్కలరేషన్ ఉండడానికి కారణం అవుతుంది. సో పాచి గానీ ఇవన్నీ ఏం లేవు కదా?
3: ఏం లేదు సార్, నీట్ గానే.
1: నీట్ గానే
3: అంటే వైట్ గా అనేది, అంటే ఇప్పుడు మామూలుగా తెల్లగా తెలుస్తుంది కదా సార్, ఎందుకంటే కొంచెం డల్గా
1: ఉంటుంది. ఓకే ఓకే. సో జనరల్ గా మనం ఫస్ట్ ఒకసారి ఏం చేయాలంటే, ఇట్లాంటి కండిషన్స్ లో ఫస్ట్ టూత్ షేడ్ ఏంటనేది డిసైడ్ చేసుకోవాలి. ఎనామిల్ లాస్ ఏదైనా ఉందేమన్నా చూసుకోవాలి. చూసుకొని దాన్ని బట్టి ఒకవేళ డిస్కలరేషన్ ఉండి మనకి ఏదైనా వైట్ గా కావాలి అనుకున్నప్పుడు మనం బ్లీచింగ్ లాంటి టెక్నిక్స్ ని, సింపుల్ ఆఫీస్ బ్లీచింగ్ అంటారు, టెక్నిక్స్ లాంటివి ఫాలో అయినప్పుడు మనకు కావాల్సిన వైట్ లో మనం టూత్ ని బ్రైట్నెస్ తెప్పించుకోవచ్చు. అలా కాకుండా ఏదైనా ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అటువంటి ఏదైనా ఉంటే మాత్రం దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ తీసుకొని చేసుకోవాల్సి వస్తుంది. అట్లా ఏముండవు ఎప్పుడు కూడా. ఆల్వేస్ డెంటిస్ట్రీ అనేది డాక్టర్ బేస్డ్, డాక్టర్ చేస్తేనే సేఫ్ గా ఉంటుంది, సేమ్ టైం కరెక్ట్ రెక్టిఫికేషన్ కూడా ఉంటుంది. సో మామూలు మెడిసిన్స్, పేస్ట్లు ఇవన్నీ కూడా ఒక లెవెల్ వరకే ఉంటాయి. వచ్చినా కూడా ఫస్ట్ కండిషన్ చూడాలి, కండిషన్ తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో చిట్కాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేయవు.
2: ధన్యవాదాలు రెడ్డి ప్రసన్న గారు కాల్ చేసినందుకు. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో
4: హలో సార్.
2: నమస్తే అమ్మా, ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు? కాదర్. చెప్పు, ఏం
4: చదువుతున్నావు?
2: డిగ్రీ అయిపోయిందా? సరే, డాక్టర్ గారితో మాట్లాడు మరి.
1: నమస్తే కాదర్.
4: సార్
1: ఏం ప్రాబ్లం మీకు?
4: రెండు
1: పక్కల. ఎంత మీ వయసు?
4: 28 సార్. 28.
1: ఓకే ఓకే. ఎప్పుడెప్పుడు మీకు అనిపిస్తుంది ఇది? ఏదైనా గట్టి పదార్థాలు నమ్మినప్పుడా, లేకుండా ఉంటే మామూలుగా కూడా ఉందా ఈ నొప్పి అనేది మీకు? గట్టి పదార్థాలు తిన్నప్పుడు బాగా నొప్పి అనిపిస్తుంది. ఓకే ఓకే. ఎక్కడైనా పళ్ళ మధ్యలో విరుక్కోవడం కానివ్వండి, నైట్ టైం నిద్రలో నొప్పి కానివ్వండి, అలా ఏమన్నా ఉందే? చల్లటి వేడి పదార్థాలు తీసుకున్నప్పుడు ఏమైనా సెన్సిటివిటీ ఏమైనా ఉందే? గట్టిపదార్థం నొప్పి వస్తున్నాయి అంటే మీకు రెండు కారణాలు ఉండాలి. ఒకటి, జ్ఞానదంతాలు ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయేమన్నా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ గా చాలా మందిలో జ్ఞానదంతాలు అనేవి వస్తూ ఉంటాయి, కానీ పూర్తి స్థాయిలో పైకి రాకపోవడం వల్ల చాలా వరకు చిగురు కవర్ అయిపోయి అలాగే లోపలే ఉంటాయి. సో ఇలాంటి వాళ్లలో బాగా గట్టిగా నమిలుతున్నప్పుడు ఫోర్సెస్ అనేవి ఓవర్ గా పనిచేయడం వల్ల కూడా మనకు ఇలా పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది.
2: ఓకే అండి, మరి కాదర్ గారు థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. మరొక కాదర్తో మాట్లాడదాం. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
5: పంటి నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? పళ్ళు ఎత్తుగా వంకరగా ఉన్నాయా?
6: చింతించకండి,
5: మన వెంకటగిరిలో సుమన్ ప్రజా దంత వైద్యశాల సేవలు అందుబాటులో ఉన్నాయి.
6: ఎలాంటి రక్తం చిందించకుండా లేజర్ ట్రీట్మెంట్, ఇన్విజిబుల్ ఎలైనర్స్ మరియు బ్రాజల్ స్మైల్ డిజైనింగ్ మా ప్రత్యేకత.

0: మెరుగైన దంత వైద్యం కోసం నేడే సంప్రదించండి.
1: డాక్టర్ సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలిం కోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్ 9989576733.
2: ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. మరి శ్రోతలు మా ఫోన్ నంబర్లు నోట్ చేసుకున్నారు కదా, 2246605 2246606. కాల్ అవుతున్నారు కదా. హలో, మీరు రేడియో వాల్యూమ్ తగ్గించండి.
3: అంతే సార్, సుధాకర్ సార్ తగ్గిస్తాం సార్.
2: చెప్పండి మీ పేరు.
3: హలో,
2: చెప్పండి మీ పేరు చెప్పాలి.
3: నేను చంద్రగిరి నుంచి మాట్లాడుతున్నా సార్, సుబ్రహ్మణ్య రెడ్డి.
2: డాక్టర్ గారితో మాట్లాడండి మరి.
4: నమస్కారం అండి సుబ్రహ్మణ్య రెడ్డి గారు.
3: హలో.
4: హలో నమస్కారం అండి, చెప్పండి
3: సార్. ఇప్పుడు ఈ పళ్ళు తోకన ముందు ఏమైనా లోషన్ అమ్ముతారు సార్ మెడికల్ షాప్ లో?
4: మౌత్ వాష్ అంటారు.
3: లోషన్స్
4: అట్లాంటివి ఏమి ఉండవు సార్. నీళ్లు మామూలుగా
3: మెడికల్ షాప్ లోనే లోషన్ అమ్ముతారు సార్?
4: మౌత్ వాష్ అంటారు వాటిని. మీరు అవి మామూలుగా డాక్టర్ సజెస్ట్ చేస్తారు కండిషన్ బట్టి. ఎప్పుడైనా అవసరమైన మేర ఏదైనా ట్రీట్మెంట్ జరిగినప్పుడు మాత్రమే వాడాలి. విధిగా అది పనిగా రెగ్యులర్ గా వాడినప్పుడు లోపల మనకు ఆరోగ్యకరమైనటువంటి హెల్దీ బ్యాక్టీరియా సప్రెస్ అయిపోయి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్
3: వస్తాయి. బ్రష్ చేసినప్పుడు కొంతమంది వాసన వస్తుంది సార్.
4: అవును,
3: వాసన వచ్చిన
4: అట్లంతా ఏమి ఉండవండి. లోషన్ మీకు నోరు వాసన వస్తుంది అంటే డాక్టర్ దగ్గరగా ఒకసారి మీరు చూపెట్టుకొని పళ్ళు క్లీన్ చేయించుకుంటే తర్వాత మౌత్ వాష్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫ్రెష్నెస్ వచ్చి స్మెల్ తగ్గిపోతుంది. అట్లా కాకుండా మనం డైరెక్ట్ గా మౌత్ వాష్ లో యూజ్ చేసామంటే అవసరమైన దానికంటే కూడా అనవసరమైన ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అందువల్ల లోషన్ ఇవన్నీ మౌత్ వాష్ అన్ని కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదే వాడకూడదు.
2: అది కూడా ఒక మెడిసిన్ లాగే.
4: అవును సార్, ఖచ్చితంగా. ఎందుకంటే అది దాంట్లో ఎక్కువ కొద్దిమంది అది పనిగా ఫ్రీక్వెంట్ గా వాడుతూ ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళల్లో ఏమవుతుందంటే హెల్త్ నోట్లో డైజెస్టివ్ సిస్టమ్ అనేది నోట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం డైజెషన్ అనేది అక్కడి నుంచే తీసుకుంటాం. సో ఎన్నో హెల్దీ బ్యాక్టీరియా కూడా ఈ డైజెషన్ లో పాల్గొంటాయి. ఎప్పుడైతే మనము ఈ లోషన్స్ అవి యూజ్ చేసినప్పుడు బ్యాక్టీరియా కంటెంట్ తగ్గిపోయి సప్రెస్ అయిపోయినప్పుడు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సేమ్ టైం కొద్ది మందిలో పళ్ళు కలర్ కూడా మారిపోతాయి. సో అందువల్ల అవసరం మేర ఒక కోర్స్ లాగానే యూజ్ చేయాలి, లేదు అప్పుడప్పుడు అకేషనల్ గా యూజ్ చేయాల్సి.
2: మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో, హలో, హలో. అంటే సాధారణంగా ఇది మనం ఏదన్నా కొంచెం మరి ఏదన్నా మెడికల్ షాప్లోకి వెళ్ళి ఏదో చాక్లెట్లో ఫ్యాన్సీ షాప్లో చాక్లెట్లో మరి బిస్కెట్లో కొనుక్కున్నట్టు కొనుక్కుని
4: వాడుతుంటారు. డెంటిస్ట్ దగ్గరికి ఎవరు కూడా ఇనిషియల్ స్టేజెస్లో ప్రాబ్లమ్స్ అని.
2: హలో
5: సార్, నమస్తే.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: సార్ నేను అనంతపురం జిల్లా కృష్ణమిడిపల్లి పోలేరాయన పేరు. అంటే సమస్య నాది కాదు, ఒక ఆమె అడగమంటే తన కూతురు గురించి ఆమె అడగలేకుంటే నేను అడుగుతున్నా సార్.
2: అడగండి సార్.
4: నమస్కారం పోలేరాయ గారు.
5: నమస్కారం,
4: ధన్యవాదాలు మీరు క్రమం తప్పకుండా కాల్ చేస్తున్నందుకు. మరియు
5: మీరు దాదాపు ఇప్పటికి 2 నెలలు కంప్లీట్ అయ్యింది సార్, మీరు సమాధానాలు ఇవ్వట్టి చాలా ధన్యవాదాలు సార్.
4: థ్యాంక్ యూ అండి, మీకు కూడా ధన్యవాదాలు చెప్పాలి.
5: లేనటువంటి సౌకర్యం మా సుధాకర్ మోహన్ సార్ మా శ్రోతలకు కల్పించినారు.
2: ప్రత్యేకించి
5: మా శ్రోతల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆమె ఏమంటుందంటే కూతురికి 13 ఏళ్ళు సార్.
2: ఓకే,
5: కళ్ళు వచ్చి ముందరకున్నాయి, క్లిప్ వేపించేకి ఈ ఏజ్ వేపించాలా లేదన్నా అడగమంటే ఆమె అడగమంటే ఆమె కాస్త బిడియపడతారు.
4: ఓకే ఓకే, పర్వాలేదు, మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇది రైట్ టైం పిల్లలకి ఈ 12 నుంచి 14 ఏళ్ల వయసు మధ్యలో పిల్లలకి క్లిప్ ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది తగువైన సమయం. ఖచ్చితంగా చేయించుకుంటే ఈ ఏజ్ లోనే చాలా తక్కువ టైం ఆఫ్ స్పాన్ లోనే ట్రీట్మెంట్ అనుకున్న రీతిలో జరిగిపోతుంది.
5: 13 సంవత్సరాలు సార్, ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు
4: చేసుకోవచ్చు. ఇది రైట్ టైం, రైట్ టైం చేసుకోవచ్చు. ఇప్పుడు
5: చదువుతుంది.
4: ఓకే ఓకే, పిల్లలకి చిన్న పిల్లలు చిన్న క్లాసెసే కాబట్టి ఇప్పుడే చేసుకుంటే త్వరగా కూడా ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది
5: సార్. అమ్మాయికి బాగా అంటే పలువరుస సక్రమైన పద్ధతులు రావడానికి 2-3 ఇయర్స్ పడుతుంది సార్.
4: మినిమం ట్రీట్మెంట్ అనేది 1-1.5 ఇయర్ పడుతుంది. సో దాంట్లో ఇప్పుడు డిఫరెంట్ రకాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం క్లిప్స్ వేసుకోవడము, ఇన్విజిలైన్స్ అని, అలవైనర్స్ అని రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చినాయి. దాంట్లో పరిధి బట్టి పేషెంట్ యొక్క కండిషన్ బట్టి స్పాన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయింది. టైమ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇప్పుడు కొద్ది మందిలో 6 మంత్స్ నుంచి 10 మంత్స్కే కంప్లీట్ అయిపోతుంది, కొద్ది మందిలో 1 ఇయర్ పడుతుంది, కొద్ది మందిలో డిపెండ్స్ 1.5 ఇయర్. ఒకవేళ ప్రాబ్లం మరీ ఎక్కువగా ఉంటే 2 ఇయర్స్ కూడా తీసుకుంటుంది. ఓకే ఓకే ఓకే, మీరు చెప్పినట్టు ఇంకా మైల్డ్ కంప్లైంట్స్ అయితే చాలా స్పీడ్ గా చాలా త్వరగా కూడా ట్రీట్మెంట్ అయిపోతుంది. సో అది ఒకసారి కండిషన్ చూసినప్పుడు చెప్పండి సార్.
5: అదే సార్, స్పీకర్ పెట్టిన అమ్మగారి వింటా ఉంది సార్, సంతోషపడుతుంది.
4: ఓకే ఓకే ఓకే, చేసుకోవడం అనేది

0: సమయం ఇది, ఏం ప్రాబ్లం
1: అవును
0: లేదు,
1: అవును
0: ఇది
1: సార్.
0: కరెక్ట్ టైం కూడా. ఈ టైంలో చేసుకుంటే చాలా స్పీడ్గా కూడా రిజల్ట్స్ ఉంటాయి.
1: పోయిన వారమే అడగలను, నా దగ్గరికి
0: ఓకే
1: వచ్చింది
0: ఓకే,
1: సార్.
0: మీకు
1: ఏం
0: ధన్యవాదాలు, ప్రత్యేక
1: సమస్య?
0: ధన్యవాదాలు. మీరు రెగ్యులర్గా కాల్ చేస్తూ, సో మీ సమస్య కాకుండా జనరల్గా డెంటిస్ట్రీ మీద ఉన్న అన్ని సమస్యల పట్ల మీరు తెలుసుకుంటూ అందరికి అవేర్ చేయడం అనేది ఇస్ వెరీ గుడ్ థింగ్ సార్.
1: ఆకాశవాణికి అభిమాన శ్రోతలు సార్.
0: ఓకే సార్, చెప్పారు నాకు కూడా, ధన్యవాదాలు నా తరపు నుంచి కూడా మీకు ప్రత్యేకంగా.
2: ధన్యవాదాలు పోలారే గారు. మరి అంటే ఇప్పుడు ఇలా ఎత్తుపళ్ళు ఉన్న వారికి ఒక వయసు వస్తే లేట్ అవుతుంది అని అట్లాగే ఏమైనా ఉందంట
0: సార్? జనరల్గా మనం ఏమంటామంటే బోన్ గ్రోత్ స్పట్స్, మామూలు గ్రోత్ స్పట్స్ అంటాము. జనరల్గా 14 ఇయర్స్ కంటే.
3: నమస్కారం సార్.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: మాది చిత్తూరు, తిరుపతి జిల్లా పుత్తూరు సార్. మాది
2: పుత్తూరు. మీ పేరండి?
3: నా పేరు.
2: ఏం పేరండి మీ పేరేంటి? ఆంజనేయులు గారు. చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి.
0: నమస్కారం అండి ఆంజనేయులు గారు, చెప్పండి సార్ మీ ప్రాబ్లం.
3: నమస్తే సార్.
0: నమస్తే అండి, చెప్పండి ఏంటి ప్రాబ్లం సార్?
3: మా భార్య వయసు 45 సార్. పళ్ళు మొత్తం రాలిపోయినాయి, 3 ఉన్నాయి సార్.
0: ఓకే,
3: దాన్ని ఇప్పుడు మీ హాస్పిటల్ తరఫున, ఇది ఆరోగ్యశ్రీ తరఫున కడతారా సార్? కట్టరా సార్?
0: మామూలుగా పళ్ళకి ఆరోగ్యశ్రీ ఉండదు సార్. పళ్ళకి ఆరోగ్యశ్రీ ఉండదు సార్, ఎక్కడ కూడా ఉండదు. ఇది డెంటల్ అన్ని కూడా
3: కాస్మెటిక్
0: ఉండదు సార్, ఉండదు ఉండదు. డెంటిస్ట్రీ అంతా కూడా అది కాస్మెటిక్ కిందకు వస్తాయి, అది మనకు ఆరోగ్యశ్రీ వర్తించదు దానికి.
2: కానీ చేయించుకుంటే మంచిది.
0: అవును సార్, 3 పళ్ళు అంటున్నారు, ఇప్పుడు తినడానికి కష్టమైపోతుంది. 45 ఇయర్స్ అంటున్నారు, పెద్ద వయసు కాదు. దీనివల్ల ఏమవుతుందంటే న్యూట్రిషన్ సప్లిమెంట్ తగ్గిపోతుంది, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు మేడం గారికి తప్పకుండా ఏవైతే పళ్ళు లేవో వాటిని కంపల్సరీ మీరు రీప్లేస్ చేయించండి సార్. ఈ వయసు నుంచే లేకపోతే చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. సో నమిలి తినడము పళ్ళు అనేది చాలా ముఖ్యం. సో కంపల్సరీ మీరు అవి పళ్ళు కట్టించండి మేడం.
2: డబ్బుల కోసం చూసుకోకుండా
0: కంపల్సరీ ట్రీట్మెంట్ చేయించుకోవాలి,
2: తప్పనిసరిగా మీరు చేయించండి. ధన్యవాదాలు ఆంజనేయులు గారు. అంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక వయసు వస్తేనే ఇలా క్లిప్స్ పెట్టాలి, లేదు ఇంత వయసు వచ్చింది కదా ఈ క్లిప్స్ పెట్టినా వేస్ట్ అని అట్లాగే ఏమైనా ఉంది?
0: అట్లా ఏముండదు సార్. జనరల్గా ఇది ఎక్కడ అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే బోన్ అండ్ టూత్ మెటీరియల్ డిస్క్రిపెన్సీ అంటారు. పంటికి ఎముక యొక్క ఇది ప్రాంతానికి మధ్యలో ఉన్నటువంటి తేడాల వల్లనే మనకు ఎత్తుపళ్ళు రావడము, పళ్ళు ముందుకు రావడము. కొద్ది మందిలో పిల్లల చిన్నప్పటి నుంచి హ్యాబిట్స్, నోట్లో వేలు వేసుకోవడం, 2 దవడల మధ్య 4 పెట్టి చప్పరిచ్చడం. సో కొద్ది మందిలో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్తో దవడ ఎముకలన్నీ కూడా బాగా ముందుకు పెరగడము, బాగా బోన్ మార్ఫాలజీ బాగా థిక్గా ఉండడం, కొద్ది మందిలో ఇలా పళ్ళ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. సో మనము అర్లీ ఏజెస్లోనే ఒకసారి అప్రోచ్ అయ్యి డెంటిస్ట్ని చూపెట్టుకుంటే, సో గ్రోత్ స్పట్స్ ఉన్న సీజ్ కాకముందే అయితే ట్రీట్మెంట్ చాలా స్పీడ్గా అవుతుంది, మనం అనుకున్నట్టుగా కూడా కాంప్రమైజింగ్ లేకుండా చాలా ఇదిగా బ్యూటిఫుల్గా మనం స్మైల్ తెప్పించుకోవడానికి అవకాశం ఉన్న సమయము మిక్స్డ్ డెంటిషనరీ పీరియడ్ అంటారు. 9 to 13 ఇయర్స్ మధ్యలో కానీ ఇన్వాల్వ్ అయితే డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు చేయించుకుంటే స్పాన్ ఆఫ్ టైంలో అయిపోతుంది. వన్స్ గ్రోత్ బోన్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, ఎత్తుపళ్ళు ఉన్నాయి ఒక ఎగ్జాంపుల్, వాళ్ళకి ఎత్తుపళ్ళు తగ్గించాలంటే బోన్ మెటీరియల్ సీజ్ అయిపోయి ఉంటుంది. ఇక బోన్లో గ్రోత్ లేనప్పుడు మనం ఎక్స్ట్రాగా లోపల ఉన్నటువంటి పళ్ళు తీసి ఎత్తుపళ్ళు తగ్గించి, సో ఈ తీసేసిన పళ్ళ ప్రాంతంలోకి ఈ పళ్ళుని వెనక్కి నెట్టడం వల్ల గ్యాప్స్ అన్ని కూడా క్లోజ్ అవుతాయి. బట్ మనం ఏదైనా పేషెంట్కి ఆ మాట చెప్పినప్పుడు పేషెంట్ భయపడతాడు, పళ్ళు తీయడం ఏంటి, మళ్ళీ పళ్ళు అయితే తగ్గించడం ఏంటి అంటారు. సో ఇనిషియల్ టైంలోనే మనం ఎప్పుడైనా అప్రోచ్ అయినప్పుడు చాలా వరకు ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. బట్ ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్లో ఏజ్ రిలేటెడ్ ఏం లేదు, అలైనర్స్ ఇన్విజిలైన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏ ఏజ్ వాళ్ళైనా కూడా చేసుకోవచ్చు.
2: కాళ్ళతో మాట్లాడదాం. హలో హలో, రేడియో దూరంగా ఉండండి మేడం. హలో, మీ రేడియో దూరంగా దూరంగా రండి, రేడియో దూరంగా రండి. మీ పేరండి?
4: హలో
2: హలో, చెప్పండి మీ పేరు చెప్పండి.
4: సార్ గౌరీ సార్.
2: గౌరీ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: కాళహస్తి సార్.
2: కాళహస్తి, డాక్టర్ గారితో మాట్లాడండి. మీరు రేడియోకి దూరంగా వచ్చారా?
4: ఏం సార్?
2: రేడియోకి దూరంగా ఉన్నారా? చెప్పండి.
0: నమస్కారం అమ్మ, గౌరీ గారు చెప్పండి.
4: సార్ నమస్తే సార్.
0: నమస్తే అమ్మ.
4: సార్ నాకు 1.5 మంత్ క్రితము మామూలుగా రైస్ తింటుంటే పళ్ళు కొద్దిగా క్రాక్ ఇస్తే అది ఎక్కువ అయిందని పళ్ళు తీపిచ్చేసాను సార్.
0: ఓకే,
4: ఇప్పుడు మళ్ళీ పళ్ళు కట్టుకోవాలి అని అనుకుంటున్నాం.
0: ఓకే,
4: అది నాకు మురళి సార్ చెప్పారు.
0: ఓకే చెప్పండి.
2: చెప్పండి చెప్పండి, మీరు కాల్ మీ సమస్య చెప్పండి.
4: దాని వల్ల మనకి ఏమైనా లైఫ్ లో ఇబ్బంది అనేది ఏమైనా ఉంటుందా? కొత్తగా పళ్ళు కట్ అలా అంటే సైడ్ పక్క పళ్ళు సార్.
0: అలా ఏం లేదు.

0: పళ్ళు కట్టించుకోవడం అనేది చాలా ఉపయోగకరమైన విధానం, చాలా ఆరోగ్యవంతమైన పద్ధతి కూడా. పళ్ళు కంపల్సరీ కట్టించుకోవాలి. నోట్లో ఎప్పుడు కూడా మన పళ్ళు నీటి మీద పాచిలాగా తేలుతూనే ఉంటాయి, బట్ మనకు బ్రెయిన్ ఆ మూమెంట్ తెలియదు, కానీ మన పళ్ళు ఎప్పుడు కూడా నాటుకొని ఉండవు లోపల. సో ఎప్పుడైతే మధ్యలో ఒక పన్ను మిస్ అయిపోయి మనం రీప్లేస్ చేసుకోమో, ఉన్న పళ్ళన్నీ కూడా ఆ గ్యాప్లోకి జరిగిపోయి పక్క పళ్ళు దాని ఎదురు పళ్ళు కూడా పాడైపోవడానికి కారణమవుతాయి. సో అందువల్ల మీరు ఖచ్చితంగా మీరు తీసేసిన ప్రాంతంలో పళ్ళను పెట్టించుకోవాలి, పళ్ళు కట్టించుకోండి, దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు చాలా రకాలైనటువంటి అడ్వాన్స్డ్ పద్ధతులు కూడా వచ్చాయి, ఇంప్లాంట్స్ లాంటివి కూడా వచ్చాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీరు పళ్ళు కట్టించండి, ఏం కాదు.
1: ఓకే అండి, ధన్యవాదాలు కాల్ చేసినందుకు. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
2: ఒకే ఒక్క చోట మీ కుటుంబం అంతటికి ప్రపంచ స్థాయి దంత వైద్యం, సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి.
3: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు జర్నలిస్టులకు EHS, ABS ద్వారా పోలీసు సిబ్బందికి ఆరోగ్య భద్రత.
2: WJHS మరియు డాక్టర్ NTR వైద్య సేవ ద్వారా ఉచిత చికిత్స పొందే సౌకర్యం.
3: 24 గంటల్లో ఫిక్స్డ్ దంతాలు మరియు ఇంపోర్టెడ్ డెంచర్స్ అమర్చబడును.
2: వివరాలకు సంప్రదించండి సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలింకోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్ 9985767733.
1: మరి డాక్టర్ గారు, మనం ఈ మన కాలర్తో మాట్లాడదాం. హలో హలో
4: హలో
1: నమస్తే.
4: ఆకాశవాణి సార్?
1: అవునండి, ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం.
4: నమస్కారం సార్.
1: నమస్తే అండి, మీ పేరు?
4: సార్, నా పేరు సురేష్ సార్.
1: సురేష్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: సార్,
1: వెంకటగిరి నుంచి. డాక్టర్ గారితో మాట్లాడండి.
0: నమస్కారం సురేష్ గారు, చెప్పండి.
4: నమస్కారం సార్, బాగున్నారా సార్?
0: బాగున్నాను, బాగున్నానండి. మీరు బాగున్నారా
4: సార్? బాగున్నాను సార్,
0: చెప్పండి
4: సార్. ఒక చిన్న
0: చెప్పండి చెప్పండి.
1: లైన్ కట్ అవుతుంది, కొంచెం లైన్ సిగ్నల్ సరిగ్గా ఉన్న చోట ఉండండి కొద్దిగా.
0: హలో,
1: లైన్ సరిగ్గా లేదు, లైన్ కట్ అయినట్టుంది, అంటే సరిగ్గా సిగ్నల్ సరిగ్గా లేదు. అయితే మరి అంటే మన కార్యక్రమం కూడా మన సమయం దగ్గర పడుతూ ఉంది, మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో
5: హలో
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మీరు రేడియోకి దూరంగా ఉండాలండి.
6: హలో, నమస్తే సార్.
1: నమస్తే అండి, మీ పేరండి?
6: పట్టాభి రామచంద్రయ్య, చిన్నకోటి మండలం సార్.
1: పట్టాభి గారు, రామయ్య గారు మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి.
0: నమస్కారం అండి, పట్టాభి రామయ్య గారు.
6: సార్, నాకు 5-6 ఏళ్ళ కింద తగిలి పుళ్ళు నల్లగా అయిపోయింది సార్. కింద ఒకటి పైన ఒకటి.
0: ఓకే, ముందు పళ్ళ పైవి కిందవి?
6: ముందర ముందరవే.
0: ఓకే ఓకే. ఉంటుంది సార్. ఇప్పుడు మనకు ఈ పై ఇక్కడే మొదట మేజర్ గా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, పై పళ్ళు ముందు ముందు పళ్ళు కింద ముందు పళ్ళు దగ్గర ఎముక చాలా పలచగా ఉంటుంది. ఇలాంటివి ఎప్పుడైనా మనకు దెబ్బ తగిలినప్పుడు లోపల ఉన్నటువంటి నరం దెబ్బతినిపోవడం వల్ల క్రమేపీ కొన్ని లోపలన ఎముక మెత్తబడిపోయి ఇట్లా పన్ను రంగు మారిపోతూ ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా దీనికి ఏం చేయాలంటే, లోపల ఇన్ఫెక్షన్ అవడం వల్లే మీకు పన్ను రంగు మారిపోయింది. దీనికి మనము చిన్న ఎక్స్రే ద్వారా చూసి పన్ను లోపల ఇన్ఫెక్షన్ ఏ లెవెల్ లో ఉందో చూసుకొని దానికి వెంటనే అవకాశం ఉంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రాదు సార్, ఇలాంటి వాటిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇది లోపలనే ఎముక లోపల పక్క పళ్ళకు కూడా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల మీరు దీన్ని ఆలస్యం చేయకుండా ముందుగానే చూపెట్టుకుని దీనికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ చేసుకుంటే కంపల్సరీ దీన్ని చూపెట్టుకోండి. ఇలాంటి కండిషన్స్ ని మీరు నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే ఇవి లోపలనే పక్క పళ్ళను కూడా దెబ్బతీయడానికి కూడా కారణమవుతాయి, చీము గడ్డలుగా కూడా మారుతాయి. సో అందువల్ల ఇలా రంగు తిరిగి రంగు మారిపోయిన నల్లగా ఉన్న పళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే మనం చూపెట్టుకుని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుంటే ముందు మామూలు పనులానే వాడుకోవడానికి ఉపయోగపడుతుంది.
1: చాలా ధన్యవాదాలు పట్టాభిరామయ్య గారు. మరి డాక్టర్ గారు చెప్పిన సలహాలు తప్పనిసరిగా పాటించండి. మరి ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
3: మీ చిరునవ్వు మరింత అందంగా మారాలా?
2: ఇప్పుడు మన వెంకటగిరిలోనే సుమన్ ప్రజా దంత వైద్యశాల, అత్యాధునిక 3D డిజిటల్ డెంటిస్ట్రీ, OPG, డెంటల్ సిటీ స్కాన్, లేజర్ రూట్ కెనాల్ మరియు బ్లడ్లెస్ లేజర్ సర్జరీలు లభించును.
3: డాక్టర్ NTR వైద్య సేవ, పోలీసు సిబ్బందికి ఆరోగ్య భద్రత, EHS, WJHS ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు మరియు జర్నలిస్టులకు ఉచిత లేదా నగదు రహిత వైద్యం.
2: మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలింకోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్ 9985767733.
1: శ్రోతలు, మరి ఈరోజు ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమంలో డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. మరి డాక్టర్ గారు ధన్యవాదాలండి మా కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమంలో శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు మంచి సమాధానాలు ఇచ్చారు. ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.

ఇంతవరకు సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. శ్రోతల సందేహాలకు సమాధానాలిచ్చిన వారు దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చెల్లా, ఈ కార్యక్రమ ప్రయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడొక చిత్రగీతం విందాం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్క పెద్ద మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శ్రీరాముని కథ భారతదేశానికే పరిమితం కాదని, ఆసియా అంతటా విస్తరించి ఉందని, కేరళంలో జరిగిన ఒక ఇతిహాసం అనేక కథలు అనే సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నకిలీ నాసిరకం విత్తనాలను అరికట్టేందుకు కఠినమైన కొత్త విత్తన చట్టం తీసుకురానున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఇందులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే 17 దేశాల నుంచి ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఈ సదస్సు న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలన పద్ధతులు, సంస్థాగత అనుభవాలపై చర్చిస్తారు.

తెలిపారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెమీకాన్ ఇండియా 2026 ఫైర్ సైడ్ చాట్లో పాల్గొన్న వైష్ణవ్, మేధో సంపత్తిని కాపాడడం నుండి భారతదేశంలో ఎండ్ టు ఎండ్ ఉత్పత్తులను డిజైన్ చేసేందుకు గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించడం వరకు సెమీకండక్టర్ పరిశ్రమలో నమ్మకం అత్యంత కీలకమైనదని అన్నారు. 10 ఏళ్ల కాలంలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 4 సంవత్సరాల్లోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు చిప్లను డిజైన్ చేసి టేప్అవుట్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. దాదాపు 400 ఇంజనీరింగ్ కళాశాలలకు పరిశ్రమ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయని, ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 చిప్ డిజైన్, ముడి పదార్థాలు, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్ ప్యాకేజింగ్, పరిశోధన అభివృద్ధి స్టోరేజ్ అనే 6 కీలక రంగాలపై దృష్టి సారిస్తోందని ఆయన తెలిపారు. ఈ సెమీకండక్టర్ రంగం ద్వారా 100,000 పైగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీరాముని కథ భారతదేశానికి పరిమితం కాదని, ఇది ఆసియా అంతటా విస్తరించి ఉందని, పల్లెలు నగరాలు రెండింటిలోనూ ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు అన్నారు. కేరళలోని కొచ్చిలో జరిగిన ఒక ఇతిహాసం అనేక కథలు అనే సదస్సులో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని జన్మభూమి మలయాళ దినపత్రిక నిర్వహించింది. రామాయణం ప్రజల దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక ఆచారాలలో లోతుగా పాతుకుపోయిందని మంత్రి అన్నారు. అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన పనులను ప్రస్తావిస్తూ 2014 నుండి దేశం అనేక సవాళ్లను అధిగమించిందని అన్నారు. కోవిడ్-19 మహమ్మారి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన యుద్ధాలు అనేక దేశాల అభివృద్ధిని ప్రభావితం చేశాయని, అయినప్పటికీ భారతదేశం ముందుకు సాగుతూ ప్రపంచ వ్యాప్తంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు 20వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో నిర్వహించబడుతుంది. కొత్తగా నియమితులైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ మొదలైన భారత ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడి, ఆరోగ్యం వంటి రంగాల్లో భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల నేతలు చర్చలు జరిపారు. బ్రిక్స్ అధ్యక్షతలో భారత్ విజయవంతంగా రాణించినందుకు యుఏఈ అధ్యక్షుడు ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా యుఏఈ అధ్యక్షుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ రాసిన ఒక వ్యాసాన్ని పంచుకున్నారు. ప్రధానమంత్రితో కలిసి పనిచేసిన తన అనుభవాన్ని ఈ వ్యాసం తెలుపుతోంది. పెద్ద కలల ప్రాముఖ్యత, సాకారం చేయడంలో సంస్కరణల పాత్రను ఈ వ్యాసం వివరిస్తుంది. ఈ కార్యక్రమం ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ప్రాథమిక మౌలిక సదుపాయాలలో ఫలితాలను మెరుగుపరిచిన విషయాన్ని ఈ వ్యాసం తెలిపింది. వివిధ సంస్కరణలు భారతదేశాన్ని పౌరులకు, వ్యాపారాలకు ఎలా సులభతరం, సరళతరం, సమర్థవంతం చేశాయో ఇది వివరిస్తుంది. భారతదేశంలోని స్వీడిష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన తాజా బిజినెస్ క్లైమేట్ సర్వే 2026లో 40కి పైగా ప్రపంచ మార్కెట్లలో వ్యాపార వాతావరణం పరంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల నడుమ స్థిరత్వం, వృద్ధి, వ్యాపార సౌలభ్యం విషయంలో దేశ వ్యాపార వాతావరణం ఒక ఉన్నత ప్రమాణాన్ని నెలకొల్పుతోందని ఆయన అన్నారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన దక్షిణ మండల వ్యవసాయ ప్రాంతీయ సదస్సు 2026 విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. దేశంలో ఉన్న విభిన్న ఆగ్రో క్లైమాటిక్ మండలాల పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అండగా నిలిచేందుకే ఈ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన

0: స్పష్టం చేశారు. దక్షిణాదిలోని 100కు పైగా జిల్లాల్లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడంతో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల కోసం ప్రణాళికలు, ప్రత్యేక విత్తన బ్యాంకును సిద్ధం చేశామని వెల్లడించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. ఆలోచనలు, సృజనాత్మకత, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ఈ అభివృద్ధికి చోదక శక్తులుగా ఉన్నాయని ఆయన అన్నారు. హర్యానాలోని సోనిపట్లో ఓపీ ఆండల్ గ్లోబల్ యూనివర్సిటీలో జరిగిన జిందాల్ పాలసీ కాన్క్లేవ్లో భాగంగా నిర్వహించిన చట్టం, విధానం, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే సెమినార్లో డాక్టర్ మురుగన్ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, డిజైన్, పబ్లిషింగ్, అడ్వర్టైజింగ్, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు ఉద్యోగాలకు, వ్యవస్థాపకతకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని మురుగన్ అన్నారు. రాజ్యసభ ఎంపీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిబ్ నబిన్ బీహార్ వరదల సహాయార్థం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధికి తన 3 నెలల జీతం నుండి 635,000 రూపాయలను విరాళంగా అందించారు. సహాయ చర్యల కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట విపత్తు ప్రతిస్పందన దళం బృందాలను మోహరించినట్లు, అలాగే సహాయ శిబిరాలు, సామూహిక వంటశాలలు, వైద్య సౌకర్యాలు, పశువుల మేత కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు కాశ్మీర్లోని గందర్బల్ నుండి పవిత్రమైన వార్షిక హర్ముఖ్ గంగ్బల్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. దీనిని శాశ్వత విశ్వాసం, భక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా అభివర్ణిస్తూ హర్ముఖ్ గంగ్బల్ యాత్ర వంటి ఆధ్యాత్మిక ప్రయాణాలు దేశ ఐక్యతను, సామూహిక చైతన్యాన్ని బలపరుస్తాయని లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని కోహట్ జిల్లాలో ఈరోజు ఒక మసీదు సమీపంలో జరిగిన పేలుడులో 15 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. శుక్రవారం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించిందని, దీనివల్ల మసీదు సమీపంలో ఒక గొయ్యి ఏర్పడిందని పోలీసులు తెలిపారు. పోలీసు అధికారుల ప్రకారం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రేపు జపాన్లోని నగోయాలో జరగనున్న ఆసియా క్రీడల్లో 2 సార్లు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న మను బాకర్, తేజేందర్ పాల్ సింగ్ తూర్లు జాతీయ జెండాతో భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. కాగా మను బాకర్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పతకాలు గెలుచుకోగా, తేజేందర్ పాల్ షాట్పుట్లో వరుసగా 3వ సారి స్వర్ణ పతకం లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. రేపటి నుండి అక్టోబర్ 4 వరకు కొనసాగే 20వ ఆసియా క్రీడలు 37 విభాగాల్లో 500 భారత క్రీడాకారులు పాల్గొన్నారు. కాకపోతే మడమ గాయం వల్ల ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా ఈసారి ఆడలేకపోవడం గమనార్హం. స్టార్ షెట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ జట్టుకి, మీరాభాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్ విభాగానికి, మను బాకర్ షూటింగ్ జట్టుకి, లవ్లీనా అమన్ షరావత్ బాక్సింగ్ విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 7:15.

పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమానికి సమయమిది. ఇవాల్టి ఈ కార్యక్రమంలో ఇప్పుడు విందాం, సెప్టెంబర్ మాసంలో వివిధ ఉద్యాన పంటలలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు. కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన విభాగం విషయ నిపుణులు

0: డాక్టర్ ఏ శ్రీనివాసులు గారి ప్రసంగం.
1: నమస్కారం అండి. నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సెప్టెంబర్ మాసంలో ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు వివరించదలుచుకున్నాను. ముఖ్యంగా ఈ అన్నమయ్య జిల్లాలో ఉద్యాన పంటలకు చాలా ప్రసిద్ధి. ఈ ఉద్యాన పంటల్లో ముఖ్యంగా మామిడి, అరటి, బొప్పాయి, దానిమ్మ, జామ వంటి పళ్ళ తోటలతో పాటుగా చాలా రకాల కూరగాయల్లో ముఖ్యంగా టమాటా, వంగ, బెండ, అదేవిధంగా తీగజాతి కూరగాయలు, అదేవిధంగా పూల సాగు విషయానికి వచ్చినట్లయితే చామంతి, బంతి, నేల సంపింగి మరియు రోజా లాంటి పూల సాగును అన్నమయ్య జిల్లాలో కొన్ని చోట్ల రైతులు సాగు చేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా ఉద్యాన పంటల్లో రైతులు ఈ మాసంలో చేయవలసిన యాజమాన్య పద్ధతుల గురించి చర్చించుకుందాం. అందులో ముఖ్యంగా మామిడి, పళ్ళ తోటల్లో మామిడి. ఈ అన్నమయ్య జిల్లాలో సుమారుగా 75,000 ఎకరాల్లో మామిడి సాగు జరుగుతుంది. మామిడి రైతులు ప్రస్తుతం ఒక సంవత్సరం వయసున్న చెట్ల నుంచి చాలా సంవత్సరాల వయసున్న చెట్ల వరకు సాగు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ముదురు తోటల్లో మామిడిలో ఈ మాసంలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కాండం తొలచు పురుగు. ఈ కాండం తొలచు పురుగు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కాండం తొలచు పురుగు ఆశించిన చెట్లను గనక రైతులు గమనించినట్లయితే కాండం తొలచు పురుగు ఉన్న రంధ్రాలను గమనించి వాటి లోపల ఒక ఇనుప చువను చొప్పించి వాటిని బయటికి లాగేసి చంపేయాలి. లేదంటే రంధ్రాల్లో ట్రోల్ లేదా అల్యూమినియం ఫాస్ఫైడ్ టాబ్లెట్స్ కనుక పెట్టి దాన్ని బంకమట్టితో సీల్ చేసినట్లయితే ఆ పురుగుని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ వర్షాకాలం చివరికి వచ్చేసరికి తదితరంలో ముఖ్యంగా చేయవలసిన యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే ఈ దున్నకాలు అనేది ఖచ్చితంగా చేపట్టాలి. మొదటిసారిగా చేసిన దున్నకాలు జూన్ జూలైలో చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా రెండవసారి ఖచ్చితంగా ఈ వర్షాకాలం చివరిలో దున్నకాలు చేపట్టాలి. దీనివల్ల నేలలో గుల్లబాటుదనం ఎక్కువైపోయి నేలలోని లోపల పొరల్లో ఉండే ఈ తేమ అనేది చాలా వరకు ఆవిరైపోతుంది. తద్వారా మనకు అక్టోబర్ నవంబర్ మాసాల్లో మనకు పూత రావడానికి దోహదపడుతుంది. అదేవిధంగా ఈ జూలై లేదా ఆగస్టు మాసంలో వేసిన పచ్చిరొట్టు పైర్లు ఏవైనా ఉన్నట్లయితే భూమిలో ఈ మాసంలో కలయ దున్నేసేయాలి. 50% పూత దశకు చేరుకున్న ఈ పచ్చిరొట్టు పైర్లను నేలలో కలిపి దున్నుకోవడం వల్ల నేల యొక్క సారవంతం బాగా పెరుగుతుంది. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయాలలో అరటి సాగు అనేది అధికంగా ఉంటుంది. ఈ అరటి సాగు సుమారుగా 11,500 ఎకరాల్లో అరటి సాగు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఈ నెలలో రైతులు చేయవలసిన యాజమాన్య విషయాలకు వచ్చినట్లయితే ఏవైతే ఈ తల్లి మొక్కలు ఉన్నట్లయితే వాటి పిలకలు కోతకు ఉపయోగించే కొడవలని ప్రతిసారి మనము ముందుగా ఈ డీజిల్ లేదా కిరోసిన్ వంటి వాటిలో ముంచి మిగతా చెట్లకు వాడుకోవాల్సి ఉంటుంది. తద్వారా చాలా వరకు ఈ వైరస్ తెగుళ్ల వ్యాప్తిని నివారించగలుగుతాం. ఒకవేళ ఈ వైరస్ వ్యాప్తిని కలిగేసే ఈ పేను బంక గనక మనం ఉధృతిని గనక మనం గమనించినట్లయితే దీని నివారణకు డైమిథోయిల్ లేదా మిథైల్ డెమటాన్ అనే మందును 2 మిల్లీలీటర్ నీటికి కలిపి గారి చేయాలి. అదేవిధంగా ఈ అరటి రకాలైనటువంటి పచ్చారటి, కొవ్వూరు బొంత, కర్పూర చక్కెరకేలి రకాలకు మనకు సూచించిన ఎరువులలో రెండవ దఫ ఎరువులుగా మనకు యూరియా 110 గ్రాములు మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను 80 గ్రాములు ఇచ్చి తేలికపాటి తడులను ఇవ్వాలి. అదేవిధంగా అరటిలో రకాలైనటువంటి పచ్చారటి, కొవ్వూరు బొంత, కర్పూర చక్కెరకేలి రకాలకు రెండవ సూచించబడిన ఎరువులను యూరియా రూపంలో అయితే 110 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 80 గ్రాములు ఒక మొక్కకు చొప్పున ఇచ్చేసి తేలికపాటి తడులు ఇవ్వాలి. తేలిక నెలల్లో ఈ అరటి సాగులో నూలి పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఉధృతి గమనించినట్లయితే నివారణకు గాను 25 గ్రాములు చొప్పున కార్బోఫురన్ గుళికలను మొక్క దగ్గరలో ఒక 10 సెంటీమీటర్ల దూరంలో వేసి మట్టి కప్పి తేలికపాటి తడులు ఇచ్చుకోవాలి. అదేవిధంగా ఈ అన్నమయ్య జిల్లాలో ప్రధానంగా పండించే పంటల్లో బొప్పాయి అనేది చాలా ముఖ్యమైన పంట. రాష్ట్రంలో బొప్పాయి సాగులో అన్నమయ్య జిల్లా అనేది ప్రథమ స్థానంలో ఉంది. బొప్పాయి విషయానికి వచ్చినట్లయితే ఈ రైల్వే కోడూరు, పీలేరు, రాయచోటి, గుర్రంకొండ మండలాల్లో ఎక్కువ ఏరియాల్లో సాగు చేయబడుతుంది. ముఖ్యంగా ఈ బొప్పాయి నారు అనేది అక్టోబర్ నవంబర్ మాసాల్లో రైతులు నాటుకోవడానికి ఎక్కువ మంది నాటుతూ ఉంటారు. సో ముఖ్యంగా ఈ సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో నారు ఎంపిక ప్రధానమైనది. బొప్పాయిలో నారు విషయానికి వచ్చినట్లయితే రకాల ఎంపిక చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా ఈ గైనోడేషియస్ రకాలకు చెందినటువంటి రెడ్ లేడీ తైవాన్ రకాలని చాలా వరకు రైతులు సాగు చేస్తూ ఉంటారు. ఇది కాకుండా కొంతమంది రైతులు బయట నుంచి ప్రైవేట్ నర్సరీల్లో వేరే నారు తెచ్చుకోకుండా ఐఎహెచ్ఆర్ ద్వారా రిలీజ్ చేసిన వెరైటీలు కానీ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ద్వారా రిలీజ్ చేసిన వెరైటీలను మాత్రమే సాగు చేయడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి వాళ్ళు పరిష్కారం పొందుతారు. ముఖ్యంగా బొప్పాయి నారు పెంపకంలో

ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో రసం పీల్చే పురుగుల ఉధృతిని లేకుండగా గమనించి అలాంటి రసం పీల్చే ఉధృతి లేకుండా మొక్కలను మనం ఎంపిక చేపట్టాలి. ముఖ్యంగా మొక్కలు ఎంపిక చేసిన తర్వాత నాటుకునే ముందు ఏదైతే పొలం ఎంపిక చేస్తారో దానిలో మొదటగా నాటుకోవడానికి ముందే ఒక 15 నుంచి 20 రోజుల ముందే మనము బార్డర్ క్రాప్ అంటాము. బార్డర్ క్రాప్గా మొక్కజొన్న లేదా జొన్న పంటను 2 నుంచి 3 నుంచి 4 వరుసలుగా నాటుకోవడం ద్వారా ఈ గాలి ద్వారా వ్యాప్తి చెందే చాలా రకాల ఈ రసం పీల్చే పురుగులను మనము అరికట్టవచ్చు. ఇది మనం నాటుకున్న బొప్పాయి నాటిన నాటక ముందే నాటుకోవడం వల్ల ఈ బొప్పాయి హైట్ కంటే కూడా ఈ బార్డర్ క్రాప్లో ఉండే అడ్డు పంటల వల్ల హైట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అడ్డు పంటల్ని గాలి ద్వారా వ్యాప్తిని చాలా వరకు అడ్డుకుంటాయి. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో పండించే పళ్ళ తోటల్లో ప్రధానంగా నిమ్మ అనేది కూడా అధికంగా ఉంది. సుమారుగా 2200 ఎకరాల్లో ఈ అన్నమయ్య జిల్లాలో ఈ నిమ్మ పంట సాగు చేయబడుతుంది. ఈ ముఖ్యంగా నిమ్మ పంటలో ఈ వర్షాలు పడినప్పుడు ఏమవుతుందంటే గజ్జి తెగులు అనేది ఉధృతంగా విస్తరిస్తుంది. సో ఈ మాసంలో వర్షాలు అధికంగా ఉండడం వల్ల ఉంటాయి కాబట్టి సాధారణంగా ఈ గజ్జి తెగులు రైతులు గమనించడం జరుగుతూ ఉంటుంది. గజ్జి తెగులు కనుక రైతులు స్టార్టింగ్లోనే గమనించినట్లయితే దీని నివారణకు గాను కాపరాక్సిక్లోరైడ్ను 30 గ్రాములు మరియు స్ట్రెప్టోసైక్లిన్ అనే మందును 1 గ్రాము 10 లీటర్ల నీటికి కలిపి చెట్ల మొదలు అదేవిధంగా కొమ్మలు రెమ్మలు అదేవిధంగా చెట్టంతా తడిచేటట్టు పిచికారి చేయాలి. అదేవిధంగా నిమ్మలో పల్లాకు తెగులు అనేది సాధారణంగా రైతులు గమనిస్తూ ఉంటారు. సో ఈ పల్లాకు తెగులు లేదా మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అనేవి చాలా వరకు దాని నివారణకు సూక్ష్మధాతు మిశ్రమాన్ని రైతులు పిచికారి చేసినట్లయితే కంట్రోల్ చేసుకోవచ్చు. నిమ్మలో ప్రధానంగా వచ్చే సమస్యల్లో మంగు నల్లి అనేది చాలా ముఖ్యమైనది. దీని నివారణకు రైతులు నీటిలో కలిగే గంధకాన్ని 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారేసుకుని చాలా వరకు దీన్ని అరికట్టవచ్చు. అదేవిధంగా కాయ తొడిమలు కుళ్ళు అనేది గమనించవచ్చు ఈ వాతావరణంలో. సో దీని నివారణకు కార్బండిజం అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల ఈ రోగాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో పండించే ప్రధాన పంటల్లో జామ పంట కూడా అధికంగా ఉంటుంది. జామ పంట వేసుకున్న రైతులు ఈ మాసంలో కాయలు పెరిగే దశలో ఉంటాయి కాబట్టి నీటి తడులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా తొడిమ కుళ్ళు ఉధృతి అనేది కూడా ఈ మాసంలో అధికంగా గమనించడం చేయబడుతుంది కాబట్టి దీని నివారణ 1% బోడాస్ మిశ్రమాన్ని లేదంటే 3 గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే ఈ జామలో తొడిమకుళ్ళు రోగాన్ని మనము అరికట్టవచ్చు. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో పళ్ళ తోటల్లో దానిమ్మ అనేది సాగు అనేది కూడా ఒక ప్రధానమైన పంట. దానిమ్మ సుమారుగా 1200 ఎకరాల్లో అన్నమయ్య జిల్లాలో సాగు చేయబడుతుంది. ఈ మాసంలో ఈ ముఖ్యంగా దానిమ్మలో వచ్చే తెగుల్లో బ్యాక్టీరియా మచ్చ తెగులు అనేది ప్రధానంగా రైతులు గమనిస్తూ ఉంటారు. ఈ తెగులు సోకిన కొమ్మలను అదేవిధంగా తెగులు సోకిన ఆకులను అదేవిధంగా మొక్క భాగాలను 2 అంగుళాల కిందికు మనము తుంచి కట్ చేయాల్సి వస్తుంది. ఈ కట్ చేసే ముందు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఈ కత్తెరలను ఖచ్చితంగా 2% సోడియం హైపోక్లోరైట్ ద్రావణంలో ముంచిన కత్తెరలను రైతులు వినియోగించాలి. తద్వారా ఈ బ్యాక్టీరియల్ మచ్చ తెగులు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందకుండా అరికట్టడం జరుగుతుంది. అదేవిధంగా కత్తిరించిన తర్వాత మొక్కలకు 1% బోడాక్స్ మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. తద్వారా బ్యాక్టీరియల్ మచ్చ తెగులను మనము తెగుళ్ల వ్యాప్తిని అదుపులో ఉంచవచ్చు. అదేవిధంగా ఈ కత్తిరించిన కొమ్మలను ఆకులను అదేవిధంగా కాయ భాగాలను మనకు చెట్ల పొదల్లో అదేవిధంగా కత్తిరించిన కొమ్మలను ఆకులను కాయలను మొక్కలు పొలంలో నుంచి ఏరి దూరంగా కాల్చి వాటిని కాల్చివేయాలి. అదేవిధంగా చెట్టు పొదల్లో 8 నుంచి 10 కిలోల దాకా బ్లీచింగ్ పౌడర్ ను 1 ఎకరాకు చల్లినట్లయితే ఈ తెగుల యొక్క వ్యాప్తి ఈ వాతావరణ పరిస్థితుల్లో మనం అదుపు చేయవచ్చు. అన్నమయ్య జిల్లాలో పండించే తోట పంటల్లో ముఖ్యమైన ప్రధాన పంట వచ్చేసి కొబ్బరి. కొబ్బరి సుమారుగా 1 లక్ష నుంచి 2 లక్షల మొక్కల దాకా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా కొబ్బరిలో ప్రధాన సమస్యల విషయానికి వచ్చినట్లయితే ఈ ఎర్రముక్కు పురుగు అనేది ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ మొబ్బకుళ్ళు అదేవిధంగా నల్ల మచ్చ తెగులు అనేది ఈ వాతావరణ పరిస్థితుల్లో రైతులు కొబ్బరిలో గమనించడం జరుగుతుంది. సో ఇట్లాంటి ఎర్రముక్కు పురుగు విషయానికి వచ్చినట్లయితే దాన్ని మన రైతులు ఖచ్చితంగా సమగ్రంగా యాజమాన్య పద్ధతులు చేపట్టడం ద్వారా దాని వ్యాప్తిని అరికట్టవచ్చు. ఈ ముఖ్యంగా ఈ పురుగు ఈ ఎర్రముఖ పురుగు ఆశించి చనిపోయిన చెట్లను కాండాలను వెంటనే మనం రైతులు నరికి దాన్ని తగలబెట్టేసేయాలి. అదేవిధంగా ఈ ఎర్రముఖ తల్లి పురుగులను గనక మనం గుర్తించినట్లయితే దాన్ని ఏరి చంపివేయాల్సి ఉంటుంది.
అదేవిధంగా ఈ ఎర్రమొక్క పురుగులను గమనించినట్లయితే వాటిని ఖచ్చితంగా ఈ ఫిరమోన్ ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఎర్రమొక్కు తల్లి పురుగుకు సంబంధించి లింగాకర్షక బుట్టలను

భూమి నుండి కొబ్బరి మొక్కకు సుమారుగా 5 అడుగుల ఎత్తులో కట్టి అందులో అమర్చిన ఫిరమోన్ ల్యూర్ ద్వారా దాన్ని ఆకర్షించబడి అందులో ఏదన్నా విషపు ఎర పెట్టినట్లయితే చాలా వరకు ఈ ఎరముక్కు పురుగు యొక్క ఉధృతిని రైతులు అరికట్టుకోవచ్చు. ఈ పురుగు ఆశించడం వల్ల డోల్ అయిన కాండాన్ని వివిధ పదార్థాలైనటువంటి

తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే నల్ల మచ్చ తెగులు ప్రధానమైన సమస్య. ఈ సమయంలో ఈ కొబ్బరిలో ఈ నల్ల మచ్చ తెగులు అనేది ఉధృతి అనేది అధికంగా ఉంటుంది. సో ఈ నల్ల మచ్చ తెగులు ఉధృతి గనక చెట్టులో పైభాగంలో గమనించినట్లయితే వాటి పైభాగాన్ని ట్రైకోడర్మా వీడి పొడితో పొడిని ఒక పేస్ట్గా తయారు చేసి దాన్ని పైన పోసినట్లయితే చాలా వరకు ఈ ఉధృతిని కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా అన్నమయ్య జిల్లాల్లో సాగు చేయబడుతున్న తోట పంటల్లో తమలపాకు కూడా ప్రధానమైనది. సుమారుగా 530 ఎకరాల్లో ఈ తమలపాకు తోటలు అన్నమయ్య జిల్లాల్లో పండించబడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఈ మాసంలో తమలపాకు తోటల్లో ఈ పొగాకు లద్దె పురుగు యొక్క ఉధృతి అనేది గమనించడం జరుగుతుంది. రైతులు ఒకవేళ పొగాకు లద్దె పురుగు కనుక గమనించినట్లయితే దాన్ని నివారించటకు 5% వేప నూనె ద్రావణాన్ని 1500 ppm వేప గింజల కషాయాన్ని గనక 1 లీటర్ నీటికి తీసుకొని పిచికారి చేసినట్లయితే ఈ యొక్క పొగాకు లద్దె పురుగు ఉధృతిని అరికట్టవచ్చు. నెక్స్ట్ కూరగాయల పంటల విషయానికి వచ్చినట్లయితే అన్నమయ్య జిల్లాల్లో చాలా రకాల కూరగాయ పంటలు సాగు చేయబడుతున్నాయి. అందులో ప్రధానంగా టమాటా అనేది చాలా ప్రధానమైన పంట. సుమారుగా 40,000 ఎకరాలలో టమాటాలో సంవత్సరం మొత్తం కాలంలో టమాటా అనేది సాగు చేయబడుతూ ఉంది. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో రైతులు టమాటాలో సిఫారసు చేసిన ఎరువులను మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఈ మాసాల్లో వైరస్ తెగుళ్ల వ్యాప్తి అధికంగా ఉంటుంది కాబట్టి ఈ వైరస్ తెగుళ్ల వ్యాప్తిని కలిగించే రసం పీల్చే పురుగులైనటువంటి తెల్లదోమ అదేవిధంగా పేనుబంక లాంటి పురుగులను అదుపులో ఉంచుకోవాలి. వాటి నివారణకు ఎర్ర జిగురు అట్టలను ఎకరాకు సుమారుగా 30 నుంచి 40 దాకా అమర్చుకోవాలి. తద్వారా ఈ తెల్లదోమ అదేవిధంగా రసం పీల్చి పురుగునేటువంటి పేనుబంకను చాలా వరకు అరికట్టవచ్చు. అదేవిధంగా పురుగుల మందు విషయానికి వచ్చినట్లయితే ఫాసలోన్ అనే మందు లేదంటే ఫిప్రోనిల్ లేదంటే డైమిథోయిట్ మందుల్లో ఏదో ఒకటి 1 లీటర్ నీటికి 2 ml చొప్పున కలిపి పిచికారి చేసినట్లయితే ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని అరికట్టుకోవచ్చు. తెల్లదోమ ఉధృతి గనక అధికంగా గమనించినట్లయితే ఎసిఫేట్ అనే మందును 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమను సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. కాయతొలుచు పురుగు గనక ఉధృతి అధికంగా గమనించినట్లయితే దీని నివారణకు ప్రొఫెనఫాస్ అనే మందును 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవడం వల్ల సమర్థవంతంగా ఈ వ్యాధిని నివారించుకోవచ్చు. అదేవిధంగా కూరగాయల పంటల్లో ప్రధానంగా పండించే పంటల్లో టమాటాతో పాటుగా వంగ బెండ కూడా సాగు చేయబడుతుంది. టమాటా మరియు వంగ మరియు బెండ పంటల్లో ప్రధానంగా ఈ రసం పీల్చే పురుగులు ఉధృతి గమనించడం జరిగింది. సో ఈ సెప్టెంబర్ మాసంలో గనక ఈ రసం పీల్చే పురుగులను బెండ మరియు వంగలో కూడా ఈ టమాటాలో చెప్పిన పద్ధతులు పాటించడం వల్ల సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ మాసాల్లో ముఖ్యంగా కొంతమంది రైతులు అన్నమయ్య జిల్లాలో కొంతమంది రైతులు ముల్లంగి మరియు బీట్రూట్ పంటలను నాటుకునే రైతులకు విత్తనాలు విత్తుకోవడానికి అలవైన సమయంగా ఉంటుంది ఇది. అదేవిధంగా తీగజాతి కూరగాయల విషయాలకు వచ్చినట్లయితే ఈ మాసంలో ఈ గాల్లో తేమ శాతం అధికంగా ఉండడం వల్ల ముఖ్యంగా ఈ బీర మరియు కాకర వంటి అదేవిధంగా గుమ్మడి బూడిద గుమ్మడి పండించే రైతులు వీటి తీగజాతి కూరగాయల ఆకుల మీద బూడిద తెగుల ఉధృతిని అధికంగా గమనించడం జరుగుతుంది. సో ఈ బూడిద తెగుల ఉధృతిని నివారించడానికి కెరాటిన్ అనే మందును లీటర్ నీటికి 1 ml చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ బూడిద తెగులు నివారణ చేపట్టవచ్చు. అదేవిధంగా ఈ మాసాల్లో ఈ తీగజాతి కూరగాయల్లో ముఖ్యంగా ఈ పండుగ అనేది కూడా గమనించడం జరుగుతుంది. బ్యాక్టోసెరా కుకుర్బిటే అనే పండు ఈగను లింగాకర్షక బుట్టలు పెట్టడం ద్వారా చాలా వరకు ఉధృతిని తగ్గించుకోవచ్చు. సుమారుగా 8 నుంచి 10 పండుగ బుట్టలను 1 ఎకరా పొలంలో అమర్చుకోవాలి. అదేవిధంగా మిరప సాగు అనేది కూడా అన్నమయ్య జిల్లాలో ఉధృతంగా చేపట్టడం జరుగుతుంది. మిరప సాగు ముఖ్యంగా ఈ అక్టోబర్ నవంబర్ మాసాల్లో రైతులు ప్రధాన పొలంలో నాటుకోవడానికి అనువైన సమయము. ఈ నవంబర్ మాసాల్లో నాటుకోవడానికి గాను ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో రైతులు వాళ్ళ పొలాల్లో నారు పెంచుకోవడం జరుగుతుంటుంది. నారు పెంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వచ్చినట్లయితే మిరపలో ఎత్తు బెడ్లను వేసుకొని నారు పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ అదేవిధంగా ఈ కొద్దిగా నీడ ప్రాంతంలో ఈ ఎత్తు బెడ్లను తుమ్మడలను వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ నారు పెరిగే టైంలో
ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిని ముందుగానే అరికట్టడానికి ఈ షేర్ నెట్ని అరేంజ్ చేయడము, లేదంటే ప్రతి వారం 10 రోజులకు

0: సరే, వేప నూనె 5% వేప నూనె లేదంటే 5% వేప నూనె మందును వేప నూనెను పిచికారి చేసుకోవడం వల్ల ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని నారు సమయంలో మిరపలో సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ నారు సమయంలో మిరపలో ప్రధానంగా వచ్చే తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే డంపింగ్ ఆఫ్ అనే తెగులు అధికంగా ఉంటుంది. సో ఈ ఉధృతిని కనుక రైతులు గమనించినట్లయితే రిడోమిల్ MZ అనే మందును లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలిపి పిచికారి చేసినట్లయితే ఈ డాంపింగ్ ఆఫ్ అనే మందును సమర్థవంతంగా రైతులు నారు టైంలోన నారు సమయంలో అరికట్టుకోవచ్చు. అదేవిధంగా ప్రధాన పొలాన్ని రైతులు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ప్రధాన పొలాన్ని సిద్ధం చేసుకునే విషయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొక్కలు నాటుకోవడానికి ముందుగానే రైతులు 10 నుంచి 15 రోజుల ముందుగానే లోదుక్కులు చేపట్టాలి. అదేవిధంగా పొలం చుట్టూ 3 నుంచి 4 వరుసల్లో ఈ మొక్కజొన్న లేదా జొన్న పంటలను అడ్డు పంటలుగా విత్తనాలను నాటుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ మొక్కలు మిరపలో నల్ల తామర పురుగు యొక్క ఉధృతి అధికంగా ఉంటుంది కాబట్టి రైతులు పశువుల ఎరువుతో పాటుగా ఎకరాకు సుమారుగా 200 నుంచి 400 కేజీల దాకా వేపపిండిని మొక్క సాళ్లలో వేసుకున్నట్లయితే ఈ నల్ల తామర పురుగు యొక్క పీపా దశను అరికట్టడానికి సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. సో తద్వారా ఈ నల్ల తామర పురుగు యొక్క ఉధృతిని కూడా అరికట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పూల విషయానికి వచ్చినట్లయితే చామంతి అనేది నమ్మ జిల్లాలో సాగు చేయబడుతూ ఉంది. నాటిన 30 రోజుల తర్వాత వాటి యొక్క తలను తుంచివేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇలా తుంచివేయడం వల్ల పువ్వుల సంఖ్య నిర్ధారించబడి పువ్వుల యొక్క పరిమాణం పెరగడానికి అదేవిధంగా ఇలా తుంచివేయడం వల్ల పువ్వు యొక్క పరిమాణం పెరగడానికి ఆస్కారం ఉండి దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ మొక్కల మధ్యలో కలుపు రాకుండగా ఏదైనా ఎండుగడ్డి లేదా ఎండుటాకులను పరిచినట్లయితే చాలా వరకు ఈ కలుపుని రైతులు అరికట్టుకోవచ్చు. అదేవిధంగా శీతాకాలపు బంతి వేసుకోవడానికి ఇది సరైన సమయము. నేల సంపంగి ఆల్రెడీ వేసిన రైతులు ఉన్నట్లయితే ఎకరాకు 27 కిలోల చొప్పున నత్రజని, భాస్వరం మరియు పొటాషినిచ్చే ఎరువులను పైపాటుగా వేసుకోవడానికి సరైన సమయం. ధన్యవాదాలు.
1: ఇంతవరకు సెప్టెంబర్ మాసంలో వివిధ ఉద్యాన పంటలలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు, కలకిరి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన విభాగం విషయ నిపుణులు డాక్టర్ ఏ శ్రీనివాసుల గారి ప్రసంగం విన్నారు. కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
2: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
2: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
2: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
2: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
4: శ్రోతలు, ఈరోజు రాత్రి 8 గంటలకు 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు డాక్టర్ రామకృష్ణ శేషసాయిబాబు, డాక్టర్ MG నందన్ భట్. నిర్వహణ శ్రీ M సుధాకర్ మోహన్, శ్రీ D సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీ E నాగమునయ్య, శ్రీ K వాసుదేవకుమార్, శ్రీ P మహేంద్రన్. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: ఇంతవరకు పల్లెసీమలు వ్యవసాయ ధరల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ప్రసారమవుతుంది.
2: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం గురించి డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం విందాం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
3: స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ గురించి చర్చించడానికి ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ జహరుల్లా ఎస్ఎండి గారు ఉన్నారు. డాక్టర్ జహరుల్లా ఎస్ఎండి గారు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్ కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నమస్కారం అండి.
4: నమస్కారం సార్.
3: అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్, ఇది అటల్ ఇంక్యుబేషన్ మిషన్ మరియు నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థ. డాక్టర్ జహరుల్లా ఎస్ఎండి గారు, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అంటే ఏమిటి? అసలు సీడ్ ఫండింగ్ అంటే ఏమిటి?
4: ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అన్నటువంటిది మన ఇండియాలో చాలా పాపులర్గా పరిగణించబడింది. ఇందులో ఈ స్టార్టప్స్కి స్టార్టప్స్ జనరల్గా ఎక్కువగా ఫెయిల్యూర్ అవ్వడము, అలా అదేవిధంగా వాళ్లకు ఫండ్ లేకపోవడము, ఎటువంటి సపోర్ట్ సరిగ్గా లేకపోవడం వలన మన భారతదేశంలో ఎక్కువగా స్టార్టప్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మన ప్రధానమంత్రి గారు 2021లో జనవరి 16న ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక 300 ఇంక్యుబేషన్ సెంటర్స్ మన భారతదేశంలో ఈ స్కీమ్ ద్వారా చాలామంది స్టార్టప్ కంపెనీస్కి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సీడ్ ఫండ్ అనగా స్టార్టప్స్కి ఇనీషియల్గా, అంటే వాళ్ళు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్లకు ఒక మిషనరీ అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, మార్కెట్ ఎంట్రీ అయినా సరే, ఇటువంటివి వాళ్ళు చాలా వరకు ఫండ్ లేకపోవడము ప్రాబ్లం ఫేస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ సీడ్ ఫండ్ అంటే మొదటగా ఇనీషియల్ స్టేజ్లో, అంటే వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసిన స్టేజ్లో ఇవ్వబడే ఈ ఫండ్ని సీడ్ ఫండ్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట.
3: డాక్టర్ గారు, ఎటువంటి వ్యాపారాలు చేయాలనుకునేవారు ఈ సీడ్ ఫండ్ కింద అప్లై చేసుకోవచ్చు?
4: సో ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అన్నటువంటిది ఎటువంటి వ్యాపారం అయినా సరే, అది ఏ సెక్టార్లో అయినా సరే, ఈ బిజినెసెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు, కంపెనీ రిజిస్టర్ చేసిన వాళ్ళు, సో వాళ్ళు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో జనరల్గా మనకు ఫుడ్ సెక్టారు, అగ్రి సెక్టారు, అలానే హెల్త్ సెక్టారు, మెడికల్ సెక్టారు, అలానే ఫిన్టెక్ అంటే ఈ ఫైనాన్షియల్ ఈ కామర్స్ సైట్స్, వెబ్సైట్స్, ప్లాట్ఫామ్స్, సో అలానే మనకు డీప్ టెక్నాలజీస్ అనడం కూడా జరుగుతుంది. దాని ద్వారా మనకు ప్రోడక్ట్స్, అంటే ఇప్పుడు ఒక ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్రోడక్ట్స్, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోడక్ట్స్, ఇలాంటి వాటిలో డీప్ టెక్నాలజీస్ అంటాము. సో అలానే జనరల్గా ఎటువంటి బిజినెస్ అయినా సరే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నా సరే, అలానే మీరు సివిల్ వర్క్స్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అయినా సరే, అలానే ఒక మీరు ఒక కొత్త రకమైన ప్లాట్ఫామ్ యాప్ని కనిపెట్టారు ఒక వర్కర్స్ కోసము, వాళ్ళ యొక్క వేజెస్ ఏ విధంగా మానిటర్ చేయొచ్చు, అలానే ఎటువంటి ఫీల్డ్ అయినా తీసుకోండి మీరు. సో ఏ బిజినెస్ అయినా సరే దీనికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.
3: ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవడానికి మినిమం అర్హతలు ఏమిటి?
4: సో ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి మొదటగా కంపెనీ రిజిస్టర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ ద్వారా ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్పి, పార్ట్నర్షిప్. సో ఈ విధంగా రిజిస్టర్ చేసిన తర్వాత డిపిఐఐటి రిజిస్ట్రేషను చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ తోటి, డిపిఐటి రిజిస్ట్రేషన్ తోటి ఆన్లైన్లో ఎస్ఎస్ఎఫ్ఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరుగుతుంది.
3: డాక్టర్ గారు, మీరు చెప్పారు డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చేయాలని. డిపిఐఐటి అంటే ఏమిటి, ఆ డిపిఐటి నెంబర్ ఎలా వస్తుంది, దానివల్ల ఉపయోగాలు ఏమిటి?
4: సో ఈ డిపిఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ, అండ్ అలానే మన ప్రైమ్ మినిస్టర్ కింద కూడా ఆయన ఒక ఆధ్వర్యంలో ఉన్న మినిస్ట్రీ. సో ఇది మనకు డిపిఐటి రిజిస్ట్రేషన్ నంబర్ అటువంటిది ఒకటి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క కంపెనీకి. సో ఆన్లైన్ ద్వారా డిపిఐటి వెబ్సైట్లోకి వెళ్ళి, సో ఆన్లైన్ ద్వారా కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, అంటే ఈ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్పి, పార్ట్నర్షిప్, అలానే ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్, ఇలాంటి కంపెనీస్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, ఆర్ఓసీ అయిన తర్వాత, ఈ డిపిఐటి ద్వారా ఆన్లైన్లో, ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో మీకు ఎక్కువగా ఈ మీ కంపెనీ డీటెయిల్సే అందులో అడగడం జరుగుతుంది. ఎలాంటివి అంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలానే మీ యొక్క కంపెనీ యొక్క ఐఈసి కోడ్, అది వచ్చేసి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోడ్ అన్నమాట. సో అలానే మీ యొక్క జనరల్ కేవైసీ డీటెయిల్స్, సో ఇవన్నీ పొందుపరిచిన తర్వాత మీకు ఒక డిపిఐటి సర్టిఫికేట్ అన్నది మీకు కొన్ని రోజుల్లో, వితిన్ వన్ డే నుంచి ఒక 3 డేస్, మ్యాక్సిమం ఒక వారం లోపల మీకు ఈ డిపిఐటి సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్లు, డిపిఐటి నంబర్, ఆ నంబర్ని మీరు యూజ్ చేసుకొని ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ పోర్టల్ ద్వారా మీరు స్కీమ్కి అప్లై చేసుకోవాలన్నమాట.
3: ఈ పథకానికి అప్లై చేయడానికి ఇన్నోవేటివ్గా ఏమైనా అవసరం ఉందంటారా?
4: సో ఇందులో ఇన్నోవేషన్ అన్నది మీకు ఈ స్టార్టప్ డెఫినేషన్ ద్వారా ఇన్నోవేషన్ రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎస్ఎస్ఎఫ్ఎస్లో మీరు అప్లై చేసుకుంటున్నారంటే డిపిఐటి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. అలానే డిపిఐటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీరు ఒక ఇన్నోవేటివ్ స్టార్టప్ అయి ఉండాలి, రిజిస్టర్ కంపెనీ అయి ఉండాలి, ఒక 100 crores బిలో టర్న్ ఓవర్ కంపెనీ ఉండాలి. అంటే 100 crores బిలో అంటే మీరు మళ్ళీ ఒక 10 crores 20 crores ఉండాలేమో ఖచ్చితంగా అని అనుకుంటారు, కానీ అలా కాకుండా 0 to 100 crores వరకు ఏ కంపెనీ అయినా సరే స్టార్టప్ కంపెనీ అని చెప్పడం జరుగుతుంది. అలానే 10 years ఓల్డ్ రిజిస్టర్డ్ కంపెనీ, అంటే బిలో 10 years అంటే 0 స్టార్ట్ కావచ్చు. మీరు రేపే మొదలుపెట్టి ఈ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఇమ్మీడియట్గా మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత కూడా మీరు స్టార్టప్ అని కూడా పిలువబడతారు. అలానే మీరు ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ని కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో 0 నుండి ఒక 10 years వరకు ఈ కండిషన్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 conditions, అంటే ఇన్నోవేషన్ అయి ఉండాలి, అలానే ఒక రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉండాలి, అలానే ఒక 100 crores బిలో టర్న్ ఓవర్ కంపెనీ అయి ఉండాలి, అలానే 10 years ఓల్డ్ రిజిస్టర్డ్ కంపెనీ బిలో 10 years, అలా ఈ 4 criteria ఉన్న వాటికి స్టార్టప్ డెఫినేషన్ మన డిపిఐటి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో అదే డెఫినేషన్ని క్యారీ చేస్తూ మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, మీరు డిపిఐటి రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చిన తర్వాత మీరు అప్లై, ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట.
3: స్క్రీనింగ్ కమిటీ అంటే ఏమిటి, స్క్రీనింగ్ కమిటీ ఎలా చేస్తారు?
4: రైట్. సో ఈ గ్రాంట్స్కి మనకు ఈ సీడ్ ఫండ్కి, గ్రాంట్స్ సీడ్ ఫండ్కి వాటికి ఖచ్చితంగా ఒక స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఉంటుంది. ఈ ఇంక్యుబేటర్స్లో మీకు గ్రాంట్స్ సీడ్ ఫండ్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ ఇంక్యుబేటర్ వాళ్ళు మీ స్టార్టప్ కంపెనీ లేదా మీ ఇన్నోవేషన్కి వాళ్ళు మీకు ప్రజెంటేషన్, ఒక పిచ్ డెక్ ప్రజెంటేషన్ అంటాము. సో అది ఒక 10 slide పిచ్ డెక్ ప్రజెంటేషన్, అంటే ఒక తక్కువ సమయంలో మీరు మీ బిజినెస్ ప్లాన్, అలానే మీ బిజినెస్ మోడల్, రెవెన్యూ మోడల్, యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్, ఇటువంటివి మీరు చాలా క్లియర్గా పిచ్ డెక్లో మీరు అందులో రాసి మీ యొక్క ఇన్నోవేషన్, మీ యొక్క ప్రోడక్ట్ గురించి. సో ఇది మీరు ప్రజెంటేషన్కి వాళ్ళు మిమ్మల్ని స్క్రీనింగ్ కమిటీ ముందు, అంటే ఈ స్క్రీనింగ్ కమిటీలో వచ్చేసి కనీసం ఒక 5 to 15 దాకా మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళు ఒక ఎంటర్ప్రినరు, ఒక ఇండస్ట్రియలిస్టు, ఒక గవర్నమెంట్ అఫీషియలు, బ్యాంకరు, ఒక ఇన్వెస్టరు, ఈ విధంగా ఈ స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది మెంబర్స్, జ్యూరీ మెంబర్స్ కూర్చొని, సో వాళ్ళు మీ ప్రజెంటేషన్, మీ బిజినెస్ మోడల్ని వాళ్ళు ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది, సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాతనే మీకు ఈ సీడ్ ఫండ్ లేకపోతే గ్రాంట్ రావడం జరుగుతుంది అన్నమాట.
3: డాక్టర్ గారు, ఎటువంటి ఫండింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి?
4: రైట్. ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద మనకు జనరల్గా ఈ గ్రాంట్ ఒకటి, అలానే డెట్ బేస్డ్ ఫండింగ్, అలానే డెట్ లింక్డ్ ఫండింగ్, అలానే ఒక కన్వర్టబుల్ డిబెంచర్స్ అని అంటాము. సో ఇలాంటి పలు రకాల ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, సో ఈ ద్వారా స్టార్టప్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మనకు ఉన్న ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్లో ప్రస్తుతానికి ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్.
3: ఏఐసి ఎలిఫ్ విహబ్ ఈ స్కీమ్ కింద ఎటువంటి సపోర్ట్ అందిస్తుంది?
4: సో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలిఫ్ విహబ్ కూడా ఒక ఇంక్యుబేటర్ అన్నమాట, ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద. ఈ స్కీమ్ మన ఇంక్యుబేటరు, మా ఇంక్యుబేటర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, సో మేము ఇది 2021లోనే స్టార్ట్ చేశాము. మొట్టమొదటిసారిగా ఒక 7-8 ఇంక్యుబేటర్స్కి ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా. అందులో మన ఏఐసి ఎలిఫ్ విహబ్, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా మీద మాకు ఈ ఫండ్ రావడం జరిగింది. సో మేము ఇప్పుడు ప్రస్తుతానికి 5-star రేటింగ్, ఇంక్యుబేటర్ విత్ 5-star రేటింగ్, అంటే మాకు మేము కనీసం అంటే ఇప్పటి వరకు ఒక 40 స్టార్టప్ కంపెనీస్ దేశవ్యాప్తంగా ఈ ఫండ్ ఇవ్వడం జరిగింది. సో మాకు, మేము ఇంక్యుబేటర్ ద్వారా ఎస్ఎస్ఎఫ్ఎస్ ఆప్రనేషన్ దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది దాని మీద మాకు రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి 5-star రేటింగ్ ద్వారా, మన ఇంక్యుబేటర్ ద్వారా మేము ఇప్పటి వరకు చాలామంది స్టార్టప్స్కి ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా. ఇందులో మనకు ఎస్ఎస్ఎఫ్ఎస్ ప్రాముఖ్యత ఏమిటంటే, స్టార్టప్స్కి సపోర్ట్ చేయడము, వాళ్లకు వాళ్ళ బిజినెస్కి తోడ్పాటునివ్వడము, అలానే బిజినెస్ నెట్వర్క్ మెంటోరింగ్, సో అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళకు ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయడము. సో ఇలాంటి సర్వీసెస్ మేము వాళ్లకు ఇంక్యుబేటర్ తరఫున ఇవ్వడం జరిగింది.
3: ఈ స్టార్టప్ ఇండియా స్కీమ్ కింద అప్లై చేసుకునే విధానం ఏమిటి?
4: సో ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అప్లై చేసే విధానము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్ఎస్ఎఫ్ఎస్ పోర్టల్ ఆన్లైన్లో మీకు, మీరు సెర్చ్ చేసినా మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి ఆన్లైన్లో స్టార్టప్ అప్లికేషన్ అన్నటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని అందులో అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్, మీరు మీకు జనరల్గా మీకు ఈ డిపిటి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అదే లాగిన్ ఐడి పాస్వర్డ్ మీరు ఇందులో కూడా ఉపయోగించుకోవాలి. సో అదే లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ యొక్క కంపెనీ డీటెయిల్స్ అందులో రావడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్, నెక్స్ట్ ఒక 5-6 స్టేజెస్ వరకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో అందులో మీకు జనరల్ డీటెయిల్స్ ఎలాంటివంటే, మీ కస్టమర్ సెగ్మెంట్ ఏంటి, అలానే మీ మార్కెట్ ఎలా ఉంది, ఇందులో మీ మార్కెట్ సైజ్ ఎలా ఉంది, సో అలానే మీ యొక్క ఫౌండర్స్ ఎవరు, టీమ్ ఎవరు, కంపెనీ టీమ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు, మీకు ఏం కావాలి, గ్రాంట్ కావాలనా, లేకపోతే ఈ సిసిడి కావాలనా, అలానే డెట్ బేస్డ్ ఫండింగ్ కావాలనా, అలా ఏ విధంగా మీరు దీన్ని ఉపయోగించుకుంటారు, మీకు మ్యాన్ పవర్కి కావాలనా ఈ సీడ్ ఫండ్, అలానే ప్రోడక్ట్ డెవలప్మెంట్ కోసం కావాలన్నా. సో ఈ విధంగా డీటెయిల్గా మీకు వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవన్నీ నింపిన తర్వాత దీనికి వాళ్ళు ఒక ఫార్మాట్, పిచ్ డెక్ ఫార్మాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు ఇందులో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఆన్లైన్లో మీకు లాస్ట్

0: ఆప్షన్లో ఒక 3 ఇంక్యుబేటర్స్ని సెలెక్ట్ చేసుకునే ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మీరు దేశవ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన లిస్ట్, ఈ 300 ఇంక్యుబేటర్ దగ్గర దగ్గర కనీసం 300 ఇంక్యుబేటర్స్ లిస్ట్ ఉంటుంది. సో అందులో మీరు మా ఇంక్యుబేటర్ పేరు అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా అని కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి, ఇంకొక 2 ఇంక్యుబేటర్స్ వేరే ఇంక్యుబేటర్స్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. మీరు మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు 3 ఇంక్యుబేటర్స్ ఆప్షన్స్ ఇచ్చి అప్లై చేసుకున్న తర్వాత అది ఆ అప్లికేషన్ ఫామ్ మా ఇంక్యుబేటర్కి రావడం జరుగుతుంది. అప్పుడు మేము దాన్ని స్క్రీనింగ్ కమిటీకి నెక్స్ట్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది.
1: ఇప్పటిదాకా ఈ పథకం కింద ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది లబ్ధి పొందారు?
0: సో ఇప్పటి వరకు ఇది మా ఇంక్యుబేటర్ విషయానికి వస్తే మేము కనీసం ఒక 40-45 స్టార్టప్స్కి ఈ SSFS ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇందులో స్టార్టప్స్కి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కోసము, అలానే ప్రోటోటైప్ డెవలప్మెంట్ కోసము, అలానే ప్రోడక్ట్ ట్రయల్స్ కోసము, కమర్షియలైజేషన్ స్టేజ్ కోసము, మార్కెట్ ఎంట్రీ కోసము, ఇలాంటి 5 కేటగిరీస్ కింద స్టార్టప్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఈ కేటగిరీస్లో మీ స్టేజ్ ఏ స్టేజ్ అయినా సరే, ఈ నేను ఇప్పుడే చెప్పిన ఈ 5 రకాల స్టేజ్ అయినా సరే, ఇందులో మీరు అప్లై చేసుకున్న తర్వాత సో మా కమిటీ మెంబర్స్ దాన్ని ఎవాల్యుయేట్ చేసి మీకు సెలెక్టర్ రిజెక్టెడ్ అన్నది వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అప్లై చేసిన స్టార్టప్ కంపెనీస్కి మేము ఒకవేళ సెలెక్ట్ చేస్తే ఇది వితిన్ ఒక 45 డేస్లోనే వాళ్లకు ఆ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది, అలానే ఒక అగ్రిమెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ SSFS ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నమాట.
1: అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వ్యూహబ్ కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా SMD గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ సార్.
2: స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం గురించి డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబుగారు, శ్రీ ఎంజీ నందన్ భట్ గారు.
1: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు, డాక్టర్ ఎంజీ నందన్ భట్. వినండి సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. తిరుమల గిరులలో అద్భుతమైన ఆనంద సంధాయకమైనటువంటి ఆ పరమపురుషుని యొక్క దివ్య ప్రభావం భక్తులందరిలో కూడా ప్రతిఫలిస్తూ ఉంటే ఈ పరాభవ నామ సంవత్సరంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా సాగుతూ ఉన్నాయి. ఈ రోజున స్వామివారు 4వ రోజున సాయం వేళలో ఈ సర్వభూపాల వాహనము గజరాజవరదులుగా దర్శనమిస్తూ ఉన్నారు. ఒకనొక కాలంలో మహారాజులందరూ కూడా అహమికతో మేము స్వామి యొక్క వాహనాన్ని వహిస్తాం మోస్తామని వారంతా కూడా మేము ముందు అనేవారట. అంతేనా కాదు, ఈ భూలోకంలో ఉన్నటువంటి మహారాజులే కాదు సుమా, మనకు పైన కొన్ని లోకాలు ఉన్నాయి. భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు. ఆ లోకాధిపులంతా కూడా దిగి వస్తారు, లోకపాలకులు. ఇంకా అధోలోకాలు ఉన్నాయి, అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, పాతాళమని. ఈ లోకాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈనాడు అదృశ్య రూపంతో

0: ఉండి స్వామి సన్నిధానంలో తమ అహంకారాన్ని, అవిద్యను, అజ్ఞానాన్ని వదిలింపచేసుకుని దాసభావనతో తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ అని కులశేఖరుల వారు సాయించినట్లుగా భగవద్దాసులుగా తమను తాము మలచుకొని స్వామి యొక్క దివ్య కైంకర్యాన్ని చేయటానికి సంసిద్ధమయ్యేటువంటి శుభవేళ ఇది. ఆ ఆనంద నిలయాధీశుడు కేవలం మానవులకే కాదు, సరీసృపాలు, పశుపక్షి, మృగాదులతో సహా సర్వ జడ చైతన్య స్థితిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఈ సృష్టికి కూడా ఆయనే రక్షకుడు. అందువల్లనే ప్రాగ్జన్మన్య అనుశిక్షితం అని ఆ దేవదేవుని యొక్క దివ్య భావనతో పులకించిపోయిన గజరాజు అద్భుతమైన స్తోత్రం చేస్తాడు. ఆ వైభవాన్ని మనం ఇప్పుడు నందన భట్ గారి ద్వారా అద్భుతమైనటువంటి సాహిత్య వికాస స్ఫూర్తివంతమైనటువంటి వ్యాఖ్యానంతో మనం అంతా చక్కగా శ్రవణం చేసి ఆ స్వామి యొక్క దివ్య రూపాన్ని దర్శిద్దాం. గోవిందా గోవిందా.
1: ఆచార్యుల గారు ధన్యవాదాలు. చక్కగా నాలుగవ రోజు నాలుగు స్తంభాలతో కూడిన దివ్య భవ్య మంటపంలో స్వామివారు వేంచేసి ఉన్నారు. ఇప్పుడే అనంతాళ్వాన్ తోట దగ్గర స్వామివారు విచ్చేసి ఉండగా వేలాదిగా భక్తులు వెళ్లి మంగళ నీరాజనాలను అందుకుంటూ ఉన్నారు. ఆ భగవంతుడి యొక్క దివ్య వైభవాన్ని చూసినప్పుడు సప్త శిఖరాలతో గోచరిస్తున్న మంగళమయమైన సువర్ణమయమైన వజ్ర ఆభరణాలతో శోభిస్తున్నటువంటి ఆ మంటపాన్ని వీక్షించడం గొప్ప అదృష్టంగా భావించారు ఆగమ శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఈ గోపురాన్ని ఇది సాక్షాత్ వైకుంఠ ద్వారముగా అభివర్ణించారు శాస్త్రజ్ఞులు. అందువలన ఎవరైతే ఈ సర్వభూపాల వాహన సేవను వీక్షిస్తారో శ్రీభూ సమేతుడైన శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క భవ్య స్వరూపాన్ని వీక్షిస్తారో వారికి వైకుంఠలోకంలో ప్రవేశం ఉంటుంది. ఎందుకంటే వైకుంఠ లోక ప్రవేశ ద్వారముగా దీన్ని కీర్తించారు. అటువంటి విశేషం కలిగిన ఈ సర్వభూపాల వాహన సేవను భక్తులందరూ కూడా ఈ తిరుమలగిరిలో ఈనాడు వీక్షించి పులకించిపోతూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క వైభవం ఏమిటి, శ్రీదేవి భూదేవుల యొక్క అనుగ్రహం ఏమిటి, భక్త జనుల యొక్క ఆనంద ఆ నృత్యాలేమిటి, ఒకటి కాదు రెండు కాదు. తిరుమల క్షేత్రంలో దేదీప్యమానమైన కాంతులలో ఆకాశాలలో ఒక్కాన్లో ఒక్క చుక్క కూడా లేదు. ఎందుకంటే నక్షత్రాలన్నీ కూడా దిగివచ్చే స్వామివారి యొక్క ఆభరణాలలో ఆవహించినట్టుగా అనిపిస్తూ ఉన్నది. స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించినట్లయితే వజ్రమయమైన రమణీయమైన కాంతులతో వెలుగొందుతున్న కిరీటాన్ని ధరించి ఉన్నారు స్వామివారు. అదేవిధంగా ఇరుగడల శంఖ చక్రాన్ని ధరించి ఉన్నారు. ఈరాజు సాక్షాత్ విష్ణుస్వరూపంగా స్వామివారు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. అందువలననే ఈరోజు రథవీధుల్లో కూడా అనేక మంది ఆ స్వామివారి యొక్క దివ్య భవ్య రూపాన్ని అనుకరిస్తూ వేషధారణలో కనపడుతూ ఉన్నారు. దిగ్దిగంతరాల నుండి విచ్చేసినటువంటి భక్త జనులతో తిరుమల గిరులన్నీ కూడా ఈరోజు కిటకిటలాడుతూ ఉన్నాయి. ఎందుకంటే రేపే గరుడోత్సవం కనుక ఆ గరుడోత్సవ శోభ ఇప్పటికే వచ్చేసింది తిరుమల క్షేత్రంలో. అటువంటి రమణీయమైనటువంటి ఆ స్వామివారి యొక్క ఈ సర్వభూపాల వాహన సేవా వైవిధ్యాన్ని వర్ణించడానికి వీలు లేదు. తిరుమల క్షేత్రం అంటే అది సాక్షాత్ భూలోక వైకుంఠం. ఈ స్వామివారి యొక్క దివ్య వైభవ సందర్భంలో ఆ స్వామివారి యొక్క వాహనం వెనకాల చక్కగా వేద పారాయణం చేస్తున్నటువంటి వేద పండితులు, ఆ స్వామివారి యొక్క ముందర చూస్తేనేమో నాలాయిర దివ్య ప్రబంధం, అలా అటువైపు చూస్తేనేమో కర్ణాటక నుండి వచ్చినటువంటి హరిదాస పదములను ఆలకిపిస్తున్నటువంటి దాసవరేణ్యులు, అదేవిధంగా కోలాట కోలాహలం, అదేవిధంగా అందరినీ మోహనపరిచేటువంటి మోహిని ఆట్టం, అబ్బురపరిచే భరతనాట్యం, నివ్వరపరిచే మహారాష్ట్ర భేరీ నారీ నానా నినాదాలు కనబడుతూ ఉన్నాయి. పైన చూస్తేనేమో తోరణాలు, క్రింద రథవీధుల్లో చూస్తేనేమో రంగవల్లులు, ఒకవైపు గజరాజులు, ఇంకొక వైపులో అశ్వరాజులు, మణిపురి భోజపురి నృత్యాలు, రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడి యొక్క భవ్యమైన విద్యుద్దీపాలు

0: ఈ విధంగా సమస్త కాలాలు కూడా కలిసి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడే స్వామివారు కదిలి అనంతాళ్వాన్ తోట దగ్గర నుండి పడమట ఆ మాడ వీధుల్లో స్వామివారు అలా అడుగు పెట్టారు. శ్వేత ఛత్రంతో శోభిస్తున్నటువంటి స్వామివారిని అనేకులు అనుసరిస్తూ ఉన్నారు. ఆ స్వామివారికి శ్వేత ఛత్రం మాత్రమే కాదు, బంగారు గొడుగు కూడా ఉంది. ఆ విధంగా ఆ స్వామివారి యొక్క దివ్య భవ్యమైనటువంటి ఈ వాహన విశేషాన్ని శేషసాయిబాబు గారు మనకు అందజేస్తారు. అయ్యా అందుకోండి.
1: డాక్టర్ ఎంజి నందన్ భట్, డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు అద్భుతంగా ఈ తిరుమలని మన ముందు దర్శింపజేసి స్వామివారి యొక్క దివ్య కళ్యాణమయమైనటువంటి దివ్య కాంతులతో విరాజిల్లేటువంటి ఆ స్వరూపాన్ని ఆవిష్కరించారు. వగ్రూపంగా మన చెవులలో స్వామి వైభవం త్వరబడితే అది హృదయంలోకి ప్రవహిస్తోందిట. తవ కథామృతం తప్త జీవనం కవి భిరీడితం కల్మషాపహం. భాగవతంలో ఆ గోపికామణులు అంటారు, భగవత్ కథాశ్రవణం ఆ నామరూప గుణ లీలాధామ విశేష వైభవ స్ఫూర్తి ఎవరి హృదయంలో తాండవిస్తోందో వారికి భగవద్ అనుగ్రహం కలుగుతోంది. ఈరోజు గజరాజ వరదులుగా స్వామి దర్శనమిస్తూ ఉన్నారు. ఏనుగు అనేటువంటిది ఒక మందబుద్ధి కలిగినటువంటిది, గజానాన్ మందబుద్ధి స్థాయి. 4 గంటలు స్నానం చేసి మరుక్షణమే చెత్తంతా నెత్తిన వేసుకుంటోంది. కానీ అలాంటి ఏనుగు ఈ రోజున పరమాత్మ సన్నిధానంలో రక్షణకు యోగ్యమైనది, మామూలు ఏనుగు కాదని. అన్ని ఏనుగులకు ఇలాంటి బుద్ధి కలుగుతోందా? కాదు. ఇంద్రజ్యుమ్నుడు అనేటువంటి మహారాజు పూర్వజన్మలో ఆయన భగవద్ ఆరాధన నారాయణుణ్ణి అర్చిస్తూ ఉంటే గురువుగారు వచ్చారు. గురువుగారికి స్వాగతం పలకాలా లేక భగవద్ ఆరాధన చెయ్యాలా ఏమీ నిర్ణయించుకోలేకపోయాడు. అలాంటి స్థితిలో ఆ మహానుభావుడు ఏదో చిన్న దోషం, భాగవతులు వస్తే భగవద్భక్తులు వస్తే భగవంతుని ఆరాధన చేస్తున్నా కూడా ఆ భాగవతులకు స్వాగతం పలకాలి, అది కొంచెం వేరుగా అయింది. ఆ ఒక్క కారణంతో ఈ గజరాజు అయ్యాడు. అయినా సంస్కారం ఎక్కడికి పోతుంది? ఒక ఆ స్థితి ఏర్పడినప్పుడు ప్రాగ్జన్మన్యనుశిక్షితం, పూర్వజన్మలో తాను చేసినటువంటి ఆ భగవద్ ఆరాధన విశేషం చేత ఇప్పుడు లావొక్కింతయు లేదు, ధైర్యం విలోలం అయ్యే ప్రాణంబుల్ ఠావులు దప్పెను, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ఆ హరిని ప్రార్థించాడు. అందరికీ తెలిసినటువంటిది, పిల్లలకు చెప్పవలసినటువంటిది ఆ అందమైనటువంటి తెలుగు పద్యం పోతన్నగారు పోతబోసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ పద్యం చాలా విశేషమైనది, ప్రతిరోజు స్మరించుకోవాల్సినటువంటిది. ఎవ్వని చేనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అన్నుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాణి నాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్ అంటాడు. ఈ చరాచర ప్రపంచానికి కారణభూతుడైనటువంటి వాడు అలాంటి ఆ మహావిష్ణువుని ఆ హరిని స్మరిస్తే ఆయన వచ్చి ఆ ఏనుగుని గజరాజు బాధ నుంచి తప్పించాడు. అక్కడ మొసలి చక్రంతో అది పోయి ఖండనం చేతి అక్కడ అది చక్కగా నారాయణ అఖిల గురో నమస్తే అని ఆ పుష్పాన్ని సమర్పించారట గజరాజు భక్తిపూర్వకంగా. అద్భుతమైనటువంటిది ఈ గజరాజ వరదుడైనటువంటి స్వామి యొక్క దివ్య ఆ వైభవాన్ని మనకు గుర్తు చేస్తూ తిరుమల మాడ వీధులలో దక్షిణ మాడ వీధిలో ఆ చిత్రాలని చిత్రీకరించిన సన్నివేశం మనం ఎప్పుడైనా తిరుమలలో వచ్చినప్పుడు చూడవచ్చు. ఒకప్పుడు ఇక్కడనే గజ రాజ సరస్సు అని కూడా ఉండేది. కాలగమనంలో అనేక మార్పులు చేర్పులు కోర్పులు

0: తీర్పులు వచ్చాయి. కాబట్టి ఈ గజరాజ వరదుడైనటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని ఈ తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆకాశవాణి తిరుపతి కేంద్ర దృష్ట్యా మనమంతా కూడా చక్కగా వినేటువంటి మహద్భాగ్యం కలిగించారు శ్రీనివాసస్వామి. దేవేరులతో ఈనాడు కలిసి సర్వభూపాలురు తనని లోకపాలురు అందరూ వహిస్తూ ఉంటే మోస్తూ ఉంటే అహంకార మమకారాలని త్యాగం చెయ్యాలనే సందేశాన్ని ఇస్తున్నారు. దాసభావాన్ని కలిగి ఉండాలి. ఆ దాస్యభావం చేత మనలో ఉండేటువంటి విపరీత గుణాలు తొలగిపోతాయి అని కూడా ఈ వాహన సేవ ద్వారా మనమందరం కూడా గ్రహించాలి. ఇంకొన్ని విశేషాలని మన నందన్ భట్ గారు అందిస్తారు, వారి ద్వారా మనం తెలుసుకుందాం. గజరాజ వరద గోవిందా గోవిందా.
1: భూపాల వాహనం అంటే భూపాలకులందరూ కూడా ఆ స్వామివారిని వహించే వాహనం అని వివరణ చెప్పారు. ఎందుకంటే భగవంతుడికి భూపాలుడు అని మళ్ళా తిరిగి చెప్పవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ భూపాలకుడే. ఎందుకంటే శ్రీదేవి భూదేవి అనేవారు ఇద్దరు దేవేర్లు స్వామివారికి. కాబట్టి ఆ స్వామివారికి ఎప్పుడూ కూడా భూదేవి అమ్మవారు పత్నిగానే ఉన్నారు, భార్యగానే ఉన్నారు. అందువలన మరలా స్వామివారికి భూపాలకుడు అని చెప్పవలసినటువంటి అవసరమే లేదు. ఆ విధంగా భూమిని నిత్యము పరిపాలించే బాధ్యత కలిగిన వాడు భగవంతుడు కనుకనే ఎప్పుడైతే ఆపద కలుగుతుందో, ఎప్పుడైతే అధర్మం వెట్రేగుతుందో, అప్పుడు భూదేవి అమ్మవారు తిన్నగా భూలోక వైకుంఠలోకానికి వెళతారు. అయ్యా ఇలాంటి ఆపద వచ్చింది రక్షించండి అనగానే స్వామివారు అవతారాన్ని గ్రహిస్తారు. ఆ స్వామివారు అవతారాన్ని స్వీకరించడానికి కారణీభూతురాలు భూమాత. కాబట్టి ఆ స్వామివారిని మరలా విడిగా ఇతను విశేషమైనటువంటి భూమికి అధిపతి అని చెప్పవలసినటువంటి అవసరం లేదు. అయ్యా ఒక్క మాట గ్రహిద్దాం, పురాణాలను అవలోకిస్తే మనకు ఒక విషయం మనకు స్పష్టంగా తెలిసి వస్తుంది. ఎందుకంటే స్వామివారు భూమి కోసం అధికారం కోసం ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? లేదు కదా. రామావతారంలో రావణాసురుణ్ణి చంపారు, సమస్త రాక్షస సముదాయాన్ని కూడా దునిమయ్యాడాడు, కానీ రాజ్యాన్ని స్వీకరించాడా? లేదు కదా. విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. అదేవిధంగా ఎంతో బలవంతుడైన వాలిని సంహరించాడు, రాజ్యాన్ని స్వీకరించాడా? లేదు. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి అతన్ని కూర్చోబెట్టాడు, అతన్ని రాజుగా భగవంతుడు నిలబెట్టాడు. అదేవిధంగా మహాభారతాన్ని చూసినప్పటికీ కూడా అర్జునుడికి తోడుగా నిలబడి సమస్త కౌరవ సైన్యాన్ని కూడా నాశనం చేసి ఆ ధర్మరాజుకి ధర్మ పట్టాభిషేకం చేయించాడు. తప్పితే ఆ స్వామివారు ఎప్పుడూ కూడా తన సింహాసనం మీద కూర్చోలేదు. పోని యాదవులకు రాజయ్యాడా అంటే అది కూడా లేదు. ఉగ్రసేన మహారాజునే రాజుగా ఉంచి ఆయనకు సలహాదారుడుగా నిలబడి పోయాడు. ఆ విధంగా ఆ స్వామివారు ఎప్పుడూ కూడా ఈ భూపతిత్వాన్ని కోరుకోలేదు. ఎందుకంటే సహజ సిద్ధంగా ఆయనకు ఉన్నది కనుక. మిగతా వాళ్లకు కేవలం ఒక సరదా కోసం, చెప్పుకోవడం కోసం, గొప్పతనం కోసం మాత్రమే మేము ఈ భూమికి మేము పరిపాలకులము, మేము అధికారులము అనే భ్రమపడతారు తప్ప ఈ మొత్తం భూమి కూడా ఆ భగవంతుడిదే. కాబట్టి ఆ భగవంతుడి యొక్క లీలలను మనం తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కలియుగంలో కూడా తోండమానుడు అనేటువంటి మహాపరమ భాగవతోత్తముడికే రాజ్యపట్టాభిషేకం చేశాడు, ఆయనకి రక్షణగా నిలబెట్టాడు. ఒకనొక సందర్భంలో తోండమాన్ చక్రవర్తికి శత్రుభయం వస్తే, అయ్యా శ్రీ శ్రీనివాస, నా దగ్గర ఉన్న సైన్యం చాలడం లేదు, శత్రువులు బలవంతులుగా ఉన్నారు, నా రాజ్య రక్షణ ఎలా అన్నారు. అయ్యా దానికి నువ్వెందుకయ్యా ఆలోచిస్తావు, ఇదిగో శంఖ చక్రాలను తీసి నీకు ఇచ్చేస్తున్నాను, వెళ్ళు, నీ రాజ్యానికి ఎటువంటి భయం లేదన్నాడు. ఆ విధంగా భూపాలకులను రక్షించిన వాడు కనుకనే ఆ స్వామివారు భూపాలకుడు అయ్యాడు తప్ప భూమిని పరిపాలించడం వలన కాదు. కాబట్టి ఈ భూపాల వాహన సేవా వైవిధ్యాన్ని వైశిష్ట్యాన్ని మనం అర్థం చేసుకుని ఆ స్వామివారి యొక్క వైభవాన్ని మరింతగా శేష

0: సాయిబాబు గారి యొక్క వచనాల్లో విందాం, తరిద్దాం.
1: ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని స్మరణలు చేస్తూ ఉంటే ఆ దేవదేవుడు ఈ భూమి ఏమిటి, భూమిని ఉద్ధరించినవాడు ఆయనే, సమస్త భూపాలకులు ఆయన ప్రతినిధులుగా ఆయన సేవకులుగా ఉంటారు కాబట్టి అలాంటి ఆ సేవకులంతా వచ్చి స్వామికి సేవ చేయటానికి మేము ముందు అహమికతో వస్తారు కాబట్టి అలాంటి మహారాజులు లోకపాలకులందరూ కూడా స్వామిని సేవించేటువంటిది కనుక ఇది సర్వభూపాల సేవ. భూపాలుడు ఆయనే, గోపాలుడు ఆయనే, యజ్ఞపాలకుడు ఆయనే, సమస్తాన్ని కూడా ఆయన దృష్టిపాతం చేతనే నడిపేటువంటి ఆ పురుషోత్తముని యొక్క దివ్య లీలల్ని మనం చక్కగా స్మరించుకునేటువంటి ఒక మహద్భాగ్యం కలుగుతుంది. అందువలనే ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారం, ఆ అవతారాలలో చేసినటువంటి కృత్యాలను మనం స్మరించుకునేటువంటి భాగ్యము కలుగుతుంది. ఈ భూమి అంతా కూడా ఒకనొక కాలంలో రసాతలంలో మునిగిపోతూ ఉంటే ఉద్ధరించినవాడు వరాహ రూపంలో, అందుకనే ఈ క్షేత్రానికి ఆదివరాహ క్షేత్రమని కూడా పేరు. కనుక ఈ భూమి మీదనే ఆయన అవతారాలు ధరించాడు, భక్త రక్షణ చేశాడు. భక్త రక్షణ కోసం వైకుంఠాన్నైనా వదిలి ఉంటానన్నాడు. అలాంటి ఆ భక్త వాత్సల్యం కలిగినటువంటి స్వామి యొక్క ఈ దివ్య వైభవాన్ని ఈనాడు ఏడు కొండలలో మనం, వారు చెప్పినట్టుగా భూలోక వైకుంఠమిది, కార్యస్థానమిది, కారణం అనేటువంటిది కారణ వైకుంఠం ఒకటి, కార్య వైకుంఠం ఒకటి, నిత్య విభూతి ఒకటి, లీలా విభూతి ఒకటి అని కూడా సంప్రదాయవేత్తలు చెప్తారు. కాబట్టి ఈనాడు ఆ నిత్య నిరవధ్య అతిశయ ఆనంద స్వరూపుడు మన కోసం దిగి వచ్చి ఇక్కడ ఈనాడు బ్రహ్మదేవుడు ఆనాడు ప్రార్థించాడు మన కోసం, దేవదేవా నీకు ఉత్సవాలు నిర్వహిస్తాము అని. అంటే ఆ వైఖానసాది మహర్షాదులని ఆహ్వానించి ఆ ఋషులను, ఋషిపత్నులను, మహర్షులంతా గృహస్థులే, అలాంటి ఆ ఋషిపత్నుల ద్వారా ఋషుల ద్వారా ఈ ఉత్సవాలని అద్భుతంగా నిర్వహించారు అని మనకు వెంకటాచల మహాత్మ్యం చెప్తోంది. 12 పురాణాలలో ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పినట్టుగా మనకు దాని సంకలనమే వెంకటాచల మహాత్మ్యం. దానిలో కూడా మనకి బ్రహ్మోత్సవ క్రమాన్ని చూపించారు. అలాంటి ఆ దివ్య వైభవాన్ని ఈనాడు మనకు వాగ్రూపంగా వాక్కులతో మనం ఆ రూపాన్ని దర్శిస్తే అది ఆనందాన్ని కలిగిస్తుంది. ఆనందజనకత్వాత్ ఆనంద నిలయమని పేరు స్వామివారు ఉన్నటువంటి స్థానానికి, అంటే ఆనందాన్ని కలిగిస్తోంది. అలా దర్శన మాత్రం చేతనే, అంటే కంటి చూపు ద్వారా చూడటం వల్లనే అభీష్ట సిద్ధి కలుగుతుంది. స్మరణాదిష్టవర్షిణ అంటే స్మరించినంత మాత్రం చేతనే మన ఇష్టాలన్నీ కూడా తీరుస్తాడట. అందువలనే గోవిందనామస్మరణం ఆ గోపాలులను, గోవులను అందరినీ కూడా రక్షించినటువంటి ఆ అవతార వైభవం కృష్ణావతారంలో చూస్తాం. 5000 సంవత్సరాల నాడు ఆ లీలలన్నింటినీ కూడా మనకు గుర్తు చేస్తూ ఈనాడు ఎప్పుడో జరిగినటువంటి ఆ గజరాజ వరద లీలని అమ్మవార్లకు చూపిస్తున్నాడా అన్నట్లుగా ఆ శ్రీదేవితో భూదేవితో చక్కగా ఆ వాహనం మీద దివ్యమైనటువంటి దివ్య ఆభరణాలతో శోభిస్తూ దివ్య మాలికలతో షడ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్థి శమనాయాస్తు వెంకటేశాయ మంగళం. ఆ దేవదేవుడు పశ్చిమ మాల వీధిలో సాగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాయు రూపంలో ఉంటారు భక్తులంతా కూడా, పార్థివ దేహంతో లేకపోయినా వాయు శరీరంతో ఉండి స్వామిని సేవిస్తారు. ఆ స్వామివారి ముందుగా 12 ఆళ్వారులు గానం

0: చేసినటువంటి ఆ పాసుర గానం సాగుతూ ఉంటుంది. వెనుకగా ఋగ్వేద యజుర్వేద సామవేద ఆధర్వణికమైనటువంటి ఆ వేద రిక్కులు సామములు యజస్సులు ఆధర్వణిక మంత్రని మంత్ర పాఠం జరుగుతూ ఉంటుంది. ముందుగా అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళాకారులు చక్కగా తమ తమ కళల్ని ప్రదర్శిస్తూ ఉంటే ఆ దివ్య వైభవాన్ని మనం ఎంతని చెప్పగలం. ఏతదచించంతు ఆ దైవస్వరూపాన్ని ఎవరు నిర్వచించలేరు అని ఆలోచనలకు అందనటువంటిది. అందువల్లనే ఆనంద నిలయ నిరూపంలో దిగి వచ్చినటువంటి స్వామిని ఈనాడు మనం పరమానందునిగా గోవిందునిగా లీలామానుష విగ్రహునిగా ఈ వెంకటాద్రి వాసునిగా మనం స్మరిస్తూ ఉన్నాం. మరికొన్ని విశేషాలని చక్కగా నందన భట్ గారి ద్వారా తెలుసుకుందాం. గోవిందా గోవిందా.
1: గోవిందుడి యొక్క దివ్య వాహన సేవలలో ఈ సర్వభూపాల వాహన సేవకు ఉన్న గొప్పతనం ఏమిటో ఒక్కసారి మనం చూడవలసిందే. తిరుమల క్షేత్రానికి వచ్చి బేడి ఆంజనేయ స్వామివారి దగ్గర నిలబడి ఆ స్వామివారి యొక్క ఆ దేవాలయ గోపురాన్ని మనం వీక్షించినప్పుడు మనకు 7 కలశాలు కనబడతాయి. ఆ మహాద్వారం గుండా ఒకవేళ గర్భగృహంలో ఉన్న చిన్మయ స్వరూపుడైన స్వామివారిని చూడగలిగితే మన మనోనేత్రాలతో ఈనాటి సర్వభూపాల వాహనం ఎలా ఉందో అలాగే కనబడుతుంది. కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరికీ ప్రవేశానికి ప్రధాన ద్వారమైనటువంటి ఆ మహాద్వారము గుండా స్వామివారిని నేరుగా చూసినటువంటి ఫలితమే ఈ సర్వభూపాల వాహన సేవలో ఆ స్వామివారిని చూడడం వలన కలుగుతుందన్నారు. పెద్దలు ఇంకో మాట అన్నారు, ఎవరైతే సర్వభూపాల వాహనంలో ఉన్న శ్రీభూ సమేతుడైన ఆ వైకుంఠనాథుణ్ణి చూస్తారో వారికి వైకుంఠలోక ప్రవేశ అర్హత ఉంటుంది అని. ఎందుకంటే ఈ సంపూర్ణమైనటువంటి వాహన స్వరూపమే వైకుంఠద్వారము. అలా అదేవిధంగా ఆ వైకుంఠంలో శోభిస్తున్నటువంటి శ్రీభూ సమేతుడైనటువంటి పరిపూర్ణుడైన ఆ మహావిష్ణువు యొక్క దివ్య రూపమే. కనుక 4 స్తంభాలు ఏమిటన్నారు, ఆ భగవంతుణ్ణి తెలియపరిచేవి 4 వేదాలు. కనుక 4 వేదాలే 4 స్తంభాలుగా ఆ 7 కలశాలతో కూడినటువంటి సమస్త భువనాలను కూడా ప్రతిబింబజేసేటువంటి సమస్త సృష్టిని కూడా మనకు తెలియపరిచేటువంటి ఆ భగవంతుడి యొక్క దివ్య వాహన వైభవాన్ని భక్తులందరూ కూడా తిలకించి ఆనంద పరవశులవుతూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క స్మిత వదనం సమస్త భక్తుల యొక్క కష్టాలను కూడా పోగొడుతుంది. ఆ భగవంతుడి యొక్క ఒక్క అభయవచనం సమస్త లోకాలకు కూడా రక్షణ. కాబట్టి ఆ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి వాహన సేవలలో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 4వ రోజు ఆ స్వామివారు వైభవంగా వైకుంఠ దర్శనాన్ని మనకు కలిగింపజేస్తూ ఉన్నారు. రేపంటారా సాక్షాత్ వైకుంఠనాథుడే గరుడుని అధిరోహించి ఈ రథవీధుల్లో తిరుగుతూ ఉండగా భక్తులందరూ కూడా జయ జయకారాలు చేస్తూ ఉండగా ఆ స్వామివారు అత్యంత అద్భుతంగా భక్తులందరినీ కూడా అనుగ్రహించనున్నారు. ఆ విధంగా ఆ స్వామివారు రేపు ఉదయాన్నే గరుడ వాహనానికి ముందుగా మోహిని అవతారంలో కూడా దర్శనమిస్తారు. చక్కగా ఆకాశవాణి వారు తిరుమల క్షేత్రంలో భక్తులందరికీ కూడా ఈ చక్కటి మనోజ్ఞమైనటువంటి ఈ వాహన సేవలను మాటల ద్వారా అందిస్తూ ఉన్నారు. ఆ విధంగా శ్రోతలందరూ కూడా ఆ స్వామివారి యొక్క వాహన వైభవాన్ని వీక్షించి తరించాలి. మంగళవచనాలను సాయిబాబా గారు మనకు అందజేస్తారు.
0: స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని మనం కనులారా దర్శించేటువంటి స్థితి వాగ్రూపంగా మనకు అనుగ్రహించారు శ్రీవారు. జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం అని స్మరిద్దాం, భజిద్దాం, కీర్తిద్దాం. ఆ 7 కొండల వాడి యొక్క స్మరణ కీర్తనలు మనలో దివ్యమైనటువంటి జ్ఞాన వికాసాన్ని కలిగించుగాక అని సర్వమానవ కోటికి కూడా సద్బుద్ధిని ప్రసాదించి సన్మార్గంలో నడిచేటువంటి ఆ దివ్య స్ఫూర్తిని కలిగించాలి అని ఆ దేవదేవుణ్ణి శ్రీభూరమణుడైనటువంటి వెంకట నారాయణుణ్ణి మనమంతా నోరారా స్మరిద్దాం.

కీర్తిద్దాం. జయ జయ వెంకటేశ జయ జయ రమానాథ జయ వెంకటేశ తిరుమలేశ జయ జయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా.

దేవదేవుణ్ణి మన గృహంలోనే కూర్చొని మనం అందరం మన పిల్లలతో కలిసి పరివారంతో కలిసి ఆనందంగా ఆ దేవదేవుణ్ణి కీర్తిస్తూ స్మరిస్తూ ఆనంద కర్పూర నీరాధనాల్ని సమర్పిద్దాం. శ్రీ యహ్కా.

0: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు, డాక్టర్ ఎంజి నందన్ భట్. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఈ నాగమునయ్య, కె వాసుదేవ కుమార్, పి మహేంద్రన్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాంతీయ శాంతి భద్రత స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలను కొనసాగిస్తామని భారత్ యుఏఈలు స్పష్టం చేశాయి. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఆవిర్భవిస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆహార భద్రతను బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. దేశం గత 12 ఏళ్ల కాలంలో గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రాంతీయ శాంతి భద్రత స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలలో సహకారం సమన్వయం కొనసాగించడానికి భారత్ యుఏఈలు తమ నిబద్దతను పునరుద్ఘాటించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యకులు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ టెలిఫోన్ ద్వారా ఈరోజు చర్చలు జరిపారు. పశ్చిమాసియాలోని పరిణామాలపై ఇరువురు నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్యం వంటి రంగాలతో సహా భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై కూడా ఇరు దేశాల నాయకులు చర్చించారు. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ భాగస్వామిగా భారతదేశం ఆవిర్భవిస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమీకాన్ ఇండియా 2026లో ఆయన ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రానున్న 10 ఏళ్లలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఇప్పటికే 4 ఏళ్లలో 70,000 మందికి శిక్షణ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. సెమీకండక్టర్ రంగం 100,000కు పైగా ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా వేస్తున్నామని అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు తెలియజేస్తూ
1: Very good response. Country roundtables have basically, see, some of the countries have come in very large contingents. We are very encouraged by it. Japan, Singapore, both of them are 30 plus companies participating in their pavilions. Many European countries, Netherlands is there, Sweden is there. And overall, the response is very good. The country roundtables are basically showing that the companies from those countries can expand their work. The governments are supporting that and looks like it's going to be
0: దేశంలో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. హర్యానాలోని సోనిపట్లో చట్టం విధానం సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే

0: అంశంపై ఈ రోజు జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆలోచనలు, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ద్వారా ఈ అభివృద్ది జరుగుతోందన్నారు. సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, డిజైన్, పబ్లిషింగ్, అడ్వర్టైజింగ్, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు ఉద్యోగాలకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, ఆహార భద్రత వంటి రంగాలలో దేశం గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, గత 12 ఏళ్ల కాలంలో భారతదేశం అనేక విధాలుగా అభివృద్ది చెందిందన్నారు. మారుమూల సరిహద్దు ప్రాంతాలకు సైతం ఇప్పుడు మోటారు వాహనాల ద్వారా సులువుగా చేరుకోవచ్చని కేంద్ర మంత్రి చెప్పారు. అలాగే 80 కోట్లకు పైగా ప్రజలు ఉచితంగా ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులను పొందుతున్నారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలను సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిరణ్ రిజిజు పేర్కొంటూ,
1: आज से 12 साल पहले हम कहाँ थे, हमको कोई नहीं पूछते थे. आधे से ज़्यादा गरीबी के रेखा के नीचे में, आधा से ज़्यादा आबादी, बिजली, पानी नहीं मिलते थे. आज परिस्थिति बदल गए हैं. आज देश कोने कोने तक लाभार्थी मोदी जी का बनाया हुआ स्कीम लोगों तक पहुँच रहे हैं.
0: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు నితిన్ నబిన్ బీహార్ వరద సహాయ నిధికి 3 నెలల జీతం 6,35,000 రూపాయలను విరాళంగా అందించారు. బీహార్లో వరద పరిస్థితిని రాష్ట ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని సామాజిక మాధ్యమ పోస్టులో ఆయన పేర్కొన్నారు. రైతుల పంట నష్టాన్ని అంచనా వేసి అవసరమైన సహాయం అందించే ప్రక్రియ కూడా కొనసాగుతోందని తెలిపారు. దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడం, వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ లక్ష్యాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతుల ఆదాయం పెంపుతో పాటు వ్యవసాయ వృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఆహార భద్రత, రైతుల జీవనోపాధి, పోషకాహార భద్రత వంటివి వ్యవసాయ రంగంలో 3 కీలకమని చెప్పారు. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఇతర ఆధునిక సాంకేతికతలు ప్రపంచాన్ని ఎంతగా మార్చినప్పటికీ వ్యవసాయం మాత్రం ఎప్పటికీ అత్యవసరమైందిగా ఉంటుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: AI हो, मशीन लर्निंग हो, रोबोटिक्स हो, कुछ भी हो, इनका उपयोग तो हो सकता है, लेकिन हमको फल, सब्जी, अनाज वो खेत ही दे सकते हैं, किसान ही दे सकता है. खेती के बिना दुनिया चल नहीं सकती. मशीन रोटी बना सकती है, लेकिन मशीन गेहूं पैदा नहीं कर सकती, अन्न खेत में ही पैदा होगा. और इसलिए मैं कहता हूं कि किसान केवल अन्नदाता नहीं है, जीवन दाता है.
0: ఆంధ్రప్రదేశ్లోని దుగరాజపట్నంలో గ్రీన్ ఫీల్డ్ షిప్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ MDLతో రాష్ట ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అమరావతి సచివాలయంలో MDL, నేషనల్ షిప్ బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్టీస్ పార్క్ ఏపీ మధ్య అవగాహన ఒప్పందం ఈ రోజు జరిగింది. వచ్చే 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టుపై MDL సుమారు 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 45,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. షిప్ బిల్డింగ్తో పాటు మెరైన్ ఇంజనీరింగ్, లాజిస్టిక్స్, సర్వీసులు, అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ది చెందే అవకాశముంది. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రతను మెరుగుపరచడంలో యోగా సహాయపడుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. మహారాష్టలోని లోనావాలాలో గల కైవల్యధామంలోని గోర్ధన్ దాస్ సెక్సరియా కాలేజ్ ఆఫ్ యోగా అండ్ కల్చరల్ సింథసిస్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఉపరాష్టపతి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యోగా కేవలం ఒక తరానికి చెందిన సాంప్రదాయం కాదని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం దీనిని పరిరక్షించాల్సిన వారసత్వ సంపదగా ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం ద్వారా యోగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందని ఉపరాష్టపతి తెలిపారు. పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్ అనే అంశంపై న్యూఢిల్లీలో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఇందులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తి

0: మూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలో 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన 51,000 మందికి నియామక పత్రాలను న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పంపిణీ చేయనున్నారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. కొత్తగా నియమితులైన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖల్లో చేరనున్నారు. వీటిలో రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, రక్షణ మంత్రిత్వ శాఖ వంటివి ఉన్నాయి. దేశంలోని బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళం, రాజస్థాన్లలో ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీపుల్లో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళం, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని IMD అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలను కొనసాగిస్తామని భారత్, UAEలు స్పష్టం చేశాయి. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఆవిర్భవిస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆహార భద్రతను బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. దేశం గత 12 కాలంలో గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి FM కార్యక్రమాలు. నిలయంలో సమయం 8:40. చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ముందుగా వినేద్దాం శ్రీకృష్ణ జనితా గాంధీ ఆలపించిన ఈ పాటను. సంగీతం ఎస్ఎస్ తమన్, సాహిత్యం అనంత శ్రీరామ్, చిత్రం సర్కార్ వారి పాట.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
5: చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో తర్వాత పాట వినేద్దాం. రేసు గుర్రం చిత్రం నుండి శ్రేయా ఘోషల్, రాహుల్ నంబియార్ ఆలపించిన ఈ పాటను సంగీతం ఎస్ఎస్ తమన్, సాహిత్యం చంద్రబోస్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు సినీ గీతల కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాట వినేద్దాం. ఇస్మార్ట్ శంకర్ నుండి రాహుల్ సిబ్లిగన్స్, మోహన్ భరద్వాజ్ ఆలపించిన ఈ పాటను సాహిత్యం కాసర్ల శ్యామ్, సంగీతం మణిశర్మ.

0: Bonal, Bonal.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం

0: 30 నిమిషాలకు. వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
3: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
2: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
3: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
2: వనితాలోకం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5 103.2 MHz పై తప్పక వినండి.
3: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.
4: ఇంతవరకు చిత్రకుసుమాలు సినీ గీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
5: గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ ఆకాశవాణి. ఐఎమ్ అనుజ కుమార్ విత్ న్యూస్ అట్ 9. The headlines. India and UAE reaffirm their commitment to continue cooperation in promoting regional security and stability. UAE President dials Prime Minister Narendra Modi. New Delhi expresses deep concern over escalating security situation in Red Sea region, condemns attack on Saudi Arabia's sovereign territory. Hindustan Aeronautics Limited hands over twin-seater Tejas and HTT-40 trainer aircraft to Indian Air Force. Election Commission allots separate names and electoral symbols to rival factions of Trinamool Congress. Government relaxes sugar stock holding limit for bulk consumers from 15 to 30 days. And in Asian Games, Indian women's cricket team storms into semi-finals, beating hosts Japan by 8 wickets in quarter-final. And now the news in detail. India and UAE have reaffirmed their commitment to continued cooperation and coordination in efforts to promote regional peace, security and stability. Prime Minister Narendra Modi today received a telephone call from President of the United Arab Emirates, Sheikh Mohammed bin Zayed Al Nahyan. The two leaders exchanged views on developments in West Asia. They also discussed new measures to further deepen the India-UAE Comprehensive Strategic Partnership, including in the areas of energy, defense, technology, investment and health. The UAE President conveyed warm greetings on the Prime Minister's birthday and congratulated him on India's successful BRICS presidency. Mr. Modi appreciated the participation of Crown Prince Sheikh Khalid in the BRICS summit and the UAE's cooperation and partnership in achieving substantive outcomes under India's presidency. India has expressed deep concern over the escalating security situation in the Red Sea region. Briefing media in New Delhi this afternoon, External Affairs Ministry spokesperson Randhir Jaiswal condemned the attacks on Saudi Arabia's sovereign territory, including attacks targeting civilians and economic assets. He said India had also issued a statement following the attempted attack on the holy city of Mecca.
6: Such attacks, I need not elaborate or reiterate, they vitiate the regional security, they impact or undermine regional peace and security, and also threaten freedom of navigation through the Bab al-Mandeb. And obviously, for various reasons, this is totally unacceptable to us. We hope that there is early restoration of peace and stability in the region.
5: On the collision between a

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 10 గంటలు. హలో ఆకాశవాణి శ్రోతలు, ఫోన్ ద్వారా కూరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్స్ ఇప్పుడు విందాం.
1: శ్రోతలకు నమస్కారం. హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం. మీరెంతగానో అభిమానించే హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలందరికీ ఇదొక సదవకాశం. మీరు మా నెంబర్లపై కాల్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకోవచ్చు. ఎవరైతే శ్రోతలు తరచుగా మన ఆకాశవాణి కార్యక్రమాలకు కాల్ చేస్తుంటారో వాళ్ళు కాకుండా కొత్త శ్రోతలకు మనకు అవకాశం ఇద్దాం. కాబట్టి ఎప్పుడూ కాల్ చేసేవాళ్ళు దయచేసి అర్థం చేసుకుని కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చే విధంగా వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పిద్దాం.
2: హలో ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై. ఫస్ట్ కాలర్ తో హలో
3: నాగేశ్వరరావు. ఎల్లుండి రేడియో నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం.
2: ఓకే నాగేశ్వరరావు గారు బాగున్నారండి?
3: చాలా బాగున్నాను మేడం. మీరు బాగున్నారు కదా, మీతో మాట్లాడటం ఇది రెండో సారీ. దగ్గర అంటే హనుమంత పైన ఆకాశతో మాట్లాడారు.
2: ఓకే వెరీ గుడ్ అండి. ఏ పాట కావాలండి?
3: నాకు ఈ రోజు డాక్టర్ బాబు సినిమాలో విసే కన్నులలో వేయి భాషలున్నవిలే అనే పాట కావాలి మేడం.
2: తప్పకుండా వినిపిస్తామండి.
3: అంతా
2: బాగున్నారండి? కొత్తగా ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయా?
3: చాలా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి మేడం.
2: ఓకే థ్యాంక్
3: యూ. బ్రహ్మోత్సవాల గురించి చెప్తున్నారు. ఇక పొద్దున్నీ రేడియో ఏడు ఇచ్చిపెట్టలేదు. 9 గంటల వరకు వచ్చిన 1/2 గంట సేపు కార్యక్రమాన్ని. ఎంత ఎక్సలెంట్ గా ఉన్నాయి కార్యక్రమాలు. సారు మీరు రఘునాథ శర్మ వారు మొత్తం చేసిన కార్యక్రమం అంతా మగ్గుతూ భవిష్యత్తుగా ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం నిర్వహించి చెప్తున్నందుకు మీ కృషికి చాలా ధన్యవాదాలు మేడం.
2: థ్యాంక్ యూ సో మచ్ అండి.

0: హలో ఆకాశవాణి అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: రఘునాథ్ మేడం. బాగున్నాను మేడం.
0: రఘునాథ్ గారు చెప్పండి, ఏం చేస్తున్నారు?
1: మురళీకృష్ణ సినిమా మేడం.
0: అందులో ఏ పాట?
1: ఎక్కడ ఉన్నా ఏమైనా అనే పాట నచ్చింది మేడం.
0: ఎక్కడ ఉన్నా ఏమైనా అనే పాట కావాలి.
1: పాట కావాలి మేడం.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తామండి.
1: సరే, థ్యాంక్ యూ మేడం.
0: ఓ, వర్షాలు పడుతున్నాయి మీ ఊర్లో?
1: లేదు, వర్షం లేదు. మళ్ళీ పని నాటితే వెళ్ళిపోతాను. నీళ్ళు లేవు మేడం.
0: ఏం చేద్దాం మరి,
1: వర్షం లేదు. సరే మేడం.
0: సరే అండి, బాయ్.

0: హలో, ఆకాశవాణి అండి.
1: నమస్తే అండి. మీకు
0: నమస్కారం అండి. మీ పేరు?
1: మా పేరు మల్లెపూలు రాజమ్మ. నేను
0: మల్లెపూలు రాజమ్మ. బాగున్నావా?
1: బాగున్నా తల్లి, నువ్వు బాగున్నా?

0: బాగున్నానమ్మా. ఏ పాట కావాలి?
1: నాకు ఏం పాట చేస్తావంటే, ఏ విషయానికి ఏం జరుగునంటే అందరా లవకుశ
0: లవకుశ సినిమాలో ఏ నిమిషానికి ఏమి జరుగును అనే పాట.
1: పాట ఏంటమ్మా బాగున్నావు కదా?
0: తప్పకుండా వినిపిస్తామండి.
1: సరే అమ్మా, నేను నిర్మలమ్మ కదా.
0: అవునవును.
1: థ్యాంక్ యూ అమ్మా.
0: థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. పేర్లు చెప్పలేదే నువ్వు ఇంతకీ. అందరి పేర్లు
1: కార్తీకు, లతా కుమారి, మునిదర్శిని.
0: మునిదర్శిని,
1: ముని ఋగ్గూజ, మునిదే నాగేశ్వర, మళ్ళా లతా కుమారి, యంగరమ్మ, రాజమ్మ, రామకృష్ణ, దేవమ్మ.
0: ఓకే, సంతోషం అమ్మా. బాయ్.
1: బాయ్ తల్లి.

0: హలో.
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: రాజంపేట నుంచి అండి, రంగయ్య అండి.
0: ఓ రంగయ్య గారు, చెప్పండి, ఏ పాట కావాలి?
1: గుండమ్మ కథలో లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అనే పాట కావాలండి.
0: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాను.
1: కోరుతున్నవారు
0: చెప్పండి.
1: రంగయ్య, మనోహరమ్మ, మురళీకృష్ణ, అమృతమ్మ, జగన్ కుమార్, ప్రసన్న, వశిష్ట, విఘ్నేశ్వర్ అండి.
0: ఓకే ఓకే అండి, మరి పాట విందామా?
1: తప్పకుండా.
0: ఓకే, బాయ్.
1: నమస్కారం అండి, ధన్యవాదాలండి.
2: లేచి

0: హలో అండి. హలో ఆకాశవాణి.
1: అలా చెప్తారు మేడం.
0: ఓకే, చెప్పండి, బాగున్నారా?
1: బాగున్నా మేడం. అదే స్వరూప్ రండి మేడం.
0: స్వరూప్ రాణి, ఏ పాట కావాలి?
1: రక్త సంబంధం మేడం ఉందా?
0: రక్త సంబంధం. అందులో
1: బంగారు బొమ్మ రావే మేస్తాను మేడం.
0: ఓకే, బంగారు బొమ్మ రావే అనే పాట కావాలి.
1: మేడం
0: ఓకే మా, మరి పాట విందామా?
1: మేడం
0: రేడియో రోజు వింటావా?
1: ఉంటా మేడం.
0: ఓకే, ఈరోజు ఏమొచ్చింది రేడియోలో?
1: విన్నాయి మేడం, పద్దెనిమిది బాగున్నాయి.
0: ఓకే ఓకే, మరి పాట విందాం. బాయ్.

0: హలో ఆకాశవాణి అండి.
1: హలో
0: హలో ఆకాశవాణి అండి.
1: రవీంద్ర.
0: ఏ ఊరు?
1: తనకల్.
0: ఓకే చెప్పండి, ఏ పాట కావాలండి?
1: కటకటాల రుద్రయ్య.
0: కటకటాల రుద్రయ్య. ఓకే.
1: కటకటాల రుద్రయ్య
0: ఆ సినిమాలో నుంచి. ఓకే తప్పకుండా వినిపిస్తామండి. ఏం చేస్తుంటారు మీరు?
1: మా బాబాయ్ హోటల్లో ఉన్నారు మేడం. హోటల్ ఉంది తనకల్లో.
0: ఓకే పాట విందాం.

0: హలో
1: హలో
0: హలో ఆకాశవాణి అండి.
1: మేడం, నిర్మల మేడం, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి, నిర్మల గారు మాట్లాడుతున్నాను.
1: తిరుపతి రిజర్వ్ కాల్ నుంచి నాయన మురళి.
0: ఓకే, బాగున్నారండి మురళి గారు?
1: బాగున్నాను మేడం.
0: ఓకే సార్, చెప్పండి ఏ పాట కావాలి?
1: స్వయంవరంలో శ్రీకాశ చిత్రం పాట కావాలి మేడం.
0: ఓకే, స్వయంవరం సినిమా నుంచి పాట కావాలి మీకు? తప్పకుండా వినిపిస్తామండి. మీరు ఏం చేస్తుంటారు?
1: నేను రిటైర్డ్ ఎంప్లాయీ మేడం.
0: ఓకే ఓకే, అందరు వింటారా రేడియోలో? మీరు ఒక్కరేనా?
1: ఇంటుంటాను మేము రేడియో.
0: సరే సరే అండి, మరి పాట విందాం.
1: రేఖలు, ఆల్బమ్, బాతు, బాటసారి, ఎవరని అన్ని కవర్ చేస్తుంటాం.
0: ఓకే ఓకే సరే, పాట విందామండి.

0: హలో ఆకాశవాణి అండి.
1: చిత్తూరు జిల్లా.
0: ఆ చిత్తూరు జిల్లా.
1: చిత్తూరు జిల్లా యాదమరి మండలం.
0: ఆ
1: కాసరాల గ్రామం.
0: ఓకే.
1: ఏ లక్ష్మణ్.
0: ఓ చెప్పండి.
1: ఆలయ శిఖరం నుంచి ఒక పాట.
0: సినిమా పేరు?
1: ఆలయ శిఖరం.
0: ఆలయ శిఖరం. ఆలయ శిఖరం.
1: ఆలయ శిఖరం.
0: ఆలయ శిఖరం. ఓకే. అందులో ఏ పాట అయినా?
1: ఏ పాట అయినా పర్వాలేదు.
0: ఏం చేస్తుంటారండి మీరు?
1: షాప్ మేడం.
0: షాపా? షాప్ లో ఏముంటాయి?
1: తప్పేముంది అప్పల స్వామి లేదంటే కొండలెక్కిన దేవుడు ఏదైనా వైటి.
0: ఓకే. మరి రేడియో బాగా వింటారా?
1: ఉంటాం.
0: ఓకే.
1: ఎలా కాదు నుంచి సాయంత్రం 6 వరకు.
0: సాయంత్రం 6 వరకు వింటారు. ఆ తర్వాత? ఆరు తర్వాత
1: వాకింగ్ పోతాను.
0: ఓకే. అందువల్ల వింటారు అన్నమాట. సరే అండి. శ్రోతల పేర్లు చెప్పేస్తారా?
1: షాప్ లోనే పెట్టుకుంటాం రేడియో.
0: ఓకే అండి. మరి పాట విందాం.
1: హలో ఆకాశవాణి దొరికేలాకని.
0: ఓకే. మంచిది. చాలా మంచి పని చేశారు. సరే అండి. పాట విద్దాం. బాయ్.

0: రవు నది చెబితే అప్పల సామి.
1: హలో ఆకాశవాణి అండి.
2: హలో మేడం, నమస్తే మేడం.
1: నమస్తే అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నవీన్ మేడం.
1: ఏ పాట కావాలమ్మా?
2: స్నేహం కోసం నుంచి కైకలూరు కన్నెపిల్ల మేడం.
1: స్నేహం కోసం సినిమా నుంచి కైకలూరు కన్నెపిల్ల అనే పాట కావాలి. ఓకే,
2: బ్రదర్ నవీన్ లలిత అందరి కోసం మేడం.
1: ఓకే, మరి పాట విందాం.

0: హలో ఆకాశవాణి.
1: నమస్కారం మేడం గారు.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం గారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్.
0: ఓకే, బాగున్నారండి?
1: బాగున్నాం మేడం గారు.
0: చెప్పండి, ఏ పాట కావాలండి?
1: మేడం గారు, ఈరోజు మాకు లంకేశ్వరుడు మూవీలో జీవుమణి కొండ గారి.
0: ఓ, తప్పకుండా వినిపిస్తామండి. రేడియో బాగా వింటారా మీరు?
1: వింటుంటాం మేడం, చాలా కాలంగా వింటుంటాం మేడం. యాప్ రాక ముందు నుంచి, యాప్ వచ్చిన తర్వాత యాప్ లో వింటున్నాం మేడం.
0: ఓ, వెరీ నైస్ అండి.
1: ఇంతకుముందు గతంలో కూడా రికార్డింగ్ ప్రోగ్రామ్ లో చాలా సార్లు పాల్గొన్నాం మేడం. అప్పుడు అంటే దాదాపు 2010-11 అలా.
0: అవునవును అవును, గుర్తున్నారు.
1: అప్పుడు పాల్గొన్నాం మేడం, చాలా సార్లు
0: పాల్గొన్నాం. అవునండి, సరే. మరి పాట విందామా? పేర్లు చెప్పేసేయండి.
1: మేడం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆబిద, ఆశ వింటున్న శ్రోతలందరి కోసం, మీకోసం, మా కోసం మేడం.
0: ఓ, థ్యాంక్ యూ సో మచ్. పాట విందాం.
1: థ్యాంక్ యూ మేడం గారు.

0: హలో, ఆకాశవాణి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, మేము రవి. మేడం, బిఎం రవి మాట్లాడుతున్నాం.
0: ఓకే రవి గారు, ఏ ఊరండి మీది?
1: కర్ణాటక మేడం, బార్డర్, ఆంధ్ర బార్డర్.
0: కర్ణాటక ఆంధ్ర బార్డర్ నుంచి మాట్లాడుతున్నా రవి గారు?
1: అవును మేడం.
0: రేడియో బాగా వింటారండి?
1: వింటాం మేడం రేడియో.
0: ఓకే ఓకే, ఏ కార్యక్రమం బాగా వింటారు చెప్పండి.
1: హలో అభిరుచి ఇష్టం మేడం.
0: ఓ వెరీ నైస్ అండి. మరి ఈరోజు ఏ పాట కావాలి
1: మేడం? మాకు నర్తనశాల సినిమా నుంచి జనని శివకామిని పాట కావాలి.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తాం. శ్రోతల పేరు చెప్తారా? అందరు బాగున్నారండి.
1: కార్యక్రమం చాలా బాగుంటాయి మేడం.
0: అవునా అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎక్కువ ఏ కార్యక్రమం వింటారు మీరు?
1: మేడం, మేము పొగలంతా రెడీ ఆన్ లో పెట్టుకుంటాం, మగ్గం నేస్తాం మేడం.
0: ఓకే ఓకే, మగ్గం అంటే ఇంకా అన్ని వింటారన్నమాట.
1: అవును మేడం.
0: సరే సరే అండి. మరి

0: మీ పేర్లు చెప్పేస్తారా?
1: అవును మేడం, మాకు ఇట్లా రామలక్ష్మి అమ్మ, లక్ష్మీదేవి, నరసింహయ్య, సరస్వతమ్మ. నా పేరు రవి మేడం. వీణా గగన్ మేడం.
0: ఓకే, వెరీ గుడ్ అండి. మీరు వాట్సాప్ పంపుతారా? వాట్సాప్
1: ఒకసారి పంపింటు మేడం, మళ్ళీ రాలేదు, చాలా.
0: ఓకే, పంపండి.
1: సరే, ఓకే,
0: ఓకే, బాయ్ అండి.
1: బాయ్ మేడం.

0: చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు ఎంతోమంది కొత్త కాలర్స్ మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి కాల్ చేసి వాళ్ళకి నచ్చిన పాటలు కోరుకున్నారు. ఇలాగే ప్రతి వారం గురువారం రోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మనం ఈ హలో ఆకాశవాణి కార్యక్రమాన్ని రికార్డ్ చేసి శుక్రవారం రోజు రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. కాబట్టి ఇంకా మా కాల్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు వచ్చే వారం మన కార్యక్రమానికి కాల్ చేయొచ్చు. మీరు కాల్ చేయవలసిన నంబర్లు మరోసారి చెప్తాను. 0877 జత చేసి 2246605 లేదా 2246606 నంబర్లకు మీరు కాల్ చేయండి. ధన్యవాదాలు.
1: ఇంతవరకు హలో ఆకాశవాణి ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.